ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948 ఆశ్వీజ మాసం 7వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, సెప్టెంబర్ నెల 29వ తేదీ, మంగళవారం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ మీడియం వేవ్, 102 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం ద్వారా ప్రభాత ప్రసారం ప్రారంభం. ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెర్ట్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెర్ట్స్, కాకినాడలో 100.1 మెగాహెర్ట్స్ ఫ్రీక్వెన్సీల్లో కూడా వినొచ్చు. నిలయంలో సమయం 5:27:24. శ్రోతలకు నమస్సులతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. దేశభక్తి గీతం గగనతలంలో బృందగానం ఆచాళ్ళ శ్రీనివాసరావు గారి రచన సంగీతం శ్రీ బిఆర్ విఎస్ పవన్ కుమార్ చరణ్.

దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:05 వస్తోంది. కొంచెంసేపట్లో అఖిల భారత ఆంగ్ల వార్తా ప్రసారం ఢిల్లీ నుండి రిలీ.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం భక్తి రంజని శ్రీ భద్రాచల రామదాసు విరచిత సుప్రభాతం తొలి అంశం.

0: భక్తిరంజని విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. చింతన వ్యాఖ్యాత్రి డాక్టర్ పీకే జయలక్ష్మి గారు.
1: మనిషిని నిజంగా మనిషిగా నిలబెట్టే శక్తి మానవ విలువలే. విద్య, సంపద, అధికారాలు ఉన్నా మానవ విలువలు లేకపోతే జీవితం ఖాళీగా మారుతుంది. సత్యం, నిజాయితీ, కృతజ్ఞతతో పాటు దయ, క్షమ, సహనం, శాంతి, ఔదార్యం, వినయం వంటి విలువలే మన వ్యక్తిత్వానికి పునాది. నేటి వేగవంతమైన జీవితంలో మనం సాంకేతికంగా ఎంత ముందుకెళ్లినా మనుషుల మధ్య, మనసుల మధ్య దూరం పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మానవ విలువల ప్రాముఖ్యత మరింత పెరుగుతోంది. ఒకరినొకరు అర్థం చేసుకోవడం, గౌరవించడం, అవసరంలో తోడుగా నిలబడం వంటి చిన్న చిన్న గుణాలే సమాజాన్ని నిలబెడతాయి. మన ఇతిహాసాలు, పురాణాలు మానవ విలువల ప్రాముఖ్యతని బలంగా బోధిస్తాయి. రామాయణంలో శ్రీరాముడు ధర్మం, సత్యం, వినయం, కరుణ వంటి విలువలకు ప్రతిరూపంగా నిలుస్తాడు. రాజ్యాన్ని వదిలి అరణ్యవాసం స్వీకరించడం ఆయన ధర్మనిష్టకు ఉదాహరణ. మహాభారతంలో యుధిష్ఠిరుడు సత్యం, న్యాయం, క్షమ వంటి విలువలను జీవితాంతం పాటించాడు. కష్టకాలంలో కూడా ధర్మాన్ని విడిచిపెట్టకపోవడం మానవ విలువల గొప్పతనాన్ని చాటుతుంది. కృతజ్ఞులై ఉండండి, కానీ కృతజ్ఞతని ఎదురు చూడకండి. కృతజ్ఞత అనేది ఒక భావన. అది మన వ్యక్తిత్వాన్ని పెంపొందించి, మెరుగుపరిచి, నడవడిని సవ్యంగా ఉంచుతుంది. ఇతరుల పట్ల ధన్యవాదాలు తెలుపుకోవాలన్న భావనే కృతజ్ఞత అంటే. వినయం నుంచి కృతజ్ఞత పుడుతుంది. కృతజ్ఞత మనలో వినయాన్ని పెంచుతుంది. మనకు తోడ్పడిన వారిని గుర్తుపెట్టుకోవడం మనిషిని గొప్పవాణ్ణి చేస్తుంది. అవతలి వ్యక్తితో మనం ప్రవర్తించే విధానంలోనూ, మనకి వారి పట్ల ఉన్న మనస్తత్వంలోనూ ఇది ప్రతిబింబిస్తుంది. కృతజ్ఞత అంటే అవతలి వారు మంచి చేస్తే మనం తిరిగి వారికి మంచి చేయడం కాదు. కృతజ్ఞతలో ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఉండదు. రామాయణంలో శ్రీరాముడు సుగ్రీవుడు, హనుమంతుడు, వానరసేన చేసిన సహాయాన్ని జీవితాంతం మర్చిపోలేదు. సీతను వెతకడంలో, లంకపై విజయంలో వానరసేన పాత్రను గుర్తించి వారిని ప్రేమతో గౌరవించాడు. ఇది రాముని కృతజ్ఞతాభావానికి గొప్ప నిదర్శనం. మహాభారతంలో కర్ణుడు దుర్యోధనుడిని ఆదరించి అంగదేశాధిపతిని చేసిన ఉపకారాన్ని ఎప్పటికీ మర్చిపోలేదు. ధర్మం, సత్యం మధ్య సంఘర్షణ ఉన్నప్పటికీ తనకు ఉపకారం చేసిన వారి పట్ల నిబద్ధతగా ఉండడం అతని కృతజ్ఞతను చూపిస్తుంది. ఇతరులు మన మీద దయచూపినప్పుడు, మనని అర్థం చేసుకున్నప్పుడు, మన పట్ల ఓర్పుతో వ్యవహరించినప్పుడు మనం వారి రుణం ఏమిచ్చి తీర్చుకోగలం? కృతజ్ఞత అనేది మనసులోంచి రావాలి. ధన్యవాదాలు అనే ఒక చిన్న మాటని ఎంతో చక్కగా, అందంగా చెప్పచ్చు. చాలాసార్లు మనం మనకి అత్యంత సన్నిహితులైన వారి పట్ల

0: కృతజ్ఞత చూపించడం మర్చిపోతాం. మన జీవిత భాగస్వామికి, బంధువులకి, మిత్రులకి ధన్యవాదాలు చెప్పడం మర్చిపోతాం. మనం కొన్నాళ్లపాటు ఒక మనిషికి తిండి, ఉండడానికి చోటు ఇచ్చి, చూడు నేను ఆ వ్యక్తికి ఎంత సహాయపడ్డానో అని అంటాం. మనం చేసిన సహాయాన్ని మనమే ఎన్నో ఇంతలు ఎక్కువ చేసి చూసుకుంటాం. నడతని తీర్చిదిద్దడానికి అవసరమైన గుణాల్లో కల్లా మొదటి స్థానం కృతజ్ఞతదే. కృతజ్ఞత చూపకుండా అడ్డుపడేది అహంకారం. ఒక చక్కటి మనస్తత్వం జీవితం పట్ల మనకున్న దృష్టిని మార్చేస్తుంది. కృతజ్ఞత, వినయం ఉంటే సరైన నడవడి దానంతట అదే అలవడుతుంది. కృతజ్ఞతాభావం అనేది జీవన సరళిలో ఒక భాగంలా కలిసిపోవాలి. ఎంత ఇచ్చినా తనివి తీరడం లేదని మనకి అనిపించాలి. అది ఒక చిరునవ్వు రూపంలోనో, ధన్యవాదాల రూపంలోనో, ప్రశంస రూపంలోనూ ఉండొచ్చు. ఒక్కసారి వెనక్కి తిరిగి మీ జీవితం మీద సానుకూల ప్రభావం చూపిన వాళ్ళెవరో వాళ్ళని గుర్తు చేసుకోండి. మీ తల్లిదండ్రులు, అధ్యాపకులు, మీతో మీకోసం తన సమయాన్ని వెచ్చించిన వారెవరైనా సరే వాళ్ళ గురించి ఆలోచించండి. పైపైన చూస్తే వాళ్ళు తమ కర్తవ్యం మాత్రమే నిర్వర్తించినట్టుగా అనిపిస్తుంది, కానీ అది నిజం కాదు. వాళ్ళు మీకోసం త్యాగం చేశారు. వాళ్ళ కష్టాన్ని, డబ్బుని, ఇంకా ఎన్నింటినో మీకోసం వెచ్చించారు. మీ వద్ద నుంచి ధన్యవాదాలు పొందాలని కాదు, మీ పట్ల గల ప్రేమ వల్ల వాళ్ళు అవన్నీ చేశారు. ఏదో ఒక క్షణంలో ఒక వ్యక్తి తనని తీర్చిదిద్ది భవిష్యత్తుకి బాటలు వేయడంలో ఎవరు ఎంత కష్టపడ్డారో, సహాయపడ్డారో తెలుసుకుంటాడు. బహుశా అలా సహాయపడిన వారికి ధన్యవాదాలు తెలుపుకోవడం ఆలస్యంగానైనా సరే చేస్తేనే మంచిది. యేసుక్రీస్తు గురించి ఒక కథ ఉంది. 10 మంది కుష్టివాళ్ల రోగాన్ని యేసుక్రీస్తు నయం చేశారు. ఆయన వెనుతిరిగి చూసేటప్పటికీ ఒక్క వ్యక్తి తప్ప మిగతా అందరూ వెళ్ళిపోయారు. ఆ ఒక్కడు ఆయనకి ధన్యవాదాలు అర్పించుకున్నాడు. యేసుక్రీస్తు అప్పుడు నేనేమీ చేయలేదు అన్నారు. యేసుక్రీస్తు నిజానికి వాళ్ళకు ఒక జీవితాన్నిచ్చి నేనేమీ చేయలేదు అన్నారు. యేసుక్రీస్తులాగే మనం కూడా కృతజ్ఞత కోసం ఎదురు చూడకూడదు. కృతజ్ఞత అనేది తనకు లభించిన సహాయం, ప్రేమ, త్యాగాలను గుర్తుంచుకుని గౌరవంతో స్పందించడం. కృతజ్ఞత ఉన్న మనిషి ఎప్పుడూ అహంకారానికి దూరంగా ఉంటాడు.
1: డాక్టర్ పీకే జయలక్ష్మి గారి వ్యాఖ్యానంతో చింతన విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పొలం పనులు.

సాధారణంగా మనం అనుకుంటున్నట్టుగా నేల అనేది పూర్తిగా భౌతికపరమైనటువంటి పదార్థం కాదు. ఇది ఒక జీవం ఉన్నటువంటి పదార్థం. మన కళ్ళకు కనిపించదేమో కానీ అనేక లక్షల కోట్ల జీవరాశులు కలిగి ఉన్నటువంటి పదార్థం. మన చారడులో మట్టి తీసుకుంటే మనకు తెలియకుండానే ఒక మంచి మట్టిలో లక్షల కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి. అవన్నీ కూడా చాలా చాలా అవసరం. మనకు కనపడటం లేదు అనే ఉద్దేశంతో మట్టి రేణువులేవి అని మనం మటుకు భ్రమపడకూడదు. దానికి తోడు ఆ నేలలో ఆ మట్టిలో ఉన్నటువంటి జీవరాశులన్నిటినీ కూడా సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మనదే. మనం ఏం చేయగలుగుతాం? అవే ఉన్నాయి, అవే బతుకుతున్నాయి, అవే ఉంటాయిలే అని అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ పొరపాటు. మనం చేసేటువంటి సాగు పద్ధతులు ఈ జీవరాశుల సంఖ్యని విపరీతంగా ప్రభావితం చేస్తాయి. ప్రధానంగా మనం వాడేటువంటి రసాయనిక ఎరువులు వీటిని ప్రభావితం చేస్తాయి. అవసరం అయితే మాత్రమే రసాయనిక ఎరువు మందులు మనం వాడుకోవాలి. దాంతోపాటుగా అవి జీవనం కొనసాగించడానికి అవసరమైనటువంటి పరిస్థితులను కూడా

0: మనం కల్పించి తీరాలి. దానికి మనమేం చేయొచ్చు? మనం చేయాల్సింది ఏంటంటే వాటికి అవసరమైనటువంటి ఆహారం ఆ ప్రదేశంలో దొరికేటట్లు చేయటం, దానికి తోడు అవి జీవనం కొనసాగించడానికి అవసరమైనటువంటి తడి కూడా మరి ఆ ప్రదేశంలో ఉండటానికి ప్రయత్నం చేయాలి. మనము సాధారణంగా నీరున్నటువంటి ప్రదేశాల్లో పెద్ద ఇబ్బంది పడకుండానే తడి ఉండేట్టుగా చూసుకుంటాం, మన పంటలకు కూడా అవసరం కాబట్టి. కానీ వర్షాధారంగా పంటలు పండించేటువంటి ప్రాంతాల్లో, మెట్ట ప్రాంతాల్లో ఇది కాస్త ఇబ్బందికరమైనటువంటి విషయం. మరి భూమి లోపల ఉన్నటువంటి జీవరాశులన్నీ కూడా కొనసాగాలి అంటే ఇందాక మనం అనుకున్నట్టుగా వాటికి ఆహారం అలాగే తడి ఇవన్నీ లభ్యమైతేనే అవి కొనసాగుతాయి. దానితోడు ఉష్ణోగ్రతలు ఎక్కువైనప్పుడు, మరి నేలలో తేమ లేనప్పుడు, వాటికి సరైన ఆహారం లేనప్పుడు మరి వీటి సంఖ్య తగ్గుతూ తగ్గుతూ పోతుంది. వీటి సంఖ్యని మళ్ళీ మెరుగుపరుచుకోవటానికన్నా మనము సరైనటువంటి చర్యలు చేపట్టాలి. మనం ఏం చేయగలుగుతాం అంటే ప్రధానంగా మనము ఈ నేలను సరాసరి ఎండకి గురి కాకుండా పైన ఒక పొరలాగా ఒక ఆచ్ఛాదనాన్ని ఏర్పాటు చేయాలి. ఈ ఆచ్ఛాదనం ఎప్పుడైతే మనం ఏర్పాటు చేస్తామో ఈ లోపల ఉన్నటువంటి సూక్ష్మజీవుల్ని కాపాడుకోవటానికి కానీ, అలాగే ఈ వాన తాకిడికి, గాలి తాకిడికి, ఎండ తాకిడికి పైన ఉన్నటువంటి మట్టి రేణువులంతా కూడా మరి అటో ఇటో వెళ్ళిపోకుండా అక్కడే ఉండటానికి కానీ మనం జాగ్రత్త పడటానికి అవకాశం ఉంటుంది. దానికోసం మనము సహజమైనటువంటి ఆచ్ఛాదనాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ సహజమైన ఆచ్ఛాదనం ఎలా వస్తుంది? మనం పంట అయిపోయిన తర్వాత మిగిలినటువంటి ఈ పంట వ్యర్థాలనుకునేటువంటి పదార్థాలన్నీ కూడా మనకు అద్భుతమైనటువంటి ఆచ్ఛాదనాలాగా ఉపయోగపడతాయి. అలాగే ఒకవేళ అవి దొరక్కపోయినా మనము కొన్ని మొక్కల్ని, భూమికి దగ్గరగా పెరిగేటువంటి మొక్కల్ని మనం గనక పెంచగలిగితే అవి నేలకు దగ్గరగా పెరుగుతాయి కాబట్టి ఇతర రకాలైనటువంటి కలుపు మొక్కలను పెరగనీయకుండా చేస్తాయి, అలాగే భూమి కొట్టుకుపోకుండా చేస్తాయి. అలాగే అవి ఎప్పుడైతే నేలలో కలిపేస్తామో ఆ నేలలో కలిపినప్పుడు అవి లోపల ఉన్నటువంటి జీవరాశులన్నిటికీ కూడా ఆహారంగా ఉపయోగపడతాయి. ఇది మనం ముఖ్యంగా ఖచ్చితంగా జాగ్రత్త పడాల్సినటువంటి అంశం. ఒకవేళ సహజసిద్ధంగా ఉన్నటువంటి, ప్రకృతి సిద్ధంగా ఉన్నటువంటి ఆచ్ఛాదనాలు మనం చేయలేకపోతే ప్రధానంగా మనము వాణిజ్య పంటలు సాగు చేసేటప్పుడు ఖచ్చితంగా కలుపు నివారణకు కానీ లేకపోతే తడిని నిలబెట్టుకోవటానికి కానీ మనం ప్లాస్టిక్ మల్చింగ్ అన్నా జాగ్రత్త పడి ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే మనము ఈ నేలలో ఉన్నటువంటి సూక్ష్మజీవులకి ఎప్పుడైతే తడిని ఇవ్వగలుగుతామో అవి నిలబడతాయి, అవి పెరుగుతాయి అనుకున్నాం కదా. దానికోసమన్నా ఈ ఆచ్ఛాదనం ఎప్పుడైతే ఏర్పాటు చేస్తామో లోపల ఉన్నటువంటి తడి అంతా కూడా ఆవిరైపోకుండా మనం జాగ్రత్త పడతాం కాబట్టి లోపల ఈ జీవరాశులన్నీ బతుకుతాయి. అలాగే సేంద్రియ పదార్థం ఏదైతే మనం భూమికి కలుపుతామో అదంతా కూడా వాటికి ఆహారంగా ఉపయోగపడుతుంది. అలాగే ఇవి మరి ఈ జీవరసాయనిక చర్యలు చేపట్టడం వలన భూమి గుల్లబారుతుంది. ఈ భూమి గుల్లబారడం వలన వాటి నివాసం కూడా అనువుగా ఉంటుంది. మన మొక్కలకు కావాల్సినటువంటి పోషకాలన్నీ కూడా చక్కగా మొక్కలకు అందుతాయి. అలాగే మన భూమి లోపల నీరు నిల్వ ఉండటానికి కూడా అవకాశం వస్తుంది. ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మనం ఆచ్ఛాదనం గురించి ఖచ్చితంగా ఆలోచించాలి. ప్రధానంగా మనకి వానకి ఎడం ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో మరి ఆ సమయంలో నేలలో ఉన్నటువంటి తడంతా ఆవిరైపోకుండా చూసుకోవటానికి ఈ ఆచ్ఛాదనం అనేది అద్భుతమైనటువంటి పద్ధతి.
1: రాగల 24 గంటల వరకు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లా ప్రాంతాలు, యానాం ప్రాంత ప్రయోజకులకు, మత్స్యకారులకు వాతావరణ సమాచారం ప్రత్యేకంగా చెప్పుకోదగిందేమీ లేదు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బే. ముఖ్యాంశాలు. మిషన్ కర్మయోగిలో భాగంగా విజయవాడలో నిర్వహిస్తున్న కార్యశాలను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. నాణ్యమైన విద్య నైపుణ్యాభివృద్దికి ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరముందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఏనుగుల సంచారం పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గ్రామాల సర్వతోముఖాభివృద్దే పల్లె పండుగ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. మిషన్ కర్మయోగిలో భాగంగా శిక్షణా సంస్థలను సమర్థవంతమైన సామర్థ్య నిర్మాణ కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ దేశవ్యాప్తంగా ప్రాంతీయ సంప్రదింపుల కార్యశాలలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా సాధన శృంఖల 2026 పేరుతో నిర్వహిస్తున్న తొలి దక్షిణ ప్రాంతీయ కార్యశాల సమావేశం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఈరోజు రేపు జరగనుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరికి చెందిన సీనియర్ అధికారులు, శిక్షణా సంస్థల అధిపతులు, బోధనా సిబ్బంది, పరిశ్రమ ప్రతినిధులు, నిపుణులు ఈ కార్యశాలలో పాల్గొననున్నారు. దేశంలో నాణ్యమైన విద్య నైపుణ్యాభివృద్దికి ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరముందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో ఒక మీడియా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ది కాన్క్లేవ్ 2026 కార్యక్రమంలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొని ప్రసంగించారు. నాణ్యమైన విద్యతో పాటు పోషకాహారం అందించాల్సిన అవసరముందని అన్నారు. తెలంగాణలో ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ది చేస్తున్నామని చెప్పారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యకు, ఆ తర్వాత నైపుణ్యాభివృద్దికి ప్రాధాన్యతనిస్తున్నామని వివరించారు. ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చి నైపుణ్య శిక్షణ అందిస్తున్నామని చెప్పారు. ఏనుగుల సంచారం పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. చిత్తూరు జిల్లా పడిపుట్ల బయలు సమీపంలో సంచరిస్తున్న ఏనుగులను సురక్షితంగా అటవీ ప్రాంతంలోకి మళ్లించేందుకు కుంకీ ఏనుగులను వినియోగించాలని సూచించారు. ఏనుగుల సంచారం ఆధారంగా పాకాల, పులిచెర్ల, చంద్రగిరి మండలాల పరిసర గ్రామాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రజల భద్రత, పంటల పరిరక్షణతో పాటు వన్యప్రాణుల సంరక్షణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. దసరా పండుగకు విజయవాడను దేశంలోని ప్రముఖ ఉత్సవ వేదికగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో నిన్న నిర్వహించిన విజయవాడ ఉత్సవ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ, అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు విజయవాడ ఉత్సవ 2.0 నిర్వహించనున్నట్లు చెప్పారు. తోలుబొమ్మలాట, డప్పు, తప్పెటగుళ్లు వంటి జానపద కళారూపాలతో పాటు పౌరాణిక పద్య నాటకాలను ప్రోత్సహించేందుకు

0: కూర్చో వేదికగా నిలుస్తుందని మంత్రి తెలియజేస్తూ,
1: రాష్ట్రం నలుమూలలా కూడా ఈ రకమైనటువంటి ఉత్సవాల్ని నిర్వహించుకోవాలనేటువంటి ఆలోచనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా అన్ని మూలలా కూడా ఏదో రకమైనటువంటి ఉత్సవాలు జరగాలని, దీని ద్వారా ఇది ఒక ఎకనమిక్ ఇంజిన్ గా పనిచేయాలని, దాంతో పాటు మరీ ముఖ్యమైనటువంటి అంశం కళాకారులు కోరుకునేది వారి ప్రతిభని ప్రదర్శించే అవకాశం లభించాలి. అది ప్రదర్శించినప్పుడు 10 మంది చప్పట్లు కొట్టాలి, అది చారు వారికి మనసుకి తృప్తి కలగడానికి. అటువంటి కళాకారులందరికీ కూడా ఈ ఉత్సవాల ద్వారా ఒక అవకాశం కల్పించగలుగుతాం.
0: వాయుగుండం ప్రభావంతో దెబ్బతిన్న పంటల నష్ట అంచనాలను వేగంగా పారదర్శకంగా పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. పంటల నష్టంపై వ్యవసాయ ఉద్యానవన శాఖ అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని నమోదు చేయాలని స్పష్టం చేశారు. జిల్లాల వారీగా పంటల వారీగా సమగ్ర నష్టం వివరాలను వీలైనంత త్వరగా ప్రభుత్వానికి అందించాలని అధికారులకు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా స్వచ్ఛ భారత్పై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. అలాగే స్వచ్ఛసాగర్ సురక్షిత్ సాగర్ అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది.
0: గ్రామాల సర్వతోముఖాభివృద్దే పల్లె పండుగ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం రామాపురం గ్రామంలో ఈరోజు జరగనున్న పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలో కార్యక్రమ ఏర్పాట్లపై మంత్రి నారాయణ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ,
3: పల్లె పండుగ అంటే కేవలం ఇది ఒక పండుగ అనే అర్థం కాదు. ఇది మెయిన్ గా ఏంటంటే గ్రామాలలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఒకేసారి టేకప్ చేయడం. పల్లె పండుగ 3.0 ఏదైతే గ్రామాల్లో కావాలో వాటన్నిటి డెవలప్ చేయడానికి 11,085 కోట్ల యాక్చువల్ గా ఈ రోజు ఆ శాఖ సేకరించి అలాట్ చేసింది.
0: ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా గోపవరంలో 55 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన విద్యుత్ ఉప కేంద్రాన్ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆక్వా రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు సబ్స్టేషన్ నిర్మించామని తెలిపారు. వీరికి రాయితీపై విద్యుత్ అందిస్తున్నామని, ఇందుకోసం ఇప్పటి వరకు 1,200 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. రాష్ట వ్యాప్తంగా 6,000 కోట్ల రూపాయల వ్యయంతో సబ్స్టేషన్ల నిర్మాణం చేపట్టామని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరగనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. దసరా ఉత్సవ ఏర్పాట్లపై నిన్న విజయవాడలో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పార్కింగ్ ప్రాంతాలు, దర్శన మార్గాలను సిద్దం చేయడంతో పాటు అవసరమైన మౌలిక వస్తువులు కల్పించనున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
4: సగటున ప్రతిరోజు 2 లక్షల పైగా వస్తారన్న అంచనాల మేరకు దానికి తగిన విధంగా అన్నప్రసాదం, లడ్డు నాణ్యతలో గాని, లభ్యతలో గాని, నిల్వ విషయంలో గాని ఎటువంటి రాజీ ఉండకూడదని కూడా చర్చించడం జరిగింది. అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు గాని, కేంద్ర మంత్రులు గాని వస్తారన్న ఆలోచన చేస్తున్న నేపథ్యంలో దానికి తగిన విధంగా రక్షణ ఏర్పాట్లు, నిఘా ఏర్పాట్లు, ప్రత్యేకంగా ట్రాఫిక్ నియంత్రణ, ప్రసాదం కోసం ఏటీఎంల ఏర్పాట్లు చేయడం గాని భక్తుల భద్రత ప్రధాన బాధ్యతగా ఇవాళ ప్రభుత్వ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఇవాళ ప్రత్యేకన ఏర్పాటు చేయడం జరిగింది.
0: తెలంగాణలో భూ సర్వే ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలో రెవెన్యూ, రిజిస్టేషన్, హౌసింగ్ అంశాలపై వనపర్తిలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి శ్రీనివాసరెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ, భూభారతి చట్టం హామీ మేరకు ప్రతి భూమికి ప్రత్యేక గుర్తింపు, మ్యాప్, ల్యాండ్ పార్సిల్ మ్యాప్ నంబర్ అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వెల్లడించారు. భూభారతి కింద తొలిదశలో 70 రెవెన్యూ గ్రామాలను సర్వేకు ఎంపిక చేశామని, వాటిలో దశల వారీగా సర్వే చేయనున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ యానాముల్లో దిగువ ట్రోపావరణలో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో రానున్న 2 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి

0: నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈరోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఏర్పాటై 130 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవ వేడుకలను నిన్న ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాధుర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వాల్తేరు డివిజన్ విశాఖ రైల్వే స్టేషన్ చరిత్రను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ప్రత్యేక ఛాయాచిత్ర ప్రదర్శనను ప్రారంభించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మిషన్ కర్మయోగిలో భాగంగా విజయవాడలో నిర్వహిస్తున్న కార్యశాలను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. నాణ్యమైన విద్య నైపుణ్యాభివృద్దికి ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఏనుగుల సంచారం పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గ్రామాల సర్వతోముఖాభివృద్దే పల్లె పండుగ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధిః ఝాః. अथ वार्ताः. न्यूयॉर्क नगरे आयोजितायाः संयुक्त राष्ट्र महासभायाः 81वें सत्रस्य उच्चस्तरीय उपवेशने भारतेन रंगभेदस्य, प्रजातीय विभेदस्य, परदेशी द्वेषस्य तथा तत्सम्बद्धानां असहिष्णुतानां उन्मूलनार्थं स्वकीया असंदिग्धा प्रतिबद्धता पुनः प्रकटिता. DDPA इति दुर्बन घोषणा तथा कार्ययोजनायाः अंगीकरणस्य 25वें वार्षिकस्य स्मरणावसरे भारतस्य आधिकारिकं वक्तव्यं वितरता विदेश कार्यमंत्रालयस्य सचिवेन CB जॉर्ज इत्यनेन जागतिक समतायाः मानव प्रतिष्ठायाः च संवर्धनार्थं भारतस्य पक्षः प्रकटीकृतः. विदेश कार्य मंत्रालयस्य प्रवक्त्रा रणधीर जयसवालेन उक्तं यत् सचिवेन सर्वेषां कृते समानतायाः गौरवस्य च संरक्षणार्थं अमोघ संकल्पः पुनः संप्रख्यापितः. ONGC इत्यायोगस्य अन्वेषण निदेशकः ओम प्रकाश सिंहा संप्राह यत् E20 एथनॉल मिश्रित पेट्रोल इंधनं वैदेशिक तैल आयातं अधिक मात्रायां घटयित्वा देशस्य आत्मनिर्भरतां वर्धयिष्यति. अहमदाबादे भारत ऊर्जा सप्ताह 20/27 इत्यस्य पूर्वालोकन प्रसंगे भाषमाणः सः अवोचत् यत् E20 इंधनम् एकं समाह्वानम् अस्ति, किन्तु आधुनिक प्रविधिना अस्य परिहारो भविष्यति. सः स्पष्टं न्यगादीत् यत् पश्चिमैशिया युद्धस्य कारणात् जगति देशैः वैदेशिक निर्भरता न्यूनीक्रियते. अस्मिन् काले भारतस्य वर्धमानाम् ऊर्जा आवश्यकताम् विचार्य भारत ऊर्जा सप्ताहः एका प्रमुखा पीठिका वर्तते. भारतीय रेल विभागेन पूर्वोत्तर रेल विभागस्य वाराणसी मण्डले 14.6 शतकिलोमीटर परिमित क्षेत्रे कवच 4.0 इति प्रणाल्याः स्थापनायै 23.2 शतकोटि रूप्यकाणि अनुमोदितानि. अनुमोदितया परियोजनया वाराणसी मण्डलस्य चिह्नितेषु अवशिष्टेषु खण्डेषु कवच 4.0 इति प्रणाल्याः विस्तारो भविष्यति, येन रेल परिचालनाय उपलब्धं सुरक्षातन्त्रं सुदृढं भविष्यति. उपक्रमोयम् अधिक सुरक्षितं विश्वसनीयं च रेल परिचालनं सुनिश्चेतुं तथा सम्पूर्णे भारतीय रेलजाले स्वदेशीय कवच प्रौद्योगिक्याः विस्ताराय क्रियमाणानां प्रयासानां समर्थनं करिष्यति. भारतेन स्वीय वस्तूनां सेवानां च आहत्य निर्यातस्य परिमाणं 63.8 बिलियन डॉलर परिमित धनात् वर्धयित्वा 1 ट्रिलियन डॉलर परिमितं विधातुं उच्च लक्ष्यं विनिर्धारितम्. ह्यः मुम्बय्यां संजातस्य भारत संयुक्त अरब अमीरात निवेश संबंधी उच्चस्तरीय संयुक्त कार्यबलस्य

0: चतुर्दशोपवेशनानन्तरम् अस्य ऐतिहासिकलक्ष्यस्य घोषणाकारि वाणिज्योद्योगमन्त्रिणा पीयूषगोयलेन प्रोदीरितं यत् जागतिकसङ्कटेषु सत्यपि प्रवृत्तस्य वित्तीयवर्षस्य प्रथमषट्मासेषु पण्यनिर्याते 15% अधिकं वृद्धिः समवापि। जापानदेशस्य आइची नागोयानगरे आयोज्यमानासु एशियाक्रीडासु भारतस्य पदकप्राप्तिक्रमः ह्यः अपि अनुवर्तितः। लक्ष्यवेधक्रीडा, क्रिकेट, कुराश, मुष्टियुद्धम् इत्यादिषु क्रीडासु भारतीयक्रीडकैः पदकानि प्राप्तानि। भारतेन पदकसङ्ख्यायाम् 8 पदकानि अधिकानि योजितानि। भारतीयपुरुषक्रिकेटदलं च उपान्त्यचक्रे प्रविष्टम्। पुरुषाणां कुन्तक्षेपस्पर्धायां भारतस्य 2 पदके प्राप्ते। यशवीरसिंहेन रजतपदकं तथा रोहितयादवेन कांस्यपदकम् अवाप्तम्। इति वार्ताः।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఉదయ సమీరాలు, ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7:05 జాతీయ వార్తలు తెలుగులో హైదరాబాద్ కేంద్రం నుండి రిలీ. 7:15 కొనసాగుతున్న ఉదయ సమీరాల్లో భాగంగా నేటి మాట. హిందీ చలనచిత్ర హాస్యనటులు మహమూద్ వారి జయంతి, వారి జీవిత విశేషాలు. ప్రపంచ హృదయ దినోత్సవం ఆవగట్టాలు. తర్వాత పరిసరాల పరిశుభ్రం, ఆరోగ్యం భద్రం, ఈ అంశంపై పద్మశ్రీ పురస్కార గ్రహీత ప్రముఖ వైద్యులు డాక్టర్ కూటికుప్పల సూర్యారావు గారి స్వీయ అనుభవం. అనంతరం భక్తి సంగీతం శ్రీమతి దశిక శ్రీదేవి గారి స్వరంలో, హెచ్ రామచరణ్ గారు వయలిన్, పురాణం రవీంద్రుడు గారు మృదంగం. స్వచ్ఛత హీ సేవ పుష్పాంజలి సమాచారవాణి. 8:30 చిత్తూరు జిల్లా సమాచార లేఖ శ్రీ విఆర్ చంద్రశేఖర్ గారు అందిస్తారు. కర్ణాటక సంగీత కార్యక్రమం డాక్టర్ నూగల జనసత్యనారాయణ గారి గానం, అంపూరు మురళీకృష్ణ గారు వయలిన్, ఎలపావులూరి పినాకపాణి గారు మృదంగం. 8:35 ఈ అంశం. పాటల పల్లకి 8:59, 9:30, 10:00 ప్రత్యేక కార్యక్రమం. సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా స్వచ్ఛభారత్పై ప్రత్యేక ముఖాముఖి అతిథి సాధినేని యామిని శర్మ, బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు, రాష్ట్ర అధికార ప్రతినిధి, పరిచయకర్త కేఆర్ రాణి గారు. స్వచ్ఛ సాగర్, సురక్షిత సాగర్ అంశంపై కార్యక్రమం 11:00 ఈ ఉదయం. మధురిమ 11:15, 12:40 సంధ్యారాగం. మన గుండెను ఆరోగ్యంగా ఉంచుకుందాం, కార్డియాలజిస్ట్ డాక్టర్ కేపీ రంగనాయకుడు గారితో శ్రీమతి కె ఇందిర గారు జరిపిన పరిచయ కార్యక్రమం. స్వచ్ఛత హీ సేవ లఘు వివరణ. హృదయానికి మేలు చేసే అలవాట్లు అంశంగా 1:33 మహిళా వండు శ్రీమతి డివి మానస వ్యాఖ్యానం. రంగస్థలి 2:31 శ్రీకృష్ణ తులాభారంలో సత్యభామ పాత్ర పద్యాలు శ్రీమతి కె రత్నకుమారి గారి స్వరంలో. సాయంత్రం 5:00 యువవాణి 2 ప్రసారం మొదలు. సంధ్యారాగాలు 5:30, సాయం సమీరం 6:30. ఇందులో లలిత సంగీత కార్యక్రమం, గాయని డాక్టర్ ద్వారం ఎన్విజయ లక్ష్మి గారు. కిసాన్ వాణి 7:15, బెండ సాగులో ప్రకృతి వ్యవసాయం చేస్తూ స్వచ్ఛమైన బెండ ఉత్పత్తి చేస్తున్న అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం హెచ్ అందాలపల్లి గ్రామ మహిళ రైతులు శ్రీమతి భీశెట్టి శ్రీదేవి, రైతు మహిళలకు సాంకేతిక సలహాలు తెలియజేస్తున్న బీసీటీ కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త శ్రీ బి నాగేంద్ర ప్రసాద్ గారు అందించే వివరాలు. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు. 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. 7:15 వికసిత భారత్ అనంతరం.

రాత్రి 10 గంటలకు ఆసియా క్రీడలు 2026 దైనందిన వైశేషిక అనంతరం ఆపాత మధురాలు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. వస్తుసేవల ఎగుమతులు $1 ట్రిలియన్ చేర్చాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. నీటి లభ్యత, నేల తేమ ఆధారంగా పంటల ప్రణాళికలు రూపొందించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా భారత్ కొత్త క్రిమినల్ చట్టాలతో న్యాయ వ్యవస్థ బలోపేతం చేస్తుందని కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పేర్కొన్నారు. ఆసియా క్రీడల్లో భారత్ 4 స్వర్ణాలు, 20 రజతాలు, 21 కాంస్యాలతో కలిపి మొత్తం 45 పతకాలతో పతక పట్టికలో 12వ స్థానంలో కొనసాగుతుంది. భారత్ వస్తుసేవల ఎగుమతులు $1 ట్రిలియన్ చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ముంబైలో జరిగిన భారత్ యుఏఈ హైలెవెల్ జాయింట్ టాస్క్ ఫోర్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ 14వ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడుతూ, ప్రపంచ సవాళ్లు ఎదురైనప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు మొదటి 6 నెలల్లో వస్తువుల ఎగుమతులు 15% పైగా వృద్ది చెందాయని తెలిపారు. భారత్ యుఏఈ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కింద ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు $100 బిలియన్ రెట్టింపైందని, 2032 నాటికి $2 బిలియన్ చేర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా చెప్పారు.
1: The Comprehensive Economic Partnership Agreement is now 4 years old. We have doubled our bilateral trade to $100 billion and have set an ambitious target to double it to $200 billion by 2032. The UAE believes in India. They have already invested $25 billion and is the 7th largest FDI source. The ultimate objective of taking investments from UAE to $100 billion in the years to come.
0: భారత్లో యుఏ ఇప్పటికే సుమారు $25 బిలియన్ పెట్టుబడి పెట్టిందని, మరో $25 బిలియన్ పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిందని తెలిపారు. యుఏఈలో యూపీఐ వినియోగం వేగంగా పెరుగుతోందని, సైబర్ సెక్యూరిటీ, ఏఐ ఆధారిత ఆర్థిక సేవలపై సహకారం ఉంటుందని పేర్కొన్నారు. నీటి లభ్యత, నేల తేమ ఆధారంగా పంటల ప్రణాళికలు రూపొందించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని హామీ ఇస్తూ, రాష్ట్రాల సమన్వయ ప్రణాళిక, శాస్త్రీయ అంచనా, క్షేత్రస్థాయి పర్యవేక్షణతో రబీ సీజన్ ఏర్పాట్లు పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సు రబీ అభియాన్ 2026లో మాట్లాడుతూ, వాతావరణ మార్పుల నేపథ్యంలో సాంప్రదాయ పద్దతులకు బదులుగా డేటా ఆధారిత ప్రణాళిక, కేంద్ర రాష్ట సమన్వయం ఎంతో అవసరమన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు నెలకొన్న కరువు పరిస్థితులపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో దాదాపు 3/2 ప్రాంతం కరువు ప్రభావానికి గురైందని, రాష్ట ప్రభుత్వం అక్కడ కరువు ప్రకటించిందని, అలాగే కర్ణాటక కరువు పరిస్థితి ఎదుర్కొంటుందని చౌహాన్ తెలిపారు. వచ్చే నెల 3వ తేదీన కేంద్ర బృందం కర్ణాటకలో క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతుందని, అదేవిధంగా మహారాష్టకు ఒక కేంద్ర బృందం పంపుతామని మంత్రి చెప్పారు.
2: రాజ్య సర్కారో మహారాష్ట్ర బడే హిస్సే పర్ కర్ణాటక మే బడే హిస్సే పర్ సూఖా ఘోషిత్ కియా హై. భారత్ సర్కార్ రాజ్యో కే సాథ్ డట్ కే ఖడీ రహేగీ. కర్ణాటక మే భీ 3 అక్టోబర్ కో టీమ్ బనా కే భేజ్ రహే హై వహాన్ కీ స్థితి కే ఆకలన్ కే లియే. మహారాష్ట్ర కే ముఖ్యమంత్రి జీ సే బాత్ హుయీ హై తో భావీ హమ్ టీమ్ కీ తయారీ కర్ రహే హై. మే స్వయం భీ ఉన్ రాజ్యో మే జా కే స్థితి దేఖూంగా ఔర్ హమ్ అప్నే కిసానో కే సాథ్ రాజ్య సర్కారో కే సాథ్ పూరీ తాకత్ సే ఖడే రహేంగే ఇస్ పరిస్థితి కా ముకాబలా కర్.
0: వరి సాగు తర్వాత ఖాళీ గొండె భూముల్లో పప్పుధాన్యాలు, నూనె గింజల సాగు ప్రోత్సహించాలని కోరారు. మోతాదుకు మించి ఎరువులు వాడటం వల్ల ఖర్చులు పెరగడంతో పాటుగా నేల ఆరోగ్యం దెబ్బతింటుందని హెచ్చరించారు. పంటల పరిస్థితి, విత్తనాల వృద్ది, తెగుళ్ల బెడద వంటి అంశాలపై ప్రతి రాష్టంలో పర్యవేక్షణ ఉండాలని సూచించారు. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా భారత్ కొత్త క్రిమినల్ చట్టాలతో న్యాయ వ్యవస్థ బలోపేతం చేస్తుందని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు. యుఏఈలో అబుదాబిలో జరుగుతున్న 15వ ఐక్యరాజ్య సమితి నేర నివారణ క్రిమినల్ జస్టిస్ సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తూ, సైబర్ నేరాలు, ఉగ్రవాదం ఎదుర్కొనేందుకు కఠిన చర్యలు, అంతర్జాతీయ సహకారం, సకాలంలో న్యాయం అందించడం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలు వివరించారు. ఈ సదస్సు సందర్భంగా మేఘ్వాల్ యుఏఈ న్యాయశాఖ మంత్రి అబ్దుల్ బిన్ కలిశారు. భారత్ యుఏఈ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, చట్టపర సహకారం మరింత బలోపేతం

చేసే మార్గాలపై ఇరువురు చర్చించారు. అబుదాబిలో సెప్టెంబర్ 26న ప్రారంభమైన ఈ సదస్సు అక్టోబర్ 1 వరకు జరుగుతుంది. డిజిటల్ యుగంలో ప్రజలను, భూమిని రక్షించడం, సుస్థిర అభివృద్ది కోసం 2030 అజెండా సాధించడం అనే ప్రధాన అంశంపై ఈ సదస్సు కొనసాగుతుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా నిన్న లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజ్, దాని అనుబంధ ఆసుపత్రులైన సుచేత కృపలాని ఆసుపత్రి, కళావతి శరణ్ చిల్డ్రన్ హాస్పిటల్ పురోగతి సమీక్షించారు. ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలు, ప్రత్యేక వైద్య సేవలు, వైద్య విద్య, రోగి సంరక్షణ మెరుగుపరచడంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. మౌలిక సదుపాయాల విస్తరణతో పాటు వైద్యులు, నర్సుల నియామకం జరగాలన్నారు. కళావతి శరణ్ చిల్డ్రన్ హాస్పిటల్ పడకల సామర్థ్యాన్ని 394 నుంచి 894కి, ఐసీయూ పడకలు 40 నుంచి 200కు పెంచే పనులు పరిశీలించారు. తరువాత లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజీలో అత్యాధునిక స్కిల్ ల్యాబ్, కళావతి శరణ్ ఆసుపత్రిలో నూతనంగా ప్రారంభించిన లెవెల్ నియాటికల్ కేర్ సెంటర్ సందర్శించి నవజాత శిశువుల సంరక్షణ కోసం అందుబాటులో ఉన్న అధునాతన సౌకర్యాలు సమీక్షించారు. భారత నావికాదళం 2 ఎడిషన్ కమాండర్స్ 2026 సదస్సు ఈ రోజు న్యూఢిల్లీలో ప్రారంభమవుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో సీనియర్ నేవల్ లీడర్షిప్, ఆపరేషనల్ ఏరియా కమాండర్లు పాల్గొని సైనిక వ్యూహాత్మక స్థాయిలో కార్యాచరణ సన్నద్దతపై సమీక్షిస్తారని తెలిపింది. ఈ రోజు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొని నావికాదళంపై అంచనాలు, పశ్చిమాసియాలో జరుగుతున్న ఘర్షణల మధ్య ఇంధన భద్రతతో పాటు భారత సముద్ర ప్రయోజనాలు రక్షించడంలో నావికాదళ పాత్రపై చర్చిస్తారని ఆ శాఖ తెలిపింది. E20 పెట్రోల్ దిగుమతులు తగ్గించడమే కాకుండా స్వయం సమృద్దిని పెంచుతుందని ఓఎన్జీసీ ఎక్స్ప్లోరేషన్ డైరెక్టర్ ఓం ప్రకాష్ సిన్హా తెలిపారు. అహ్మదాబాద్లో జరిగిన ఇండియా ఎనర్జీ వీక్ 2027 కార్యక్రమంలో మాట్లాడుతూ, మన దేశంలో ఇంధన అవసరాలు అత్యధికంగా పెరుగుతున్నాయని, పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ నేపథ్యంలో విదేశీ ఇంధన వనరులపై ఆధారపడటం తగ్గించుకునేందుకు దేశాలు ప్రయత్నిస్తున్నాయని సిన్హా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇంధన సమస్యలు పరిష్కారాలపై చర్చించేందుకు ఐఈడబ్ల్యూ ఒక వేదికని వెల్లడించారు. ట్రాఫిక్ పెండింగ్, ఈ చలాన్, జరిమానాల వసూళ్లను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు విద్యుత్ బిల్లులతో అనుసంధానించడాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు సూచించింది. జస్టిస్ జేబీ పార్థివాల, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. పెండింగ్ చలాన్లు క్లియర్ అయ్యే వరకు వాహన రిజిస్ట్రేషన్ రెన్యువల్స్, ఓనర్షిప్ బదిలీలు, ఫిట్నెస్, పీజీసీ సర్టిఫికెట్లు, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ నిలిపేయాలని కోర్టు సూచించింది. అలాగే పరివాహన్ పోర్టల్లో చెల్లించని చలాన్లు ఉన్న వాహనాలను బ్లాక్ లిస్ట్ చేయడం, పదే పదే ఉల్లంఘిస్తే వాహనాలు సీజ్ చేయడం వంటి చర్యలు తీసుకోవాలని పేర్కొంది. జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వేలపై సులభమైన, పొదుపుతో కూడిన ప్రయాణం అందించడంలో ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ కు ప్రైవేటు వాహన యజమానుల నుంచి ఆదరణ పెరుగుతుందని రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. గత ఏడాది ఆగస్టు 15 ప్రారంభించిన ఈ పాస్ కోటి జారి మైలురాయి దాటిందని, దీనివల్ల తరచుగా ఫాస్టాగ్ రీచార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదని, 3,075 రూపాయలతో ఒకసారి రుసుము చెల్లిస్తే 1 సంవత్సరం పాటు లేదా 200 టోల్ ప్లాజా క్రాసింగ్ల వరకు దీన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, అస్సోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్లో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే మహారాష్ట, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మాహే, కొంకణ్, గోవా, ఒడిస్సాలో కొన్ని ప్రాంతాల్లో ఇదే విధమైన వాతావరణ పరిస్థితి ఉండే అవకాశముందని తెలిపింది. జపాన్లో ఐచినోగేలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ 4 స్వర్ణాలు, 20 రజతాలు, 21 కాంస్యాలతో కలిపి మొత్తం 45 పతకాలతో పతక పట్టికలో 12వ స్థానంలో కొనసాగుతుంది. ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన క్రీడాకారులకు రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో క్రీడాకారులు మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు. ఇక పురుషుల జావలిన్ త్రోలో ఈశ్వర్ సింగ్ రజతం, రోహిత్ యాదవ్ కాంస్యం సాధించారు. పురుషుల లాంగ్ జంప్లో మురళీ శ్రీశంకర్ రజతం కైవసం చేసుకున్నారు. అలాగే పురుషుల 1500 మీటర్లో గుల్వీర్ సింగ్ రజతం సాధించారు. ఇక షూటింగ్లో మహిళల 25 మీటర్ల ఫ్రీస్టైల్ వ్యక్తిగత విభాగంలో ఇషా సింగ్ రజత పథకం గెలుచుకోగా, మహిళల 5,000 మీటర్ల పరుగులో పారుల్ చౌదరి, 400 మీటర్ల హార్డిల్స్లో నిత్యారామరాజ్ కాంస్య పథకాలు సాధించారు. కురాష్ మహిళల 78 కేజీల విభాగంలో పింకీ కాంస్యం గెలుచుకున్నారు.
మరోవైపు వర్షం కారణంగా ఆఫ్ఘనిస్తాన్ జరగాల్సిన

0: క్వార్టర్ఫైనల్ రద్దు కావడంతో భారత పురుషుల క్రికెట్ జట్టు మ్యాచ్ ఆడకుండా సెమీఫైనల్లోకి ప్రవేశించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వస్తుసేవల ఎగుమతులు $1 ట్రిలియన్ చేర్చాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. నీటి లభ్యత, నేల తేమ ఆధారంగా పంటల ప్రణాళికలు రూపొందించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా భారత్ కొత్త క్రిమినల్ చట్టాలతో న్యాయ వ్యవస్థ బలోపేతం చేస్తుందని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పేర్కొన్నారు. ఆసియా క్రీడల్లో భారత్ 4 స్వర్ణాలు, 20 రజతాలు, 21 కాంస్యాలతో కలిపి మొత్తం 45 పతకాలతో పతక పట్టికలో 12వ స్థానంలో కొనసాగుతుంది. ఆకాశవాణి వార్తలంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాలు.

ఉదయ సమీరాల కార్యక్రమానికి స్వరాహ్వానం. నేటి మాట. నేటి మాటలో తొలి అంశం, హిందీ చలనచిత్ర సుప్రసిద్ధ హాస్యనటులు మహమూద్ గారి విశేషాలు. ఈరోజు వారి జయంతి. జీవితం అందరికీ ఆరంభం నుంచి వడ్డించిన విస్తరి కాదు, బంగారు చెంచాతో పుడతారని కూడా అనుకోకూడదు. అయితే ఆ తర్వాత జీవితం అంతా కూడా అలా పేదగా బీదగా ఏ ప్రఖ్యాతి లేకుండా గడిచిపోతుందా అంటే కృషితో నాస్తి దుర్భిక్షం. ఎవరి కృషి బట్టి వాళ్ళకి ఋషిత్వం వస్తుంది. మహమూద్ అలీ గొప్ప హాస్యనటులు హిందీ చలనచిత్ర రంగంలో. కురిసే ఆ నవ్వుల వెన్నెలల వెనక గడిచిన గతకాలపు విషాద మేఘాలు ఎన్నున్నాయో అప్పటికెవరికీ అక్కర్లేదు. ఆ తర్వాత ఆయన తప్ప ఇంకెవరూ గుర్తుండి ఉంచుకోరు. ఇదే నెల ఇదే తేదీ 1932 ఇప్పటి ముంబై అప్పటి బొంబాయి అక్కడ పుట్టారు మహమూద్ గారు. వృత్తిరీత్యా ఆయన కేవలం నటుడే కాదు, గాయకుడు, దర్శకుడు, నిర్మాత. తండ్రి ముంతాజ్ అలీ గారు, ఆయన కూడా 1940-50 దశకాల్లో చాలా గొప్ప నటుడు. వారింట్లోనే గొప్ప నర్తకీ నటి మీను ముంతాజ్ ఆయన చెల్లెలు. ఆయనకి భార్యలు మధుకుమారి అంటే మీనాకుమారి గారి చెల్లి, తర్వాత ట్రేసీ అలీ. సంతానం 7 మంది సభ్యులున్నా అందులో లక్కీ అలీ గాయకులు. ఇదంతా ఎందుకు అంటే మొత్తం మీద కళాకారులకు ఆటపట్టు. మహమూద్ గారు కూడా 8 మంది సంతానంలో 2వవాడు. మొట్టమొదట ఆయన డ్రైవర్గా కోళ్ళు అమ్ముతూ, టేబుల్ టెన్నిస్ కోచ్గా కూడా పనిచేసి గుడ్లు అమ్ముతూ, ఓసారి దర్శకుడు పిఎల్ సంతోష్ గారి దగ్గర డ్రైవర్గా కుదిరారు. మొదట 1943లో ఆయన కిస్మత్ సినిమాలో చిన్న పిల్లల వేషం అంటే బాలనటుడు చేసి, తర్వాత దోబీఘా, జమీన్, ప్యాసా, సేడీ లాంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు. మహమూద్ అలీ అనగానే ఓ పట్టిక 300 చిత్రాలు, అందులో 4 దశాబ్దాలు కూడా హాస్యానికి రారాజు ఆయన. అందుకే ఆయన్ని బాలీవుడ్ ఒరిజినల్ భాయి జాన్ అన్నారు. మహమూద్ అనగానే గుర్తొచ్చేది తమిళ సంగీత ఉపాధ్యాయుని వేషం, మాస్టర్ పెళ్ళై పాత్ర, ది బెస్ట్ అన్నారు, ఉత్తమ పాత్ర. 1968లో వచ్చిన పడోసన్. ఆ తర్వాత బాంబే టు గోవా, లవ్ ఇన్ టోక్యో, ప్యార్ కి ఏజా, గుమ్నాం, కుమార బాప్, దర్శకత్వం కూడా ఆయనే. అందాజ్ అప్నా అప్నా పురస్కారాల 25 ఫిల్మ్ఫేర్ నామినేషన్, అందులో 19 ఉత్తమ హాస్యనటులు, 6 ఉత్తమ సహాయనటులు. హైదరాబాదీ ఉర్దూ యాసలో ఆయన హాస్యం చాలా గొప్పగా ఉంటుంది, చూడాలి అంతే ఆ చిత్రాలు. 23 జూలై 2004 పెన్సిల్వేనియా అమెరికాలో సప్తతి మీద 1 ఏడాది అంటే 71 సంవత్సరాలు దాటగానే ఆయన నవ్వుల లేఖలు అక్షరాలు మనకి వదిలేసి తన చిరునామాని ఈ బాహ్య ప్రపంచం నుంచి మాయం చేసుకొని ఎక్కడో ఏ లోకాల్లో వారినో నవ్వించడానికి ఖాయం చేసుకున్నారు. అది మహమూద్ అలీ. నేటి మాటలో

0: రెండవ అంశం. జీవంతో ఉన్నావా లేదా అని చూడాలి అనగానే వెంటనే నాడి పట్టుకుంటారు, గుండె సడి వింటారు. అదిగో ఆ గుండె, దానికి ఇవాళ చాలా ప్రాధాన్యం. ఇవాళ అంటే ఏ రోజైనా సరే గుండె కొట్టుకుంటేనే, కాకపోతే కొట్టుకుంటుందా లేదా ఇలాంటివన్నీ కూడా బాగా ఎక్కువ గుర్తు చేసుకుని జాగ్రత్త పడాల్సిన రోజు ఈ ప్రపంచ హృదయ దినోత్సవం. ఈ హృదయ దినోత్సవం నాడు మనం అనునిత్యం డబ్బులు లాభాలు లబ్బులు డాబాలు అని రక్కెట్టుకోకుండా లబ్ డబ్బుల గురించి కూడా చూసుకోవాలి. ఎంత కొడుతోంది, ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా. అందుకోసమే ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ ఈ రెండు కలిపి ఓ రోజు పెట్టింది ప్రపంచ హృదయ దినోత్సవం అని. ఈ గుండె జబ్బులు నివారించడం కోసం గుండెపోటు రాకుండా 1946లో జెనీవాలో వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ సంస్థ ఏర్పాటైంది. వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ తొలిసారిగా దినోత్సవం జరిపారు. చాలా కార్యక్రమాలు 2011 సెప్టెంబర్ 29వ తేదీన దీన్ని నిర్వహించాలి అని తీర్మానించి అందరూ కూడా చాలా ఆనంద హృదయులై ప్రపంచవ్యాప్తంగా హృదయం ఎక్కడున్నది అని అందరినీ అడగక్కర్లేదు, నా హృదయం నా దగ్గర వదిలంగా ఉంది, 10 కాలాలు ఉండాలి అంటే వైద్యులు చెప్పినటువంటి ఆరోగ్య సూత్రాలని పాటించాలి. అప్పుడు మందుల అవసరం లేకుండానే హృదయం స్పందనలు అందిస్తూ ఉంటుంది. దీన్ని కేవలం లోపల వేసుకునే మందులు మాత్రలు, పుచ్చుకునే ఇంజెక్షన్లు, తాగేసే టానిక్లు ఇవే కాదు, మన చుట్టూ ఉన్న ప్రాంతాలు కూడా పరిశుభ్రంగా ఆరోగ్యకరంగా ఉండాలి. ఉంటేనే మనం భౌతిక పరిశుభ్ర పరిస్థితి బట్టి అంతరంగ ఆంతర్య ఆరోగ్య సౌభాగ్య స్థితి ఆధారపడి ఉంటుంది. ఇది ఒకళ్ళకొకళ్ళు చెప్పడం సరే, ఎవరికి వాళ్ళకి అనుభవాలు ఉంటాయి. ఎప్పుడైనా బయటకు వచ్చే మాటల వెనక అనుభవాల బంగారు మూటలు దాగుంటేనే. మరి అలాంటి అనుభవాల మూట విప్పి అవసరమైన పలుకుల్ని మనకు అందించడానికి పరిసరాల పరిశుభ్రం ఆరోగ్యం భద్రం ఈ అంశంపై స్వీయ అనుభవాన్ని వివరిస్తున్నారు పద్మశ్రీ పురస్కార గ్రహీత ప్రముఖ వైద్యులు డాక్టర్ కూటికుప్పల సూర్యారావు గారు. విందాం.
1: అది ఒక అర్ధరాత్రి, బయట భారీ వర్షం, కిటికీ అద్దాల మీద వర్షపు చినుక్కులు పడుతున్నట్లు శబ్దం, చుట్టూ నిశ్శబ్దం. అంతలో నా ఫోను మోగింది. ఏంటి, నా డ్రైవర్ రాము, ఈ సమయంలో అతను నాకెందుకు ఫోన్ చేస్తున్నాడు? ఏదైనా ప్రమాదమా, ఏదైనా జరిగిందా? నేను వెంటనే ఫోన్ ఎత్తాను. రాము, ఏమైంది? అవతల కొన్ని క్షణాలు నిశ్శబ్దం, తర్వాత వణుకుతున్న గొంతుతో అతను సార్ అన్నాడు. అతని గొంతులో భయం నాకు స్పష్టంగా వినిపిస్తుంది. మా అమ్మాయి లక్ష్మిని ఆసుపత్రిలో చేర్చాం సార్. ఒక్క క్షణం, నాకేమి అర్థం కాల. లక్ష్మిక ఏమైంది, మొన్నే కదా పెళ్ళయింది. ఆమెకేనండి, తీవ్రమైన వాంతులు, విరోచనాలు, డిహైడ్రేషను. కానీ అది కేవలం ఒక లక్ష్య సమస్యే కాదు, ఆమెతో పాటు ఆ పెళ్ళికి వచ్చిన అనేక మంది ఒక్కరొక్కరుగా ఆసుపత్రికి వస్తున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, డజన్ల మంది. ఆ క్షణంలో నా మనసులో ఒక ప్రశ్న మెదిలింది, ఇది ఎలా జరిగింది? ఆ ప్రశ్నకు సమాధానం వెతుక్కుంటూ నేను 3 రోజులు వెనక్కి గతంలోకి వెళ్ళాను. ఎందుకంటే ఈ ఫోన్ కాల్ 3 రోజుల ముందే నేను వారి పెళ్లిలో ఉన్నాను. అదే రాము కూతురు లక్ష్మి పెళ్ళి. పెళ్లి చాలా సందడిగా జరిగింది. రంగురంగుల అలంకరణలు, పెద్ద శబ్దంతో సంగీతం, 100ల మంది అతిథులు, పిల్లల కేరింతలు, చుట్టూ ఆనందమే. కానీ ఒక వైద్యునిగా నా కళ్ళకు ఆనందం మధ్యలో ఒక ప్రమాదం కనిపించింది. పిల్లలు మట్టి చేతులతో స్వీట్స్ తింటున్నారు. భోజనం వడ్డిస్తున్న కొంతమంది కొద్దిసేపటి క్రితమే టెంట్లు ఏర్పాటు చేసి, కాలువలు శుభ్రం చేసి, చేతులు కడుక్కోలేదు. 100ల మంది భోజనం చేస్తున్నారు, కానీ చేతులు కడుక్కోవడానికి సరైన ఏర్పాటే లేదు. నేను రాముతో అన్నాను, రాము, హ్యాండ్ వాష్ కోసం

కోసం సబ్బు నీళ్లు పెట్టించు. ఆ మాటలకు అక్కడ ఉన్నవాళ్ళు నవ్వారు. డాక్టర్ సాబ్, ఇది పెళ్ళి, ఆసుపత్రి కాదు. రాము కూడా నవ్వుతూ అన్నాడు, ఏం కాదు సార్, పర్వాలేదు. నేను కూడా విషయాన్ని అక్కడితోనే వదిలేశాను, ఎందుకంటే అది రాము జీవితంలో ఎంతో ముఖ్యమైన రోజు, ఆ ఆనందాన్ని చెడగొట్టాలని అనిపించలేదు నాకు. నేను ఆ రోజు చూసి వదిలేసిన ఆ చిన్న విషయం 3 రోజుల తర్వాత వందలాది మంది జీవితాల ప్రాణ సంకటం కాబోతుందని అప్పట్లో నేను ఊహించలేదు. ఆ సంఘటన నా మనసును కలచివేసింది. నేను ఫోన్ పెట్టిన వెంటనే ఆసుపత్రికి వెళ్ళాను. లక్ష్మి మంచంపై ఉంది, రాము పక్కనే కూర్చున్నాడు, అతని కళ్ళల్లో నీళ్లు. అక్కడ లక్ష్మిని చూస్తున్నప్పుడు నా కళ్ళ ముందు ఆ పెళ్లి దృశ్యమే తిరుగుతుంది. ఆ తర్వాత ఒక్కొక్కరు వచ్చే రోగులను చూశాను, అందరూ ఆ పెళ్ళికి వచ్చిన వాళ్లే, అవే లక్షణాలు. అదే సమయం ఒక కుటుంబం, మరో కుటుంబం, ఆ పొరుగు కుటుంబం. అప్పుడు నాకు అనుమానం వచ్చింది, ఇది సాధారణ ఇన్ఫెక్షన్ కాదు, ఏదో ఆ పెళ్లి నుంచి అందరికీ చేరింది. నేను కారణం వెతకడం ప్రారంభించాను. మొదట ఆహారాన్ని అనుమానించాను, తర్వాత నీటిని, కానీ చివరికి నిజం నా ముందుకు వచ్చింది. కలుషితమైన ఆహారం కాదు, కలుషితమైన నీరు కాదు, కలుషితమైన చేతులు. అవును, చేతులే. ఒక వ్యక్తి చేతులపై ఉన్న సూక్ష్మక్రిములు వడ్డించే పాత్రలకు చేరాయి, అక్కడి నుంచి ఆహారానికి, ఆహారం నుంచి వందలాది మందికి వ్యాపించాయి. ఆ క్షణాల్లో ఒక వైద్యుడిగా నాకు తెలిసిన విషయం ఒక మనిషిగా నన్ను బాధించింది, ఎందుకంటే నేను ఆ ప్రమాదాన్ని ముందే చూశాను, హెచ్చరించాను, కానీ నేను ఆపలేదు. కొన్ని వారాల తర్వాత మరో సంఘటన జరిగింది. నా ఇంట్లో పనిచేసే సరస్వతి అనే మహిళ, ఆమె 8 ఏళ్ల కొడుకు శరత్ తీవ్రమైన పేగు ఇన్ఫెక్షన్తో ఆసుపత్రిలో చేరాడు. అతను బతికాడు, కానీ ఆ కుటుంబం దగ్గర ఉన్న డబ్బంతా ఆసుపత్రి ఖర్చులకే హారతి కర్పూరంలో కరిగిపోయింది. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను, బాత్రూంలో సబ్బు వెలాడుతుంది, కానీ భోజనం ముందు చేతులు కడుక్కోవడం లేదు. అప్పుడు నాకు విషయం అర్థమైంది, సమస్య చేతుల పరిశుభ్రతపై అవగాహన లేకపోవడం. ఆ రోజున ఒక ఆలోచన వచ్చింది, ఇంకెంతమంది ఇలాంటి రోగాలతో చికిత్స చేయాలి, ఎందుకు ముందుగుండానే మనం వాళ్ళని కాపాడకూడదు. అక్కడే నా మార్గం మారింది. రోగికి చికిత్స చేయడం నుంచి రోగం రాకుండా చూడడం వైపు నా ప్రయాణం మొదలైంది. ఆ 2 సంఘటనలు నా జీవితాన్ని మార్చేశాయి. అలా నా చేతుల పరిశుభ్రత ఉద్యమం ప్రారంభమైంది. ఇంతలో గౌరవనీయులైన భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు 2014 అక్టోబర్ స్వచ్ఛ భారత్ అభియాన్ను దేశవ్యాప్తంగా ఆరంభించారు. ఇది ఒక చారిత్రాత్మక నిత్య కార్యక్రమంగా కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో అపరిశుభ్ర పరిసరాలు, అనేక మంది ఇళ్ల చుట్టూ చెత్త చెదారం కుప్పలుగా చూడడం జరిగింది. దాని విషయమై తగు రీతిలో అవగాహన కార్యక్రమాలు జరుపుతూనే ఉన్నాము. చెత్త నిర్వహణలో కూడా ప్రజల్లో ఇంకా చైతన్యం రావాలి. తడి చెత్త, పొడి చెత్త, గాజు ముక్కలు, పదునైన వస్తువులు, బ్యాటరీలు, వైద్య వ్యర్థాలు, ప్లాస్టిక్ వస్తువులు మొత్తం కలిపి ఒకే సంచిలో వేయడం వల్ల చెత్త సేకరించే కార్మికులకు ప్రమాదం కలగవచ్చు. కనుక ఆదిలోనే అన్ని పదార్థాలను ఇంటి చెత్తతో కలుపకుండా వేరువేరు సంచుల్లో సేకరించాలి. ఈ పని ఇంటి వద్దే జరగాలి. అంటే తడి చెత్త ఒకటి, పొడి చెత్త మరొకటి, ఈ వ్యర్థాలు వేరుగా, రీసైక్లింగ్ చేసే పదార్థాలు మరో ప్రక్క, ప్రమాదకరమైనటువంటి పదార్థాలు సంబంధిత సంచుల్లోనూ. అలా చేస్తే చెత్త సేకరణ వ్యవస్థ మరింత సులభంగా, సురక్షితంగా, సమర్థవంతంగా పనిచేయడానికి వీలవుతుంది. ఆధునిక జీవితంలో ఇళ్లల్లో పెరుగుతున్న ఈ వ్యర్థాలు, అంటే ఎలక్ట్రానిక్ వేస్ట్, కొత్త సమస్యలు తెచ్చిపెడుతుంది, పర్యావరణానికి హాని చేస్తుంది. ఈ వేస్ట్ అంటే ఎలక్ట్రానిక్ వస్తువులు, పాత మొబైల్ ఫోన్లు, ఛార్జర్లు, ఇయర్ ఫోన్లు, కంప్యూటర్లు, కీబోర్డులు, టెలివిజన్లు, రిమోట్లు, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ బొమ్మలు, ప్రింటర్లు, ఇవన్నీ ఒక దశలో పనిచేయడం మానేస్తాయి. చాలామంది వీటిని సాధారణ చెత్తతో పాటు పడేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం. ఈ వ్యర్థాల్లో అనేక హానికరమైనటువంటి పదార్థాలు, లోహాలు, రసాయనాలు ఉంటాయి. వీటిని సాధారణ చెత్తతో కలపడం వల్ల పర్యావరణానికి తీరని ప్రమాదం కలిగే అవకాశం ఉంది. ఈ వ్యర్థాలు ప్రత్యేకంగా సేకరించి రీసైక్లింగ్ వ్యవస్థకు అప్పగించాలి. అవసరం లేనటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కొనకూడదు. సాధ్యమైనంత వరకు
వాటి ఉపయోగం

తగ్గించుకోవాలి, సరైన రీసైక్లింగ్ వ్యవస్థకు అప్పగించడం. తద్వారా మనం మన పర్యావరణాన్ని కాపాడుకోవడమే కాదు, భవిష్యత్ తరాలకి ఇది శ్రీరామరక్షగా ఉపయోగపడుతుంది. ఈ స్వచ్ఛభారత్ ఉద్యమ నిర్వహణ ప్రయాణంలో నేను కొంతమంది స్వచ్ఛంద సేవకుల్ని నా వెంట పెట్టుకుని 6 నెలల పాటు అనేక గ్రామాలు, ప్రభుత్వ పాఠశాలలు, మురికి వార్డులు తిరిగాను. వేలాది మందిని కలిశాం. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, నిర్మాణ ప్రాంతాలకు, కార్మికుల క్యాంపులకు వెళ్ళాము. అక్కడ నేను చూసిన దృశ్యాలు నన్ను కుదిపేశాయి. సిమెంటు దుమ్ముతో నిండిన చేతులతో కార్మికులు భోజనం చేస్తున్నారు. చెత్త కుప్పల దగ్గర ఆడుకున్న పిల్లలు అదే చేతులతో తినుబండారాలు తింటున్నారు. వ్యర్థాలను, పశువులను తాకిన చేతులతోనే అవి కడుక్కోకుండా మహిళలు వంట చేస్తున్నారు. ఒకరోజు ఓ కార్మికుడిని చూశాను. అతని చేతులన్నీ ఇంజిన్ గ్రీజుతో నిండి ఉన్నాయి. అతను అదే చేతులతో భోజనం చేస్తున్నాడు. నేను ఆయనకి సంబంధించాను. అతను నవ్వుతూ అన్నాడు, "డాక్టర్ సాబ్, ఆకలి సూక్ష్మక్రిముల కంటే వేగంగా చంపుతుంది." ఆ మాట నా మనసుకు గట్టిగా తగిలింది. అతనికి ఆకలి కనిపిస్తుంది, సూక్ష్మక్రిములు కనిపించడం లేదు. మనిషి కనిపించే ప్రమాదాన్ని భయపడతాడు, కనిపించని ప్రమాదాన్ని నిర్లక్ష్యం చేస్తాడు. చాలామంది చేతులు ఉత్తనీరుతో కడుక్కుంటారు. చేతులు ఉత్తనీరుతో కడుక్కుంటే ప్రయోజనం ఏమీ లేదు. సబ్బుతో కానీ, లిక్విడ్ సోపుతో కానీ కనీసం 20 లేక 40 సెకండ్లు అల్పాహారం తీసుకునే ముందు, భోజనం చేసే ముందు, టాయిలెట్ వాడి వచ్చిన తర్వాత తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. నీరు లేదనుకోండి, శానిటైజర్ వాడాలి. పరిశుభ్రమైన చేతులు ప్రాణదాతలు. అపరిశుభ్రంగా ఉన్న చేతుల ద్వారా నీల విరోచనాలు, వాంతులు, బంక విరోచనాలు, అమీబియాసిస్, కళ్ళకలక, ఊపిరితిత్తుల్లో వచ్చే నుమోనియా వ్యాధి, చేతులకు శరీర ఇతర భాగాలకు వ్యాపించే చర్మవ్యాధులు, తామర, గజ్జి వగేరా, మెదడు పొరల్లో వాపు వచ్చి, ఫిట్స్ వచ్చి, మెనంజైటిస్ అనే వ్యాధి, బ్రెయిన్ ఫీవరు, పచ్చకామెర్లు, టైఫాయిడు, అతి సాధారణమైనటువంటి దగ్గు జలుబు నుండి అతి ప్రమాదకరమైన కరోనా, స్వైన్ ఫ్లూ వరకు అతి సులభంగా వ్యాపిస్తాయి. 20 సెకండ్లు చేతులు పరిశుభ్రంతో ఇన్ని వ్యాధుల్ని అరికట్టవచ్చు. అవును, ఇది నిజం. శాస్త్రీయంగా రుజువు చేయబడింది. తద్వారా ఎన్నో పరిగంటల్ని ఆదా చేయవచ్చు. అందువల్ల ఓ ఇంటి ఆర్థిక పరిస్థితి, దేశ ఆర్థిక పరిస్థితి కూడా అద్భుతంగా అభివృద్ధి అవుతుంది. కోవిడ్ మనకు ఎంతో నేర్పింది, కానీ కోవిడ్ భయం తగ్గిపోయిన తర్వాత చాలా చోట్ల పరిశుభ్రత అలవాట్లు కూడా మళ్ళీ మాయమయ్యాయి. మా అధ్యయనం ప్రకారం నాకు విషయం అర్థమైంది. సరైన చేతుల పరిశుభ్రత పాటించడం ద్వారా అనేక జబ్బుల్ని ముందుగా నివారించుకోవచ్చు. నేను ఆ నివేదికని ప్రభుత్వ అధికారుల ముందు పెట్టాను. ఒక అధికారిని నిన్ను చూసి నవ్వుతూ, "దేశంలో ఎన్నో పెద్ద సమస్యలు ఉంటే మీరు సబ్బు గురించి మాట్లాడుతున్నారా?" నేను అతని వైపు చూస్తూ ఒక మాట చెప్పాను, "నివారించగలిగే ఇన్ఫెక్షన్లతో ఆసుపత్రి మంచం ఆక్రమించే ప్రతి రోగి మన దేశానికి పెద్ద సమస్య." ఆ గదిలో నిశ్శబ్దం నెలకొంది. నా ప్రయాణం అంత సులభంగా సాగలేదు. టెలివిజన్ చర్చల్లో నన్ను ఎగతాళి చేశారు. పబ్లిసిటీ కోసం చేస్తున్నాడు అన్నారు, కానీ అవేమీ నేను పట్టించుకోలేదు. ఎందుకంటే నాకు ఆ కాళరాత్రి ఫోన్ కాల్ గుర్తుంది, నాకు లక్ష్మి గుర్తుంది, నీలవిరుచులతో చనిపోయిన రవి గుర్తున్నాడు. అందుకే నేను ఉద్యమాన్ని కొనసాగించాను. నా దగ్గర పెద్ద యంత్రాలు ఏమీ లేవు, పెద్ద బడ్జెట్ లేదు. ఒక బకెట్ నీళ్లు, 3 వాలంటీర్లు, 1 సాధారణ సబ్బు, అంతే. అవే నా ఆయుధాలు. వీధి నాటకాలు వేశాం, పాటలు రూపొందించాం, పిల్లలకు నేర్పించాం. చేతులు కడుక్కోవడం ఎలా, ఎప్పుడు కడుక్కోవాలి, ఎందుకు కడుక్కోవాలి అని చెప్పాం. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారి సహకారంతో స్వర్ణ భారతి ఏస్ ఆడిటోరియంలో వేలాది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సెమినారు నిర్వహించాం. వారింటికి వెళ్ళి వారి వారి తల్లిదండ్రుల్ని చైతన్యపరిచారు. ఆ రోజుల్లో మీరా అని ఒక విద్యార్థిని నా వెంట నిలబడింది. ఆమె ప్రతిరోజు బస్తీలో నడుస్తూ ఒకే నినాదం చేసేది, "పరిశుభ్రమైన చేతులు ప్రాణదాతలు." మొదట కొంతమంది పిల్లలు ఆ వెంట నడిచారు, తర్వాత డజన్లు, ఆ తర్వాత 100. అప్పుడు నాకు అర్థమైంది, ఒక ఉద్యమం ఎప్పుడూ పెద్ద సభతో మొదలవలసిన పని లేదు. కొన్నిసార్లు ఒక చిన్నారి గొంతుతో మొదలు కావచ్చు. ఒకరోజు నేను న్యూఢిల్లీలో మురికివాడల్లో పెద్ద సభలో స్వచ్ఛత కార్యక్రమంపై మాట్లాడాను. దేశం మొత్తం చూసింది.
మన దేశం

0: వ్యాధుల చికిత్స కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుంది. కానీ రవి చనిపోవడం వైద్యం విఫలమై కాదు, అవగాహన విఫలమై. నేను ఈ దేశాన్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. పరిశుభ్రత లోపాన్ని జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా గుర్తించడానికి మనలో ఇంకా ఎందరి ప్రాణాలు పోవాలి? కొన్ని క్షణాలు ఎవరూ మాట్లాడలేదు. తర్వాత ఒక్కొక్కరుగా సభ్యులు లేచారు, చప్పట్లు మొదలయ్యాయి. మొదట కొద్దిగా, తర్వాత గట్టిగా, చివరికి ఆ సభ మొత్తం మార్మోగిపోయింది. కొన్ని నెలల్లోనే దేశవ్యాప్తంగా చేతులు కడుక్కునే కేంద్రాలు ఏర్పడ్డాయి. పాఠశాలల్లో భోజనం ముందు చేతులు కడుక్కోవడం తప్పనిసరి అయింది. సబ్బు ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో భాగమైంది. నా ఉద్యమం గ్రామాల నుంచి మారుమూల ప్రాంతాలకు, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి, ఆ తర్వాత దేశవ్యాప్తంగా సాగుతూనే ఉంది. నా కృషిని స్విట్జర్లాండ్ జెనీవాలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన కార్యాలయం గుర్తించి నాకు ప్రశంసాపత్రాన్ని బహుకరించింది. కానీ ఆ పెళ్లి సంఘటన ఎప్పటికీ గుర్తుంటుంది. ఓ చిన్న నిర్లక్ష్యం ఎంత పెద్ద మూల్యం చెల్లించగలదో. అందుకే నేను చెబుతాను, ఒక దేశం చేతులు పరిశుభ్రత విలువ తెలుసుకోవడానికి మరో మహమ్మారి రావడం కోసం ఎదురు చూడకూడదు. ఈ పాఠాన్ని ఒక పెళ్లి నుంచి నేర్చుకున్నాను నేను. నా దేశం మాత్రం ఈ పాఠాన్ని అంత్యక్రియల నుంచి నేర్చుకోవాల్సిన పరిస్థితి రాకూడదు. నా అనుభవాల్ని మీతో ఎందుకు పంచుకుంటున్నానంటే, మహాకవి గురజాడ గారు అన్నారు, ఒట్టి మాటలు కట్టి పెట్టవోయ్, గట్టి మేలు తల పెట్టవోయ్. అందుకే ప్రతి పౌరుడు బాధ్యతగా స్వచ్ఛ భారత ఉద్యమంలో, స్వచ్ఛత పక్షోత్సవాలలో పాల్గొని తమవంతు సహకారాన్ని అందించి దేశ గౌరవాన్ని పెంచుతారని ఆశిస్తూ, శుభ్రమైన చేతులు, ఆరోగ్యకరమైన కుటుంబాలు, ఆరోగ్యకరమైన సమాజం, ఆరోగ్యమైన దేశం, పరిశుభ్రమైన పరిసరాలు ఆరోగ్యానికి అమృత ధారలు.
1: పరిసరాల పరిశుభ్రం, ఆరోగ్యం భద్రం, ఈ అంశంపై మీరు ఇంతవరకు పద్మశ్రీ పురస్కార గ్రహీత వైద్య ప్రముఖులు డాక్టర్ కూటికుప్పల సూర్యారావు గారి స్వీయానుభవం విన్నారు. ఉదయ సమీరాలు వింటున్నారు. భక్తి సంగీతం గానం దశిక శ్రీదేవి గారు, హెచ్ రామచరణ్ గారు వయలిన్, పురాణం రవీంద్రుడు గారు మృదంగం, శ్రీమతి దశిక శ్రీదేవి గారి స్వరంలో తొలి గీతం, మిశ్ర తిల్లాంగ్ రాగంలో సామవేదం షణ్ముఖ శర్మ గారి సాహిత్యం, శృతి శిఖరిణి ఏకతాళం.

హంసధ్వని రాగంలో తుంగే తరంగే సదాశివ బ్రహ్మేంద్ర వారి రచన ఆదితాళం.

శ్రీమతి దశిక శ్రీదేవి గారి స్వరంలో భక్తి సంగీతం విన్నారు. హెచ్ రామచరణ్ గారు వయలిన్, పురాణం రవీంద్రుడు గారు మృదంగం. ఉదయ సమీరాలు వింటున్నారు.

0: పుష్పాంజలి విన్నారు. స్వచ్ఛత హీ సేవ, స్వచ్ఛతయే సేవ. సేవ చేయాలి ఎవరికో కాదు, దేశానికి. దేశానికి అంటే ప్రత్యేకంగా కూర్చోబెట్టి మంచినీళ్ళు తాగుతావా, అల్పాహారం తింటావా, భోజనం చేస్తావా అని అడగడానికి అది ఒక ఆకృతిలో కనబడేది కాదు కదా, ఒక జీవకళతో జీవన శోభతో అలరారేది. విభిన్న సంస్కృతులు, భాషలు, మతాల సమైక్యతతో అది దేశం. అలా ఉండాలనేదే సమగ్రత ఆదేశం. దీనికి గ్రామాలు, పల్లెపట్టులు, ఆటపట్టు. ప్లాస్టిక్ వస్తువులు ఇవాళ ప్రవేశించని ప్రాంతం అంటూ లేదు, వాడుకోవాలి. వస్తు వినిమయంలో దేన్ని ఎంతవరకు వాడాలో అంతవరకు వాడాలి. వాడాక దాన్ని ఇంకా అది మనకి ఏ విధంగానూ పనికిరాదు అన్నప్పుడు దాన్ని పూర్తిగా రూపు మాసేలా చేయాలి. ఎందుకంటే కొన్ని కొన్ని పదార్థాలు, వస్తువులు ఉండడం వల్ల పరిసరాలకి, ప్రకృతికి, ప్రాంతానికి, సాటి జీవులకు, సాటి జీవులంటే మనుషులనే కాదు మిగతా జంతుజాలానికి కూడా, ఆవో మేకో ఏదైనా తినాలనుకుందనుకోండి, దానికి ఒక ప్లాస్టిక్ కవరో ఏదో దీన్ని తినగలదా, ఈ ప్లాస్టిక్ ఏమిటి ఆత్మలాంటిది, అది నీటికి చివికిపోదు, అగ్నికి బూడిదైపోదు, ఎందులోనూ ఇంకిపోదు, వేల వేల వేల ఏళ్ళైనా అలాగే ఉండిపోయి యథాశక్తి మానవాళికి అపకారం చేస్తుంది. మానవాళికి అపకారం చేయడం కాదు, ఎక్కడి నుంచో దిగొచ్చింది కాదు, మనం సృష్టించేదే, మితిమీరి వాడేదే అక్కర్ లేకుండా. కాబట్టి ముఖ్యంగా గ్రామీణ వాతావరణంలో కూడా వీటిని ఎక్కడ పెడితే అక్కడ పడేయకుండా, అలా పడేయడానికి వీలైనంత ఎక్కువగా వాడకుండా, వాడకాన్ని బాగా నియంత్రించుకొని కాగితంగా వర్లు, మిగతా మట్టితో చేసినవి ఇవన్నీ వాడితే బాగుంటుంది. ప్లాస్టిక్ కవర్లో టీ, కాఫీలు ఇలాంటివి కూడా పెట్టుకోకూడదు, ఎందుకంటే అవన్నీ కూడా అందులో రసాయనికమైన చర్యలు వ్యతిరేకంగా జరిగి శరీరానికి హాని చేస్తాయి. ఇది స్వచ్ఛత హి సేవ విన్నారు, ఉదయ సమీరాలు విన్నారు. ఇప్పుడు వార్తలు ఢిల్లీ నుండి.
1: ఆకాశవాణి సే సమాచార్ ప్రభాత్ కే సాథ్ మై జయా భారతి. सर्वोच्च न्यायालय ने केंद्र सरकार से इस वर्ष CBSE की त्रिभाषा नीति से कक्षा 6 के विद्यार्थियों को छूट देने पर विचार करने को कहा. भारतीय नौसेना आज से बृहस्पतिवार तक नई दिल्ली में कमांडर्स सम्मेलन 2026 के दूसरे संस्करण की मेजबानी करेगी. दिल्ली सरकार ने राष्ट्रीय राजधानी में सर्दियों के मौसम में वायु प्रदूषण को नियंत्रित करने के लिए कार्य योजना तैयार की. अमेरिका ने भारत और 19 अन्य देशों से आयातित विशेष दवाओं पर टैरिफ हटाया. और एशियाई खेलों में भारतीय पुरुष क्रिकेट टीम सेमीफाइनल में पहुंची. अब समाचार विस्तार से. सर्वोच्च न्यायालय ने केंद्र सरकार और केंद्रीय माध्यमिक शिक्षा बोर्ड CBSE के मौजूदा सत्र में कक्षा 6 के विद्यार्थियों को कक्षा 7 के विद्यार्थियों की तरह त्रिभाषा नीति से छूट देने पर विचार करने को कहा है. मुख्य न्यायाधीश न्यायमूर्ति सूर्यकांत के नेतृत्व वाली पीठ ने केंद्र सरकार तथा CBSE की ओर से उपस्थित सॉलिसिटर जनरल तुषार मेहता और अतिरिक्त सॉलिसिटर जनरल ऐश्वर्या भाटी से कहा कि वे कक्षा 6 के विद्यार्थियों को भी वही छूट दें जो कक्षा 7, 8 और 9 के विद्यार्थियों को दी गई है. सर्वोच्च न्यायालय ने 17 सितंबर को CBSE से कक्षा 6 के विद्यार्थियों के लिए 2027 से शुरू होने वाले अगले शैक्षणिक सत्र से भारतीय मूल की दो भाषाओं सहित तीन भाषाओं के अनिवार्य अध्ययन वाली अपनी नीति को लागू करने पर विचार करने को कहा था. ये विवाद CBSE के अपने पाठ्यक्रम को राष्ट्रीय शिक्षा नीति 2020 और विद्यालय शिक्षा के लिए राष्ट्रीय पाठ्यचर्या के रूपरेखा 2023 के अनुरूप बनाने के निर्णय से संबंधित है. इस रूपरेखा के अंतर्गत विद्यार्थियों के लिए दो भारतीय भाषाओं सहित तीन भाषाओं का अध्ययन अनिवार्य है. सर्वोच्च न्यायालय ने राज्यों और केंद्र शासित प्रदेशों से बकाया यातायात के ई चालान की राशि को बिजली बिलों से जोड़ने पर विचार करने को कहा है. न्यायालय ने कहा कि प्रभावी वसूली की व्यवस्था में इस पहल से सुधार किया जा सकता है। न्यायालय ने यह भी सुझाव दिया कि लंबित चालान का भुगतान होने तक वाहन पंजीकरण के नवीनीकरण, स्वामित्व हस्तांतरण, फिटनेस और पीयूसी प्रमाण पत्र तथा ड्राइविंग लाइसेंस के नवीनीकरण पर रोक लगाई जाए। भारतीय नौसेना का वर्ष 2026 का दूसरा कमांडर्स सम्मेलन आज से नई दिल्ली में शुरू हो रहा है। रक्षा मंत्रालय ने बताया कि 3 दिन के सम्मेलन में नौसेना के वरिष्ठ अधिकारी, विभिन्न क्षेत्रों के संचालक और क्षेत्रीय कमांडर हिस्सा लेंगे। सम्मेलन में सैन्य और रणनीतिक स्तर पर नौसेना की परिचालन तैयारियों की व्यापक समीक्षा की जाएगी। रक्षा मंत्रालय ने कहा कि पश्चिम एशिया में संघर्ष के बीच भारत के ऊर्जा हितों की सुरक्षा सहित समुद्र हितों की रक्षा में भारतीय नौसेना की भूमिका को रेखांकित करने की दृष्टि से यह सम्मेलन महत्वपूर्ण होगा। सम्मेलन के पहले दिन रक्षा मंत्री राजनाथ सिंह राष्ट्रीय समुद्री हितों और भारतीय नौसेना से अपेक्षाओं पर अपना दृष्टिकोण और मार्गदर्शन साझा करेंगे। प्रमुख रक्षा अध्यक्ष और थल सेना अध्यक्ष भी नौसेना कमांडरों के साथ विचार विमर्श करेंगे। इसका उद्देश्य तीनों सेनाओं के बीच समन्वय और एकीकरण को सुदृढ़ करना है। पर्यावरण, वन और जलवायु परिवर्तन मंत्री भूपेंद्र यादव ने दिल्ली की मुख्यमंत्री रेखा गुप्ता के साथ दिल्ली में वायु प्रदूषण को कम करने के लिए कार्य योजना की समीक्षा के लिए कल एक उच्चस्तरीय बैठक की। हमारे संवाददाता ने बताया है कि इस बैठक में अब तक उठाए गए कदमों और सर्दियों के मौसम से पहले उसके दौरान जरूरी उपाय की समीक्षा की गई।
2: कार्य योजना के अंतर्गत दिल्ली के सभी पेट्रोल पंप पर पीयूसीसी नहीं तो ईंधन नहीं व्यवस्था लागू की जाएगी। इसके लिए जागरूकता अभियान और नियमों का पालन सुनिश्चित कर कार्रवाई की जाएगी। इसके अंतर्गत पहले नवंबर से 31 जनवरी तक तोड़फोड़ और निर्माण कार्यों पर पूर्ण प्रतिबंध रहेगा। सार्वजनिक अभियान के माध्यम से दिल्ली मेट्रो सारथी ऐप को बढ़ावा दिया जाएगा और परिवहन

0: కమిషన్ సభ్యులు కాణిపాకం వరసిద్ది వినాయకస్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టువస్తాలు సమర్పించిన రాష్ట దేవాదాయ శాఖ మంత్రి వంటి అంశాలతో కూడిన చిత్తూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. రచన విఆర్ చంద్రశేఖర్, ఆకాశవాణి చిత్తూరు జిల్లా ప్రతినిధి. చిత్తూరు జిల్లా కుప్పంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేసి స్వర్ణ కుప్పంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. 2023-24 నుంచి 2025-26 మధ్య నియోజకవర్గ స్థూల దేశీయోత్పత్తి 38% పెరిగి 7,334 కోట్ల రూపాయలకు చేరిందని అన్నారు. తలసరి ఆదాయం 35% పెరిగి 2,13,994 రూపాయలకు చేరిందని తెలిపారు. 31 పరిశ్రమల ద్వారా 9,872 కోట్ల రూపాయల పెట్టుబడులు రానున్నాయని, ప్రత్యక్షంగా పరోక్షంగా 80,124 మందికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. యువతకు నైపుణ్య శిక్షణ, మహిళా సాధికారత, పేదరిక నిర్మూలనకు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. కుప్పాన్ని నెట్ జీరో నియోజకవర్గంగా అభివృద్ది చేయడంతో పాటు ఇళ్లు, రహదారులు, వీధి దీపాలు, ఆరోగ్య సేవలను విస్తరిస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట ఫుడ్ కమిషన్ సభ్యులు జక్కంపూడి కృష్ణ కిరణ్ చిత్తూరు జిల్లాలో 2 రోజుల పర్యటనలో భాగంగా పూతలపట్టు నియోజకవర్గంలోని కొత్తకోట గ్రామంలో పర్యటించారు. అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, రేషన్ దుకాణాల్లో సరుకుల పంపిణీ రికార్డులను పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రాల్లో గుర్తించిన లోటుపాట్లపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించడంలో నిర్లక్ష్యం లేదా అవకతవకలను తీవ్రంగా పరిగణిస్తామని తెలిపారు. విద్యార్థులు సెల్ఫోన్లకు దూరంగా ఉంటూ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ భారతీయ సూచించారు. చిత్తూరు నగర శివారులోని దొడ్డిపల్లె ప్రకాశం విద్యాలయంలో ప్రజలు, పర్యావరణం, అభివృద్ది కోసం న్యాయ అక్షరాస్యత అంశంపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. విద్యార్థులు క్రమశిక్షణ, నైతిక విలువలు, సామాజిక బాధ్యతను అలవర్చుకోవాలని సూచించారు. సామాజిక మాధ్యమాలను ఉపయోగించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ఆన్లైన్ పరిచయాలను నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. మత్తు పదార్థాలు, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, సైబర్ భద్రతపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. చిత్తూరులో జిల్లా ఆర్కిటెక్ట్స్ అండ్ సివిల్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, స్థానిక శాసనసభ్యులు గురజాల జగన్మోహన్, చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కె హేమలత ముఖ్య అతిథులుగా హాజరై భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ దేశ అభివృద్దిలో ఇంజనీర్లు, ఆర్కిటెక్టుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకుని నాణ్యమైన నిర్మాణాలు, నూతన ఆవిష్కరణలకు ఇంజనీర్లు కృషి చేయాలని సూచించారు. మానవ జీవన వికాసానికి విద్య శక్తివంతమైన సాధనమని చిత్తూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎంఎస్ భారతి అన్నారు. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా చిత్తూరులోని గ్రీమ్స్పేట మున్సిపల్ హైస్కూల్లో వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 8న అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని నిర్వహిస్తూ విద్య, అక్షరాస్యత ప్రాధాన్యంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. డప్పు కళాకారులు, చర్మకారులు పింఛన్లకు దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట సామాజిక బోర్డు చైర్మన్ బాలకోటయ్య తెలిపారు. అర్హత కలిగిన వారు స్వీయ ధృవీకరణ పత్రంతో గ్రామీణ ప్రాంతాల్లో స్వర్ణ గ్రామ సచివాలయం, పట్టణ ప్రాంతాల్లో స్వర్ణ వార్డు సచివాలయం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రభుత్వం తరపున రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్వామివారికి పట్టువస్తాలు సమర్పించారు. కాణిపాకంలో సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 4 వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా 6,254 ఆలయాల్లో ధూపదీప నైవేద్య పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. మీరింతవరకు చిత్తూరు జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన విఆర్ చంద్రశేఖర్, ఆకాశవాణి చిత్తూరు జిల్లా ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కర్ణాటక సంగీత కార్యక్రమం డాక్టర్ నూకల చిరసత్యనారాయణ గారి గానం, అంపోలు మురళీకృష్ణ గారు వైలిన్, ఇలపావులూరి పినాకపాణి గారు

సంఘం కార్యక్రమంలో ముందుగా మారువధన్యాసి రాగంలో త్యాగరాజస్వామి వారి రచన మృదు భాషణ ఆదితాళం.

కార్యక్రమంలో చివరిగా కదిలే వాడు కాదే రాముడు, రాగం నారాయణగౌడ, త్యాగరాజస్వామి వారి రచన, ఆదితాళం.

డాక్టర్ నూకల చిన్నసత్యనారాయణ గారి గానం విన్నారు. అంపోలు మురళీకృష్ణ గారు వైలిన్, ఇలపావులూరి పినాకపాణి గారు మృదంగం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఎల్ఐసి మీ జీవితం ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి శ్రోతలు డైల్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 2727244 2727288 కోడ్ 0891. హలో,
1: నమస్కారం సార్.
0: నమస్కారం.
1: విజయనగరం నుంచి మాట్లాడుతున్నాను సార్.
0: చెప్పండి.
1: రామకృష్ణ అని కృష్ణది కిరాయి కొట్టు గడి పాట కావాలండి.
0: అందులో ఏ పాట?
1: ఏ పాట వేసినా పర్లేదు, ఒకసారి ఉండాలి సార్.

0: ఒంపు కొక్క సొంపు వంతే నేసుకున్న అందాలే, వాలు పొద్దు కాడలేత ముద్దులిస్తే అందాలే.
1: మళ్ళీ చెండులో నా మనసు కేరే పిండు చిన్నోడే, దూరణ పొలిచి దొంద పండు దోచుకున్నా.

0: హలో, నమస్తే అండి.
1: హలో,
2: హలో, నమస్తే అండి.
1: నమస్కారం అండి.
2: జ్యోతి సినిమాలో పాట కావాలండి.
1: ఏం సినిమా అండి అది?
2: జ్యోతి తిరుమల పువ్వులనే పాట కావాలి.
1: మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: విజయనగరం మాట్లాడుతున్నాను. ఎఫ్ఆర్ టెలిసాన్ పద్మావతి.
1: మీ పేరేమిటండి?
2: పద్మావతి, తెలియచాల పద్మావతి. ఒంట్లో బాగాలేక గొంతు బాగాలేదు.
1: సరేనండి, వినండి.
3: సిరిమల్లె పూవల్లె నవ్వు.

0: हेलो
1: హలో,
0: హలో నమస్తే అండి.
1: నమస్కారం అండి. మీ పేరు?
0: నేను కాకినాడ జిల్లా పాతకొట్టం నుంచి మాట్లాడుతున్నానండి. నా పేరు పలకా సత్యనారాయణ సార్. నా పేరు అమాయకురాలు అక్కినేని నాగేశ్వర గారు నటించిన సినిమా అండి. అది అందులో కొంటి పిల్ల కోరుకున్న

0: హలో,
1: నమస్తే సార్. నమస్తే సార్.
0: నమస్కారం అండి. చెప్పండి, ఏ సినిమాలోంచి ఏం పాట కావాలి?
1: సార్ అనంతపురం నుంచి మధుసూదన్ రెడ్డి వచ్చేసి అమ్మ కోసం సార్ సినిమా.
0: మీరు అనంతపురం నుండి మాట్లాడుతున్నారు?
1: అవును సార్.
0: అమ్మ కోసంలో
1: గోవాలా ఎగిరిపోవాలి, ఆ తల్లి గూటికే చేరుకోవాలి అనే సాంగ్ ఉంటుంది సార్.
0: తప్పకుండానండి, వినండి.
1: అవును సార్. లైన్లో ఉండమంటారా సార్?
0: ఎందుకు, పాట వచ్చేస్తాం.
1: సరేలే సార్, ఓకే.

0: హలో,
1: నమస్కారం సార్.
0: నమస్కారం.
1: సార్, సుజాత నుంచి ప్రకాశంలో మాట్లాడుతున్నాను సార్. నాకు మనుషులంతా ఒకటే సినిమా అనుభవించు రాజా.

0: హలో,
1: హలో, నమస్తే సార్.
0: నమస్కారం అండి. చెప్పండి, మీ పేరు?
1: నేను ఆకుండి ప్రసాద్, చిసికడ రేణుకానగర్ కాలనీ విజయనగర్ నుంచి మాట్లాడుతున్నానండి సార్. ముందుగా ఒక విషయం చెప్పాలి, భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ తోటి మీరు కామెంట్రీ చాలా చాలా బాగుందండి.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వారు మీకోసం అందించినటువంటి సౌకర్యం
1: అది
0: ఇక్కడ చెప్పడానికి ఇచ్చిన
1: చాలా
0: అవకాశం.
1: చాలా బాగుందండి. ఇప్పుడు మా ఇంటి దగ్గర నుంచి ప్లేన్లు ఎగురుతున్నాయి రోజు.
0: చాలా సంతోషం, మీ మనసు కూడా ఇంత ఆనందంగా ఎగురుతోంది. ఏ పాట
1: ఇప్పుడు
0: కోసం?
1: నాకు భూ భూపేగా చిత్రంలో రాముని అవతారం రవికులతో.

0: హలో,
1: హలో సార్,
0: నమస్కారం అండి. మీ పేరు
1: నా పేరు ప్రభాకర్ రావు అండి.
0: చెప్పండి. ప్రభాకర్ రావు గారు, ఏ సినిమా, ఏ పాట?
1: మాకు గుడి గంటల చిత్రం నుంచి నాలో ఉన్న నీవైంది ఘంటసాల గారు పాడిన పాట కావాలండి.
0: గుడి గంటలు తప్పకుండా వినండి మేషారు.
1: ఓకే.

0: హలో, పాటల పల్లకి.
1: సార్ నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్.
0: నమస్కారం, శుభోదయం. ఎక్కడి నుంచి?
1: సార్ నెల్లూరు జిల్లా నుంచి సార్ సాయి
0: చెప్పండి.
1: చంద్ర సార్ నా పేరు.
0: చెప్పండి.
1: సార్ మహానగరంలోని మాయగాడు అనే చిత్రం నుంచి హరికథ కావాలి సార్.
0: హరికథ. సరేనండి, తప్పకుండా
1: ఓకే
0: వినండి.

0: భక్తులారా, నేనిప్పుడు చెప్పబోయేది హరికథ కాదు. ఏమిటయ్యా అంటే సిరికథ. మానవుడు జీవితంలో ఏదైనా పోగొట్టుకోవచ్చు, కానీ ఏ పరిస్థితుల్లోనూ పోగొట్టుకోకూడనిది ఒక్కటి ఉన్నది.
1: ఏమిటయ్యా అది? ఏమిటంటే, సావధాన చిత్తులై ఆలకించండి.
0: అమరావతి పట్టణ మేలుచుండే అమరేశుడను లేడు.
1: అతను ఎలాంటి వాడయ్యా?
0: భూపాలుడు, అనుపమ సద్గుణశీలుడు భూపాలుడు, ఆశ్రిత సజ్జన లోడు, అపర కుబేరుడు, అభినవ కర్ణుడు భూపాలుడు. అతని యశము దశ దిశలు పాకగా దేవతల దిగని దిగ్గురు మనగా.
1: ఆ మహారాజు గొప్పతనానికి అసూయపడ్డ దేవతలు ఏం చేశారయ్యా అంటే,

గుణము ఖినుము నాదు శపథము అనగానే ధనలక్ష్మి కూడా ధాన్యలక్ష్మి దారిని వెళ్లిపోయినదట. శని అడిగింది అడగకుండా ఇంకా అడుగుతున్నాడట. మహారాజు అడిగింది అడిగినట్టే ఇచ్చాడట. అష్టలక్ష్ముల్లో ఏడుగురు లక్ష్ములు వెళ్లిపోయారట. తదనంతరమున రాజా ఇచ్చి

0: ఇష్టం త్రుటిలో వచ్చేదని.
1: ఓయి రాజా,

నా నిత్య సత్యవ్రతము పయ్యాన సకల దేవతలయాన అని ధైర్యలక్ష్మినే బంధించిన రాజు ధైర్యమునకు శని గుండె చల్లుమని ఇక తన పని చెల్లదని అదృశ్యుడైనాడట. శ్రీమద్ రమణ గోవిందో. అటుపైన నగరు విడిచి వెళ్లిన ఏడుగురు లక్ష్ములు ధైర్యలక్ష్మినేనందున దిక్కుతోచక భయభ్రాంతులై నగరుకే వెనుదిరిగి వచ్చినారట. ఒక్క ధైర్యలక్ష్మినే కాపాడుకున్న ఆ మహారాజుకు మిగిలిన అన్ని లక్ష్ములు తమంతట తామే సమకూరిన ఈ శుభ సమయంలో శ్రీమద్ రమణ గోవిందో. మహాభక్తులారా, ఈ సిరికథ మనకు బోధించే మహత్తర సత్యం ఏమిటయ్యా అంటే,

0: ఏది అందరూ ఒక్కసారి ధైర్యే సాహసే లక్ష్మి.
1: హలో.
2: హలో, నమస్తే సార్.
1: నమస్కారం అండి. పాటల పల్లకి.
2: నా పేరు మాణిక్యాలరావు అండి. మాది కాకినాడ జిల్లా దుర్గాడ. నాకు కొడుకు కోడ సినిమాలోని చేయి చేయి తగిలిందని పాట వింటే సార్.
1: తప్పకుండా.
2: ఓకే సార్, ధన్యవాదాలు సార్. మీరు వింటున్న, మీరు చేస్తున్న మధురమ కార్యక్రమం మాట చాలా బాగుంటుంది సార్. మీరు సో మరీ మరీ మరీ మరీ మీకు ధన్యవాదాలు సార్.
1: నమస్కారం అండి. మీరు వింటున్నందుకు సంతోషం అండి.

0: వ్యాపారస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: హలో.

0: పాటల పల్లకి వింటున్నారు. హలో.
1: సార్ నమస్తే.

0: నమస్తే సార్.
1: నమస్కారం అండి. ఏ సినిమా?
0: సారు మురళీ కృష్ణుడు నాగార్జున గారు సార్.
1: మురళీ కృష్ణ.
0: అవును సార్,
1: మీ పేరు?
0: నాగార్జున. మా పేరు రాయలసీమ నుంచి సుధాకర్ గారు సార్.
1: సుధాకర్ గారు.
0: అన్నమయ్య జిల్లా.
1: మన దగ్గర మురళీకృష్ణ. అది మురళీకృష్ణ మురళీకృష్ణుడా?
0: మురళీ కృష్ణ సార్, నాగార్జున గారు ప్రేమ అంటే మోసుకునే పడు సార్.
1: అదైతే లేదండి, వాళ్ళ నాన్నగారిది ఉంది.
0: వాళ్ళ నాన్నగారు మురళీకృష్ణుడు
1: అది ఉంది, అది ఉంది,
0: కోరుతున్న పాడు కదా సార్.
1: అది ఉంది. అందులో ఏం పాట కావాలి? మురళీకృష్ణ నాగేశ్వరరావు గారిది.
0: ఎక్కడ ఉన్నా ఏమైనా నీ సుఖమే నీ కోరుతున్నా.
1: సరే.

0: హలో,
1: హలో, నమస్కారం సార్.
0: నమస్కారం అండి. ఏ సినిమా?
1: నాకు భార్యాభర్తల చిత్రం నుంచి చూచి చూచి కళ్ళు కాయలే కాసేపాట.
0: ఫోన్ కోసమా?

0: కోసం చూసి చూసి కళ్ళు కాయలు కాచాయ మెషర్.
1: భార్యభర్తలు ఉండగా రేలంగిని
0: అవునవును.
1: శ్రీశాంత్
0: మీ
1: కుమార్.
0: పేరు? మీ పేరు?
1: నా పేరు కాకి అప్పారావు, చెంగళ్ళపేట, తుమ్మలపల్లి వరవి.
0: సరేనండి, తప్పకుండా మీరు అడిగిన పాట
1: అలాగే సార్,
0: వినండి.
1: అలాగే సార్.

0: పాటల పల్లకి విన్నారు. తిరిగి ఈ పల్లకి పాటలతో పలకరించే సమయం ఇదే ప్రసారంలో 10:20 ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 9:59:52 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో సేవా సంకల్ప అభియాన్లో భాగంగా స్వచ్ఛ భారత్ పై ప్రత్యేక ముఖాముఖి అతిథి సాధినేని యామిని శర్మ, బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు, రాష్ట్ర అధికార ప్రతినిధి పరిచయకర్త కె రాణి.
1: స్వచ్ఛ భారత్ పై ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: శ్రోతలకు నమస్కారం. మహాత్మాగాంధీ కలలుగన్న పరిశుభ్ర భారతావనిని సాధించడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి 2014 అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. నాటి నుండి నేటి వరకు స్వచ్ఛ భారత్ కార్యక్రమం దేశవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ స్వచ్ఛ భారత్ మిషన్ అమలు గురించి వివరించేందుకు భారతీయ జనతా పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యులు, అలాగే రాష్ట అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ గారు ఈరోజు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సాధినేని యామిని శర్మ గారు.
3: నమస్కారం అండి.
2: యామిని గారు, స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభమైనప్పటి నుండి మన దేశంలో ప్రజల ఆలోచన విధానంలో ముఖ్యంగా పరిశుభ్రత

0: పట్ల ఎలాంటి మార్పులు వచ్చాయని మీరు భావిస్తున్నారు?
1: అందరికీ నమస్కారం. ఆకాశవాణి శ్రోతలందరికీ కూడా నా అభినందనలు, ధన్యవాదాలు. ఈరోజు మనం చాలా ఒక ముఖ్యమైనటువంటి అంశం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. అదేంటంటే, మన దేశ గమనాన్ని, ప్రజల జీవన విధానాన్ని సంపూర్ణంగా మార్చినటువంటి ఒక గొప్ప ప్రజా ఉద్యమంగా మనం స్వచ్ఛ భారత్ అభియాన్ చెప్పుకోవచ్చు. 2014లో అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ ప్రజల్లోంచి, అంటే కొన్ని సమస్యలు ఉంటాయి, వాటికి ప్రభుత్వం వైపు నుంచి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ప్రజల్లో కూడా మార్పు రావాలి. అది వారికి వారి దైనందిత జీవితంలో ఒక భాగం కావాలి. అప్పుడు మాత్రమే మనం అనుకున్నట్టుగా, అంటే 100% దానికి రిజల్ట్ అనేది వస్తుంది.
0: ప్రభుత్వ సహకారంతో
1: పాటు ప్రజల్లో కూడా మార్పు రావాలి, వారి భాగస్వామ్యం కూడా ఉండాలి. అలాంటి ఒక గొప్ప పిలుపునిచ్చిన తర్వాత నిజంగా ప్రపంచ దేశాలు కూడా ఈ రోజున ఆశ్చర్యపోతున్నాయి. అంటే మన దాదాపు 140 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశంలో 2014 ముందు వరకు కూడా చూస్తే పారిశుద్ధ్యం కానివ్వండి, లేదంటే ప్రజలకు ఉన్నటువంటి ఈ హైజీన్ ఏదైతే ఉంటుందో అటువంటిది కొంతమందికి కాస్త ప్రతిరోజు అలవాటుగా ఉండేది. లేదంటే ఈ మరుగుదొడ్లు ఉపయోగించుకోవడం అనండి, అప్పట్లో వసతులు లేకంటే మరుగుదొడ్లే లేకుండా బయట బహిరంగంగా వెళ్లేవారు. అటువంటి పరిస్థితి నుంచి మెల్లిగా ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్, దానికి సంబంధించినటువంటి మౌలిక వసతులు కల్పించడము, ఆ తర్వాత దానిపైన ఒక అవగాహన కల్పించడము, దానికి సంబంధించిన నిధులను కూడా ఇవ్వడము, అంటే అన్ని రకాలుగా అన్ని కోణాల్లోనూ ఆలోచన చేసి దీనికి రూపకల్పన చేసి ఈరోజు మనము అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ను కూడా చూస్తూనే ఉన్నాము. ఎందుకంటే ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత ఇది, నేను శుభ్రంగా ఉండాలి, నా పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉండాలి, అలాగే మనం ఉంటున్నటువంటి భూమి ఏదైతే ఉందో అది కలుషితం కాకూడదు, ఆ భూమిలో ఉండేటటువంటి నదులు, చెరువులు, ఇతరత్ర ఏదైతే నీటి సముదాయాలు ఉంటాయో అవి కూడా అంతే పరిశుభ్రంగా ఉండాలి, దాని నుంచి రోగాలు రాకుండా ఉంటాయి. మనం అంతకుముందు చూసాం డయేరియా కానివ్వండి, ఇలాంటివి ఎన్నో చాలా ఎక్కువ రోగాలు నీటి నుంచి ఇలా నీరు కలుషితం అవడం వల్ల వచ్చేవి. గతంలో మనం చిన్నగా ఉన్నప్పుడు చూస్తే కనుక అటువంటి ఎన్నో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలకి ఎంతో పెద్ద సమస్యలు ఇవన్నీ మాట్లాడుకోవడానికి కేవలం నిజంగా చాలా మందికి అనిపించవచ్చు మరుగుదొడ్లు అంటే ఎప్పుడైనా సరే మేము ఇన్ని కోట్ల మరుగుదొడ్లు కట్టాము అని చెప్పి చెప్తున్నప్పుడు కొంతమందికి దాని ఇంపాక్ట్ అర్థం కాదు, అసలు దానికి దాని ప్రాముఖ్యత ఏంటి అనేది. సింపుల్ గా చూస్తే ఒకటి పరిశుభ్రత, ఆరోగ్యం, రెండోది ముఖ్యంగా మహిళలకి వారి ఆత్మగౌరవానికి సంబంధించినటువంటిది. అది అర్థం చేసుకున్నటువంటి నరేంద్ర మోదీ గారు ప్రతి ఇంట్లో, అంటే ప్రతి ఇంటికి కూడా మరుగుదొడ్డు కట్టించాలి అన్న నిర్ణయం అయితే తీసుకున్నారు
0: యమ్ని గారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, బహిరంగ విసర్జన రహిత లక్ష్యాలను సాధించడంలో ఈ పథకం ఎంతవరకు విజయవంతమైందంటారు?
1: మనం చూస్తే చాలా విజయాలు ఉన్నాయి స్వచ్ఛ భారత్ కి సంబంధించి, కానీ అందులో అతిపెద్ద విజయం ఏంటంటే ఈ ఉద్యమం ద్వారా దేశంలో సాధించిన పెద్ద విజయం బహిరంగ మల విసర్జన రహిత, అంటే ODF అంటాము, ఆ ODF దేశంగా మన భారతదేశం మారడం. కోట్ల సంఖ్యలో గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్లకి మరుగుదొడ్ల నిర్మాణం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, ఇందాక చెప్పుకున్నట్టు మహిళల ఆత్మగౌరవానికి సంబంధించి, వారి భద్రతకి సంబంధించి, ఎందుకంటే తెల్లవారుజామున చీకట్లో వెళ్ళాలి, పాములు పుట్రలు ఉంటాయి, లేదంటే ఆకతాయిలు ఉండొచ్చు, రకరకాల ఇబ్బందులుగా ఉంటాయి ఒంటరి మహిళలు అలాగా ఒంటరిగా వెళ్తూ ఉన్నప్పుడు. సో మహిళల భద్రతకి సంబంధించి, వారి ఆరోగ్యానికి, ముఖ్యంగా ఇది వారి ఆరోగ్యానికి కూడా ఎంతగానో దోహదపడింది. అలాగే ఇజ్జత్ ఘర్, అంటే దీనికి ఏం పేరు పెట్టారంటే ఇజ్జత్ ఘర్, అంటే ఆత్మ గౌరవ గృహాలని కూడా దీనికి పేరు పెట్టి దాంతో నిర్మించినటువంటి మరుగుదొడ్లు గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చేశాయి. అందుకే ఈ రోజున భారతదేశం ODF లాగా మారింది. పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఈ రోగాల బారిన పడేటటువంటి వారి సంఖ్య తగ్గిపోయింది, గణనీయంగా తగ్గిపోయింది, వైద్య ఖర్చులు తగ్గాయి. ఎందుకంటే ఇదంతా ఒక చైన్, అంటే ఒక మొత్తం చైన్ లాగా ఉంటుంది. ఇందా చెప్పినట్టుగా ఎప్పుడైతే భూమి కలుషితం అవుతుందో అక్కడ నుంచి నీరు కలుషితం అవుతుంది, నీరు నుంచి అనారోగ్యం పాలవుతుంది, అనారోగ్యం పాలయ్యామంటే మళ్ళీ ఖచ్చితంగా మెడికల్ వైద్యం కోసం అని చెప్పని ఖర్చు చేయాల్సి వస్తుంది. పేద మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా ఖర్చు చేయలేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు వారికి ఇలాగా వైద్య ఖర్చులు తగ్గాయి. ఈ కేవలం మరుగుదొడ్లు కట్టడమే కాకుండా ప్రజల ఆలోచన విధానం, అంటే బిహేవియర్ చేంజ్, దాన్ని తీసుకురావడం అనేది ఈ పథకం స్వచ్ఛ భారత్ చేసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి సాధించినటువంటి విజయంగా మనం చెప్పుకోవచ్చు.
0: మేడం, అలాగే పట్టణాల్లో గుట్టలు గుట్టలుగా పెరిగిపోతున్న తడి పొడి వ్యర్థాల నిర్వహణ, అంటే వేస్ట్ మేనేజ్మెంట్ కోసం స్వచ్ఛ భారత్ 2.0 కింద ఎలాంటి ఆధునిక చర్యలు తీసుకుంటున్నారు?
1: స్వచ్ఛ భారత్ మిషన్ లో మరుగుదొడ్లు కట్టించడం ఒక ఎత్తు అయితే గనక ఈ చెత్తని

ఏదైతే ఉందో అంటే చాలా ఒక అవగాహన లోపం అనుకోవచ్చు అంటే సహజంగా ప్రజలకి. కొన్ని మనము దాన్ని మళ్ళీ దాని నుంచి వేస్ట్ మేనేజ్మెంట్ చేయొచ్చు, లేదంటే బయోగ్యాస్ని తయారు చేయ

0: మాత్రమే కాకుండా ఓడిఎఫ్ ప్లస్ అంటే మరుగుదొడ్లు ఒక లెవెల్ అయిపోయింది, ఒక ఫేజ్ అయిపోయింది. దాని నెక్స్ట్ ఫేజ్ ఏంటి, ఓడిఎఫ్ ప్లస్ అని పెట్టుకున్నాం, అలాగే ఓడిఎఫ్ ప్లస్ ప్లస్ ఇలాంటి లక్ష్యాన్ని పెట్టుకున్నాం. అంటే ఏంటంటే దాని లక్ష్యం ఏంటంటే తడి చెత్త పొడి చెత్త వర్గీకరణ, అలానే ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలన, సపరేట్ గా మనం ప్లాస్టిక్ ని ఎలా ప్రాసెస్ చేస్తాము అనేది, మరియు మురుగునీటి శుద్ధి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, మనకి నగరాలు ఉంటుంది, మనకి మురుగునీరు ఉంటుంది, దాన్ని కూడా క్లీనింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని క్లీన్ చేసిన తర్వాత నగరాలని మనకి గార్బేజ్ ఫ్రీ సిటీస్, చెత్త రహిత నగరాల్లాగా తయారు చేసుకోవడం అనే దానిపైన ప్రస్తుతము కేంద్ర ప్రభుత్వం మోదీ గారు దృష్టి పెట్టడం జరిగింది. అంటే ఒకటి అసలు చెత్తను తగ్గించడం, ఆ రెండోది వచ్చిన దాన్ని మళ్ళీ ప్రాసెస్ చేసి దాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటాం, పునరుపయోగించుకోవడం, దాని నుంచి ఎలా చేసుకోవడం అనేది. అంటే దీన్ని కొన్ని ఇంగ్లీష్ పదాల్లో చెప్తాను, మామూలుగా రెడ్యూస్ రీయూస్ రీసైకిల్, 3R అంటాం దీన్ని. 3R అంటే 3R లు ఉన్నట్టుగా, మొదటి ఆర్ వచ్చేసి రెడ్యూస్, రెండోది రీయూస్, ఒకటి తగ్గించడము, రెండోది రీయూస్ చేసుకోవడం, మూడోది రీసైకిల్, దాన్ని మళ్ళీ ప్రాసెస్ చేసుకుని ఇంకొకసారి వాడుకునే విధంగా అన్నమాట. అలా చేసే సూత్రం ఆధారంగా ఈ రోజున మన సంపద సృష్టి అంటున్నాం, అంటే చెత్త నుంచి కూడా సంపదని సృష్టించడము అనేది ఈ రోజు జరుగుతుంది. అంటే వేస్ట్ టు వెల్త్ అనేది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొని ఉంది. ఇది వ్యర్థాల నుండి విద్యుత్ ఏమేం చేయొచ్చు అంటే, ఈ వ్యర్థాల నుంచి బేసిక్ గా అంటే విద్యుత్ కరెంటుని ప్రొడ్యూస్ చేయడము, అలా కాంపోస్ట్ ఎరువులు, ఇది మన అందరికి సహజంగా తెలుసు, చెత్త నుంచి కాంపోస్ట్ ఎరువులను తయారు చేయడం వంటి ప్రాజెక్ట్స్ కొన్ని వేల సంఖ్యలో ఈ రోజున మన దేశంలో జరుగుతున్నాయి.
1: మేడం, అలాగే రాబోయే రోజుల్లో మన పరిసరాలను పూర్తిగా ప్లాస్టిక్ రహితంగా మార్చడానికి ప్రజలు ఎలాంటి బాధ్యత వహించాలంటారు?
0: నేను ప్రజలకి చెప్పేటటువంటి పిలుపు కూడా మన జీవన శైలిలో మార్పు రావాలి, మన ఆలోచన విధానంలో మార్పు రావాలి. అది రానంత వరకు ప్రభుత్వాలు ఎన్ని పథకాలు పెట్టినా, ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నా, ఎంత అవగాహన దానిపైన కల్పిస్తున్నప్పటికీ కూడా మనిషి మారాలి. అతని ఆలోచన మారితే అది మనం ఇంట్లో ఉన్నామా, ఇంటిని శుభ్రంగా పెట్టుకున్నామా. చాలా మంది ఆలోచన అంటే ఎలా ఉంటుంది, ఇప్పుడు ఉదాహరణకి నేను దాదాపు 40 దేశాల పైన తిరిగి వచ్చాను, ఎందుకు అక్కడ అంటే ప్రభుత్వం ఉన్నటువంటి చట్టాలను చూసి భయపడతారా అని చెప్పనంటే, అది కూడా ఒకటి, వేరే విదేశాల్లో బహిరంగంగా ఉమ్మకూడదు, ఉమ్మితే ఫైన్, అలాగే చెత్త వేయకూడదు. ఎందుకు అట్లాంటిదేనంటే, ఒకటి చట్టం చేసిన దాన్ని ఫైన్ కట్టాలి అని ఒక భయం, రెండోది ఆ చట్టాల పైన గౌరవం, ఆ గౌరవం ఎప్పుడు వస్తుంది, ప్రభుత్వాలతో సంబంధం లేకుండా మనిషి తను రియలైజ్ అయినప్పుడు వస్తుంది. నేను ఉండేది చాలా క్లీన్ గా ఉండాలి, నేను క్లీన్ గా ఉండాలి ముందు, ఫస్ట్ నేను చాలా శుభ్రంగా ఉండాలి లోపల బయట, అంటే మనిషి లోపల కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి, బయట కూడా నేను శుభ్రంగా శుచిగా స్నానాలు చేసుకోవడం, ఉతికిన బట్టలు, అంటే ఇటువంటి బేసిక్ హైజీన్ మనం పాటించాలి. నా ఇంటి చుట్టూ దోమలున్నాయి లేదంటే చాలా అస్తవ్యస్తంగా ఉంది అని అనుకోవడం కాదు, సమస్య ఉంది అని అనుకోవడం ఒకటి, ఆ సమస్యకి మనం ఏమైనా పరిష్కారం చూపించగలుగుతామా అనేది అనుకోవడం రెండు, లేదు దానికోసం పోరాటం చేయడం మూడు. మన ఇంట్లో అయినా బయటనే డస్ట్బిన్స్, లేదా బయటకు వచ్చినప్పుడు డస్ట్బిన్ లోనే వెయ్యాలి, ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి వేయకూడదు, ఇలాంటివన్నీ ఎక్కడ పడితే అక్కడ మూత్ర విసర్జన గాని మల విసర్జన గాని చేయకుండా ఉండాలి. ఇవన్నీ కూడా ప్రభుత్వం పైన చట్టాల పైన గౌరవం భయం ఉండడం ఒకటి, అయితే అది మనిషి యొక్క ఆలోచన ధోరణిలో మార్పు వస్తే గనక ఖచ్చితంగా ప్రభుత్వాల లక్ష్యం అనేది నెరవేరుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే, స్వచ్ఛ భారత్ అనేది కేవలం ఒక పథకం కాదు, అది మన జీవన శైలిలాగా మనం మార్చుకోవాలి. ఎక్కడున్నా సరే ఈ విషయమే కదండి, ఏ విషయమైనా సరే మార్పు అనేది మన నుంచే మొదలవ్వాలి. నేను మారాను, నేను మారాలి, నా నుంచి నా కుటుంబంలో మార్పు తీసుకురావాలి, నా కుటుంబం నుంచి నా వీధి, నా సమాజము, నా రాష్ట్రము, నా దేశము అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా మన దేశం కూడా శుభ్రంగా ఉంటుంది, పరిశుభ్రంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఎప్పుడైతే మనిషి మనం స్నానం చేసినప్పుడు ఫ్రెష్ గా ఫీల్ అవుతాం ఎవరైనా యూజువల్, ఎందుకు మనకు తెలియని ఒక కొత్త ఉత్సాహం అన్నట్టుగా, అంటే కొంచెం బడలిక్కపోయి ఎందుకు ఒక కొత్త ఫీలింగ్ వస్తుంది, నేను చాలా ఫ్రెష్ గా ఉన్నాను అంటే ఒక మోటివేషన్ వస్తుంది. అలాగే మన పరిసరాలు కూడా ఇటువంటి వ్యర్థాలు లేకుండా ఉంచుకున్నప్పుడు, ఇంట్లో లేవగానే ఇంటి చుట్టూ బెడ్ చుట్టూ మనకే అనుకోండి పడక దిగగానే చెత్త చెత్తగా ఉంటే ఒక మైండ్ డిస్టర్బెన్స్, ఒక నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. అలా ఇంటి బయటకి వెళ్ళాం అనుకుంటే అదే నెగిటివ్ ఎనర్జీ కంటిన్యూ అవుతుంది. ఇంకా రోడ్లపై నడుస్తుండే చెప్పక్కర్లా, ఎక్కడైనా వాసన వస్తూ ఉంటుంది, చెత్త ఉంటే వాసన వస్తుంది, ముక్కులు మూసుకుంటాం, కానీ కనీసం ప్రభుత్వాలకి ఫోన్ అయినా చేయము, నాకెందుకులే, వాడు వచ్చినప్పుడు

0: తీసుకుని వాళ్ళు వెళ్తారులే అన్న ఆ ఆలోచన మనుషులు మార్చుకుంటూ మన దేశాన్ని కూడా. ఇంకొకటి చాలా కీలకమైన అంశం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని కంప్లీట్గా అంటే పూర్తిగా మనం నిషేధించాలి. అది దానికి మనకి మనము ప్రమాణం చేసుకోవాలి. ఎందుకంటే సింగిల్ యూజ్ ఇప్పుడు చాలా సన్న సన్న ప్లాస్టిక్ కవర్లు, లేదంటే గనక చాలా సన్నగా ప్రతి దానికి ప్లాస్టిక్ అయిపోయింది,
1: అవి మట్టిలో కలవు,
0: అవి కలవు. అది మనం కాలిస్తే గనక మనం చూస్తే ఒక మొత్తం రబ్బర్ కదా, రబ్బర్ ఇలా నల్లగా అయిపోయి విపరీతమైన పొగొచ్చి అది ఎంత చిన్న ఒక కవర్ గురించి ఇంత వాసన మనకు వచ్చి ఇబ్బందిగా అనిపిస్తే, ప్రతిరోజు ఇన్ని కోట్ల మంది, 140 కోట్ల మంది, ఎన్ని కోటాను కోట్లు అసలు సముద్రంలో ఎన్ని నీటి చుక్కలు ఉన్నాయో లెక్క పెట్టడం ఎలా కష్టమో అలాగనే అన్ని కోట్ల ప్లాస్టిక్ కవర్లు వస్తున్నాయి, అంటే సింగిల్ యూజ్ వల్ల, లేదా నీళ్లు తాగే గ్లాసులు. ఎందుకు అలాగా? మనం మంచి నీళ్ళ సీసం మనం తీసుకుని వెళ్తే తప్పేంటి? ఎక్కడికి వెళ్ళిన ఫంక్షన్లకు వెళ్ళండి, లేదంటే బయటికి వెళ్ళండి, ఇలాంటి అంటే చిన్న చిన్న మార్పులు పెద్ద పెద్ద రిజల్ట్స్ ఇస్తాయి. అందరం కూడా, అందరు తెలియని విషయాలేం కాదు ఇవన్నీ కూడా, మనం ఇప్పుడు చర్చించుకుంటుంది ఎవరికి తెలియనివి కాదు. సింగిల్ యూజ్ అనేది పూర్తిగా దాన్ని వాడడం అనేది నిషేధిద్దాము. అలాగే స్వచ్ఛత అనేది ఒక నినాదం కూడా కాదు. ఇప్పుడు నేను స్లోగన్ ఇచ్చినంత మాత్రాన స్వచ్ఛత అయిపోదు, జరిగిపోదు, దానికి మనం పూనుకొని చెయ్యాలి. అంటే అది ఒక క్రియ. నేను స్లోగన్ ఇచ్చినంత నోట్లోంచి మాట చెప్పగానే అక్కడ క్లీన్ అయిపోదు, దాన్ని మనం ఆచరణలో చేసేటటువంటి ఒక నిరంతర ప్రక్రియ ఆచరణలో పెట్టుకోవాలి. మనం ప్రతి సెకండ్ కూడా మన దృష్టిలో ముఖ్యంగా పర్యావరణం పట్ల అంతే జాగ్రత్తగా మనం మెలగలేదనుకోండి, నష్టం ఇప్పుడు మన తరాల వారికి, వచ్చే తరాల వాళ్ళకి కూడా. ఈ రోజున చూడండి, ఎక్కడ చూసినా ఎయిర్ పొల్యూషన్ అంటున్నాము, వాటర్ పొల్యూషన్ అంటున్నాము, ఫుడ్ పొల్యూషన్ అని, లేకపోతే ఇంకా ఒకటేమిటి, అన్నీ పొల్యూషనే, అన్నీ పొల్యూషనే. ఇంకా ఇప్పుడే ఇలా బతుకుతూ ఉంటే రేపొద్దున మన పిల్లల భవిష్యత్తుకి వాళ్ళు ఎలాంటి సమాజంలో బతకాలి? మనం ఇవ్వాల్సిన ఆస్తులు కాదు కదా పిల్లలకి, చిన్నపిల్లలకి మనం నేర్చుకుని నేర్పించాల్సింది శుభ్రంగా ఉండడము, పరిశుభ్రంగా పరిసరాలు ఉంచడము, అలానే పర్యావరణాన్ని కాపాడాలి, ప్రేమించాలి. ఈ రోజున ఒక మొక్క ఉండదండి హైవేల పైన, మనం అంటే ఇప్పుడుండే హైవేలు కడుతున్నారు, బాగా కడుతున్నారు, మొక్కలన్నీ పెడుతున్నారు. సహజంగా చాలా మటుకు రోడ్లు చూడండి, ఎండ మండిపోతూ ఉంటుంది, అలసిపోతుంటాం నడిచే వాళ్ళు, బండి మీద వెళ్ళేవాళ్ళు. ఆగుదామంటే ఎక్కడ ఒక్క చెట్టు కూడా కనిపించట్లేదు. నిజంగా పీల్చుకోవడానికి స్వచ్ఛమైన గాలి కూడా లేకుండా కొనుక్కోవాల్సి వస్తుంది. అంతేగా పోయినసారి మరి కోవిడ్ వచ్చినప్పుడు ఏమైంది, ఆక్సిజన్ కొనుక్కున్నాము. వాస్తవంగా చెప్పాలంటే ఎందుకు అటువంటి పరిస్థితి వస్తుంది అంటే పర్యావరణాన్ని మనం విస్మరించి దాన్ని ఎక్స్ప్లోయిట్ చేస్తున్నాం. ఎక్స్ప్లోయిట్ అంటే దాన్ని పూర్తిగా స్వార్థంతో లాగేసుకుంటున్నాం, అవసరానికి మించి లాగేసుకుంటున్నాం. అలానే ఇప్పుడు వ్యర్థము ఉబ్బడి ముబ్బడిగా ఎలక్ట్రానిక్ వ్యర్థాలు వచ్చేస్తున్నాయి. అది ఫోన్ల ద్వారా అనుకోండి, కంప్యూటర్స్ ద్వారా అనుకోండి, వెహికల్స్ ద్వారా అనుకోండి, ఇష్టం వచ్చినట్టుగా ఏదైనా పాడైందనంటే వ్యర్థాలు వచ్చేస్తుంటాయి. ఉదాహరణకి పండ్ల తొక్కలు ఉంటాయి, అవి చెట్లలో వేయచ్చు కదా, కాదు వేయము, తీసుకుని వెళ్ళి ప్లాస్టిక్ కవర్, దానికి ఒక కవర్ కట్టి మళ్ళీ కవర్ని తీసుకుని వెళ్ళేస్తాం. ఇదో అడిషనల్ చెత్త అంటే అది ఇంకొకటి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఇవన్నీ చెప్పినంత చిన్నవి అనిపిస్తాయి, కానీ చాలా ప్రమాదకరమైనటువంటి లక్షణాలు ఇవన్నీ కూడా. సో ఇట్లాంటి చిన్న చిన్నవన్నీ తీసుకుందాము. ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అలానే కొన్ని స్టాట్స్ అనుకున్నాం కదా ఇందాకంటే, దీనికి సంబంధించి అంటే మార్పుకి కొంత కావాలి, గణాంకాలు కావాలి. ఇప్పుడు బాగుంది మరుగుదొడ్లు కట్టించామని అన్నాము, లేదా ODF అయిపోయినాయని చెప్పని అన్నాము, దాన్ని ఏ బేసిస్ పైన ఈ మాట చెప్తున్నాం? దా మార్పు ఏంటేనంటే, ఈ రోజున దేశవ్యాప్తంగా ఎప్పుడైతే ఈ పథకం 2014 అక్టోబర్ 2 మొదలు పెట్టారో, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 11,70,00,000 పైగా మరుగుదొడ్లను నిర్మించడం జరిగింది మోదీ ప్రభుత్వం. అలానే దీనివల్ల ఇంకొకటి ఏంటంటే, 6,00,000 పైగా గ్రామాలు బహిరంగ మల విసర్జన రహిత ODF గా మారాయి. గ్రామాల్లో సామూహికంగా అంటే సామాన్య ప్రజలు కూడా వెళ్లడానికి వీలుగా మరుగుదొడ్లను నిర్మిస్తున్నారు. సామూహిక మరుగుదొడ్లు ఇంట్లోనూ నిర్మిస్తున్నారు, ఇళ్ల దగ్గర, అలానే సామూహికంగా కూడా నిర్మించడం మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఇదివరకు జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా అలా జరిగేవి, ఇప్పుడు VBG రామ్జీ పథకం ద్వారా కూడా ఇలాంటి కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. మూడోది ఏంటంటే, SBM ఇందాక చెప్పినట్టుగా SBM 2.0 ద్వారా 85% కంటే ఎక్కువ గ్రామాలు ఈరోజు ODF+. ODF అంటే మరుగుదొడ్లు. ODF+ అంటే ఏంటంటే, తడి పొడి చెత్తని సెగ్రిగేట్ చేయడం. సో SBM ODF+ ద్వారా చెత్త మురుగునీటి నిర్మాణం అంటే దాన్ని ప్రాసెస్ చేసేటటువంటి ఏవైతే ప్లాన్స్ ఉంటాయో వాటి నిర్మాణం కూడా ఈ రోజున చాలా 85% జరిగిందండి దేశంలో. అంటే 85% మనకి నగరాల్లో ఇవి నిర్మాణం జరిగింది, ఇంకొక 15% ఉంది

0: అవి కూడా జియోగ్రఫికల్లీ కొంచెం దూరంగా ఉన్నటువంటి ప్లేసెస్ అవి కూడా జరుగుతూ ఉన్నాయి. ఇదే కాకుండా ఆంధ్రప్రదేశ్కి మనం చూస్తే గనక ఆంధ్రప్రదేశ్లో స్వచ్ఛతలో సాధించినటువంటి విజయాలు పూర్తి స్థాయిలో 100% ఓడిఎఫ్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తయారైంది. రాష్ట్ర వ్యాప్తంగా 45 లక్షలకి పైగా వ్యక్తిగత మరుగుదొడ్లు మన రాష్ట్రంలో నిర్మించబడ్డాయి కేంద్ర నిధులతోటి. అలాగే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఏదైతే ఉన్నదో దానిలో భాగంగా మనకి 10,000కి పైగా సంపద సృష్టి, వేస్ట్ టు ఇందాక వెళ్తానుకున్నాం కదా, మన రాష్ట్రంలో 10,000కి పైగా ఇలాంటి కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే ఈ కేంద్రాల్లో తడి పొడి చెత్తని వేరువేరు చేసి దాన్ని వర్మీ కాంపోస్ట్ లాగా తయారు చేసి మళ్లీ రైతులకి తక్కువ ధరకి విక్రయిస్తున్నారు. ఎటువంటి కెమికల్స్ లేకుండా ప్యూర్ ఆర్గానిక్ అన్నమాట. అలానే మనకి మోడల్ నగరాలు ఉన్నాయి. ఇప్పుడు స్వచ్ఛ సర్వేక్షణ్ అని మనం చూసే ఉంటాం విజయవాడలో కానీ చాలా నగరాల్లో నగరపాలక సంస్థలు రాస్తూ ఉంటాయి స్వచ్ఛ సర్వేక్షణ్ లో భాగం కాండి అలా అని చెప్పి చూస్తాం. అవార్డ్స్ కూడా వచ్చేసి స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్ లో విశాఖపట్నం వచ్చింది, విజయవాడ వచ్చింది, తిరుపతి నగరాలు దేశంలోనే టాప్10 లో ఉన్నాయి. సో నాకు చాలా గర్వకారణంగా ఉంది, నేను ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నాను కాబట్టి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మొదటి నుంచి కూడా శుభ్రత ఎక్కువ అండి, ఏదైనా సరే. అంటే ఎడ్యుకేషన్ ఎక్కువే. ఎడ్యుకేషన్ అంటే పిహెచ్డీలు ఉండడం అని కాదు, బేసిక్ అవేర్నెస్, అవగాహన అనేది జీవితం, జీవనం ఎలా ఉండాలి. మన దగ్గర చూస్తే కనుక చాలా శుభ్రంగా పెట్టుకుంటాము, బట్టలు కూడా చక్కగా శుభ్రంగా ఉతుక్కుని వేసుకుంటాం. మిగతా రాష్ట్రాల్లో, కొన్ని రాష్ట్రాలు ఉంటాయి పేర్లు చెప్పదలుచుకోలేదు, ఆ కొన్ని రాష్ట్రాల్లో వారికి ఈ మాత్రం బేసిక్ ఇది కూడా ఉండదు. అరే మనం శుభ్రంగా ఉండాలి, ఉంచుకోవాలి, ఉతికిన వేసుకోవాలని ఉండదు వాళ్ళకి. కానీ మన రాష్ట్రంలో ప్రజలకు మొదటి నుంచి కూడా శుభ్రతకు ఎక్కువనే ఇస్తారు. ఇలాంటివి ఏదైనా ఉన్నా కూడా ప్రజలు చక్కగా ఆలోచన చేసి ప్రభుత్వానికి సహకరిస్తున్నారు కూడా. అలానే టాప్10 పరిశుభ్రమైన నగరాలుగా మరియు 5-స్టార్ గార్బేజ్ ఫ్రీ సిటీస్ గా కూడా ఈ మూడు ఇందాక చెప్పుకున్నటువంటి తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం కూడా 5-స్టార్ నగరాలు. ఇవన్నీ ఆ కేటగిరీలో కూడా మనం ముందుకు వెళ్ళాం.
1: యామిని గారు, స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి సంబంధించి ఎన్నో విషయాలు మా శ్రోతలకు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు సాధనేని యామిని శర్మ గారు.
0: థ్యాంక్ యూ.
2: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా స్వచ్ఛ భారత్ పై ప్రత్యేక ముఖాముఖి మీరింతవరకు విన్నారు. అతిథి సాధినేని యామిని శర్మ, భారతీయ జనతా పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యులు, రాష్ట్ర అధికార ప్రతినిధి. పరిచయకర్త కె రాణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమంలో మీరు కోరిన పాటలు వినాలి అనుకుంటే కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ 0891272744, అలాగే 0891272728.

0: హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం. రాజేంద్ర కుమార్ కాకినాడ.
0: గుడ్ మార్నింగ్ అండి. ఏ సినిమాలో పాట వినాలనుకుంటున్నారు?
1: మురళీకృష్ణ అమ్మ
0: పాట
1: గంటల పాటు ఎక్కడ ఉన్నా ఆ పాట కాదు మేడం.
0: తప్పకుండా అండి.

0: హలో
1: హలో,
0: హలో,
1: నమస్తే.
0: నమస్తే అండి.
1: మీరు సూర్య కుమార్ ఫ్రమ్ గాజువాక. బాగున్నారండి?
0: బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నామండి. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి, అంతే మేడం.
0: చెప్పండి, ఏ సినిమాలో పాట?
1: పాడి పంటలు మూవీలో మన జన్మభూమి ఆ సాంగ్.
0: తప్పకుండా వినండి.

0: హలో
1: హలో నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: నా పేరు ఎల్లప్ప వెంకట్రావు, అనకాపల్లి గౌరపాలి నుంచి మాట్లాడుతున్నానండి.
0: చెప్పండి, ఏ సినిమాలో పాట?
1: మాకు శేపాసురాములు సినిమా నుంచి ఘంటసాల గారు పాడారమ్మా, ఏ ఎమ్మ నిత్యమ్మరా పాట వినిపించండి అమ్మా.
0: తప్పకుండా అండి.

0: హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం గారు.
0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు?
1: నా పేరు అప్పారావు.
0: చెప్పండి.
1: సాయి టైలర్ ఎలమంచిది.
0: ఏ సినిమాలో పాట?
1: మంచి మిత్రుడు మూవీలో ఎంతో ఉన్నది పాట కావాలి.
0: ఓకేనండి.

0: హలో.
1: హలో, నమస్కారం అండి.
0: నమస్తే అండి, చెప్పండి మీ పేరు.
1: నా పేరు సత్యారావు తుమ్మపాల.
0: ఏ సినిమాలో పాట?
1: గుండమ్మ కథ చిత్రం నుంచి ఎంత హాయి ఈ రేయి ఎంత మధురమీ హాయి అనే పాట కావాలి.
0: తప్పకుండా అండి.

0: హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు
1: నవీన్ మేడం, పలాసా నుంచి.
0: చెప్పండి, ఏ సినిమాలో పాట?
1: అదే మేడం, నిరీక్షణ లేదన్నారు కదా,
0: నిరీక్షణలోనే అడిగారు కదండి, చెప్పండి
1: అదే మనసా మనసు అనే సాంగ్ కావాలన్నారు మేడం.
0: ఏ సినిమాలోనండి?
1: నిరీక్షణ, నిరీక్షణ సినిమా.
0: ఆ పాట లేదన్నాను కదండి, ప్రియమైన నీకులో అడిగారు,
1: మనసులో ఉన్నది చెప్పాలని సాంగ్ కావాలన్నారు.
0: వినండి.

0: హలో,
1: హలో, నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి. మీ పేరు?
1: అండి, గుడ్ మార్నింగ్. నా పేరు కళ్యాణి, వైజాగ్ మురళి నుంచి మాట్లాడుతున్నాను మేడం గారు.
0: ఏ సినిమాలో పాట అండి?
1: మేడం గారు, చిన్న రిక్వెస్ట్. నేను 20 సంవత్సరాలు బట్టి అడుగుతున్నాను మేడం గారు. పాటలన్నీ అడిగేశానండి, రిపీట్ అండి. ఇప్పుడు
0: అవునా, చెప్పండి.
1: అవును మేడం గారు, ఎప్పుడైతే ఫోన్ లైట్ పెట్టారు అప్పటి నుంచి అడుగుతాను మేడం గారు.
0: ఓకేనండి. ఏ సినిమాలో పాట వినాలనుకుంటున్నారు ఇప్పుడు? హలో హలో.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో స్వచ్ఛ సాగర్ సురక్షిత్ సాగర్ అంశంపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. విజయవాడ కేంద్రం నుండి రిలే.

సముద్ర పర్యావరణానికి పెనుమూపు ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో సముద్రాలను పరిశుభ్రంగా ఉంచడం, తీర ప్రాంతాలను కాలుష్యరహితంగా తీర్చిదిద్దడం, ప్రజల్లో పర్యావరణ బాధ్యతను పెంపొందించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం దేశంలోని సముద్ర తీర ప్రాంతంలో విజ్ఞాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రజలు, విద్యార్థులు, మత్స్యకారులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ శాఖల అధికారుల భాగస్వామ్యంతో స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ 5.0 కార్యక్రమం నిర్వహిస్తోంది. 2022లో ప్రారంభమైన ఈ కార్యక్రమం క్రమంగా ఒక సాధారణ బీచ్ క్లీనింగ్ కార్యక్రమం నుంచి ప్రజల భాగస్వామ్యంతో సాగే పర్యావరణ ఉద్యమంగా రూపుదిద్దుకుంది. దేశవ్యాప్తంగా విస్తరించిన సుదీర్ఘ తీర ప్రాంతంలో ప్రజలు, విద్యార్థులు, మత్స్యకారులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది కలిసి సముద్ర తీరాలను శుభ్రం చేయడం ద్వారా సముద్ర పరిరక్షణ మనందరి బాధ్యత అనే సందేశాన్ని బలంగా చాటుతున్నారు. ఇందులో భాగంగా కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశ

0: ప్రాంతంలోని సుమారు 11,098 కిలోమీటర్ల తీర ప్రాంతంలో సెప్టెంబర్ 12వ తేదీ నుంచి 19వ తేదీ వరకు స్వచ్ఛసాగర్ సురక్షిత సాగర్ 5.0 కార్యక్రమాన్ని నిర్వహించింది. వారం రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధానంగా తీర ప్రాంతాల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇతర చెత్తను తొలగించడం, సముద్ర కాలుష్యంపై ప్రజలకు అవగాహన కల్పించడం, భవిష్యత్తు తరాలకు పరిశుభ్రమైన సముద్ర పర్యావరణాన్ని అందించాల్సిన బాధ్యతను గుర్తు చేయడం వంటి అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. సముద్ర పరిరక్షణపై ప్రజలు ప్రతిజ్ఞ చేయాలని, ఇందుకోసం సాగర్ ప్రహరీ మొబైల్ యాప్ను వినియోగించాలని కూడా కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ సూచించింది. అంటే కేవలం బీచ్ను శుభ్రం చేయడం మాత్రమే కాకుండా సముద్ర పర్యావరణాన్ని కాపాడటాన్ని ప్రజల రోజువారీ బాధ్యతగా మార్చడమే కార్యక్రమం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించారు. రాష్ట్రంలోని 14 తీర ప్రాంతాల్లో బీచ్ క్లీనింగ్ అవగాహన కార్యక్రమాలను చేపట్టారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బందితో పాటు మత్స్యకారులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, స్థానిక ప్రజలు ఈ కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు. తిరుపతి జిల్లా తూపిలపాలెం బీచ్లో కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ, జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం, ఇన్కాయిస్ సంయుక్త ఆధ్వర్యంలో స్వచ్ఛసాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, మత్స్యకారులు, అధికారులు కలిసి సముద్ర తీరాన్ని శుభ్రం చేశారు. తీర ప్రాంతాల్లో కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు విద్యార్థులు, ప్రజలను ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వాములను చేయడం వల్ల పర్యావరణ బాధ్యత పెరుగుతుందని ఇన్కాయిస్ శాస్త్రవేత్త కె వెంకటేశ్వరరావు తెలిపారు.
1: ఇక్కడ తూపిలపాలెం బీచ్ తిరుపతి జిల్లాలో స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ అనే కార్యక్రమం చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా సాగర్ తీర ప్రాంతాలు మరియు సముద్రంలో జరిగే కాలుష్యం గురించి ప్రజల్లో మరియు విద్యార్థుల్లో అవగాహన కల్పించి సాగర తీర ప్రాంతాలు శుభ్రం చేయించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సాగర తీర ప్రాంతాలు ఎలా కాలుష్యం అవుతున్నాయి, ప్లాస్టిక్ నిరోధన వినియోగం తగ్గించడం కానీ సాగర తీర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకుని మరియు సముద్ర నీటిని కూడా శుభ్రంగా ఉంచుకునే దాని మీద అవగాహన కల్పించి ప్రజలకి, విద్యార్థులకి, అందరికి అవగాహన కల్పించడం జరుగుతుంది.
0: విద్యార్థులను ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వాములను చేయడం వల్ల పర్యావరణ పరిరక్షణపై చిన్న వయసు నుంచే బాధ్యత పెరుగుతుంది. బీచ్పై కనిపించే ఒక ప్లాస్టిక్ కవర్ వెనుక సముద్ర జీవులపై పడే ప్రభావాన్ని వారికి ప్రత్యక్షంగా అర్థమయ్యేలా చేయడం ద్వారా అవగాహన మరింత బలపడుతుంది. కృష్ణా జిల్లా ఒర్లగొంది తిప్ప గ్రామంలో కూడా స్వచ్ఛసాగర్ సురక్షిత సాగర్ నినాదంతో సముద్ర తీర పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఇన్కాయిస్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, విద్యార్థులు, మత్స్యకారులు పాల్గొన్నారు. రాష్ట ఇన్కాయిస్ ప్రతినిధి ఎం మహేందర్, రాష్ట మత్స్య సంక్షేమ సమితి రాష్ట కార్యదర్శి వీర వెంకట సత్యనారాయణ తదితరుల సమక్షంలో తీర ప్రాంతంలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇతర చెత్తను తొలగించారు. సముద్ర తీరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా సముద్ర జీవరాశులను రక్షించవచ్చని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు.
2: స్వచ్ఛ సాగర్ కార్యక్రమం 2026 భాగంగా ఈ ఒర్లగొంది తిప్పలో బీచ్ క్లీనింగ్ యాక్టివిటీస్ ఇన్కాయిస్ అండ్ ఎంఎస్ఎస్ కోఆర్డినేషన్ తో సో నిర్వహిస్తున్నాము. ఎస్పెషల్ గా కోస్టల్ ఏరియా క్లీనింగ్ తర్వాత పరిసరాలు శుభ్రంగా, తర్వాత ఈ మన ఊరుపక్కల బీచ్ లో ఎలాంటి ప్లాస్టిక్ గానీ సీసాలు గానీ వేయకుండా ఒక అవగాహన కార్యక్రమం ఈ బీచ్ క్లీనింగ్ యాక్టివిటీస్ చేస్తున్నాము. యాక్చువల్ గా బీచ్ క్లీన్ గా ఉంటేనే పక్కల గానీ అందరూ బాగుంటుంది, పొల్యూట్ కాకుండా, ప్లాస్టిక్ వ్యర్థాలు అందులో పడేయకుండా ఒక అవగాహన కార్యక్రమం చేపడుతున్నాము.
0: సముద్ర పరిరక్షణతో పాటు సముద్రంపై ఆధారపడే ప్రజల భద్రతకు కూడా జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం ఇన్కాయిస్ కీలకమైన సేవలు అందిస్తోంది. మత్స్యకారులకు చేపలు అధికంగా లభించే ప్రాంతాలపై సమాచారం, సముద్ర అలల హెచ్చరికలు, సునామీ ముందస్తు సూచనలు, తుఫానులు, సముద్ర పరిస్థితులకు సంబంధించిన సమాచారాన్ని అందించడం ద్వారా తీర ప్రాంత ప్రజల భద్రతకు సంస్థ తోడ్పడుతోంది. మత్స్యకారుల జీవనోపాధి సముద్రంతో నేరుగా ముడిపడి ఉన్నందున సముద్ర పర్యావరణ పరిరక్షణ కూడా వారి జీవన భద్రతలో ఒక ముఖ్యమైన భాగమే. అందుకే ఇన్కాయిస్ అందించే శాస్త్రీయ సమాచార సేవలతో పాటు సముద్ర పర్యావరణంపై అవగాహన కార్యక్రమాలు కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం కొత్తపాలెం తీరంలో మత్స్యశాఖ, ఇతర శాఖల భాగస్వామ్యంతో బీచ్ క్లీనింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా మత్స్యశాఖ ఉప సంచాలకులు టి సుమలత మాట్లాడుతూ తీర ప్రాంతాల పరిశుభ్రత, పరిరక్షణతోనే మత్స్య సంపదతో పాటు పర్యావరణ భద్రత సాధ్యమవుతుందని తెలిపారు. కాలుష్యరహిత తీర ప్రాంతాల నిర్వహణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోస్టల్ పోలీస్, లా అండ్ ఆర్డర్ పోలీసులు, మత్స్యకారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, గ్రామ పెద్దలు, మత్స్యశాఖ సిబ్బంది, సాగర మిత్రలు పాల్గొన్నారు. బీచ్ పరిసరాల్లోని చెత్తా

దారాన్ని స్వచ్ఛంగా తొలగించడంతో పాటు సముద్ర పర్యావరణాన్ని పరిరక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఇలాంటి కార్యక్రమాల్లో వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు ఒకే వేదికపైకి రావడం వల్ల సముద్ర పరిరక్షణ సామాజిక

0: చేస్తామని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు.
1: రెండు టీమ్ ని మనం పెట్టాం, దానికోసం రెండు ఎలక్ట్రిక్ ఆటో కూడా జిల్లాకి కేటాయించబడినాయి. ఇప్పుడు దాన్ని డిప్లాయ్ కూడా చేశాం. ఒక డ్రైవర్, ఇద్దరు శానిటేషన్ వర్కర్ ఆ వెహికల్లో ఉంటారు. సో ఆరుగురు, ఇక్కడ నుంచి ఒక టీం బయలుదేరితే అక్కడి నుంచి ఇంకొక టీం బయలుదేరాలి. సో కంటిన్యూస్గా మీ పనినే కంటిన్యూస్గా స్లోగా మూవ్ అయ్యి ఎక్కడెక్కడ చెత్త వేస్తున్నారు దాన్ని క్లియర్ చేసి అక్కడ పెట్టాలి. ఇది క్లీనింగ్ యాక్టివిటీ. అదే దువ్వెన లాంటిది ఒక రేక్స్ కూడా వస్తాయి, అవి కూడా పర్చేస్ చేసి మనం ఇద్దాం. ఇంకా కావాలంటే ఇంకా మనం చేసేద్దాం. అది ఈ ఎండ్ ఈ కాంపౌండ్ నుంచి మళ్ళా ఒక అబ్జర్వేషన్ ఏంటంటే, గ్రీన్ అంబాసిడర్స్ క్లీనింగ్ అన్నప్పుడు నీళ్లు తడిగి ఎక్కడుంది, ఇసుక అక్కడ దాకా క్లీన్ చేస్తున్నారు, అక్కడి నుంచి ఈ గోడ దాకా కూడా క్లీన్ అవ్వాలి.
0: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని మైపాడు బీచ్ లోని వ్యర్థాలను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి కనకరాజు మాట్లాడుతూ, తీర ప్రాంతాలు పర్యావరణానికి ఎంతో కీలకమైనవని, వాటిని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని అన్నారు. సముద్రంలో నివసించే కోట్లాది జీవరాశుల సంరక్షణకు పరిశుభ్రమైన సముద్ర పర్యావరణం అవసరమని పేర్కొంటూ బీచ్ క్లీనింగ్లో పాల్గొన్న వారిని అభినందించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం సూరసేన యానం బీచ్లో కూడా స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమంలో భాగంగా బీచ్లోని వ్యర్థాలు ప్లాస్టిక్ సామగ్రిని తొలగించారు. ఇన్కాయిస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అమలాపురం శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు పాల్గొన్నారు. ఎస్ యానాం గ్రామానికి చెందిన మహిళలు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని బీచ్ను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలు ముఖ్యంగా మహిళలు విద్యార్థులు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా పర్యావరణ పరిరక్షణపై సామాజిక బాధ్యత మరింత విస్తరిస్తుందని తెలిపారు.
2: సువిశాల సముద్ర తీరం ఉన్న భారతదేశంలో అందమైనటువంటి ఆంధ్ర గోవా కోకో బీచ్ క్లీన్ అండ్ గ్రీన్ స్వచ్ఛ భారత్ చేశాము. ఈ రోజు ప్లాస్టిక్ వ్యర్థాలని ఇతర పదార్థాలు ఉంటాయో అవన్నీ ఈ రోజు అన్ని బీచ్ల్లో దేశవ్యాప్తంగా క్లీన్ చేసి ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చి పర్యావరణాన్ని కాపాడుకునే విధంగా పర్యావరణాన్ని కాపాడుకోవటానికి కావలసినటువంటి పనులు చేశాము.
0: ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండల పరిధిలోని మడనూరు పెద్దపట్టపు పాలెం తీర ప్రాంతంలో ఇన్కాయిస్ మత్స్యకార సంక్షేమ సమితి, మత్స్యశాఖ, పర్యాటక శాఖ, వివిధ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమం నిర్వహించారు. వివిధ పాఠశాలలు కళాశాలలకు చెందిన ఎన్ఎస్ఎస్ ఎన్సీసీ విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొని తీర ప్రాంతంలోని ప్లాస్టిక్ వ్యర్థాలు చెత్తాచెదారాన్ని తొలగించారు. ఈ సందర్భంగా ఇన్కాయిస్ శాస్త్రవేత్త వివేకానంద స్వామి మాట్లాడుతూ, తీర ప్రాంత పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. మత్స్యకారుల సంక్షేమం కోసం ఇన్కాయిస్ పనిచేస్తోందని, సముద్ర తీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల సమాజానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయని తెలిపారు.
3: ఈ వీక్ ఇంటర్నేషనల్ బీచ్ క్లీనింగ్ డే గా సెలబ్రేట్ చేస్తామండి. మేము ముఖ్యంగా ఇన్కాయిస్ నుంచి ఆంధ్రప్రదేశ్ కి 10 చోట్ల చేస్తామండి. ఒక్క ఎంప్లాయీకి 2 బీచ్లు ఇవ్వడం జరిగింది. ఒకటేమో వర్క్ షాప్, ఇంకోటేమో మామూలు బీచ్ క్లీనింగ్ అండి. మా మెయిన్ లక్ష్యం ఏంటంటే ప్లాస్టిక్ వ్యతిరేకంగా జనాల్లో చైతన్యం తీసుకురావడము, బీచ్లు పరిశుద్ధంగా ఉంచుకొని మన రాబోయే తరాలకు ఒక మంచి సురక్షితమైన సముద్రము, సురక్షితమైన బీచ్ ఇవ్వాలనేదే మా కోరిక అండి.
0: సముద్ర కాలుష్యంలో ప్లాస్టిక్ వ్యర్థాలు అత్యంత ఆందోళన కలిగించే అంశాల్లో ఒకటి. ఒకసారి ఉపయోగించి పారేసే ప్లాస్టిక్ వస్తువులు కాలువలు, నదులు, వర్షపు నీటి ప్రవాహాల ద్వారా చివరకు సముద్రాల్లోకి చేరే అవకాశముంది. సముద్రంలోకి చేరిన ప్లాస్టిక్ పూర్తిగా కనుమరుగవ్వకుండా చిన్న చిన్న ముక్కలుగా మారి సూక్ష్మ ప్లాస్టిక్గా పరిణమించే ప్రమాదముంది. ఇవి సముద్ర జీవరాశుల ఆహార గొలుసులోకి ప్రవేశించే అవకాశముంది. ప్లాస్టిక్ సంచులు, సీసాలు, ప్యాకేజింగ్ వ్యర్థాలు తాబేళ్లు, చేపలు, సముద్ర పక్షులు వంటి జీవులకు ప్రమాదకరంగా మారవచ్చు. అందువల్ల బీచ్ క్లీనింగ్ కార్యక్రమం అంటే కేవలం బీచ్పై కనిపించే చెత్తను తొలగించడం మాత్రమే కాదు, ప్లాస్టిక్ను ఉపయోగించే విధానం, వ్యర్థాలను పారవేసే విధానం సముద్ర పర్యావరణంపై మన జీవన శైలి చూపించే ప్రభావం గురించి ఆలోచించేలా చేయడం కూడా దాని ముఖ్య ఉద్దేశమే. తీరాన్ని ఒకరోజు శుభ్రం చేసి మరుసటి రోజు మళ్లీ ప్లాస్టిక్ వ్యర్థాలను పడేస్తే సమస్యకు శాశ్వత పరిష్కారం లభించదు. అందుకే స్వచ్ఛ సాగర్, సురక్షిత సాగర్ వంటి కార్యక్రమాలు ప్రజల్లో నిరంతర అవగాహనను పెంచాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, పునర్వినియోగ వస్తువులను ఉపయోగించడం, చెత్తను వేరుచేసి పారివేయడం, బీచ్లలో వ్యర్థాలను పడవేయకపోవడం, సముద్రంలోకి చెత్త చేరకుండా నిరోధించడం వంటి

0: చిన్న చిన్న చర్యలు సమిష్టిగా పెద్ద మార్పును తీసుకురాగలవు. సముద్రం స్వచ్ఛంగా ఉంటేనే తీరప్రాంతం సురక్షితంగా ఉంటుంది. తీరప్రాంతం సురక్షితంగా ఉంటేనే సముద్రంపై ఆధారపడిన జీవన వ్యవస్థలు భద్రంగా ఉంటాయి. మత్స్యకారుల జీవనోపాధి నుంచి సముద్ర జీవరాశుల మనుగడ వరకు, పర్యావరణ సమతుల్యత నుంచి భవిష్యత్తు తరాల ఆరోగ్యకరమైన జీవనానికి వరకు సముద్రాల పరిరక్షణ ప్రభావం ఉంటుంది. స్వచ్ఛసాగర్ సురక్షిత సాగర్ 5.0లో ఆంధ్రప్రదేశ్లోని తూపిలపాలెం నుంచి ఒల్లిగొంద తిప్ప వరకు, కొత్తపాలెం నుంచి సూర్యలంక వరకు, మైపాడు నుంచి సూరసేన యానం, మడనూరు పెద్దపట్టపు పాలెం వరకు జరిగిన కార్యక్రమాలు ఒకే సందేశాన్ని అందిస్తున్నాయి. సముద్ర పరిరక్షణ ప్రభుత్వాల ఒక్కరి బాధ్యత కాదు, అది సమాజం మొత్తం బాధ్యత. బీచ్లో పడి ఉన్న ఒక ప్లాస్టిక్ సీసాను తొలగించడం చిన్న చర్యగా కనిపించవచ్చు, కానీ అదే బాధ్యతను లక్షలాది మంది స్వీకరిస్తే అది ఒక పెద్ద పర్యావరణ ఉద్యమంగా మారుతుంది. విద్యార్థుల చేతుల్లో, చీపుళ్లు మత్స్యకారుల చేతుల్లో అవగాహన సందేశాలు, అధికారుల పర్యవేక్షణ, స్వచ్ఛంద సంస్థల సహకారం, ప్రజల భాగస్వామ్యం, ఇవన్నీ కలిసినప్పుడే పరిశుభ్రమైన తీరాలు సాధ్యమవుతాయి. సముద్రాన్ని మనం కాపాడితే సముద్రం మన భవిష్యత్తును కాపాడుతుంది. అందుకే ప్లాస్టిక్ను సముద్రంలోకి చేరనివ్వకుండా అడ్డుకోవడం, తీర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడం, సముద్ర జీవరాశులను సంరక్షించడం ప్రతి పౌరుడి బాధ్యతగా మారాలి. ఆ దిశగా స్వచ్ఛసాగర్ సురక్షిత సాగర్ ఒక కార్యక్రమం దోహదం చేస్తోందని చెప్పవచ్చు. స్వచ్ఛసాగర్ సురక్షిత సాగర్ అంశంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. రచన అల్లు మురళి, వ్యాఖ్యానం కె సుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మధురిమ పాత తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా పగలే వెన్నెల జగమే ఉయ్యల, అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి జమున నటించిన పూజా ఫలము చిత్రంలోని ఈ మధురమైన గీతం ఎప్పటికీ నిలిచిపోయే క్లాసిక్ మెలోడీ. ఎస్ జానకి మంత్రముగ్ధులను చేసే స్వరాన్ని అందించగా సినారే అందించిన భావయుక్తమైన సాహిత్యం శ్రోతలను ఆకట్టుకుంటుంది.

ఎన్టీ రామారావు, జమున నటించిన రాముడు భీముడు చిత్రంలోని ఈ పాట ఒక ఆహ్లాదకరమైన మెలోడీ. ఘంటసాల మరియు పి సుశీల గారి మధురమైన గాత్రం ఈ పాటకు ప్రాణం పోసింది. సినారే అందించిన అద్భుతమైన సాహిత్యం, పెండ్యాల వారి సంగీతం ఈ పాటను ఎప్పటికీ నిలిచిపోయే క్లాసిక్గా నిలిపాయి.

రాగాల పల్లకిలో అనే పాట కేవీ విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన అద్భుతమైన సామాజిక చిత్రమైన శుభలేఖ సినిమాలోనిది. ఈ పాటలో హాస్యం, అమాయకత్వం మరియు ప్రేమ కలగలిసి ఉంటాయి. హీరో ఉద్యోగం పోగొట్టుకున్న సందర్భంలో వచ్చే ఈ సంభాషణ మరియు పల్లవి చాలా సరదాగా ఉంటుంది. వేటూరి రాసిన అర్థవంతమైన మరియు మధురమైన సాహిత్యానికి కేవీ మహదేవన్ అందించిన సంగీతం ప్రాణం పోసింది.

ఇంటింటి రామాయణం చిత్రంలోని ఒక అద్భుతమైన గీతం. ఈ కాలాతీత మధుర గీతాన్ని ప్రసిద్ధ గేయ రచయిత వేటూరి సుందరరామూర్తి గారు రచించగా రాజన్ నాగేంద్ర అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గార్ల మధురమైన గాత్రంలో ఈ పాట ప్రాణం పోసుకుంది.

దేవతా చిత్రంలోని ఈ పాటను వేటూరి గారు రచించగా ఎస్పి కోదండపాణి సంగీతం అందించారు మరియు ఘంటసాల గారు ఆలపించారు. ఈ పాట ఇల్లాలి యొక్క గొప్పతనాన్ని మరియు కుటుంబంలో ఆమె ప్రాముఖ్యతను అద్భుతంగా వివరిస్తుంది.

పూజా చిత్రంలోని పాట దశాబ్దాలు దాటినా నేటికీ శ్రోతలను అలరిస్తూనే ఉంది. రెండు హృదయాల మధ్య ఉన్న అమూల్యమైన బంధాన్ని ఆవిష్కరిస్తుంది. కేవలం ఈ జన్మలోనే కాదు, ఎన్నెన్నో గత జన్మల నుంచి కొనసాగుతున్న బంధం ఇదని, ఎన్నటికీ ఈ మమకారం చెరిగిపోదని ప్రేమికులు తన భావాలను పంచుకుంటారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాణి జయరామ్ ఆలపించగా రాజన్ నాగేంద్ర సంగీతం అందించారు.

సుఖదుఖాలు చిత్రంలోని పాట. జీవితంలో సరైన సమయం రాకముందే తొందరపడి ఆశలు పెంచుకుంటే లోకంలోని కష్టాలు తగిలి మనుషులు ఎలా గాయపడతారో కవి ఈ కోయిల రూపంలో చాలా అందంగా వర్ణించారు. ఈ గీతాన్ని మహాకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రచించగా పి. సుశీల ఎంతో మధురంగా ఆలపించారు.

సిరి వెన్నెల చిత్రంలోని అత్యంత మధురమైన పాట. ప్రకృతి, మాతృభూమిపై అనురాగాన్ని ఎంతో అద్భుతంగా వర్ణించే ఈ గీతాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మరియు పి సుశీల ఆలపించగా కెవి మహదేవన్ సంగీతం అందించారు.

ప్రేమ ఖైదీ చిత్రంలోని ఒక అద్భుతమైన మరియు ఎప్పటికీ నిలిచిపోయే గీతం. పాట పల్లవిలోని వేటూరి గారు ప్రేమికుల మధ్య ఉండే గాఢమైన బంధాన్ని కాలంతో ముడిపెడుతూ ఎంతో కవితాత్మకంగా వర్ణించారు. ఈ కాలాతీత మధుర గీతానికి రాజన్ నగేంద్ర సంగీతం అందించగా, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల మధురమైన గాత్రంలో ఈ పాట శ్రోతలను మంత్రముగ్ధలను చేస్తుంది.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 12 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 12 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

మీరు ఇంతవరకు మధుమంజరి తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్య అంశాలు. యునెస్కో తాత్కాలిక జాబితాలో మన దేశానికి చెందిన మరో 5 కొత్త చారిత్రక ప్రదేశాలు చోటు దక్కించుకున్నాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. భారత నావికాదళం 2026 సంవత్సరానికి సంబంధించిన కమాండర్స్ 2వ సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమవుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ గుండె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఆసియా క్రీడల్లో మహిళల షూటింగ్ వ్యక్తిగత విభాగంలో నీరు దండ స్వర్ణ పతకం సాధించారు. యునెస్కో తాత్కాలిక జాబితాలో మన దేశానికి చెందిన మరో 5 కొత్త చారిత్రక ప్రదేశాలు చోటు దక్కించుకున్నాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. దీంతో మన దేశం నుంచి జాబితాలో చేరిన ప్రదేశాల సంఖ్య మొత్తం 78 పెరిగిందన్నారు. కొత్తగా చేర్చిన ప్రదేశాల్లో బాగ్ గుహ చిత్రాల బౌద్ధ చిత్రకళలు, చంబల్లోయ దేవాలయాల సమూహం, గుప్తకాలపు ఉదయగిరి గుహలు, గిన్నౌర్ఘడ్ గిరిజన వారసత్వం, సత్యాగ్రహ ప్రదేశాలు ఉన్నాయని, ఇవి భారత వారసత్వ వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయని తెలిపారు. భారత నాగరికత వారసత్వాన్ని ప్రపంచ వేదికపై ప్రదర్శించాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు ఈ పురోగతి ప్రతిబింబిస్తుందని షెకావత్ పేర్కొన్నారు. దేశం యొక్క చారిత్రక సాంస్కృతిక సంపద అంతర్జాతీయ స్థాయిలో చాటి చెప్పడంలో ఈ గుర్తింపు ఎంతగానో దోహదపడుతుందని, ఈ తాత్కాలిక జాబితాలో చోటు దక్కడం ద్వారా భవిష్యత్తులో ప్రపంచ వారసత్వ హోదా లభించే అవకాశం మరింత మెరుగవుతుందని మంత్రి తెలిపారు. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ గుండె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద వహించాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి హృదయ సంబంధ వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచడం, సకాలంలో వైద్యం పొందడం, ఆరోగ్యకర జీవనశైలి ప్రోత్సహించడమే ఈరోజు ముఖ్య ఉద్దేశమన్నారు. నీటి లభ్యత, నేల తేమ ఆధారంగా పంటల ప్రణాళికలు రూపొందించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని హామీ ఇస్తూ రాష్టాలు సమన్వయ ప్రణాళిక, శాస్త్రీయ అంచనా, క్షేత్రస్థాయి పర్యవేక్షణ ద్వారా రబీ సీజన్ ఏర్పాట్లు పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సు రబీ అభియాన్ 2026లో మాట్లాడుతూ, వాతావరణ మార్పుల నేపథ్యంలో సాంప్రదాయ పద్దతులకు బదులుగా డేటా ఆధారిత ప్రణాళిక, కేంద్ర రాష్ట సమన్వయం ఎంతో అవసరమన్నారు. మహారాష్ట, కర్ణాటక రాష్టాలు నెలకొన్న కరువు పరిస్థితులపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్టలో దాదాపు 3/2 ప్రాంతం కరువు ప్రభావానికి గురైందని, రాష్ట ప్రభుత్వం అక్కడ కరువు ప్రకటించిందని, అలాగే కర్ణాటక కూడా కరువు పరిస్థితి ఎదుర్కొంటుందని చౌహాన్ తెలిపారు. వచ్చే నెల 3వ తేదీన కేంద్ర బృందం కర్ణాటకలో క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతుందని, అదేవిధంగా మహారాష్టకు కూడా ఒక కేంద్ర బృందం పంపుతామని మంత్రి చెప్పారు.
1: రాజ్య సర్కారో మహారాష్ట్ర బడే హిస్సే పర్ కర్ణాటక మే బడే హిస్సే పర్ సూఖా ఘోషిత్ కియా హై. భారత్ సర్కార్ రాజ్యం కే సాథ్ డట్ కే ఖడీ రహేగీ. కర్ణాటక మే భీ 3 అక్టోబర్ కో టీమ్ బనా కే భేజ్ రహే హై వహాన్ కీ స్థితి కే ఆకలన్ కే లియే. మహారాష్ట్ర కే ముఖ్యమంత్రి జీ సే బాత్ హుయీ హై తో భాభీ హమ్ టీమ్ కీ తయారీ కర్ రహే హై. మే స్వయం భీ ఉన్ రాజ్యో మే జా కే స్థితి దేఖూంగా ఔర్ హమ్ అప్నే కిసానో కే సాథ్ రాజ్య సర్కారో కే సాథ్ పూరీ తాకత్ సే ఖడే రహేంగే ఇస్ పరిస్థితి కా ముకాబలా కర్నే కే.
0: వరి సాగు తర్వాత ఖాళీగా ఉండే భూముల్లో పప్పుధాన్యాలు, నూనె గింజల సాగు ప్రోత్సహించాలని కోరారు. మోతాదుకు మించి ఎరువులు వాడటం వల్ల ఖర్చులు పెరగడం

తీర్చడంతో పాటు నేల ఆరోగ్యం దెబ్బతింటుందని హెచ్చరించారు. పంటల పరిస్థితి, విత్తనాల వృద్ధి, తెగుళ్ల బెడద వంటి అంశాలపై ప్రతి రాష్ట్రంలో పర్యవేక్షణ ఉండాలని సూచించారు. ఉత్సాహం, ధైర్యం, ఓర్పు, పనిచేసే సామర్థ్యం, జ్ఞానం, పరాక్రమం, ఈ ఆరు గుణాలు ప్రతి వ్యక్తిలో ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఒక సంస్కృత సూక్తిని పంచుకుంటూ, ఈ గుణాలు ఉన్నవారికి దైవిక సహాయం లభిస్తుందని మోదీ పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నితిన్ నవీన్ అధ్యక్షతన పార్టీ రాష్ట్రాల కొత్త ఇన్ఛార్జీలతో ఈరోజు కీలక సమావేశం జరుగుతుంది. 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ముఖ్య నేతలు హాజరయ్యే భేటీలో రాగల అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలు, పార్టీ సంస్థాగత బలోపేతంతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ప్రభుత్వాల పనితీరుపై సమీక్షిస్తున్నారు. దేశంలో జాతీయ రహదారుల నెట్వర్క్ 2014 నుంచి ఈ ఏడాది మార్చి నాటికి దాదాపు 61% పెరిగి 91,000 కిలోమీటర్ల నుంచి 146,000 కిలోమీటర్లు చేరుకుందని ప్రభుత్వం తెలిపింది. భారతదేశ జాతీయ రహదారుల నెట్వర్క్ పచ్చదనం పెంపుదలకు 2015 తీసుకొచ్చిన గ్రీన్ హైవేస్ పాలసీ జాతీయ రహదారుల వెంబడి మొక్కలు నాటేందుకు ఒక విధానం రూపొందించేందుకు, వాయు కాలుష్యం, ధూళి ప్రభావం తగ్గించేందుకు, అదే సమయంలో స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు సృష్టించేందుకు ఈ విధానం రూపకల్పన చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఒడిశాలోని పారాదీప్ తీరంలో జరిగిన రసాయన నౌక ప్రమాదంలో వేగంగా రక్షణ చర్యలు చేపట్టి ప్రాణనష్టం నివారించిన పోర్టు సిబ్బందిని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ అభినందించారు. మన దేశంలో పోర్టులు, సముద్ర భద్రత, పర్యావరణ పరిరక్షణ కట్టుబడి ఉన్నాయని సామాజిక మాధ్యమ వేదికగా సోనోవాల్ తెలిపారు. ఆ నౌకలో 23 మంది సిబ్బందితో పాటు దాదాపు 9,000 మెట్రిక్ టన్నుల పామాయిల్ ఉందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రధాన ఇంజిన్ వైఫల్యం, బాలస్ట్ ట్యాంక్ వేగంగా నీటిలో నిండిపోవడంతో ఆ నౌక ప్రమాదకర కోణంలో వంగిపోయిందని, దీంతో ఆ నౌక ఆదివారం ఉదయం అత్యవసర సహాయం కోసం పిలుపునిచ్చిందని తెలిపింది. భారత నావికాదళం 2026 సంవత్సరానికి సంబంధించిన 2వ ఎడ్జ్ సదస్సుకు ఈరోజు నుంచి గురువారం వరకు న్యూఢిల్లీలో నిర్వహిస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో సీనియర్ నేవల్ లీడర్షిప్, ఆపరేషనల్ ఏరియా కమాండర్లు పాల్గొని సైనిక వ్యూహాత్మక స్థాయిలో కార్యాచరణ సన్నద్ధతపై సమీక్షిస్తారని తెలిపింది. ఈరోజు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొని నావికాదళంపై అంచనాలు, పశ్చిమాసియాలో జరుగుతున్న ఘర్షణల మధ్య ఇంధన భద్రతతో పాటుగా భారత సముద్ర ప్రయోజనాలు పరిరక్షించడంలో నావికాదళం పాత్రపై చర్చిస్తారని ఆ శాఖ తెలిపింది. 6వ తరగతి విద్యార్థులకు 3 భాషల విధానం నుంచి మినహాయింపు ఇవ్వడాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, సీబీఎస్ఈని సుప్రీంకోర్టు ఆదేశించింది. 7వ తరగతి విద్యార్థులకు కల్పించిన ఈ మినహాయింపును 6వ తరగతి విద్యార్థులు కూడా వర్తింపచేయాలని కోర్టు సూచించింది. జాతీయ విద్యా విధానం 2020, పాఠశాల విద్య కోసం జాతీయ పాఠ్యప్రణాళిక ఫ్రేమ్వర్క్ 2023కు అనుగుణంగా సీబీఎస్ఈ ఈ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం విద్యార్థులు 3 భాషలు అభ్యసించాలి. అయితే ప్రస్తుతం 6వ తరగతి బ్యాచ్పై ఈ నిబంధన ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేసేందుకు కేంద్రం మొగ్గుచూపలేదు. దాదాపుగా 99% పాఠశాలలు 3 భాష విధానం అమలు చేస్తున్నాయని, 1.2% పాఠశాలల్లో మాత్రమే అమల్లో ఇబ్బందులు ఉన్నాయని సొలిసిటర్ జనరల్ తెలిపారు. మౌలిక సదుపాయాలు కల్పించేందుకు మరికొంత సమయం ఇవ్వాలని న్యాయమూర్తి సూచించారు. ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ది సంస్థకు ప్రమాణ్ ధృవీకరణ పత్రాలను కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఈరోజు అందజేశారు. సర్టిఫైడ్ అడవులు, అటవీ ఆధారిత వ్యవసాయోత్పత్తులకు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానం పెంపొందించే లక్ష్యంతో అడవులు, కలప, ఇతర అటవీ ఉత్పత్తుల సర్టిఫికేషన్ కోసం రూపొందించిన జాతీయ ఆమోదం కలిగిన వ్యవస్థే ప్రమాణ్ అని, ఈ సర్టిఫికేషన్ బాధ్యతాయుతమైన అటవీ నరికివేతలని కలప సేకరణ, జీవనోపాధి కల్పన కోసం ఉద్దేశించిన, అభివృద్ది చెందుతున్న ప్రపంచ అవసరాలు తీర్చేందుకు ఒక కీలక సాధనంగా మారుతుందని మంత్రి తెలిపారు. ఈ ప్రమాణ్ సర్టిఫికేషన్ కార్యక్రమాన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ భోపాల్ నిర్వహించింది. E20 పెట్రోల్ దిగుమతులను తగ్గించడమే కాకుండా స్వయం సమృద్దిని పెంచుతుందని ఓఎన్జీసీ ఎక్స్ప్లోరేషన్ డైరెక్టర్ ఓం ప్రకాష్ సిన్హా తెలిపారు. అహ్మదాబాద్లో జరిగిన ఇండియా ఎనర్జీ వీక్ కార్యక్రమంలో మాట్లాడుతూ, మన దేశంలో ఇంధన అవసరాలు అత్యధికంగా పెరుగుతున్నాయని, పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ద నేపథ్యంలో విదేశీ ఇంధన వనరులపై ఆధారపడడం తగ్గించుకునేందుకు దేశాలు ప్రయత్నిస్తున్నాయని సిన్హా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇంధన సమస్యలు, పరిష్కారాలపై చర్చించేందుకు IEW ఒక వేదికని వెల్లడించారు. జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వేలపై సులభమైన, పొదుపుతో కూడిన ప్రయాణం అందించడంలో ఫాస్టాగ్ వార్షిక పాస్కు ప్రైవేట్ వాహన యజమానులకు ఆదరణ పెరుగుతోందని రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. గత ఏడాది ఆగస్టు 15 ప్రారంభించిన ఈ పాస్ కోటి జారీ మైలురాయి దాటిందని, దీనివల్ల తరచుగా ఫాస్టాగ్ రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదని, 3,075 రూపాయలు ఒకేసారి రుసుము చెల్లించి 1 సంవత్సరంతో లేదా 200

0: ప్లాజా క్రాసింగ్ వరకు దీన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, అస్సోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో కొన్ని ప్రాంతాలు ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే మహారాష్ట, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మాహే, కొంకణ్, గోవా, ఒడిశాలో కొన్ని ప్రాంతాల్లో ఇదే విధమైన వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఆసియా క్రీడల్లో మహిళల షూటింగ్ వ్యక్తిగత విభాగంలో నీరు ధండా స్వర్ణ పతకం సాధించారు. అంతకుముందు ఆమె ఆషిమా అహ్లావత్, మనీషా కీర్లతో కలిసి మహిళల టీం విభాగంలో భారత్కు రజత పతకం అందించారు. చైనా 346 పాయింట్లతో స్వర్ణ పతకం సాధించగా 325 పాయింట్లతో కువైట్ కాంస్యం గెలుచుకుంది. ఇక అథ్లెటిక్స్ విభాగంలో పురుషుల జావలిన్ త్రోలో భారత్ డబుల్ పొడియం సాధించింది. యశ్వీర్ సింగ్ రజతం గెలుచుకోగా రోహిత్ యాదవ్ కాంస్యం సాధించారు. పతకాలు సాధించిన క్రీడాకారులను రాష్టపతి ద్రౌపది ముర్ము అభినందించారు. వారి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని రాష్టపతి ముర్ము సామాజిక మాధ్యమవేదికగా ఆకాంక్షించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యునెస్కో తాత్కాలిక జాబితాలో మన దేశానికి చెందిన మరో 5 కొత్త చారిత్రక ప్రదేశాలు చోటు దక్కించుకున్నాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. భారత నావికాదళం 2026 సంవత్సరానికి సంబంధించిన కమాండర్స్ 2 సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమవుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్బంగా ప్రతి ఒక్కరూ గుండె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద వహించాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఆసియా క్రీడల్లో మహిళల షూటింగ్ వ్యక్తిగత విభాగంలో నీరు దండా స్వర్ణ పతకం సాధించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సంధ్యారాగం కార్యక్రమంలో మన గుండెను ఆరోగ్యంగా ఉంచుకుందాం. ఈ అంశంపై కార్డియాలజిస్ట్ డాక్టర్ కేపీ రంగనాయకులు గారితో పరిచయం. పరిచయకర్త శ్రీమతి కె ఇందిరా. అనంతరం స్వచ్ఛతాహి సేవలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించడానికి కొన్ని చిట్కాలు వింటారు. ముందుగా మన గుండెను ఆరోగ్యంగా ఉంచుకుందాం. ఈ అంశంపై కార్డియాలజిస్ట్ డాక్టర్ కేపీ రంగనాయకులు గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీమతి కె ఇందిరా.
2: మన గుండె మన ఆరోగ్యానికి ఎంత అవసరమో మనందరికీ తెలుసు. మరి గుండె ఆరోగ్యం గురించి ఈరోజు వివరించడానికి మన ఆకాశవాణి స్టూడియోలో డాక్టర్ కేపీ రంగనాయకులు గారు వచ్చారు. వీరు హృదయరోగ నిపుణులు. వీరితో మాట్లాడి ఒక ఆరోగ్యమైన గుండెకి మనం ఏం చేస్తే బాగుంటుంది, మన గుండె ఆరోగ్యానికి ఉన్న సూచనలు ఆయన చెప్తారు. నమస్కారం అండి డాక్టర్ రంగనాయకులు గారు.
3: నమస్తే మేడం.
2: ఒక హెల్దీ హార్ట్ అంటే ఏమిటి ముందు చెప్తారా?
3: గుండె శరీరంలో ఒక పంప్. సో ఈ పంప్ సరిగ్గా పనిచేసినప్పుడు అన్ని అవయవాలకి ఆక్సిజన్ కరెక్ట్ గా డెలివర్ అవుతుంది, పౌషకాహారాలు డెలివర్ అవుతాయి, వ్యర్థాలు క్లియర్ అవుతాయి, అండ్ కార్బన్ డైఆక్సైడ్ కూడా క్లియర్ అవుతుంది. మనకి క్లినికల్గా ఈ పంప్ సరిగ్గా పనిచేసేటప్పుడు ఉండే లక్షణాలు, మామూలుగా రొటీన్గా పనిచేసుకున్నప్పుడు ఏ గుండెల్లో నొప్పి ఆయాసం లేకుండా ఉండడం, గుండె వేగం 60-100 ఉండడం, బీపీ 120/80 ఉండడం, ఇవన్నీ జరిగినప్పుడు దాన్ని ఒక హెల్తీ హార్ట్ అని అంటాం.
2: గుండె ఆరోగ్యము చిన్నప్పటి నుంచి మన దానికోసం ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలా, లేకపోతే యాజ్ సచ్ నార్మల్గా ఉంటూ చిన్న ఆటపాటలతోటి పిల్లలు పెద్ద అవుతున్న కొద్దీ గుండె బాగానే ఉంటుందంటారా?
3: చాలా వరకు బాగానే ఉంటుంది మేడం, యూజువల్గా, అన్లెస్ మనం దాన్ని డీవియేట్ చేస్తే తప్పితే.
2: ఆ డీవియేషన్ అంటే ఏమిటి వివరిస్తారా?
3: డీవియేషన్ అంటే మనం తినే తిండిలో ఉంటుంది మేడం. వయసుతో వచ్చేవన్నీ మామూలుగా అయితే 40-45 దాటితే స్టార్ట్ అవుతాయి, కానీ మనం దాన్ని మార్చేస్తున్నాం. అకస్మాత్తుగా జరగడం అనేది ఎప్పుడైనా జరగచ్చు, కానీ యూజువల్గా ప్రతిదీ ఒక న్యాచురల్ కోర్స్ అనేది ఉంటుంది. దాన్ని మనం మార్చేస్తే ఆబ్వియస్లీ ఈ జబ్బులు అనేవి ముందే వచ్చేస్తాయి మనకి.
2: మరి హార్ట్ కి రిలేటెడ్ జబ్బులు ఏముంటాయండి? అంటే ఒక హెల్దీగా పుట్టిన వారికి తర్వాత 30 దాటేసరికి కొంచెం హార్ట్ లో చిన్న చిన్న ఇష్యూస్ వస్తున్నాయి, వాటికి కారణాలు ఏమేమి ఉండొచ్చు అంటారు? ఎటువంటి జబ్బులు ఉంటాయి ముఖ్యంగా?
3: చిన్న పిల్లల్లో కంజనిటల్ హార్ట్ డిజీజ్ అని ఉంటాయి మేడం, అంటే తయారయ్యే తప్పవడం. కొంచెం రిలేటివ్లీ యంగర్ ఏజ్ తీసుకున్నాం అంటే టీనేజర్స్ లో వాటిలో అప్పుడు అక్వైర్డ్ డిజీజ్ ఉంటాయి, అంటే రుమాటిక్ హార్ట్ డిజీజ్ అని. నా గుండె 4 గదుల్లో అనుకున్నాం అనుకోండి, గదికి గదికి మధ్యన కనెక్షన్ ఇప్పుడు ఒక గుమ్మ ఉంటుంది, దానికి ఒక తలుపు ఉంటుంది.
2: ఓకే.
3: సో ఈ చిన్న వయసులో యూజువల్గా మనకి జ్వరాలు, గొంతు నొప్పులు వచ్చినాయి అనుకోండి, యాంటీబాడీస్ క్రిమిని ఎఫెక్ట్ చేసేవి, ఆ క్రిమి ఏమో మన వాల్వ్లా ఉంటుంది, వాల్వ్లో కొన్ని ప్రోటీన్స్ క్రిమిలా ఉంటాయి, దాన్ని అటాక్ చేసేటప్పుడల్లా గుండె దెబ్బతిండి ఉంటుంది, దాన్నే రొమాటిక్ హార్ట్ డిజీజ్ అంటాం. ఇది రిలేటివ్లీ యంగ్ పీపుల్, అంటే బిట్వీన్ 10-25 మధ్యలో చూస్తూ ఉంటాం. చెప్పాలంటే ఒకప్పుడు ప్రాబ్లీ మా ముందు జనరేషన్ డాక్టర్స్ ఆ కేసెస్ని చాలా చూసేటారు. ఈ రోజుల్లో హెల్త్ హైజీన్ బాగా ఇంప్రూవ్.

0: అయింది. సో అండ్ ఎర్లీగా ఈ కేసెస్ డిటెక్ట్ అవుతున్నాయి, గొంతు నొప్పులు జ్వరాలు ఎర్లీగా ట్రీట్ చేసుకుంటున్నాం. సో ఈ నెంబర్ ఆఫ్ కేసెస్ అయితే రీసెంట్గా చాలా తగ్గిపోయినాయి. తర్వాత
1: తగ్గింది.
0: వచ్చేవి ఈ ఎక్వైర్డ్ హార్ట్ డిజీజెస్ వేర్ హార్ట్ అటాక్స్ అనేవి చూస్తాం. యూజువల్గా 40-45 దాటాక చూస్తూ ఉండేటవాళ్ళం. ప్రాబ్లీ ఈ కోవిడ్లో కొంచెం రిలేటివ్లీ యంగర్ పీపుల్, బికాస్ వాళ్ళ గుండెలో రక్తం గడ్డకట్టే తత్వం ఎక్కువ చూసేటవాళ్ళం. గుండెనే కాదు, అన్ని భాగాల్లోనే రక్తం ఎక్కువే గడ్డకట్టేది. సో అప్పుడు కొంచెం అవుట్ ఆఫ్ ది వే, ఈ 40కి బిఫోరే 20స్లోని 25స్లో కూడా మేము హార్ట్ అటాక్స్ కోవిడ్ టైంలో ట్రీట్ చేసాం. యాక్చువల్లీ
1: హార్ట్ అటాక్ వరకు వచ్చేసరికి, హార్ట్ అనేసరికి, హార్ట్ అటాక్ అనేది చాలా సీవియర్గా మనం ట్రీట్ చేస్తాం. ఒక ఒక ఏజ్తో పాటు హార్ట్ మీద స్ట్రెస్ వల్ల హార్ట్ అటాక్ వస్తుందా, దానికి ఎటువంటి కారణాలు ఉంటాయి హార్ట్ అటాక్?
0: మేడం ఎప్పుడు ఒక్క కారణం ఉండదు మేడం. ఒక హార్ట్ అటాక్ మనం యూజువల్గా సడన్గా చూసినా సరే దాని బీజం ఎప్పుడో నాటేసి ఉంటుంది, దానికి కారణాలు ఎప్పుడూ ఉండి ఉంటాయి. సో జస్ట్ దట్ మనం ఆ మేనిఫెస్టేషన్ ఒక పాయింట్లో చూస్తున్నాం అంతే.
1: మరి ఈ కారణాలు ఏమేమి ఉండొచ్చు చెప్తారా?
0: మన డైట్ నుంచి తీసుకోవాలి మేడం. మనం తినే డైట్ ఇంపార్టెంట్, మనం చేసే వ్యాయామం ఇంపార్టెంట్, ఎక్సర్సైజ్, మనం తీసుకునే స్ట్రెస్ ఇంపార్టెంట్, మనకు ఉండే అలవాట్లు ఇంపార్టెంట్, ఫెమిలియల్ అంటే కొంచెం పేరెంట్స్ నుంచి వచ్చేవి, లేకపోతే మనం ఉండే వాతావరణం నుంచి వచ్చేవి, ఇవన్నీ కూడా కారణాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం కంట్రోల్లో పెడితేనే ఇవి మెయింటైన్ హెల్తీ హార్ట్.
1: సో ఒక కంట్రోల్డ్ కండిషన్ లో హార్ట్ ఎలాగుంటుంది అన్నది ఒక హెల్తీగా ఉండొచ్చు. ఆ కంట్రోల్డ్ కండిషన్స్ ఏమిటి కొంచెం డీటెయిల్ గా చెప్పగలరు?
0: అంటే మన డైట్ నుంచి అన్ని మేనేజ్ చేసుకోవాలి మేడం. ఎక్కువ వెజిటేబుల్స్ ఉండాలి, ఫ్రూట్స్ ఉండాలి, నెక్స్ట్ సీడ్స్, నెక్స్ట్ ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోవడం, ఆయిల్స్ లో కూడా ఆయిల్స్ విచ్ ఆర్ రిచ్ ఇన్ ఈ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్స్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్స్ అంటాం, లైక్ ఆలివ్ ఆయిల్, లైక్ సన్ఫ్లవర్ ఆయిల్, కెనాల్ ఆయిల్, సెసమీ ఆయిల్, వీటిని ప్రిఫర్ చేయాలి ఓవర్ సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటాం. అండ్ యానిమల్ ఫ్యాట్స్, సాచురేటెడ్ ఫ్యాట్స్, యానిమల్ ఫ్యాట్స్. సాచురేటెడ్ ఫ్యాట్స్లో మనం చూసేది కోకోనట్ ఆయిల్, దీన్ని అవాయిడ్ చేసుకోవాలి మనం. నెక్స్ట్ ఫ్యాట్స్లో కూడా తీసుకున్న లెస్ ఫ్యాట్ పౌల్ట్రీ ప్రొడక్ట్స్ కొంచెం మనం వాడుకోవాలి. మోర్ హార్డ్గా ఉండే ఆయిల్స్ అవాయిడ్ చేసుకోవాలి, లైక్ బటర్ ఇవన్నీ. అండ్ ఇప్పుడు ప్రోటీన్స్కి వస్తే ఆల్వేస్ మనకి ప్లాంట్ నుంచే ప్రోటీన్స్ వచ్చేవి ఆర్ మచ్ మోర్ హెల్తియర్ దాన్ యానిమల్ ప్రోటీన్స్. యానిమల్ ప్రోటీన్స్ తింటారు, వాటిలో ఫిష్ ఈజ్ రిలేటివ్లీ సేఫ్ మనకి. లీన్ ప్రోటీన్స్ అంటాం, వేర్ ద స్కిన్ దానిపైన ఫ్యాట్ తీసేస్తే తింటారు, దట్ ఈస్ ఆల్సో రిలేటివ్లీ సేఫర్ మీట్. ఈ రెడ్ మీటు, ప్రాసెస్డ్ మీట్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేసుకోవాలి. అండ్ మనం ఆల్వేస్ ప్యాకేజ్డ్ ఫుడ్స్, నిల్వ ఎక్కువ ఉంటుంది అంత ఈజీగా డైజెస్ట్ అవ్వదు. సో ఆ నిల్వ పెరగడానికి మనం ఏం వాడతాము, ఆల్టర్డ్ షుగర్స్ వాడతాం, ఆల్టర్డ్ సాల్ట్, హై కంటెంట్ ఆఫ్ సాల్ట్ వాడతాం. దీస్ మనం అవాయిడ్ చేసుకోవాల్సి వస్తుంది. కామన్గా మనం డ్రింక్ చేసే కూల్ డ్రింక్స్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి, బికాస్ దే ఆర్ వెరీ హై ఇన్ షుగర్ కంటెంట్.
1: అంటే మీరు చెప్పేది అంటే అస్సలు వాడకూడదా, లేకపోతే అప్పుడప్పుడు తీసుకుంటే పర్వాలేదు?
0: ఎంత తక్కువలో మెయింటైన్ చేయగలితే ఇవన్నీ అంత మంచిది.
1: సరే, మరి మన ఇండియన్ డైట్ కండిషన్స్ లో, మన ఇండియన్ డైటరీ స్టాండర్డ్స్ లో మీరు చెప్పేది ఎంతవరకు
0: మనం వెస్టర్న్ ఫుడ్ కి వెళ్ళినప్పుడే ప్రాబ్లమ్ స్టార్ట్ అయినాయి మేడం.
1: ట్రెడిషనల్ ఫుడ్,
0: ట్రెడిషనల్ ఫుడ్ ఎంతమంది చాలా బాగుంటుంది యాక్చువల్లీ.
1: ట్రెడిషనల్ ఫుడ్ అన్నది ఎప్పుడైనా
0: ఎప్పుడు బాగుంటుంది,
1: బాగా చెప్పారండి. అది కాకుండా వ్యాయామం అన్నది మన హార్ట్ కి ఎంత అవసరం?
0: హార్ట్ కండిషనింగ్ అవుతుంది మేడం వ్యాయామంతోనే. యూజువల్గా అట్లీస్ట్ ఒక మోడరేట్ లెవెల్ ఎక్సర్సైజ్, అట్లీస్ట్ ఒక వారానికి 150 మినిట్స్, అండ్ ఎరోబిక్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ మోడరేట్ లెవెల్లో అయితే 150 మినిట్స్, విగ్రస్గా చేయగలితే ఒక 75 మినిట్స్ పర్ వీక్ చేస్తే చాలు. అండ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ తీసుకున్నాం, దట్ అంటే వెయిట్స్ లిఫ్టింగ్ ఇవన్నీ చేసామంటే అట్లీస్ట్ 2 డేస్ అ వీక్ అది అలా చేసుకోగలిగితే బెటర్. అండ్ ఆల్వేస్ మనం ఈ వ్యాయామం ఒక హాబీతో కలిపితే చాలా బాగుంటుంది. స్విమ్మింగ్ కానీ, టెన్నిస్ కానీ, ఒక స్పోర్ట్ రూపంలో మనం దాన్ని కన్వర్ట్ చేయగలిగితే ఇట్ గివ్స్ యూ ప్లెజర్, ఇట్ గివ్స్ యూ ఎంజాయ్మెంట్, ఇట్ గివ్స్ యూ రిలాక్సేషన్, అండ్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది మనకి.
1: ఇప్పుడు మీరు చెప్పిన వ్యాయామం చాలా వారీడ్ వెరైటీస్ ఉన్నాయి అందులోనే. మరి ట్రైనర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు కార్డియో చాలా కంపల్సరీ అని చెప్తారు, ఆ కార్డియోలో ఏమేమి ఉంటుంది, ఇవన్నీలో కార్డియో అయినా?
0: ఎస్ మేడం, అన్నిట్లో హార్ట్ మీద ఎఫెక్ట్ ఉంటుంది మేడం. బట్ హార్ట్ కండిషనింగ్ అంటే హార్ట్ రేట్ని మనం కంట్రోల్ చేయడం చూడాలి. ఇప్పుడే మనం తీసుకున్నాం అనుకోండి, అలవాటు లేని వ్యక్తి నడిచారు, వాళ్ళ నడక తక్కువ డిస్టెన్సే ఉంటుంది, ఆ తక్కువ డిస్టెన్స్లోనే గుండె పనితీరు మ్యాక్సిమంకి వెళ్ళిపోతుంది. అదే ఒక అలవాటు అయిన పర్సన్స్ తీసుకోండి, అంటే పీపుల్ లైక్ హుసేన్ బోల్ట్ హూజ్ అ వెరీ గుడ్ రన్నర్ ఎథ్లెట్, వాళ్ళు తీసుకుంటే బేస్ లైన్ హార్ట్ రేటే 40 ఉంటుంది. మనమే చూడండి, ఒకవేళ అస్సలు ఎక్సర్సైజ్ అలవాట్లేదు, బేస్ లైన్ హార్ట్ రేటే 90-100కి వెళ్ళిపోతుంది. అంటే ఆ బేస్ లైన్ రిక్వైర్మెంట్స్ చేయడానికే గుండె 100 సార్లు కొట్టుకోవాల్సి వస్తుంది, వాళ్ళకి బేస్ లైన్ ఆ పని చేయడానికి 40లో వెళ్తుంది. సో మనిషి జీవితాన్ని మనం డ్యూరేషన్, లైఫ్ స్పాన్ని టైంలో కాకుండా నెంబర్ ఆఫ్ బీట్స్గా తీసుకున్నామనుకోండి, స్లోగా వాడుకుంటే ఎక్కువ రోజులు బ్రతుకుతాం. అంటే మరీ 30-20 కాదండి, అరౌండ్ 50-60 మనం మెయింటైన్ చేయగలం.
1: ఇప్పుడు చెప్పిన విషయంలో చిన్న స్లోగా హార్ట్ రేట్ ఎంత స్లో ఉంటే అంత మంచిది అంటున్నారు.

0: అవును మేడం.
1: కానీ మనం ఒక గట్టిగా ఒక 10 నిమిషాలు పరిగెడితే మనకి హార్ట్ బీట్ చాలా ఫాస్ట్ అయిపోతూ ఉంటుంది.
0: దట్ ఈస్ అప్పుడు మనం కూర్చునేటప్పుడు ఉండే రిక్వైర్మెంట్స్ వర్క్ చేసే రిక్వైర్మెంట్స్ సేమ్ కాదు కదా మేడం. సో వర్క్ చేసేటప్పుడు ఆ గుండెకి ఆహారం పెరగాలి. ఆహారం ఎలా పెరుగుతుంది? సర్క్యులేషన్ పెరగాలి. సర్క్యులేషన్ ఎలా పెరుగుతుంది? స్పీడ్ పెరగాలి, వర్కింగ్ స్పీడ్.
1: ఓకే,
0: సో ఆ వర్కింగ్ స్పీడ్ మనం ఎంత రిజర్వ్ పెట్టుకుంటే అంత యువర్ ఎఫర్ట్ టాలరెన్స్ బాగుంటుంది.
1: అంటే మనం హార్ట్ కి ఎక్సర్సైజ్ చేయాలి,
0: హార్ట్ కోసం ఎక్సర్సైజ్ చేయాలి. వేర్ తక్కువ పనితోనే ఎక్కువ పని జరుగుతుంది, తర్వాత అలవాటు అయిపోయి
1: అది రిజర్వ్ లో వెళ్తుంది,
0: రిజర్వ్ లోకి వెళ్తుంది. చాలా ఎక్కువ రిజర్వ్ ఎప్పుడు ఉంటుందో చాలా ఎక్కువ పని చేయగలుగుతాం, చాలా హెల్తీగా హార్ట్ ఉంటుంది,
1: అది హెల్దీ హార్ట్ ఉంటుంది. మరి హార్ట్ కి చాలా హార్మ్ చేసే అలవాట్లు ఏంటి, అది కూడా ఒక మాట చెప్పేసింది.
0: ఒకప్పుడైతే ఓన్లీ స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ అని మాట్లాడుకునే వాళ్ళం మేడం, బట్ ఇప్పుడు లాట్ ఆఫ్ థింగ్స్ వచ్చేసినాయి. వేపింగ్ అని, ఆర్టిఫిషియల్ సిగరెట్స్ అని, డ్రగ్స్ అని, ఆల్ ఇవన్నీ కూడా చాలా హార్మ్ఫుల్ టు హార్ట్.
1: ఒక చిన్న స్టేట్మెంట్ విన్నానండి, సిట్టింగ్ ఇస్ న్యూ ఏజ్ స్మోకింగ్ అంటారు. అదే పనిగా కూర్చొనే ఉండడం,
0: గుండె వేగం పెంచుతున్నాము, డిజీజెస్ పెంచుతున్నాము, ఆటోమేటిక్లీ సిట్టింగ్ ఇస్ ఎ న్యూ ఏజ్ బ్యాడ్ హ్యాబిట్.
1: బాగా చెప్పారు సార్. అది కాకుండా ఆలోచనలు, థాట్ ప్రాసెస్, అది ఒకే వర్క్, ఒకే కారణం, ఇద్దరు మనుషుల్ని రెండు డిఫరెంట్ గా రియాక్ట్ చేస్తారు ఒకే రీజన్ కి, అది హార్ట్ మీద దాని ఎలాగ ఎఫెక్ట్ ఉంటుందండి?
0: ఇందాకలా మాట్లాడుకుందాం మేడం, ఎక్సర్సైజ్ లాగా కంటిన్యూస్ హార్ట్ స్టిమ్యులేట్ అయింది అనుకోండి, అడ్రినాలిన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, ఈ అథెరోస్క్లెరోటిక్ ప్లాక్స్ అంటాం, అంటే కొలెస్ట్రాల్ డిపాజిట్స్ ఇన్ బ్లడ్, అవి రప్చర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో దెబ్బ ఎక్కడ తగిలినా సరే రక్తం గడ్డగడుతుంది. ఇమాజిన్ ఒక క్లోజ్డ్ సర్క్యూట్లో ఒక రక్త ఒక పైప్లో చిన్న దెబ్బ తగిలింది, రక్తం అక్కడికి వెళ్ళి గడ్డగడుతుంది, ఒక హార్ట్ అటాక్ వస్తుంది. స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి గుండె వేగం ఎక్కువ ఉంటుంది, స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎడ్రినర్జిక్ డ్రైవ్ ఎక్కువ ఉంటుంది, స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ ఎథెరోస్క్లెరోసిస్ ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ దే కంట్రిబ్యూట్ టు హార్ట్ అటాక్స్. సో వీటిని ఎలా చేయాలి? యోగా, మెడిటేషన్, ఈ హార్ట్ఫుల్నెస్, రిలాక్సేషన్. ఎందుకంటే జస్ట్ స్ట్రెస్ వస్తుందని ఉద్యోగాలు ఆపేసుకోలేం, అండ్ స్ట్రెస్ ఇప్పుడు ఈ ఉద్యోగంలో ఉంది, తర్వాత ఇంకొక రూపంలో ఉంటుంది, తర్వాత ఇంకొక రూపంలో ఉంటుంది. జీవితం అంటేనే ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి స్ట్రెస్ వచ్చేది ఉంటేనే ఉంటుంది. ఆ స్ట్రెస్ని హ్యాండిల్ చేయడం రావాలి. స్పోర్ట్స్ అండ్ ఎక్సర్సైజ్ ఆర్ అ ఫార్మ్ ఆఫ్ స్ట్రెస్ రిలీఫ్ అని అంటారు. సో మా డాడీ అంటుంటారు, యాక్చువల్లీ వృత్తితో పాటు ప్రవృత్తి కూడా నేర్చుకోవాలి. వృత్తితో పాటు ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఈజ్ అన్ ఎక్సర్సైజ్. మనం రిలాక్సేషన్ నేర్చుకుంటాం, హెల్త్ ఇంప్రూవ్మెంట్ నేర్చుకుంటాం.
1: బాగుందండి. అంటే మనం ఎక్సర్సైజ్ ఎంత అవసరమో రిలాక్సేషన్ కూడా అంతే అవసరం ఒక శరీరానికి. బాగా చెప్పారు సార్. ఒక పదం తరచూ వింటూ ఉంటాం, ముఖ్యంగా కార్డియోలజిస్ట్ దగ్గర, కొలెస్ట్రాల్ అన్న పదం. ఆ కొలెస్ట్రాల్ అన్నది, హై కొలెస్ట్రాల్ అన్నది అంటారు, అది హార్ట్ కి ఎఫెక్ట్ చేస్తుంది అంటారు. ఆ హై కొలెస్ట్రాల్ అంటే ఏమిటి, దాన్ని ఎలాగ అదుపులో పెట్టుకోవాలి?
0: కొలెస్ట్రాల్ అన్న దాంట్లోనే మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది, చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది మేడం. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ చెడు కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఇస్ గుడ్ కొలెస్ట్రాల్. ఇందాక నేను మాట్లాడాను అన్సాచురేటెడ్ ఫ్యాట్స్, మోనో అన్సాచురేటెడ్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్ ఆయిల్స్లోని, దే ఇంక్రీజ్ మన హెచ్డిఎల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్, అండ్ దే డిక్రీజ్ ఎల్డిఎల్ చెడు కొలెస్ట్రాల్. సో అందరికీ ఒకే లెవెల్లో చెడు కొలెస్ట్రాల్ అనేది మనం చెప్పం. ఒక్కొక్కరికి ఆల్రెడీ ఒక వయసు వచ్చింది, వేరు ఒక గుండె జబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి, వాళ్ళకి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ 100 లోపల మెయింటైన్ చేయడానికి చూడాలి. సో నెక్స్ట్, ఒకవేళ ఆల్రెడీ గుండె జబ్బు సెట్ ఇన్ అయింది, సో వాళ్ళకి 60 కంటే తక్కువ మెయింటైన్ చేయడానికి చూడాలి మనం. సో అందరూ అడుగుతారు ఇప్పుడు మందులు వాడితే తర్వాత కూడా లైఫ్ లాంగ్ వాడాలని. ఇప్పుడు అవసరమైన మందు మనకి ఒక 3 నెలలు 6 నెలలు సంవత్సరం అయిన తర్వాత ఎందుకు అవసరం ఉండదు? ప్రొవైడెడ్, అది కూడా చేయొచ్చు. ఇప్పుడు డాక్టర్గా నేనైతే మందు రాస్తాను, ఒక పర్సన్గా మీ రెస్పాన్సిబిలిటీ డైట్, ఎక్సర్సైజ్, స్ట్రెస్ అండ్ హ్యాబిట్స్ ఇవన్నీ మాడిఫై చేసి కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలి. ఇవన్నిటితో కానీ మనం చెకప్స్లో కొలెస్ట్రాల్ కానీ తగ్గిందని నిర్ధారణ అయింది, అప్పుడు కావాలంటే మందులు తగ్గించుకోవచ్చు.
1: బాగా చెప్పారండి. ఒకవేళ ఇప్పుడు మనం హార్ట్ అటాక్స్ గురించి మాట్లాడదాం సార్. ఇప్పుడు ఒకవేళ హార్ట్ అటాక్ అనేది వస్తే దాన్ని ఎలా గుర్తించాలండి?
0: ఇందాక అన్నాను కదండి, హార్ట్ అటాక్ అనేది ఒక మేనిఫెస్టేషన్, మెనీ ఏ టైమ్స్ దానికి ఒక బీజం ఎప్పుడూ నాటు ఉంటుంది. బీజం లెవెల్లోనే జబ్బును పట్టగలగాలి. ఇనీషియల్గా ఒకవేళ ఒక నార్మల్ హెల్తీ ఇండివిజువల్ ఈ హార్ట్ అటాక్స్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్ వే అంటే, హార్ట్ ఈజ్ మెయిన్ మోటార్ మన గుండెకి, సడన్గా అయిపోయింది, సడన్గా అన్నీ అయిపోతాయి. అండ్ చిన్నవాళ్ళలో అంటే అరౌండ్ 30-35లోనే ప్రాబ్లం ఏంటంటే, అందరూ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, వచ్చే సింప్టమ్స్ని ఇగ్నోర్ చేస్తారు. సో ఎర్లీగా సింటమ్స్ని ఐడెంటిఫై చేసుకొని డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడం, ఆ సింటమ్స్ని అడిక్వేట్గా డాక్టర్ ఎవాల్యుయేట్ చేస్తారు. మనం ఒక సింటమ్స్ లేవు, అరౌండ్ 40స్కి వచ్చాము, ఇయర్లీ వన్స్ హెల్త్ చెకప్ చేసుకోవడం, వేర్ మీకు కొలెస్ట్రాల్ చూసుకోవడం, షుగర్, బీపీ ఇవన్నీ చెక్ చేసుకోవడం, ఎనీ అబ్నార్మాలిటీస్ కనబడ్డాయి దాన్ని అడిక్వేట్గా ట్రీట్ చేసుకోవడం.
1: సార్, మరి సింప్టమ్స్ అన్న పదం వాడారు, అది ఎటువంటి సింప్టమ్స్ ఉంటాయి?

0: అండి, ఒక ఇల్ హార్ట్కి.
1: ఇనీషియల్గా మనకి వచ్చేటప్పుడు మేడం గుండెల్లో నొప్పి, ఛాతిలో ఎడం వైపు ఉంటుంది. ఆ నొప్పి చెమటతో రావడం, నెక్స్ట్ ఆయాసంతో ఉండడం. ఈ నొప్పి యూజువల్గా ఎడం వైపే కాకుండా కొన్నిసార్లు కుడివైపు చూస్తాం, ఎడం చెయ్యలో చూస్తాం, దవడ వరకు లాగడం చూస్తాం. అండ్ మోర్ ఎక్కడొచ్చింది, ఇదంతా ఎంత ఇంపార్టెంటో, వర్క్తో పెరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ దెబ్బతినుంది, కష్టపడుతుంది, దాన్ని ఇంకా పని చెప్తున్నాం, పని తగ్గించే కొద్దీ కొంచెం తగ్గుతూ ఉంటుంది. సో ఎట్లాంటి సిమ్టమ్స్ వచ్చినాయి, ఒక డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం, దాని తాలూకా పరీక్షలు చేయడం. పరీక్షల్లో బేసిక్గా ఒక ఈసీజీ చూస్తాం, ఎకో గుండె పంపింగ్ ఎట్లా ఉందని చూస్తాం, దాన్ని స్ట్రెస్ గురి చేయడం అంటే థ్రెడ్మిల్ చేయించడం అవసరం బట్టి. ఆల్రెడీ హార్ట్ అటాక్స్ అయితే చేయం మనం. ఇవన్నీ చేసినా సరే ప్రాబ్లీ మనం ఒక 70-80% ఆఫ్ ద టైమ్స్ గుండె జబ్బుల్ని డిటెక్ట్ చేస్తాం. వాటిలో కూడా మిస్ అయ్యే ఉంటాయి సిమ్టమ్స్, కానీ టిపికల్గా ఉన్నాయి. అంటే గుండె జబ్బు లక్షణాలు ఎక్కువ ఉన్నాయి. ఫెమిలియల్ తత్వం చాలా ఎక్కువ ఉంది, చాలా యంగ్ ఏజ్లోనే చాలా మందికి ఫ్యామిలీలో 40s లోనే అలవాట్లు ఎక్కువ ఉన్నాయి. సో ఇలా ఉన్నప్పుడు ఇంకొన్ని అడ్వాన్స్ టెస్ట్స్ ఉన్నాయి, న్యూక్లియర్ స్టడీస్ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నది సిటీ కాల్షియం స్కోరింగ్ అని అంటాం. అంటే ఎట్లా చెప్తామని అంటే పైప్ లైన్ పైన తుప్పు చూసి లోపల పైప్ లైన్లు పాడైనాయో లేవో చెప్పచ్చు. అంటే వస్తమాటు పైప్ లైన్ లోపలికి వెళ్ళి చెక్ చేసాకంటే బయట ఉంది తుప్పు ఎక్కువ ఉంది, పైప్ లైన్ లోపల చెక్ చేయడం. డైరెక్ట్గా యాంజియో అనేది డైరెక్ట్గా ఎందుకు చేయమని అంటే బయట నుంచి పదార్థాలు లోపలికి పంపిస్తాం కాంట్రాస్ట్ అన్నది. సో వాటితో ఎలర్జిక్ రియాక్షన్స్ ఉండొచ్చు. అండ్ వాటిలో కూడా సిటీ యాంజియో అని, కన్వెన్షనల్ యాంజియో అని అవసరం బట్టి మనం అడ్వైజ్ చేస్తూ ఉంటాం.
0: ఒక హెల్దీ లైఫ్ స్టైల్ గురించి చెప్పారు, హెల్దీ డైట్ అండ్ ఆల్. బట్ ఈ మధ్య పోస్ట్ కరోనా కూడా చాలా మంది యంగ్స్టర్స్, మన సెలబ్రిటీస్ లోని కూడా చూడండి, మంచి హెల్దీ లైఫ్ స్టైల్ ఉంది, జిమ్మింగ్ చేస్తారు, డైట్ స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారు, అయినా సడన్ మ్యాసివ్ కార్డియాక్ అరెస్ట్ అండ్ దే ఆర్ గాన్. వీటికి కారణాలు ఏమండి?
1: మేడం, కోవిడ్ లో యాక్చువల్లీ మనం ఏ రిస్క్ లేకుండా కూడా వచ్చిన కేసెస్ చాలానే చూసాం. బట్ యూజువల్ గా ఏదో ఒకటి ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది మేడం. అండ్ ఈ పర్టికులర్ సినారియో కోవిడ్ టైంలో ఏం చూసామంటే రక్తం గడ్డకట్టే తత్వం ఎక్కువ చూసాం. యాక్చువల్లీ ఆ టైంలో ఓన్లీ హార్ట్ అటాక్స్ ఎక్కువ చూడలేదు, పారాలిసిస్లు ఎక్కువ చూసాం, పేగుల్లో రక్తం గడ్డకట్టడాలు చూసాం, ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టడాలు చూసాం, కాళ్ళు చేతుల్లో రక్తం గడ్డకట్టడాలు చూసాం. ఆ కేసెస్ అన్నీ ఎక్కువ ఉన్నాయి. కానీ కామన్గా గుండె అయిపోయింది అంటే ప్రాణం అయిపోతుంది. సో ఇవన్నీ ఎక్కువగా రిపోర్ట్ అవుతాయి. కోవిడ్ వాజ్ అన్ ఎక్సెప్షన్, కోవిడ్ వాజ్ అ డీవియేషన్ ఫ్రమ్ నార్మల్. మనకి వేర్ రక్తం గడ్డకట్టే తత్వం పెరిగింది. అందుకే యాక్చువల్లీ చాలా మందికి ఆ రోజుల్లో మనం కోవిడ్ వచ్చిన వాళ్ళకి, కోవిడ్ లక్షణాలు ఉన్న వాళ్ళకి బ్లడ్ థిన్నర్స్ కొంచెం హైయర్ డోసులని పెట్టేటోళ్ళం.
0: మా శ్రోతలకి మీరు ఏదైనా చెప్తారా ఒక మంచి హార్ట్ గురించి, ఒక హెల్దీ లైఫ్ గురించి?
1: హెల్తీ లైఫ్ మెయింటైన్ చేయడం చాలా ఈజియర్ మేడం, చాలా చీపర్ కూడా. ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ కొనుక్కోవాలి. మనకి రెడీలీ అవైలబుల్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అవన్నీ చవకగానే దొరుకుతాయి. నడవడం అదేం ఖర్చు పెట్టక్కర్లేదు, అలవాట్లు ఖర్చు పెట్టక్కర్లేదు. అలవాట్లు చేసుకోవాలంటే ఖర్చు పెట్టాలి, అలవాట్లకు దూరంగా ఉండడం అనేది ఖర్చు లేని పని. సో అన్హెల్దీగా ఉండడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది హెల్దీగా ఉండడం కంటే.
0: బాగా చెప్పారు సార్. సార్ మీ అమూల్యమైన సమయం ఆకాశవాణికి ఇచ్చి, గుండె ఎంత బాగా పనిచేస్తే మనం అంత ఆరోగ్యంగా ఉంటాము అని చాలా వివరంగా చెప్పారు. ధన్యవాదాలండి, నమస్కారం.
1: నమస్తే మేడం.
2: మీరు ఇంతవరకు మన గుండెను ఆరోగ్యంగా ఉంచుకుందాం ఈ అంశంపై కార్డియాలజిస్ట్ డాక్టర్ కేపీ రంగనాయకులు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీమతి కె ఇందిర. స్వచ్ఛతా హి సేవ. గ్రామీణ ప్రాంతాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించడానికి మరియు సరిగ్గా నిర్వహించడానికి కొన్ని చిట్కాలు తెలుసుకుందాం. ప్లాస్టిక్ మన జీవితంలో భాగమైపోయింది, కానీ దాన్ని నిర్వహించడం మనందరి బాధ్యత. బజార్కు వెళ్లేటప్పుడు వస్త్రపు సంచులు లేదా జ్యూట్ బ్యాగులను వెంట ఉంచుకోవాలి. పాలు, కూరగాయలు, కిరాణా సామాన్లు కొనేటప్పుడు షాపు వారు ప్లాస్టిక్ కవర్లు ఇస్తున్నా సరే వారిని సున్నితంగా తిరస్కరించి మన సంచులను వాడాలి. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్కు బదులుగా స్టీల్ లేదా రాగి బాటిల్స్ వాడటం అలవాటు చేసుకోవాలి. ప్లాస్టిక్ డబ్బాలను పడేయకుండా ఇంట్లో నిల్వ ఉంచేందుకు లేదా మొక్కల కుండీలుగా మార్చుకోవాలి. అలాగే పాత ప్లాస్టిక్ బాటిల్ను కట్ చేసి మొక్కలకు నీరు పెట్టడానికి లేదా ఇంట్లో చిన్న మొక్కలు పెంచడానికి ఉపయోగించవచ్చు. ప్రతి గ్రామంలో పంచాయతీ ఆధ్వర్యంలో లేదా యువజన సంఘాల సహాయంతో ఇంటింటికి తిరిగి పొడి వ్యర్థాలు మరియు తడి వ్యర్థాలను వేరువేరుగా సేకరించాలి. ప్లాస్టిక్ వ్యర్థాలను ఒకచోట చేర్చి రీసైక్లింగ్ చేసేవారికి లేదా స్క్రాప్ సేకరించేవారికి అందజేయాలి. పంట కోత పూర్తయిన వెంటనే డ్రిప్ టేపులు మరియు పైపులను పొలంలో

వదిలేకుండా వైండింగ్ మెషిన్లు లేదా చేతితో జాగ్రత్తగా చుట్టి ఒకచోట చేర్చాలి. ప్లాస్టిక్ పైపులను పొలంలో కానీ గట్లపైన కానీ కాల్చకూడదు. దీనివల్ల ప్రమాదకరమైన వాయువులు విడుదలై గాలి మట్టి కలుషితమవుతాయి. గ్రామాల్లో జరిగే ఉత్సవాలు, పెళ్లిళ్ళు మరియు ఇతర కార్యక్రమాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలి. వీటికి బదుగా అరిటాకులు లేదా రీసైకిల్ చేయదగిన విస్తరాకులు వాడవచ్చు. ప్లాస్టిక్ వ్యర్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కాల్చకూడదు. ప్లాస్టిక్ కాలితే వచ్చే విషపూరిత వాయువులు ఆరోగ్యాన్ని మరియు పర్యావరణాన్ని తీవ్రంగా నాశనం చేస్తాయి. పిల్లలకు అవగాహన కల్పించండి. చిన్నప్పటి నుంచే చెత్తను ఎక్కడ పడితే అక్కడ వెయ్యకూడదని అలవాటు నేర్పండి. నా చెత్త నా బాధ్యత అనే నినాదాన్ని పాటిద్దాం. మన గ్రామాన్ని పరిశుభ్రంగా ఆరోగ్యంగా మార్చుకుందాం. పరిశుభ్రమైన గ్రామమే ఆరోగ్యకరమైన గ్రామం. పాత తెలుగు సినిమా పాటలు వింటారు.

మీరు ఇంతవరకు సంధ్యారాగం కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. భారతదేశానికి అభివృద్ది చెందిన దేశంగా ఎదిగే సామర్థ్యం ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు నిబద్దత క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు సూచించారు. వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన చికిత్స తీసుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యలను నియంత్రించవచ్చని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. రాష్ట్రంలోని మచిలీపట్నం కర్నూలు నగరాల మధ్య విజయవాడ మీదుగా నడిచే కొత్త ఎక్స్ప్రెస్ రైలుకు భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది.

0: వార్తల వివరాలు. మిషన్ కర్మయోగిలో భాగంగా సాధన శృంఖల పేరుతో నిర్వహిస్తున్న దక్షిణ ప్రాంతీయ సదస్సును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు. విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో నిర్వహిస్తున్న 2 రోజుల సదస్సును కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్పర్సన్ రాధా చౌహాన్తో కలిసి ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఒడిశా, పుదుచ్చేరి రాష్టాలకు చెందిన అధికారులు హాజరయ్యారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ భారతదేశానికి అభివృద్ది చెందిన దేశంగా ఎదిగే సామర్థ్యం ఉందని అన్నారు. ఆర్థిక సంస్కరణల ఫలితంగా దేశ ప్రజల ఆలోచన విధానాల్లో గణనీయమైన మార్పు వచ్చిందని తెలిపారు. యువత ఆకాంక్షలకు అనుగుణంగా విధానాలను రూపొందించడంతో పాటు వాటిని నిబద్దతతో అమలు చేయడంపై ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి సూచిస్తూ,
1: India is capable of becoming developed nation. That is where one is after economic reforms, thinking process has been changed. All IT companies are leading by Indian origin. That is where we adopted technology mid-90s. Biggest advantage for India, demographic dividend. This is where youngsters are emerging in a big way. Aspirations also is increasing. I am requesting all of us, if you create policy, that policy has to be executed with a true spirit.
0: అంతకుముందు కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్పర్సన్ రాధా చౌహాన్ మాట్లాడుతూ, దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావడంతో పాటు సేవాభావం అనే స్ఫూర్తితో ప్రతి పౌరుడికి సేవ చేయడమే ప్రభుత్వ ఉద్యోగుల ప్రధాన బాధ్యత అని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించిన నాగరిక్ దేవోభవ సూత్రాన్ని ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఆచరించాలని తెలియజేస్తూ,
2: Mission Karmayogi aims to transform every karmachari who views his duties as a job to be performed into a karmayogi who keenly performs his responsibilities as part of contributing to the building of this nation and serves every citizen in the true spirit of seva bhav. The Honorable Prime Minister of India, when he addressed us, gave us the mool mantra of Mission Karmayogi, where he said, Nagarik Devo Bhava, citizen at the center in all that we do.
0: కాగా ప్రభుత్వ శిక్షణ సంస్థల సామర్థ్యాన్ని పెంచడం, ఉద్యోగులు అధికారుల్లో నైపుణ్యాలను అభివృద్ది చేయడం వంటి అంశాలపై సదస్సులో చర్చిస్తున్నారు. వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్న ఉత్తమ విధానాలపై అధికారులు ప్రజెంటేషన్లు ఇస్తున్నారు. ఉన్నతి కార్యక్రమం ద్వారా సామర్థ్యాల పెంపు కోసం ఐగాట్ మిషన్ కర్మయోగి క్వాలిటీ ఫ్రేమ్వర్క్ భాగస్వామ్యంతో ముసాయిదా రూపొందించే అంశంపై కూడా సదస్సులో చర్చిస్తున్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు నిబద్దత, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించిన కానిస్టేబుల్ పాసింగ్ అవుట్ పెరేడ్కు మంత్రి కె అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా శిక్షణ పూర్తి చేసుకున్న 142 మంది కానిస్టేబుళ్లను అభినందించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పోలీసు ఉద్యోగం కేవలం ఉపాధి కోసం మాత్రమే కాదని, సమాజ సేవలో ఎంతో బాధ్యతతో కూడిన వృత్తి అని స్పష్టం చేశారు. నేరాల నియంత్రణ, దర్యాప్తులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీసులు మరింతగా వినియోగించుకోవాలని అచ్చెన్నాయుడు సూచించారు. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బీఎస్ఎన్ఎల్ సేవల నాణ్యత, లభ్యతను మరింత మెరుగుపరిచి ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. బీఎస్ఎన్ఎల్కు చెందిన ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట, ఒడిశా, హర్యానా, తమిళనాడు, నార్త్ ఈస్ట్ 1 సర్కిళ్ల పనితీరుపై సమీక్ష నిర్వహించినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు. టవర్ల లభ్యత విషయంలో గణనీయమైన పురోగతి సాధించినట్లు వెల్లడించారు. సీనియర్ అధికారులు మరింత విస్తృతంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ స్వయంగా విక్రయ కార్యక్రమాలకు నాయకత్వం వహించాలని, ప్రతి సైట్లో సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్త విభాగం సేవా సంకల్ప అభియాన్ ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలో చిరుధాన్యాల కోసం అమలు చేస్తున్న శ్రీ అన్న కార్యక్రమాన్ని గురించి ఈరోజు తెలుసుకుందాం. దేశంలో చిరుధాన్యాల ప్రాధాన్యతను తెలియజేసేందుకు శ్రీ అన్న కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం

0: అమలు చేస్తోంది. సజ్జలు, జొన్నలు, రాగులు వంటి చిరుధాన్యాలను భారతదేశంలో శతాబ్దాలుగా సాగు చేస్తున్నారు. ప్రస్తుతం పోషక విలువ, పర్యావరణ అనుకూలత కారణంగా చిరుధాన్యాల ప్రాధాన్యత పెరుగుతోంది. శ్రీ అన్న కార్యక్రమం ద్వారా చిరుధాన్యాల ఉత్పత్తికి ప్రోత్సాహం అందించడంతో పాటు ప్రజా పంపిణీ వ్యవస్థ, పాఠశాల భోజన కార్యక్రమాల్లో వీటిని చేర్చడం, ఎగుమతులను ప్రోత్సహించడం వంటి చర్యలు చేపడుతున్నారు. భారత్ ప్రతిపాదన మేరకు ఐక్యరాజ్య సమితి 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. అతి తక్కువ నీటితోనే దిగుబడిని ఇచ్చే భారతీయ చిరుధాన్యాలకు శ్రీ అన్న పేరుతో దేశీయంగా, అంతర్జాతీయంగా మరింత ప్రాచుర్యం కల్పించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో తెలియజేస్తూ,
1: భారత్ మిలెట్స్ కా దునియా కా సబ్సే బడా ప్రొడ్యూసర్ జిన్హే దునియా సూపర్ ఫుడ్ కహతీ హై ఔర్ ఉసే హమ్నే శ్రీ అన్న కీ పెహచాన్ దీ. యే మినిమం వాటర్ మ్యాక్సిమం ప్రొడక్షన్ కే సిద్ధాంత్ పర్ చల్తే భారత్ కే అలగ్ అలగ్ సూపర్ ఫుడ్స్ గ్లోబల్ న్యూట్రిషన్ ప్రాబ్లమ్ కో అడ్రెస్ కర్నే మే బడీ భూమికా నిభా సక్తే. భారత్ అప్నే సూపర్ ఫుడ్ కే ఇస్ బాస్కెట్ కో దునియా కే సాథ్ సాజా కర్నా చాహతా.
0: వ్యాధులను ప్రారంభ దశలను గుర్తించి తగిన చికిత్స తీసుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యలను నియంత్రించవచ్చని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కేవలం అనారోగ్యంతో బాధపడుతున్న వారు మాత్రమే కాకుండా 30 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ ముందస్తు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ కావాల్సిన అవసరం ఉందని, గిరిజన ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను విస్తృతంగా నిర్వహించాలని మంత్రి కోరారు. మచిలీపట్నం, కర్నూలు నగరాల మధ్య విజయవాడ మీదుగా వారానికి 3 రోజుల పాటు నడిచే కొత్త ఎక్స్ప్రెస్ రైలు సేవకు భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది. 499 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఈ రైలు మచిలీపట్నం నుంచి కర్నూలుకు సోమ, బుధ, శనివారాల్లో, కర్నూలు నుంచి మచిలీపట్నం వెళ్లే రైలు మంగళ, గురు, ఆదివారాల్లో నడుస్తుంది. ఈ రైలు గుడివాడ, విజయవాడ, నరసరావుపేట, వెనుకొండ, దొనకొండ, మార్కాపురం రోడ్, కంభం, గిద్దలూరు, దిగువమెట్ట, నంద్యాల, బేతంచెర్ల, డోన్ స్టేషన్లలో ఆగుతుందని అధికారులు తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సింగపూర్ న్యాయశాఖ మంత్రి షణ్ముగం మంత్రి నారా లోకేష్తో కలిసి ఈరోజు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సుప్రభాతం, తోమాల, అర్చన సేవల్లో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల పాత్రికేయులతో మంత్రి షణ్ముగం మాట్లాడుతూ, భక్తుల కోసం టీటీడీ అధికారులు చేసిన ఏర్పాట్లు బాగున్నాయని ప్రశంసించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తున్నప్పటికీ టీటీడీ నిర్వహణ తీరు అభినందనీయంగా ఉందని షణ్ముగం పేర్కొన్నారు. గుండె జబ్బుల పట్ల అవగాహన కల్పించి వాటిని అధిగమించే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ హృదయ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారతదేశానికి అభివృద్ది చెందిన దేశంగా ఎదిగే సామర్థ్యం ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు నిబద్దత, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు సూచించారు. వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన చికిత్స తీసుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యలను నియంత్రించవచ్చని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. రాష్టంలోని మచిలీపట్నం, కర్నూలు నగరాల మధ్య విజయవాడ మీదుగా నడిచే కొత్త ఎక్స్ప్రెస్ రైలుకు భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
3: ఇంత రాత్రిపూట ఎస్ఎంఎస్? కేవైసీ అప్డేట్ చేయండి, లేదంటే ఖాతా బ్లాక్ అయిపోతుంది. లింక్ మీద క్లిక్ చేస్తాను, బ్లాక్ అయిపోతుందేమో. ఆగు, చెక్ చేసావా లింక్ సరైనదేనా? పంపింది మీ బ్యాంకేనా? కేవైసీ అప్డేట్ కోసం తెలియని లింకుని ఓపెన్ చేయడం అంటే తెలియని మనుషుల కోసం మీ ఖాతా తలుపు తెరవడం. తొందరపడి ఇరుక్కోకండి మరియు నకిలీ కేవైసీ అప్డేట్ లింక్ నుంచి జాగ్రత్తగా ఉండండి. ఆర్బీఐ అంటుంది.
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
2: ఈ ప్రసారంలో 2:31 రంగస్థలి కార్యక్రమంలో శ్రీకృష్ణ తులాభారంలో సత్యభామ పాత్ర. ఈ అంశంపై శ్రీమతి కె రత్నకుమారి పాడిన రంగస్థల పద్యాలు వింటారు. ఇక సాయంత్ర ప్రసారాల్లో 5 గంటలకు యువవాణి.

యువజనుల కార్యక్రమం 5:30 సంధ్యారాగాలు మెలోడీ తెలుగు సినిమా పాటలు, 6:30 సాయం సమీరం కార్యక్రమంలో డాక్టర్ ద్వారం ఎన్విజే లక్ష్మి పాడిన లలిత గీతాలు వింటారు. 7:45 వికసిత్ భారత్, 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ, 8:15 అలాగే 9:30 స్వరమాలిక, 8:40 తెలుగు సినిమా పాటలు వింటారు.

0: ఈనాటి మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో హృదయానికి మేలు చేసే అలవాట్లు ఈ అంశంపై శ్రీమతి డివి మానస వ్యాఖ్యానం వింటారు.
1: మహిళావాణికి స్వాగతమండి. ఆగని గడియారం, అలుపెరగని సైనికుడు, ప్రేమకు చిరునామా ఆప్యాయతకు నిలయం, ప్రతి స్పందనలో జీవం నింపుతూ ప్రతి శ్వాసకు తోడుగా నిలిచేదే హృదయం. మన హృదయాన్ని మనం ఆరోగ్యంగా ఉంచుకుంటేనే మన జీవితం ఆనందంగా ఉంటుంది కదూ. మన శరీరంలో ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోకుండా పనిచేసే అద్భుతమైన అవయవం హృదయం. మన జీవితానికి నిరంతరం లయను అందించే సంగీత వాయిద్యం లాంటిదే గుండె. అందుకే హృదయాన్ని కాపాడుకోవడం అంటే కేవలం వ్యాధి రాకుండా చూసుకోవడమే కాదండి, మన జీవన శైలినే ఆరోగ్యంగా మార్చుకోవడం. అలా చేయాలి అంటే మన దైనందిన జీవనంలో కొన్ని మార్పుల్ని తీసుకొని రావాలి. వాటిలో మొట్టమొదటిగా ఆహారం. ఎందుకంటే పెద్దలు అంటూ ఉంటారు, ఏది తింటే అది అవుతావు అని. అంటే మనం తినే ఆహారాన్ని బట్టే మన ఆరోగ్యం ఉంటుంది. మన ఆహారం మన ఆరోగ్యంపై ఎంతో ప్రభావం చూపుతుందన్నమాట. కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పప్పులు, సంపూర్ణ ధాన్యాలు, గింజలు ఇలాంటి పోషకాహారాన్ని ఎక్కువగా తీసుకుంటే మన గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అదే సమయంలో అధికంగా ఉప్పు, చక్కెర, సంతృప్త కొవ్వులు ఉన్న ఆహారం, తరచుగా తీసుకునే అత్యధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తగ్గిస్తే మంచిది. ఏమంటారు? ఒక రకంగా చెప్పాలంటే రంగురంగుల కూరగాయలు ప్రకృతి ఇచ్చిన కానుకలు. పండ్లలోని పోషకాలు మన గుండెకు ఆరోగ్య రక్షకాలన్నమాట. మరొక విషయం అండి, అధికంగా ఉప్పు తీసుకోవడంతో కొంతమందిలో రక్తపోటు పెరగడానికి దోహదపడుతుంది. అందుకే అంటారుగా, అధిక రక్తపోటు గుండెపై అదనపు భారాన్ని పెంచుతుంది అని. ఉప్పు రుచికి సరిపడనంతా ఉంటే మన ఆరోగ్యం కూడా ఆనందంగా ఉంటుంది. వేటిలో ఎక్కువగా ఉప్పు ఉంటుందంటారు? నిలవ పచ్చళ్ళు, ప్యాకేజ్డ్ స్నాక్స్, అలాగే కొన్ని ఇన్స్టెంట్ ఫుడ్స్లో కూడా ఉప్పు ఎక్కువగా ఉంటుందండి. అందుకే మనం ఏది తిన్నా కూడా లేదా ఏది కొన్నా కూడా వాటి లేబుల్స్ని చదివే అలవాటు చేసుకోవడం చాలా మంచిదన్నమాట. అలా చేసుకోవడం వల్ల ఇది మన ఆరోగ్యానికి మంచిదా కాదా అన్న విషయాన్ని మనం తెలుసుకోగలుగుతాం. మరి ఉప్పేనా షడ్రుచులు అంటారు. ఈ షడ్రుచులు మన గుండెపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో తెలుసుకునే ముందు ఒక పాట విందామా?

ఇందాక మనం షడ్రుచులు అనుకున్నాం కదా, దానిలో ఒక రుచి అయితే అయిపోయింది. మరి అందరికీ ఇష్టమైన తీపికి వెళ్దాం. తీపి రుచి శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది, కణజాలాలను కూడా నిర్మిస్తుంది, అలాగే నాడీ వ్యవస్థను కూడా శాంతిపరుస్తుంది, గుండెకు కావలసిన పోషన్ను ఖచ్చితంగా అందిస్తుంది. కానీ అతిగా తీసుకుంటే మాత్రం శరీరంలో కఫం పెరిగి ఊబకాయం, కొలెస్ట్రాల్, అలాగే డయాబెటీస్ వంటి సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాదు, ఇవి గుండె దమనంలో కొవ్వు అంటే బ్లాకేజెస్ అంటారు చూడండి హృదయంలో, అలాంటివి పేరుకుపోయేలా చేసి గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతాయన్నమాట. అతిమధురం విషప్రాయం. అమృతం లాంటి తీపైనా సరే ఎక్కువైతే విషంతో సమానం అవుతుంది అని చెప్పారుగా పెద్దలు. అరే, చిన్నప్పుడు ఒక పాట గుర్తొచ్చిందండి, నారింజకాయ నిన్ను చూడగానే నోరూరుతున్నది, తొక్క తీసి తినగా అబ్బబ్బ పులుపు, తిననే తినను నెలకేసి కట్టు. ఈ పాట అందరికీ గుర్తుండే ఉంటుంది కదా, మన చిన్నప్పుడు చదువుకున్నది. మరి అలాంటి పులుపు ఎక్కువైతే అది శరీరంలో పిత్తదోషం పెరిగి గుండెల్లో మంట, అలాగే రక్తంలో ఎసిడిటీ పెరిగి రక్తపోటుపై ప్రభావం పడుతుందంట. అందుకే మితంగా తీసుకున్నామనుకోండి పులుపుని, జీర్ణక్రియను పెంచుతుంది, అలాగే రక్తాన్ని ఉత్తేజపరుస్తాయి కూడా, గుండె పనితీరును కూడా ప్రేరేపిస్తుంది. అందుకే ఆయుర్వేదంలో పులుపు రుచిని హృదయ అంటారంట, అంటే గుండెకు మేలు చేసేది అని. అలాగే మరొక రుచి కారం. కారం అనగానే మనకి ఎండుమిర్చి కారమే గుర్తొస్తుంది, కానీ మిరియాలు, అల్లం, వెల్లుల్లి ఇలాంటి కారపు పదార్థాలు రక్తాన్ని పల్చగా ఉండడానికి, అలాగే రక్త ప్రసరణను వేగవంతం చేయడానికి సహాయపడతాయండి. మన గుండెకైతే కణాలను శుభ్రపరచడంలో తోడ్పడతాయి. మరి అదే కారం ఎక్కువ తీసుకుంటే శరీరంలో వేడి పెరిగి గుండె వేగంగా కొట్టుకోవడం, రక్తనాళాల్లో మంట, ఇలాంటి ఎన్నో సమస్యలు రావచ్చట. అబ్బా, షడ్రుచుల్లో భయంకరమైన రుచి, అందరినీ భయపెట్టే రుచి చేదు, కానీ ఆరోగ్యానికి ఎంతో మంచిది. వేప పువ్వు, కాకరకాయ వంటి చేదు పదార్థాలైతే రక్తాన్ని శుద్ధి చేస్తాయి. కానీ ఏమిటో, కాకరకాయ చూడగానే ఆమడంత దూరం పోతాం కదూ. ఇవి రక్తంలో పేరుకుపోయిన టాక్సిన్స్, అలాగే అదనపు కొవ్వును అంటే విష పదార్థాలు, అలాగే కొలెస్ట్రాల్ను కరిగించి గుండె జబ్బులను నివారిస్తాయట. ఎంత మంచిదైనప్పటికీ కూడా దేన్ని అతిగా తీసుకున్నా ఇబ్బంది పెడుతుందండోయ్. ఈ చేదు అతిగా తినడం వల్ల శరీరంలో వాతం పెరిగి నాడులు బలహీనపడటం, అలాగే గుండె కండరాల బలం తగ్గడం జరగవచ్చట. ఇక వగరుంది చూశారు, మామిడికాయ, దానిమ్మ, చిక్కు

ముక్కుళ్ళు వంటి వగరు రుచిగల పదార్థాలు రక్తనాళాలను దృఢపరుస్తాయంట. అంతర్గత రక్తస్రావాన్ని అరికడతాయి, అలాగే వాపుల్ని కూడా తగ్గిస్తాయి. ఇందాక చెప్పుకున్నట్టుగా దీన్ని అతిగా తీసుకున్నా కూడా ఇబ్బందే. రక్తం గడ్డకట్టే గుణం పెరుగుతుందంట. అలాగే మలబద్ధకం ఏర్పడి గుండెపై ఒత్తిడి కూడా పడుతుంది. దీన్ని బట్టి మనకేమర్థమైందంటారు, అతి సర్వత్రా వజ్జేత్. అంటే ఏదైనా అతిగా చేస్తే మంచిది కాదు అని, అలాగని పూర్తిగా ఆపేయడం కూడా మంచిది కాదు. మన హృదయం ఆనందంగా ఉండడానికి, ఆరోగ్యంగా ఉండడానికి పెద్దలు చెప్పారు, నడక ఆరోగ్యానికి మెడికల్ టానిక్ అని కాదు. మరి రోజు శారీరకంగా చురుకుగా ఉండటం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది కదా. వయస్సు, ఆరోగ్యం, శారీరక సామర్థ్యాన్ని బట్టి నడక గాని, సైక్లింగ్, ఈత, యోగా ఇలాంటివి ఏవైనా సరే మనం ఎంచుకోవచ్చు. మనం పెద్ద పెద్ద వ్యాయామాలు చేయలేకపోయినా కూడా ప్రతిరోజు క్రమం తప్పకుండా అలా నడుస్తూ ఉంటే మన గుండెకి ఆరోగ్యం అనేది చేకూరుతుంది. అలాగే ఈ కాలంలో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు లేదా రాత్రి వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉంటున్నారు. నిజం చెప్పాలంటే ఒక మిషన్ జీవితం అయిపోయింది అందరిది. మరి ఇలాంటి సమయంలో నిద్ర అనేది చాలా అవసరం. మనం ఎంత చక్కగా నిద్రపోతామో మన మెదడు, మన గుండె, మన ఆరోగ్యం అన్నీ కూడా బాగుంటాయి. లేదు అంటే నిద్ర సమస్యతో చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. దానివల్ల మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది. ఏది ఆలోచించలేము, సరైన నిర్ణయం తీసుకోలేము కూడా. మనకి పని ఎంత ముఖ్యమో విశ్రాంతి కూడా అంతే ముఖ్యం. ఈ మధ్యకాలంలో చరవాణి మనల్ని పూర్తిగా కంట్రోల్ చేస్తుంది కదూ. ఏమిటో, ఉదయం నుంచి రాత్రి వరకు పనిచేశాం కదా, రాత్రి కాసేపు అలా చరవాణిని చూస్తూ, అంటే ఫోన్ని చూస్తూ గడిపేద్దాం అనుకుంటాం. కానీ అలా రాత్రి పడుకునే ముందు ఫోన్ చూస్తూ ఉంటే మనకి సరైన నిద్ర అనేది చేకూరదండి. మనం పడుకోవడానికి కనీసం 2 గంటల ముందు నుంచైనా మన ఫోన్ మన చేతిలో ఉండకూడదు, పక్కన పెట్టి కూడా చూడకూడదండోయ్. సో అలా చేస్తూ ఉదయం ఆలస్యంగా లేచే అలవాటును కూడా తగ్గించుకుంటే మంచిది. నిద్ర సరిగ్గా ఉంటే శరీరం సంతోషంగా ఉంటుంది. మరిన్ని విషయాలు వినే ముందు ఒక పాట విందామా?

ఇందాక చెప్పాను చూసారా, ఈ ఫోన్లు చూడడం వల్ల మనకి ఒత్తిడి పెరుగుతుంది అని. అయితే ఈ రోజుల్లో మనిషి గుండెపై పడుతున్న మరో భారం ఈ ఒత్తిడేనండి. పెద్దవాళ్ళకైతే పని ఒత్తిడి, చిన్నవాళ్ళకైతే చదువు ఒత్తిడి, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇలా ఎన్నో కారణాలు మన మనసుని ప్రభావితం చేస్తూ వస్తున్నాయి. సమస్యల గురించి నిరంతరం ఆలోచిస్తూ ఉండటం వల్ల ఆ సమస్య ఎప్పటికీ పరిష్కారం కాదు. కొంత సమయం కుటుంబంతో గడపడం, సంగీతం వినడం, ప్రకృతిలో నడవడం, ధ్యానం లేదా యోగా ఇలాంటి ఆరోగ్యకరమైన పద్ధతులు మన ఒత్తిడిని నిర్వహించడంలో సహాయపడతాయన్నమాట. ఎందుకంటే మనసు ప్రశాంతమైతే మాట ప్రశాంతమవుతుంది, మాట ప్రశాంతమైతే మన చుట్టూ ఉన్న వాతావరణం కూడా ప్రశాంతమవుతుంది. అలాగే పొగ తాగడం గుండెకి అతిపెద్ద శత్రువు. ఏమంటారు, నిజమే కదూ? ఇది పొగ తాగే వ్యక్తిని కాదండి, చుట్టూ ఉన్నవారిని కూడా ఇబ్బంది పెడుతుంది. అందుకే ధూమపానం అలాగే మందు తాగడం ఇలాంటి వాటికి దూరంగా ఉండడం వల్ల మన హృదయానికి మనం మేలు చేసుకున్నట్టు అవుతుంది. మరొక మాట చెప్పనా, ఈ మధ్య కాలంలో బయట దొరికే జంక్ ఫుడ్స్ తినడం వల్ల మన శరీరం భారీ కాయంగా మారుతుంది. మన శరీర బరువు పెరగడం వల్ల అది గుండె మీద చాలా ప్రభావం చూపిస్తుంది. అంటే చాలామంది బరువు తగ్గితే మనకి ఆరోగ్యం కలుగుతుంది అని అనుకుంటారు, కానీ ఆ బరువు తగ్గించే మార్గం సరైనది అయితేనే ఆరోగ్యం బాగుంటుందన్నమాట. కొంతమంది నెల రోజులు కంప్లీట్గా డైట్ మెయింటైన్ చేసి మనం ఎక్సర్సైజ్, యోగా, మెడిటేషన్ అన్నీ చేసేస్తే వెంటనే

0: తగ్గిపోతుంది అని చెప్పి అలా చేస్తూ ఉంటారు. మన నెల రోజుల్లో 10 కేజీలు తగ్గిపోయాము ఇలా చెప్తూ ఉంటారు, కానీ అది సరైన పద్ధతి కాదండి. కొద్ది కొద్దిగా తగ్గించుకోవాలి ఏదైనా సరే. ఆహారం, వ్యాయామం, నిద్ర, ఒత్తిడి నియంత్రణ, అలాగే క్రమశిక్షణ, ఇవన్నీ కూడా మన జీవనశైలిని ఆరోగ్యంగా మారుస్తాయి. ముఖ్యంగా మన హృదయంపై మంచి ప్రభావాన్ని చూపిస్తాయన్నమాట. ఎప్పుడూ కూడా బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ను చెక్ చేసుకుంటూ ఉండాలి. మరొక మాట చెప్పనా, ఖాళీ కడుపుతో భారీ భోజనం తినడం కూడా మంచిది కాదంట. అంతేకాదు, నూనె, చక్కెర, అధికంగా ఉన్న అల్పాహారాలు తీసుకోవడం కూడా మంచిది కాదు. అలాగే ఆకస్మిక వ్యాయామం చేయడం అతిగా నష్టాన్ని కలిగిస్తుంది. కాఫీ, ఎనర్జీ డ్రింక్స్ తీసుకోవడం కూడా మనకి మంచిది కాదు. ఎక్కువగా చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఏదైనా సమయం దాటిపోకముందే చూసుకోవాలి. అందుకే పూర్తిగా మన హృదయాన్ని ఇబ్బంది పెట్టే పనులన్నీ చేసి మన హృదయం బాధపడిన తర్వాత కాకుండా మన గుండె ఆరోగ్యంగా ఉండడానికి ముందు నుంచే మనం వేసుకోవాల్సిన ప్రణాళిక వేసుకుంటే ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాదండి, మంచి అలవాట్లను మదిని నిలుప కల్మషము లేని హృదయము గలుగునప్పుడు వ్యాధులన్నీ పటాపంచలైపోవు, స్వస్థతను పొంది జీవించు జగతిలోనా అని ఒక తేటగీతి పద్యం ఉందండోయ్. మనం ఎప్పుడైతే మంచి అలవాట్లను మనస్సులో నింపుకుంటామో అప్పుడు మన హృదయం ఎటువంటి కల్మషం లేకుండా నిర్మలంగా మారుతుందట. అలాంటి ఆరోగ్యకరమైన మనస్సు, శరీరం ఉన్నప్పుడు రోగాలన్నీ దూరమైపోతాయి. మనిషి ఈ లోకంలో సంపూర్ణ ఆరోగ్యంతో ప్రశాంతంగా జీవించగలుగుతాడు. అందుకే కోపతాపాలను తగ్గించుకొని ఎప్పుడూ ప్రశాంతంగా ఉండడం మంచిది. మీ అందరికీ తెలుసు కదా, హృదయం అంటే ప్రేమకు ప్రతీక అని. కుటుంబంతో కలిసి భోజనం చేయడం, స్నేహితులతో మాట్లాడటం, మనసులోని విషయాలను పంచుకోవడం, ఇతరులకు సహాయం చేయడం, ఇవన్నీ మన మానసిక ఆరోగ్యానికి మంచివవుతాయి. ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు అన్నారు కదా. గుండె కొట్టుకునే ప్రతీ క్షణం జీవితం ఇచ్చే ఒక వరం. ఆరోగ్యాన్ని కాపాడే ప్రతీ అలవాటు మన భవిష్యత్తును బంగారు బాటగా మారుస్తుంది. మంచి ఆహారం, మంచి ఆలోచన, నిత్య వ్యాయామం, ప్రశాంత జీవనం, ఇవే గుండెకు రక్షణ కవచాలు. ఇవే ఆరోగ్య జీవితానికి చిరునామాలు. మరి మన హృదయాన్ని మనం కాపాడుకుందామా? మంచి అలవాట్లను తెలుసుకుందాం, పాటిద్దాం. విన్నారుగా ఈనాటి అంశాన్ని. మరొక అంశంతో మీ ముందుకు వచ్చేంతవరకు సెలవు తీసుకుంటుంది మీ మనస.
1: మీరు ఇంతవరకు మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో హృదయానికి మేలు చేసే అలవాట్లు ఈ అంశంపై శ్రీమతి డివి మానస వ్యాఖ్యానం విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 2 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో మిడ్ డే కాంపోజిట్ న్యూస్, ఆంగ్లంలో వార్తలు. అనంతరం 2 గంటల 15 నిమిషాలకు హిందీలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

విశాఖపట్నం కేంద్రం వాతావరణం. విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు ఈ మధ్యాహ్నం అందించిన వాతావరణ వివరాలు. వాల్తర్లో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33.7 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 23.8 డిగ్రీల సెల్సియస్. పౌర విమానాశ్రయ కేంద్రం వద్ద నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 22.8 డిగ్రీల సెల్సియస్. విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉరుములతో కూడిన వర్షం లేదా జల్లులు కురిసే అవకాశం ఉంది. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం రంగస్థలి కార్యక్రమంలో శ్రీకృష్ణ తులాభారంలో సత్యభామ పాత్ర. ఈ అంశంపై శ్రీమతి కె. రత్నకుమారి పాడిన రంగస్థల పద్యాలు వింటారు.

నాథ, ఆ ప్రేమయే లేకున్నా ఈ లోకమే పాడు కదా. నీ ప్రణయమే కదా నాకీ లోకమును వాసయోగ్యముగా అనుచుచున్నది. ఈ ప్రణయ మహిమ నిర్వర్ణీయము.

నాథ, ఇట్టి వార్తలెన్ని పర్యాయములు విన్నను, ఇంతులకు వెగటగునా? చూడు, మీరు నాపై ప్రేమ కలిగి ఉన్నంత వరకు నాకీ లోకమంతయు ప్రేమమేముగా ఉన్నది. ఈ ప్రేమ ప్రభావంబు అనివార్యంబు.

హంసం భుహంసికి అర్ధభుక్తములగు విషకాండముల దిన నసకుచుండు. సుఖము సుఖ కాంతకాత్మ చెంచు ఉందెచ్చి మా విఫలములు మెసవం.

ఆ మాని నీ ప్రార్థనకి ఇయ్యకునినా, ఇక నాకు దిక్కెవరే. మృక్కెడువారి చేవిడచీ

మణి విశేష ధనాంబర ధాన్య వాహన వ్రతతుల దానమిచ్చిన శుభంబని ఇత్తురుగాని ఎవరే ఉంపతుల నిత్తు.

చాలు చాలు నీ మృషోక్తులు, నిన్ను నీ దాస్యమును నమ్మి చెడి తిన్. చాలు చాలు నీ మృషోక్తులు, నిన్ను నీ దాస్యమును నమ్మి చెడి తిని.

నాథ, ఇది విశ్వాసనీయమా? నిక్కువమా? అయినా మీరు నాచే వరములు నడిగించుకుందుగా ఇట్లా నొచ్చున్నది. సరే, అట్లే కానిండు. నాథ, ఇంతకు ముందే నాథ

నారదా, ఇదేమి అన్యాయము? నీవు మామక శ్రేయస్కామి అనుకుంటును గాని మత్ సపత్ని హితైషవని తలంపనైతిని, మేకవన్నె పులివని ఎరుగనైతిని, నిన్ను నమ్మి మోసపోయితిని.

నారద, ఇదేమి అన్యాయము? నీవు మామక శ్రేష్కామి అనుకుంటుని గాని మత్ సపత్ని హితైషవని తలంపనైతిని, మేకవన్నె పులివని ఎరుగనైతిని, నిన్ను నమ్మి మోసపోయి తిని. పతినొక పూజనీయ గుణవాదికి దానము సంగీ, పుణ్యక

నారదా, ఇదేమి అన్యాయము? నన్నప్పుడు వ్రతమునకు పురుగొల్పి ఇప్పుడిటి మాట్లాడ పాడియా? నా బంధువర్గమునకు నేనేమని ప్రత్యుత్తరం ఇయ్యగలజాలను?

మీరు ఇంతవరకు శ్రీకృష్ణ తులాభారంలో సత్యభామ పాత్ర ఈ అంశంపై శ్రీమతి కె రత్నకుమారి పాడిన రంగస్థల పద్యాలు విన్నారు. ఇప్పుడు తెలుగు సినిమా పాటలు వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 3 గంటలు దాటి 10 సెకండ్లు. ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం. ఎఫ్ఎం 102 MHz పై ప్రసారాలు కొనసాగుతూనే ఉంటాయి. మీడియం వేవ్ పై తిరిగి 4 గంటల 58 నిమిషాలకు 323.6 మీటర్స్ అనగా 927 KHz పై తరువాతి ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్కారం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ పై ఈనాటి సాయంత్రం ప్రసారం ప్రారంభం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెడ్స్, కాకినాడలో 100.1 మెగాహెడ్స్ ఫ్రీక్వెన్సీల్లో కూడా వినవచ్చు. ఇప్పుడు యువవాణి యోజనల కార్యక్రమం వింటారు.

గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో డిజిటల్ ఎడ్యుకేషన్, డిజిటల్ లిటరసీకి సంబంధించిన విషయాలు తెలుసుకుందాము. డిజిటల్ విద్య, డిజిటల్ అక్షరాస్యత అనేది ఆధునిక ప్రపంచంలో సమాజ అభివృద్ధికి రెండు ముఖ్యమైన పిల్లర్లు. సాంకేతికత వేగంగా విస్తరిస్తున్న ఈ రోజుల్లో డిజిటల్ విద్య, డిజిటల్ అక్షరాస్యత అనేది వీటి ప్రాధాన్యత చాలా పెరిగింది. డిజిటల్ విద్య అంటే సాంకేతిక పరికరాలు, కంప్యూటర్స్, స్మార్ట్ ఫోన్స్, ఇంటర్నెట్, డిజిటల్ ప్లాట్ఫామ్ల సహాయంతో విద్యను అభ్యసించడాన్ని డిజిటల్ విద్య అంటాము. ఆన్లైన్ లెర్నింగ్, విద్యార్థులు క్లాస్ రూమ్కు వెళ్లకుండానే కోర్సులు, డిగ్రీలు పూర్తి చేయవచ్చు. ఉదాహరణకి స్వయం, కోర్సెరా లాంటి పథకాలు, సర్టిఫికేట్ కోర్సులు, అలాగే స్మార్ట్ క్లాస్ రూమ్లు, పాఠశాలల్లో బ్లాక్ బోర్డుల స్థానంలో ప్రొజెక్టర్లు,

0: యానిమేషన్ వీడియోల ద్వారా పాఠాలు చెప్పటం. భౌగోళిక సరిహద్దులతో సంబంధం లేకుండా ప్రపంచంలో మనం ఎక్కడ ఉన్నా నాణ్యమైన విద్యను పొందవచ్చు. సాంప్రదాయ విద్యతో పోలిస్తే పుస్తకాలు, ప్రయాణ ఖర్చులు తగ్గుతాయి. డిజిటల్ అక్షరాస్యత అంటే కేవలం చదవడం, రాయడం మాత్రమే కాకుండా డిజిటల్ పరికరాలను, స్మార్ట్ ఫోన్, ల్యాప్టాప్, ఇంటర్నెట్ను సమర్థవంతంగా ఉపయోగించగల సామర్థ్యాన్ని కలిగి ఉండడాన్ని డిజిటల్ అక్షరాస్యత అని అంటాము. ఇప్పుడు చందమామ ఈ చిత్రం నుండి ఆశా భోస్లే, కెఎం రాధాకృష్ణ పాడిన పాట వింటారు.
1: ధీం ధనక ధీం తనక ధీం ధనక ధీం ధీం ధనక ధీం తనక ధీం ధనక ధీం ధీం ధనక ధీం తనక ధీం ధనక ధీం ధీం ధనక ధీం తనక ధీం ధనక ధీం.

డిజిటల్ విద్య, డిజిటల్ అక్షరాస్యతల గురించి వింటున్నారు. వీటి కోసం మనం చేయవలసిన ప్రాథమిక నైపుణ్యాలు: కంప్యూటర్ ఆన్ చేయడం, షట్ డౌన్ చేయడం, ఇంటర్నెట్లో సమాచారాన్ని వెతకడం, ఈమెయిల్ పంపడం, ఆన్లైన్ సర్వీసెస్, డిజిటల్ పేమెంట్లు, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ చేయడం, ప్రభుత్వ సేవలను మీ సేవ, రైల్వే బుకింగ్, ఆన్లైన్లో ఉపయోగించడం. ఇవి మనకి అవసరమైనటువంటి ప్రాథమిక నైపుణ్యాలు. డిజిటల్ అక్షరాస్యత అంటే కేవలం చదవడం రాయడం మాత్రమే కాకుండా డిజిటల్ పరికరాలైనటువంటి స్మార్ట్ ఫోన్, ల్యాప్టాప్, ఇంటర్నెట్ను సమర్థవంతంగా ఉపయోగించగలగడం, ఇటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉండడాన్ని డిజిటల్ అక్షరాస్యత అన్నాం. అలాగే డిజిటల్ ఎడ్యుకేషన్ అంటే ఆధునిక ప్రపంచంలో సమాజ అభివృద్ధికి సాంకేతికత వేగంగా విస్తరిస్తున్న ఈ రోజుల్లో డిజిటల్ విద్య అంటే సాంకేతిక పరికరాలు, కంప్యూటర్స్, స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ మరియు డిజిటల్ ప్లాట్ఫామ్ల సహాయంతో విద్యను అభ్యసించడాన్ని డిజిటల్ విద్య అని అంటున్నారు. అలాగే సైబర్ సెక్యూరిటీ అనేది కూడా చాలా ముఖ్యమైనది. ఆన్లైన్ మోసాల పట్ల మనందరికీ అవగాహన కలిగి ఉండాలి. పాస్వర్డ్లను మనం సురక్షితంగా ఉంచుకోగలగాలి. కమ్యూనికేషన్, సోషల్ మీడియా, వాట్సాప్, జూమ్ ద్వారా ఇతరులతో సులభంగా కనెక్ట్ అవ్వగలం. డిజిటల్ విద్య అంటే సాంకేతికత ద్వారా సరికొత్త విషయాలు లేదా సబ్జెక్టులను నేర్చుకోవడం. డిజిటల్ పరికరాలు అలాగే ఇంటర్నెట్ను వాడడం నేర్చుకోవడం అనేది డిజిటల్ అక్షరాస్యత. డిజిటల్ విద్య లక్ష్యం జ్ఞానాన్ని పెంపొందించడం లేదా డిగ్రీలు సాధించడం. రోజువారీ జీవితంలో సాంకేతికతను సులభంగా ఉపయోగించడం అనేది డిజిటల్ అక్షరాస్యత. ఉదాహరణకి ఆన్లైన్లో కోడింగ్ క్లాస్ లేదా మ్యాథ్స్ క్లాస్ వినడం, ఇది డిజిటల్ విద్యకు సంబంధించింది. ఆన్లైన్ ద్వారా డబ్బులు పంపడం లేదా ఈమెయిల్ చెక్ చేయడం, ఇవన్నీ కూడా ఈమెయిల్ చెక్ చేయడం, ఈమెయిల్ పంపడం, ఇవన్నీ కూడా డిజిటల్ అక్షరాస్యత కిందకి వస్తాయి. ఇప్పుడు జీన్స్ చిత్రం నుండి ఉన్నికృష్ణన్, సుజాత పాడిన పాట వింటారు.

ఫ్రెండ్స్, టెక్నాలజీ ఎంత డెవలప్ అయినప్పటికీ కూడా మనం సైబర్ భద్రతపై అవగాహన కలిగి ఉండాలి. ఆన్లైన్ మోసాల పట్ల అవగాహన కలిగి ఉండడం, మన పాస్వర్డ్లను సురక్షితంగా ఉంచుకోవడం, ఎవరికి మన యొక్క వన్ టైం పాస్వర్డ్లు అలాగే ఇంకొన్ని మెసేజ్లని షేర్ చేయకూడదు. వీటి వల్ల మన అకౌంట్లో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్, అలాగే బ్యాంక్ అకౌంట్లలో ఉండేటువంటి నగదు మొదలైన వాటిని కోల్పోవాల్సిన సందర్భాలు కూడా వస్తూ ఉంటాయి. అలాగే కమ్యూనికేషన్ పరంగా సోషల్ మీడియా, వాట్సాప్, జూమ్ ద్వారా ఇతరులతో సులభంగా కనెక్ట్ అవ్వగలగాలి. డిజిటల్ విద్య అంటే

సాంకేతికత ద్వారా సరికొత్త విషయాలు లేదా సబ్జెక్టులను నేర్చుకోవడం, అలాగే డిజిటల్ పరికరాలు, ఇంటర్నెట్ను వాడడం నేర్చుకోవడం అనేది డిజిటల్ అక్షరాస్యత కిందకి వస్తుంది. డిజిటల్ విద్య యొక్క లక్ష్యం జ్ఞానాన్ని పెంపొందించుకోవడం లేదా డిగ్రీలు సాధించడం. రోజువారీ జీవితంలో సాంకేతికతను సులభంగా ఉపయోగించడం డిజిటల్ అక్షరాస్యత. ఆన్లైన్లో కోడింగ్ క్లాస్ లేదా మ్యాథ్స్ క్లాస్ వినడం అనేది డిజిటల్ విద్యకు సంబంధించిన అంశాలు. ఆన్లైన్ ద్వారా డబ్బులు పంపడం లేదా ఈమెయిల్ చెక్ చేయడం, ఇటువంటివన్నీ కూడా డిజిటల్ అక్షరాస్యతకు సంబంధించిన అంశాలు. మరి భారతదేశంలో ప్రభుత్వ కార్యక్రమాలు, భారత ప్రభుత్వం దేశంలో డిజిటల్ విప్లవాన్ని తీసుకురావడానికి చాలా రకాల పథకాలను అమలు చేస్తుంది. ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షరతా అభియాన్ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలను డిజిటల్ అక్షరాస్యులుగా మార్చడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే దీక్ష, స్వయం, విద్యార్థులు, ఉపాధ్యాయుల కోసం ఉచిత ఆన్లైన్ విద్యావేదికలు, భారత్ నెట్ అనేది ప్రతి గ్రామానికి హైస్పీడ్ ఇంటర్నెట్ అందించే ప్రాజెక్ట్. ఇప్పుడు భైరవ దీపం ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

డిజిటల్ అక్షరాస్యతకు సంబంధించి కొన్ని ప్రధానమైన ముఖ్యాంశాలు. కంప్యూటర్, మొబైల్ పరికరాలను ఉపయోగించడం, ఇంటర్నెట్లో సమాచారం వెతకడం, పరిశీలించడం, ఈమెయిల్, సోషల్ మీడియా వంటి డిజిటల్ సాధనాలను ఉపయోగించడం, ఆన్లైన్ బ్యాంకింగ్, డిజిటల్ చెల్లింపులు చేయడం, సైబర్ మోసాలు, నకిలీ వార్తలు, వైరస్ల నుండి మనల్ని మనం రక్షించుకోవడం, వ్యక్తిగత సమాచారం, పాస్వర్డ్లను గోప్యంగా ఉంచుకోవడం, ఆన్లైన్లో బాధ్యతాయుతంగా మరియు నైతికంగా వ్యవహరించడం. డిజిటల్ ప్రపంచంలో సమాచారాన్ని తెలుసుకోవడం, ఉపయోగించడం, పంచుకోవడం, సురక్షితంగా వ్యవహరించే నైపుణ్యమే డిజిటల్ లిటరసీ. ఇప్పుడు యువవాణి యువజనుల కార్యక్రమంలో చివరిగా ఈశ్వర్ చిత్రం నుండి రాజేష్ ఉషా పాడిన పాట వింటారు.

యువవాణి యోజనల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సంధ్యారాగాలు తెలుగు చిత్రగీతాల మెలోడీలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఖైదీ నంబర్ 786 చిత్రం నుండి ఎస్ జానకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

మీరు విన్న ఈ పాట ఆఖరి పోరాటం. ఈ చిత్రం నుండి లతా మంగేష్కర్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. ఇప్పుడు ఆదిత్య 369 ఈ చిత్రం నుండి జిక్కి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, శైలజ పాడిన పాట వింటారు.

0: మీరు ఇంతవరకు సంధ్యారాగాలు, తెలుగు చిత్రగీతాల మెలోడీలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఇప్పుడు ఉద్యోగ వార్తలు వింటారు.
1: ఉద్యోగ వార్తలు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ సిహెచ్ఎస్ఎల్ 2026 నోటిఫికేషన్ను విడుదల చేసింది. వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, ట్రిబ్యునల్స్ మొదలైన వాటిలో లోయర్ డివిజనల్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ పోస్టులను భర్తీ చేయనుంది. ఇంటర్మీడియట్ లేదా తత్సమాన అర్హత ఉన్న వారెవరైనా 7వ తేదీలోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఖాళీల వివరాలు. మొత్తం ఖాళీల సంఖ్య 2536. పోస్టులు లోయర్ డివిజనల్ క్లర్క్ ఎల్డిసి, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్. అర్హతలు: ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత, డిఈఓ, డిఈఓ గ్రేడ్ ఏ పోస్టుల కోసం అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు లేదా తత్సమానం నుంచి గణితం ఒక సబ్జెక్టుగా సైన్స్ స్ట్రీమ్లో 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 1 అక్టోబర్ 2026 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే ఆగస్టు 2, 1999 నుంచి ఆగస్టు 1, 2008 మధ్య జన్మించిన వారు అర్హులు. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళు, దివ్యాంగులకు 15 ఏళ్ళు గరిష్ట వయసులో సడలింపులు వర్తిస్తాయి. ఎంపిక విధానం: టైర్ 1, టైర్ 2 పరీక్షలు నిర్వహిస్తారు. ఇది కేవలం అర్హత పరీక్ష. ధృవపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల అనంతరం ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు 100 రూపాయలు. మహిళలు, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు ఎటువంటి ఫీజు చెల్లించిన అవసరం లేదు. ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ 7 సెప్టెంబర్ 2026 నుంచి 7 అక్టోబర్ 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చెల్లింపు చివరి తేదీ 8 అక్టోబర్ 2026. దరఖాస్తు

0: సవరణ తేదీలు 14 అక్టోబర్ 2026 నుంచి 16 అక్టోబర్ 2026 వరకు. మరిన్ని వివరాలకు www.ssc.nic.in వెబ్సైట్ ను సందర్శించగలరు. తరువాత ఉద్యోగ ప్రకటన. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సెంటర్ TIFR ముంబై అప్రెంటిస్ యాక్ట్ 1961 ప్రకారం 10 ట్రేడ్మెన్స్ ట్రైనీలు ట్రేడ్మెన్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి వాక్ఇన్ సెలక్షన్ కోసం ప్రకటన విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు సెప్టెంబర్ 30 తేదీ నిర్వహించే వాక్ఇన్ ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు. పోస్టుల వివరాలు. ట్రేడ్ అప్రెంటిస్ మొత్తం ఖాళీల సంఖ్య 10. విభాగాలు కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్, పెయింటర్, మెషనిస్ట్, టర్నర్ తదితరాలు. అర్హతలు సంబంధిత విభాగాల్లో ఎన్సీవీటీ గుర్తించిన కార్పెంటర్ ట్రేడ్లో కనీసం 60% మార్కులతో ఐటీఐ లేదా నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. వయోపరిమితి 28 సంవత్సరాల వరకు ఉండాలి. ఎంపిక ప్రక్రియ వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తుల చివరి తేదీ 2026 సెప్టెంబర్ 30. మరిన్ని వివరాలకు www.tifr.res.in వెబ్సైట్ ను సందర్శించగలరు.
1: ఉద్యోగ వార్తలు విన్నారు, చదివిన వారు బి రాజు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమాచారవాణి. ముందుగా వాతావరణ వివరాలు. విశాఖపట్నం వాతావరణ పరిశోధనా కేంద్రం వారు ఈ సాయంత్రం 5:54 అందజేసిన వివరాల ప్రకారం వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 32.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 23.8 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం నమోదు కాలేదు. గాల్లో తేమ 80%. విమానాశ్రయంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 22.8 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం నమోదు కాలేదు. గాల్లో తేమ 73%. స్థానిక వాతావరణం. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి వర్షజల్లులు గానీ ఉరుములతో కూడిన వర్షం గానీ కురిసే అవకాశం ఉంది. ఆంధ్ర కోస్తా తీరంలో చేపలు పట్టేవారికి ఈరోజు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు. ఈనాటి ప్రసారాల వివరాలు. ఈ ప్రసారంలో 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ముందుగా లలిత సంగీతం వింటారు. డాక్టర్ ద్వారం ఎన్విజయ లక్ష్మి గారు పాడిన కొన్ని లలిత గీతాలు వింటారు లలిత సంగీతం కార్యక్రమంలో. తర్వాత స్వచ్ఛత హీ సేవ. వికాసం ఇంటర్నేషనల్ డే ఆఫ్ అవేర్నెస్ ఆఫ్ ఫుడ్ లాస్ అండ్ వేస్టేజ్ గురించి వింటారు. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం. కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఇందులో బెండ సాగులో ప్రకృతి వ్యవసాయం చేస్తూ స్వచ్ఛమైన బెండ ఉత్పత్తి చేస్తున్న అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం హెచ్ అందాలపల్లి గ్రామ మహిళా రైతులు శ్రీమతి భీసెట్టి దేవి, అలాగే రైతు మహిళలకు సాంకేతిక సలహాలు తెలియజేస్తున్న బీసీటీ కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త శ్రీ బి నాగేంద్ర ప్రసాద్ గారు అందించే వివరాలు వింటారు పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు. 7:45 వికసిత్ భారత్, 8:00 దార్శనిక్ భారత్ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే, 8:15 స్వరమలక తెలుగు సినిమా పాటలు, 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఈ రాత్రి 9:30 స్వరమలక సినిమా పాటలు, 10:00 జపాన్లో ఆడుతున్న ఆసియా క్రీడలు,

0: 2026 ఎడిసన్ రోజువారీ నివేదిక వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. తర్వాత ఆపాత మధురాలు, పాత తెలుగు సినిమా పాటలు వింటారు. ఇవి ఈనాటి ప్రసారాల వివరాలు. ఇక రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, మానవతయను బృందగానం, రచన శ్రీ ఎస్టీజీవి వరదరాజు గారు, సంగీతం శ్రీ బండారు చిట్టిబాబు గారు. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో కనకదాస దేవరనామ సంకీర్తనలు, దమ్మపదం వింటారు. 6:30 శ్రీమతి పి కోమలాగారి వ్యాఖ్యానంలో బౌద్ధ సూక్తులు వింటారు. చింతన కార్యక్రమంలో 6:35 పొలం పనులు కార్యక్రమంలో రబీ పంటల్లో నీటి యాజమాన్యం గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందిస్తున్న వివరాలు వింటారు. 7:15 ఉదయ సమీరాల కార్యక్రమంలో నేటిమాట శీర్షికన అంతర్జాతీయ పాడ్కాస్ట్ దినోత్సవం, ఇంటర్నేషనల్ ట్రాన్స్లేషన్ డే గురించిన వివరాలు వింటారు. జానపద సాహిత్యం సంస్కృతి డాక్టర్ అయ్యగారి సీతారత్నం గారి ప్రసంగం వింటారు. పుష్పాంజలి, స్వచ్ఛతా హీ సేవ, సమాచారవాణి వింటారు. 8:30 విశాఖపట్నం జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ విజయభాస్కర్రావు గారు. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో డాక్టర్ టి పద్మిని గారి వీణావాదనం వింటారు. శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి గారి మృదంగం, శ్రీ ఎం హరిబాబు గారు ఘటం. 8:59 పాటల పల్లకి, 10:00 ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం, సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి ముద్రా యోజనపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. రేపు మధ్యాహ్నం 12:40 కార్మికుల కార్యక్రమంలో మోకాళ్ళ అరుగుదల నివారణ ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ గంగవరపు శ్రీధర్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ బేతా రామసూర్య ప్రకాశరావు గారు. తర్వాత శ్రీమతి పెబ్బిలి హైమావతి గారి కథానిక ఆకాశంబున నుండి, సమాచారవాణి విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఆ తర్వాత ప్రాంతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుండి వింటారు.
1: దిస్ ఇస్ ఆకాశవాణి, ది న్యూస్ రెడ్ బై అనుజ కుమార్. Defense Minister Rajnath Singh has emphasized that India must make geostrategic thinking and contingency planning as integral parts of its preparedness amidst challenges arising from evolving technology, unpredictability, and geographical proximity. Addressing the Indian Navy Commanders Conference in New Delhi today, Mr. Singh said the country's goal is clear that preparedness must reach the crisis point before the crisis itself reaches the doorstep. The minister also emphasized that the ongoing Operation Urja Suraksha has once again demonstrated the Indian Navy's professionalism and operational readiness to protect the country's energy supply lines and national interests. He added that India stands firm as the first responder, preferred security partner, and as a symbol of trust and reliability in the Indian Ocean region, strengthening the country's vision of Mahasagar. The second meeting of the Joint Parliamentary Committee examining the Foreign Contribution Regulation Amendment Bill 2026 was held at Parliament Annex in New Delhi. The committee has been tasked with examining the provisions of the bill and submitting its report to the Parliament by the last day of the first week of the winter session 2026. The committee comprises 21 members from the Lok Sabha, nominated by the Speaker, and 10 members from the Rajya Sabha, chaired by Lok Sabha MP Sanjay Jaiswal. The bill seeks to amend the Foreign Contribution Regulation Act 2010 with the objective of making the use of foreign contributions more transparent and accountable. Agriculture and Farmers Welfare Minister Shivraj Singh Chauhan has said the government is working on a multi-dimensional strategy to ensure that farmers receive fair and remunerative prices for their produce. The strategy includes strengthening post-harvest management, scientific warehousing and marketing systems. Addressing the second day of the National Agriculture Conference Rabi Campaign 2026 in New Delhi today, Mr. Chauhan assured 100% government procurement of Tur, Ura,

0: ఒక బావి ప్రపంచాన్ని మార్చి బయటకు వచ్చింది.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. గ్రామీణ ప్రాంతాల్లో 11,85 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు చేపట్టేందుకు పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ప్రతి గ్రామం స్వయం సమృద్ది సాధించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛతాన్ పేరిట విజయవాడలో 2 అక్టోబర్ మారథాన్ నిర్వహిస్తున్నామని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో మహిళలపై మార్ఫింగ్ వీడియోలు, అసభ్యకర పోస్టులు చేస్తే ఉపేక్షించేది లేదని రాష్ట మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ హెచ్చరించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసే అంశంపై దృష్టి సారించామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలియజేశారు. అందులో భాగంగానే గోకులం షెడ్లు, మ్యాజిక్ ట్రైన్లు, రహదారులను నిర్మిస్తున్నామని చెప్పారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం కాకొల్లువారిపాలెంలో పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు. 11,85 కోట్ల రూపాయలతో గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ది పనుల ప్రారంభానికి సూచికగా పల్లె పండుగ 3.0 శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం బహిరంగ సభనుద్దేశించి ఆయన మాట్లాడుతూ పల్లె పండుగ 3.0లో 15,500 కిలోమీటర్ల మేర బీటీ, సీసీ రహదారులు నిర్మిస్తామని చెప్పారు. ఈ రహదారుల ఏర్పాటుతో రాకపోకలు సాఫీగా సాగుతాయని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
2: పల్లె పండుగ 3లో 15,500 కిలోమీటర్ల బీటీ సీసీ రోడ్లు వేస్తున్నాం. 2,700 కోట్ల రూపాయలతో 6,000 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు వేస్తున్నాం. ప్రతి ఇంటి ముందర సీసీ రోడ్డు కనపడొస్తుంది. వీటితో రాకపోకలు సాఫీగా సాగుతాయి. పిల్లలు స్కూలుకు పోవాలన్నా, మీరు పండించిన పంటలు మార్కెట్ పోవాలన్నా, మీరు వ్యవసాయ పనులకి పొలానికి పోవాలన్నా సౌకర్యవంతంగా ప్రయాణించే అవకాశం వస్తుంది.

అదేవిధంగా సభావేదిక నుంచి పెద్దిరెడ్డిపల్లె రిజర్వాయరు కాలువ పనులకు 52 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు. సోమశిల హైలెవల్ కెనాల్ ఫేజ్ 1

0: స్పష్టం చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరిలో పల్లె పండుగ 3.0 కార్యక్రమం ద్వారా 11,85 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ది పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గత 2 పల్లె పండుగ కార్యక్రమాల ద్వారా 9,000 కోట్ల రూపాయల అభివృద్ది పనులు జరిగాయని, ఈ 3 విడతలో 6,000 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు, 9,500 కిలోమీటర్ల మేర బీటీ రోడ్లు నిర్మిస్తామని చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామీణ అభివృద్ది సాధ్యమవుతుందని, అభివృద్ది పనుల నాణ్యతపై ప్రజల పర్యవేక్షణ అవసరమని చెప్పారు. ఈ 2.5 ఏళ్లలో పల్లె పండుగ, జల్జీవన్ మిషన్, అమరజీవి జలధార వంటి అనేక సంస్కరణలు చేపట్టి పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేశామని పవన్ కళ్యాణ్ పేర్కొంటూ,
1: ఈ 2 ఏళ్లలో పల్లె పండుగ, జల్ జీవన్ మిషన్, అమర్జీవి జలధార, 15వ ఆర్థిక సంఘం, 10,000కు పైగా పదోన్నతులు, డీడీఓ కార్యాలయాలు ఎన్నో సంస్కరణలతో ఒకవైపు గ్రామాల అభివృద్దికి బాటలు వేస్తూనే మరోవైపు పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేశారు. ఒకప్పుడు పంచాయతీలు శుభ్రం చేద్దామంటే బ్లీచింగ్ పౌడర్ కూడా కొనలేని పరిస్థితి నుంచి ఇప్పుడు తమ గ్రామానికి అవసరమైన పనులను తామే నిర్ణయించుకుని గ్రామాభివృద్దికి తామే ప్రణాళికలు రూపొందించుకునే స్థాయికి పంచాయతీరాజ్ వ్యవస్థని గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తీసుకొచ్చారు.
0: మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నిర్వహించే స్వచ్ఛ దివస్ లో భాగంగా విజయవాడ అమరావతి ప్రాంతంలో స్వచ్ఛథాన్ మారథాన్ నిర్వహిస్తున్నట్టు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. విజయవాడలోని ఒక ప్రైవేటు హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈరోజు స్వచ్ఛథాన్ వివరాలను వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ అభియాన్ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా పరిశుభ్రత, పారిశుద్ధ్యంపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా గత ఏడాది ప్రారంభించిన స్వచ్ఛథాన్ రన్ తొలి ఎడిషన్ విజయవంతమైందని చెప్పారు. పరిశుభ్రత, పారిశుద్ధ్యం, ఆరోగ్యం అనే ప్రధాన ఇతివృత్తాలతో ఈ ఏడాది 2వ ఎడిషన్ను నిర్వహిస్తున్నామని, దీనిలో సుమారు 10,000 మంది పాల్గొంటారని అంచనా వేస్తున్నామని తెలిపారు. 5K, 10K, 21K హాఫ్ మారథాన్ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నామని, విజేతలకు మొత్తం 10 లక్షల రూపాయల నగదు బహుమతులు అందించనున్నట్టు చెప్పారు. అక్టోబర్ 2వ తేదీన ఉదయం 5 గంటలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి స్వచ్ఛథాన్ మారథాన్ ప్రారంభమవుతుందని పట్టాభిరామ్ తెలియజేశారు. సామాజిక మాధ్యమాల్లో మహిళలపై మార్ఫింగ్ వీడియోలు, అసభ్యకర పోస్టులు చేస్తే ఉపేక్షించేది లేదని రాష్ట మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ హెచ్చరించారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో సైబర్ నేరాలు, మానసిక వేధింపులపై జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆమె ఈరోజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాయపాటి శైలజ మాట్లాడుతూ సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననం చేయడం మంచిది కాదన్నారు. ఒకప్పుడు ఆకతాయిలు నేరుగా వెంబడించి వేధించేవారని, కానీ ప్రస్తుతం సాంకేతికత వినియోగం పెరగడంతో ఫోన్లోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ సైబర్ స్టాకింగ్ ఘటనలు ఎక్కువవుతున్నాయని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప్ అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా వస్తు సేవల పన్ను, జీఎస్టీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలో పన్నుల వ్యవస్థలో సమూల మార్పు తీసుకువచ్చిన చారిత్రాత్మక సంస్కరణల్లో వస్తు సేవల పన్ను, జీఎస్టీ ఒకటి. దేశవ్యాప్తంగా వస్తు సేవలపై విధించే అనేక పరోక్ష పన్నులను ఒకే పన్ను విధానంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో జీఎస్టీని 2017 జూలై 1న అమల్లోకి తీసుకువచ్చారు. జీఎస్టీ అమలుకు ముందు కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు వివిధ రకాల పరోక్ష పన్నులను విధించేవి. కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, రాష్ట్రాల వ్యాట్, ఎంట్రీ ట్యాక్స్ వంటి పన్నులు వేర్వేరుగా ఉండేవి. దీనివల్ల వ్యాపారులు, వినియోగదారులకు పన్నుల వ్యవస్థ సంక్లిష్టంగా ఉండేది. జీఎస్టీ ద్వారా ఈ పన్నులన్నీ ఒకే వ్యవస్థలోకి వచ్చాయి. జీఎస్టీ రాకతో దేశవ్యాప్తంగా వస్తు సేవల రవాణా, వ్యాపార లావాదేవీలలో పన్ను విధానం మరింత ఏకరీతిగా మారింది. పన్నుపై పన్ను విధించే విధానాన్ని తగ్గించడం జీఎస్టీ ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ విధానం ద్వారా వ్యాపారులు ఇప్పటికే చెల్లించిన పన్నును తదుపరి దశలో సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంటుంది. జీఎస్టీ వల్ల పన్నుల వ్యవస్థలో డిజిటలైజేషన్, పారదర్శకత పెరగడంతో వ్యాపార కార్యకలాపాలు కూడా వేగవంతమయ్యాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో ఇలా పేర్కొంటూ,
2: హమారే జో ఏసే సెక్టర్ హై జిస్మే సబ్సే జ్యాదా లేబర్ లగ్తీ హై

0: उनको जीएसटी की कम दरों से बहुत बड़ा सहारा मिलने वाला है। टेक्सटाइल हो, हैंडीक्राफ्ट हो, लेदर हो, इसमें काम करने वाले साथी, इस बिजनेस से जुड़े साथियों को बड़ी मदद मिली है। इसके साथ साथ कपड़ों और जूतों की कीमतों में भी बहुत कमी आने वाली है। हमारे स्टार्टअप्स, एमएसएमई, छोटे व्यापारी, कारोबारियों के लिए साथ ही कुछ प्रक्रियाओं को भी सरल किया गया है, इससे उनकी सहूलियत और बढ़ेगी।
1: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఒంగోలులో పర్యటించారు. ఇటీవల ప్రాణాలు కోల్పోయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచార విభాగం రాష్ట అధ్యకుడు కాకుమాను రాజశేఖర్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఎల్నినో ప్రభావంతో జిల్లాలో నెలకొన్న పరిస్థితులపై సమీక్షా సమావేశం నిర్వహించినట్టు వైఎస్సార్ కడప జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎస్ సవిత తెలిపారు. తాగు, సాగునీరు, పశువుల సంరక్షణతో పాటు వైద్య సేవలపై ఈ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించినట్టు చెప్పారు. జిల్లాలోని 40 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించే అంశాన్ని ముఖ్యమంత్రి ఇటీవల కేబినెట్ సమావేశంలో ప్రస్తావించారని ఆమె తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రామీణ ప్రాంతాల్లో 11,85 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు చేపట్టేందుకు పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ప్రతి గ్రామం స్వయం సమృద్ది సాధించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో మహిళలపై మార్ఫింగ్ వీడియోలు, అసభ్యకర పోస్టులు చేస్తే ఉపేక్షించేది లేదని రాష్ట మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ హెచ్చరించారు. ప్రాంతీయ వార్తలు ఇద్దరితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. సీమారోధసమాధానేన భారత చీన సంబంధాః సుదృఢాః సంజాతాః ఇతి విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః. రక్షామంత్రిణా రాజనాథసింహేన న్యరూపి యత్ హిందమహాసాగరక్షేత్రే భారతం ప్రాథమిక సురక్షా సహభాగీ అథ చ విశ్వసనీయతాయాః ప్రతీకత్వేన దృఢతయా ప్రతిష్ఠితం వర్తతే. దోహానగరే AIIB వార్షిక సమ్మేళనావధౌ భారత సౌదీ అరబ్ దేశాభ్యాం రక్షా సురక్షా వ్యాపార నివేశ ఊర్జా ప్రౌద్యోగికీ క్షేత్రేషు సహయోగస్య సమీక్షా విహితా. నిర్వాచనాయోగేన ఉత్తరప్రదేశ ఉత్తరాఖండయోః 11 రాజ్యసభాసనానాం ద్వివార్షిక నిర్వాచనాయ ప్రకాశితా అధిసూచనా. అపి చ ఏషియన్ క్రీడా ప్రతిస్పర్ధాసు నీరు ఢాండా ఇత్యనయా మహిళానాం వ్యక్తిగత ట్రాప్ స్పర్ధాయాం భారతాయ స్వాయత్తీకృతం ప్రథమం సువర్ణ పదకం. అథ వార్తాః విస్తరేణ. విదేశమంత్రిణా డాక్టర్ ఎస్ జయశంకరేణ న్యరూపి యత్ చీన దేశేన సహ భారతస్య సంబంధాః గత వర్షాపేక్షయా అద్యత్వే ఉత్తమాః వర్తంతే. న్యూయార్క్ నగరే ఏషియా సొసైటీ ఇతి సంస్థయా ఆయోజితే సమ్మేళనే భాషమాణః డాక్టర్ జయశంకరః అవోచత్ యత్ సీమారోధస్య సమాధానానంతరం ఏవ సంబంధానాం పునః పరిష్కారః ప్రారబ్ధః. సహ స్పష్టీకృతవాన్ యత్ భారతేన దీర్ఘకాలాదేవ చీనపక్షాయ ప్రతిపాద్యతే యత్ ద్విపక్షీయ సంబంధేషు శైథిల్యం కస్యాపి దేశస్య హితాయ న భవతి. సహైవ దీర్ఘకాలీనః సీమారోధః అపి కస్యాపి రాష్ట్రస్య హితం న సాధయతి. భారత అమెరికా సంబంధానాం అథ చ వ్యాపార సంధివార్తానాం ప్రసంగే విదేశమంత్రి న్యరూపయత్ యత్ ఉభౌ దేశౌ ఇదానీం ఏవం భూతాం స్థితిం ప్రాప్తవంతౌ యత్ వ్యాపార సంధౌ పరస్పరం సహమతి జాతా. అనేనైవ సహ విదేశమంత్రిణా ప్రతిపాదితం యత్ రూస్ యుక్రెయిన్ సంఘర్షస్య అథ చ ఇరాన్ ఉపసాగర సంఘర్షస్య వైశ్విక దక్షిణస్య అర్థవ్యవస్థాసు వినాశకారి ప్రభావః జాతః. సహ ఊర్జా సురక్షా స్థితౌ చింతాం ప్రాకటయత్. డాక్టర్ జయశంకరః సచేతితవాన్ యత్ ఆగామిషు మాసేషు మహతః ఖాద్య సంకటస్య అథ ఉర్వరకాణాం తీవ్ర న్యూనతాయాః గభీరా సంభావనా విద్యతే. రక్షామంత్రిణా రాజనాథసింహేన సబలం ప్రతిపాదితం యత్ పరివర్తమాన ప్రౌద్యోగిక్యా

లలిత సంగీతం కార్యక్రమంలో మీరింతవరకు డాక్టర్ ద్వారం ఎన్విజయలక్ష్మి గారు పాడిన కొన్ని లలిత గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి లలిత సంగీతం కార్యక్రమం సమాప్తం. ఇప్పుడు స్వచ్ఛతా హీ సేవ, రూరల్ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ టిప్స్ కొన్ని తెలుసుకుందాం. స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ మార్గదర్శకాల ప్రకారం గ్రామాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను అరికట్టడానికి, పర్యావరణాన్ని రక్షించడానికి రిఫ్యూజ్, రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ 4R సూత్రం ఆధారంగా కొన్ని ముఖ్యమైన చిట్కాలు, వ్యూహాలు. మూలం వద్దే వ్యర్థాల వర్గీకరణ, సోర్స్ సెగ్రిగేషన్, తడి పొడి చెత్తను వేరు చేయడం. గ్రామాల్లోని ప్రతి ఇంట్లోనూ ప్లాస్టిక్ వంటి పొడి వ్యర్థాలను, వంటగది అవశేషాల వంటి తడి వ్యర్థాలను విడివిడిగా సేకరించాలి. ప్లాస్టిక్ రకాలను గుర్తించాలి. గట్టి ప్లాస్టిక్ వస్తువులు, ప్లాస్టిక్ కవర్లు, మల్టీలేయర్డ్ ప్లాస్టిక్ వేరువేరుగా ఉంచడం వలన రీసైక్లింగ్ సులువవుతుంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం. ఒకసారి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్ కవర్లు, ప్లేట్లు, గ్లాసులు, వాటర్ బాటిల్ను నివారించాలి. మార్కెట్కు వెళ్ళేటప్పుడు బట్ట, జనపనార సంచులు తీసుకెళ్ళాలి. గ్రామాల్లో జరిగే పండుగలు, పెళ్ళిళ్ళు, ప్రభుత్వ సమావేశాల్లో ప్లాస్టిక్ రహిత విధానాలను అవలంబించేలా స్వచ్ఛ పర్వ్, హరిత పర్వ్ విధానాన్ని ప్రోత్సహించాలి. కమ్యూనిటీ ఆధారిత వ్యర్థాల సేకరణ. గ్రామ పంచాయతీ పరిధిలో ప్లాస్టిక్ వ్యర్థాలు సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. స్వచ్ఛరథం, బైబ్యాక్ పథకాలు. ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో అమలవుతున్న స్వచ్ఛరథం కార్యక్రమం ద్వారా గ్రామాల్లో ప్లాస్టిక్ సేకరించి దానికి బదులుగా నిత్యావసర వస్తువులు లేదా ప్రోత్సాహకాలు అందించేలా ఏర్పాటు చేయాలి. పారిశుద్ధ్య కార్మికులకు సరైన రక్షణ పరికరాలు అందిస్తూ

0: ఇంటికి తిరిగి పొడి చెత్తను సేకరించే వ్యవస్థను బలోపేతం చేయాలి. ప్లాస్టిక్ వ్యర్థాల పునర్వినియోగం, రీసైక్లింగ్, రీయూజ్, రీసైకిల్, ప్లాస్టిక్ షెడ్డర్ల ఏర్పాటు. గ్రామాల్లో లేదా మండల స్థాయిలో ప్లాస్టిక్ షెడ్డర్ యంత్రాలను ఏర్పాటు చేసి ప్లాస్టిక్ను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించాలి. ఇలా కత్తిరించిన ప్లాస్టిక్ను తారు రోడ్ల నిర్మాణంలో మిశ్రమంగా వాడటం వలన రోడ్ల మన్నిక పెరగడమే కాకుండా ప్లాస్టిక్ సమస్య తప్పుతుంది. నిరుపయోగమైన ప్లాస్టిక్ డబ్బాలను ఇళ్లలో మొక్కలు నాటడానికి లేదా ఇతర అలంకరణ వస్తువులుగా మార్చాలి. జన భాగస్వామ్యం. పాఠశాల విద్యార్థుల ద్వారా గ్రామాల్లో ర్యాలీలు, మానవహారాలు, ప్లాస్టిక్ రహిత ప్రతిజ్ఞలు చేయించి అవగాహన కల్పించాలి. ప్రతి గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా మార్చడానికి పంచాయతీలు ప్రత్యేక తీర్మానాలు ఆమోదించి ప్లాస్టిక్ వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పారేసే వారిపై జరిమానాలు విధించేలా నిబంధనలను రూపొందించాలి. ఇప్పుడు వికాసం కార్యక్రమంలో ఇంటర్నేషనల్ డే ఆఫ్ అవేర్నెస్ ఆఫ్ ఫుడ్ లాస్ అండ్ వేస్ట్ శ్రీమతి ఎస్ ప్రమీల కుమార్ గారు చదివిన వికాసం వింటారు.
1: శ్రోతలందరికీ నమస్కారం. మనకు ప్రతిరోజు 3 పూటల ఆహారం అందుబాటులో ఉంటుంది. ఆకలి వేసినప్పుడు అన్నం, కూరలు, పండ్లు, పాలు ఇలా ఎన్నో రకాల ఆహార పదార్థాలను తింటుంటాం. అయితే మన ప్లేట్లోకి వచ్చిన ఆహారం వెనుక ఎంతమంది శ్రమ ఉందో చాలాసార్లు ఆలోచించాం. ముఖ్యంగా మనం తినే ఒక్క గింజ బియ్యం వెనుక రైతు కష్టం, నీరు, విద్యుత్, విత్తనాలు, ఎరువులు, సమయం, రవాణా వంటి ఎన్నో వనరులు ఉంటాయి. అందుకే ఆహారాన్ని వృధా చేయకుండా ఉపయోగించడం ప్రతి ఒక్కరి బాధ్యత. అంతర్జాతీయ ఆహార నష్టం మరియు వృధాపై అవగాహనా దినోత్సవం ఈ రోజుకి అంటే సెప్టెంబర్ 29కి 7వసారి సమీపిస్తుంది. ప్రతి ఒక్కరూ ఇందులో పాలు పంచుకుని చర్యలు చేపట్టడానికి ఇదే సరైన సమయం. వాస్తవానికి ఆహార నష్టం మరియు వృధాను పరిష్కరించడం ద్వారా 3 రకాల ప్రయోజనాలు చేకూరుతాయి. ఆహార భద్రత మరియు పోషణను మెరుగుపరచడం, సహజ వనరులపై ఒత్తిడి మరియు గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడం, ఇంకా ఉత్పాదక మరియు ఆర్థిక వృద్ధిని పెంచడం. ఆహార నష్టం మరియు వృధాను తగ్గించడం యొక్క ప్రాముఖ్యతను ఐక్యరాజ్యసమితి గుర్తించింది. 2019 డిసెంబర్ 19న ఐక్యరాజ్యసమితి సెప్టెంబర్ 29ని అంతర్జాతీయ ఆహార నష్టము మరియు వృధాపై అవగాహనా దినోత్సవం IDAFLW ప్రకటిస్తూ ఆమోదించింది. 2030 నాటికి రీటైల్ మరియు వినియోగదారుల స్థాయిలో తలసరి ప్రపంచ ఆహార వృధాని సగానికి తగ్గించడం మరియు ఉత్పత్తి ఆహార సరఫరా గొలుసుల వెంబడి ఆహార నష్టాలను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఆహార నష్టం వృధాను తగ్గించడం వల్ల సహజ వనరులను, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించవచ్చు, కాలుష్యాన్ని అలాగే గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించవచ్చు, ఇంకా ఉత్పత్తైన ఆహారాన్ని గరిష్టంగా ఉపయోగించుకోవచ్చు. ప్రతి ఒక్కరూ ఇప్పుడు మరియు భవిష్యత్తులో ఆహార భద్రత ఉన్న ప్రపంచాన్ని నిర్ధారించే దిశగా ఆహార నష్టం మరియు వృధాను తగ్గించడానికి వ్యక్తిగతంగా మరియు సమిష్టిగా తమ ప్రయత్నాలను విస్తరించడానికి మరియు బలోపేతం చేయడానికి తక్షణ చర్యలు తీసుకోవలసిన సమయం ఇది. సమిష్టిగా మన ఇంట్లో చాలా ఆహారాన్ని వృధా చేస్తాము. వాస్తవానికి 60% ఆహార వ్యర్థాలు గృహస్థాయిలో, 28% ఆహారం సేవారంగం నుండి, 12% రీటైల్ రంగం నుండి వృధా అవుతున్నాయి. ఈ ఆహారమంతా నష్టపోతూ వృధా అవుతుండగా 2025లో ప్రపంచవ్యాప్తంగా ప్రతి 13 మందిలో ఒకరు ఆకలిని అనుభవించారని అంచనా. తాజా అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సుమారు 2.67 బిలియన్ల మంది ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారాన్ని పొందలేకపోతున్నారు. అందుకే ఆహారం ప్రతి ఒక్కరి ప్రాథమిక అవసరం. అయితే ఉత్పత్తి నుంచి వినియోగం వరకు వివిధ దశల్లో ఆహారం వృధా కావడం వల్ల ఆహారం, నీరు, శ్రమ, విలువైన వనరులు కూడా వృధా అవుతున్నాయి. కాబట్టి ఆహారాన్ని అవసరమైనంత మాత్రమే తీసుకోవడం, మిగిలిన ఆహారాన్ని సక్రమంగా వినియోగించుకోవడం, సాధ్యమైన చోట ఇతరులతో పంచుకోవడం ద్వారా ఆహార వృధాను తగ్గించుకోవచ్చు. ఆహారాన్ని గౌరవిద్దాం, వృధాను అరికడదాం, పర్యావరణాన్ని కాపాడదాం అనే సందేశంతో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి. ఆహార నష్టం, వ్యర్థాలను తగ్గించడం ద్వారా ఆకలి నివారణకు, పర్యావరణ పరిరక్షణకు, అలాగే స్థిరమైన భవిష్యత్తుకు మనవంతు సహకారం అందిద్దాం.
0: వికాసం కార్యక్రమంలో ఇంటర్నేషనల్ డే ఆఫ్ అవేర్నెస్ ఆఫ్ ఫుడ్ లాస్ అండ్ వేస్ట్ శ్రీమతి ఎస్ ప్రమీల కుమారి గారి వివరణ విన్నారు. ఇప్పుడు రాజా విక్రమ

0: ఇంతటితో ఈనాటి సాయం సమీరం కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాల వివరాలు వినే ముందు ఒక ప్రకటన.
1: హే నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
0: ఈనాటి ప్రసారాల వివరాలు. ఈ ప్రసారంలో 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఈ కార్యక్రమంలో బెండ సాగులో ప్రకృతి వ్యవసాయం చేస్తూ స్వచ్ఛమైన బెండ ఉత్పత్తి చేస్తున్న అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం హెచ్ అందాలపల్లి గ్రామ మహిళా రైతులు శ్రీమతి బీసెట్టిదేవి, అలాగే రైతు మహిళలకు సాంకేతిక సలహాలు తెలియజేస్తున్న బీసీటీ కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త శ్రీ బి నాగేంద్ర ప్రసాద్ గారు అందించే వివరాలు వింటారు. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు. 7:45 వికసిత్ భారత్, 8 దార్శనిక భారత్ ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ, 8:15 స్వర్మాలిక సినిమా పాటలు, 8:30 తెలుగులో జాతీయ వార్తలు, ఈ రాత్రి 9:30 స్వర్మాలిక తెలుగు సినిమా పాటలు, 10:00 జపాన్లో ఆడుతున్న ఆసియా క్రీడలు 2026 ఎడిషన్ రోజువారీ నివేదిక వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే, తర్వాత ఆపాత మధురాలు పాత తెలుగు సినిమా పాటలు వింటారు. ఇవి ఈనాటి కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి కార్యక్రమాల వివరాలు. రేపు ఉదయం 6:00 దేశభక్తి గీతం మానవతయను బృందగానం, రచన శ్రీ ఎస్టీజీవి వరదరాజు గారు, సంగీతం శ్రీ బండారు చిట్టుబాబు గారు. 6:10 భక్తి రంజనీ కార్యక్రమంలో కనకదాస దేవరనామ సంకీర్తనలు, దమ్మపదం వింటారు. 6:30 శ్రీమతి పి కోమలగారి వ్యాఖ్యానంలో బౌద్ధ సూక్తులు వింటారు. చింతన కార్యక్రమంలో 6:35 పాలెం పనుల కార్యక్రమంలో రబీ పంటల్లో నీటి యాజమాన్యం గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందిస్తున్న వివరాలు వింటారు. రేపు ఉదయం 7:15 ఉదయ సమీరాల కార్యక్రమంలో నేటిమాటి శీర్షికన అంతర్జాతీయ పాడ్కాస్ట్ దినోత్సవం, ఇంటర్నేషనల్ ట్రాన్స్లేషన్ డే గురించిన వివరాలు వింటారు. జానపద సాహిత్యం సంస్కృతి డాక్టర్ అయ్యగారి సీతారత్నం గారి ప్రసంగం వింటారు. పుష్పాంజలి, స్వచ్ఛతాహి సేవ, సమాచారవాణి ఉంటాయి. 8:30 విశాఖపట్నం జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ యు విజయభాస్కర్ రావు గారు. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో డాక్టర్ టి పద్మిని గారి వీణావాదనం వింటారు. శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి గారు మృదంగం, శ్రీ ఎం హరిబాబు గారు ఘటం. 8:59 పాటల పల్లకి, 10:00 ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం, సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి ముద్రా యోజనపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. 10:15 పాటల పల్లకి, 11:00 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు 2026 ప్రత్యేక కార్యక్రమం, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. 11:14 మధురిమ, 12:10 మధుమంజరి, 12:40 కార్మికుల కార్యక్రమంలో మోకాళ్ల అరుగుదల నివారణ ఎముకల

0: వైద్య నిపుణులు డాక్టర్ గంగవరపు శ్రీధర్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ బేతార రామసూర్య ప్రకాశరావు గారు. తర్వాత శ్రీమతి పెబ్బిలి హైమావతి గారి కథానిక ఆకాశమున నుండి. రేపు మధ్యాహ్నం 1:10 తెలుగు సినిమా పాటలు, స్వచ్ఛత హీ సేవ, 1:30 జపాన్లో ఆడుతున్న ఆసియా క్రీడల 2026-27 ఎడిషన్ గంటకోసారి నివేదికలు వింటారు. 1:37 మహిళావాణి శ్రీల కార్యక్రమంలో హలో బాగున్నారా. 2:31 ఏకచిత్ర గానం. సాయంత్రం 5:00 యువవాణి. 5:30 సంధ్యారాగాలు. 5:55 ఉద్యోగ వార్తలు. 6:00 సమాచారవాణి. 6:10 ప్రాంతీయ వార్తలు. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర వికాసం కార్యక్రమంలో జీ రామ్జీ పథకం గురించి వింటారు. స్వచ్ఛత హీ సేవ వ్యక్తిత్వం. రేపు రాత్రి 7:15 పలిశం వ్యవసాయదారుల కార్యక్రమంలో వ్యవసాయంలో యాంత్రీకరణ ప్రాముఖ్యత, కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం వ్యవసాయ ఇంజనీర్ శ్రీ పి బాబు గారి ప్రసంగం వింటారు. జానపద గీతం. వ్యవసాయ సమాచారంలో వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం వింటారు. 7:15 విసిరి ద్వారా. 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో నవభారత నిర్మాణంలో జన్ భాగీదార్ ప్రజా భాగస్వామ్యం ప్రాముఖ్యత గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం. అతిథులు భారత ప్రభుత్వ కేంద్ర యువజన వ్యవహారాల మరియు క్రీడల మంత్రిత్వ శాఖ మై భారత్ విశాఖపట్నం జిల్లా డిప్యూటీ డైరెక్టర్ శ్రీ జి మల్లేశ్వరరావు గారు మరియు ఇంజనీరింగ్ విద్యార్థులు ఆదిత్య, హర్ష. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని గారు. రేపు రాత్రి 9:30 స్వర్మాలిక, 10:00 జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల 2026-27 ఎడిషన్ రోజువారీ నివేదికలు వింటారు. ప్రసారాలు వివరాలు విన్నారు. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. 2047 నాటికి అభివృద్ది చెందిన భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా భారత నావికాదళం వ్యూహాత్మకంగా పనిచేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. రైతుల ఉత్పత్తులకు సరైన లాభదాయకమైన ధరలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఉత్తరప్రదేశ్లోని 10, ఉత్తరాఖండ్లోని 1 స్థానంతో సహా మొత్తం 11 రాజ్యసభ స్థానాల ద్వైవార్షిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు నోటిఫికేషన్ జారీ చేసింది. జపాన్లో జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026 పోటీల్లో పలు విభాగాల్లో ఈరోజు భారత్ పలు పతకాలను సాధించింది. ప్రస్తుతం 52 పతకాలతో పట్టికలో 10వ స్థానంలో కొనసాగుతోంది. ఇక వార్తల వివరంగా. అభివృద్ది చెందుతున్న సాంకేతికత అనూహ్య పరిస్థితుల కారణంగా తలెత్తే సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్ భౌగోళిక వ్యూహాత్మక ఆలోచన ఆకస్మిక ప్రణాళికను అంతర్భాగంగా చేసుకోవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన నావికాదళ కమాండర్ల సమావేశంలో మంత్రి ప్రసంగిస్తూ 2047 నాటికి అభివృద్ది చెందిన భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా భారత నావికాదళం వ్యూహాత్మకంగా పనిచేస్తోందని తెలిపారు. దేశ ఇంధన సరఫరా మార్గాలను జాతీయ ప్రయోజనాలను పరిరక్షించడంలో నావికాదళ వృత్తి నైపుణ్యం, కార్యాచరణ సంసిద్ధతను ఆపరేషన్ ఊర్జా సురక్ష మరోసారి ప్రదర్శించిందని పేర్కొన్నారు. రైతుల ఉత్పత్తులకు సరైన లాభదాయకమైన ధరలు అందేలా ప్రభుత్వం బహుముఖ వ్యూహంపై పనిచేస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఈ వ్యూహంలో పంట కోతానంతర నిర్వహణ, శాస్త్రీయ గిడ్డంగులు, మార్కెటింగ్ వ్యవస్థల బలోపేతం వంటివి ఉన్నాయని పేర్కొన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన జాతీయ వ్యవసాయ సదస్సు రబీ క్యాంపెయిన్ 2026 రెండవ రోజు కార్యక్రమంలో శివరాజ్ సింగ్ ప్రసంగిస్తూ కంది, మినుములు, మసూర్ పప్పులను కనీస మద్దతు ధరకు 100% ప్రభుత్వమే సేకరిస్తుందని, 48 గంటల్లోగా చెల్లింపులు జరిగేలా ఏర్పాట్లు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
2: కిసాన్ కు ఠీక్ దామ్ మిల్ జాయే హమ్ సబ్ కీ జిమ్మేదారీ ఔర్ ఇస్మే దోనో వ్యవస్థా ఏక్ ఎంఎస్పీ ఔర్ ఏక్ విదౌట్ ఎంఎస్పీ హమ్ బజార్ సే కైసే జోడ్ దే కిసానో యే తయ్ కియా తువర్ మసూర్ ఉడద 100% ఖరీదేగి సర్కార్ లేకిన్ ఖరీదే కి తయారీ చాయ్ వో ఖరీఫ్ కే లియే చాయ్ రబీ కే లియే ఠీక్ సే కర్కే రఖే జిస్సే 48 ఘంటే మే పేమెంట్ హో జాయే.
1: సేవా సంకల్ప్ జన్ భాగీదారీ స్ఫూర్తితో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు స్వచ్ఛత హీ సేవ 2026 ప్రచారాన్ని ఒక ప్రజా ఉద్యమంలా మార్చాలని కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ పిలుపునిచ్చారు. ఈ నెల 17న మొదలైన ఈ ప్రచారం వచ్చే నెల 17వ తేదీన ముగుస్తుంది. నెల రోజుల పాటు జరిగే స్వచ్ఛత హీ సేవ ప్రచార ఏర్పాట్లను మంత్రి ఈరోజు సమీక్షించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ స్వచ్ఛతను స్వభావం, సంస్కారం, వ్యవహారంలో అంతర్భాగంగా మార్చేందుకు పెద్ద ఎత్తున ప్రజల భాగస్వామ్యం, క్షేత్రస్థాయిలో స్పష్టమైన మార్పు, నిరంతర ప్రయత్నాలు అవసరమని అన్నారు. రేపు జరిగే ఏక్ దిన్, ఏక్ ఘంట, ఏక్ సాత్ కార్యక్రమ ఏర్పాట్లను సమీక్షిస్తూ రాష్ట్రాలు ముందుగానే భారీ శ్రమదాన కార్యక్రమాలకు ప్రణాళిక సిద్దం చేసుకోవాలని సూచించారు. కేంద్ర ఆర్థిక మంత్రి

0: నిర్మలా సీతారామన్ సౌదీ అరేబియా ఆర్థిక మంత్రి మహమ్మద్ అల్జదాన్తో దోహాలో జరిగిన ఏఐఐబి వార్షిక సదస్సులో సమాపేశమయ్యారు. ఇరు దేశాల మధ్య రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడి, ఇంధనం, సాంకేతికత, ఆరోగ్య సంరక్షణ, విద్యా రంగాలలో సహకారాన్ని ఇరువురు నేతలు సమీక్షించారు. ఈ సందర్బంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ సౌదీ అరేబియా భారత్కు విశ్వసనీయమైన విలువైన వ్యూహాత్మక భాగస్వామి అని అభివర్ణించారు. అనంతరం సీతారామన్ స్విట్జర్లాండ్ ఏఐఐబి గవర్నర్ అంబాసిడర్ పీట్రో లాజరీతో కూడా సమావేశమై ఎన్ఐఐఎఫ్, గిఫ్ట్, ఐఎఫ్ఎస్సీ సహా భారత్లో పెట్టుబడి అవకాశాలపై చర్చించారు. నేపాల్ ఆర్థిక మంత్రి స్వర్ణిమ్ వాగ్లేతో వరద సహాయక చర్యలు, ద్వైపాక్షిక ప్రాజెక్టులపై చర్చలు జరిపారు. చైనాతో భారత సంబంధాలు గతేడాది కన్నా మెరుగ్గా ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. న్యూయార్క్లో ఆసియా సొసైటీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో జయశంకర్ మాట్లాడుతూ సరిహద్దు ఉద్రిక్తతల పరిష్కారం తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయని, ద్వైపాక్షిక సంబంధాల క్షీణత ఏ దేశానికి ప్రయోజనం చేకూర్చదని అన్నారు. భారత్ అమెరికా దేశాలు వాణిజ్య ఒప్పందంపై ఒక అవగాహనకు వచ్చాయని కూడా మంత్రి తెలిపారు. భారత్ చిన్న ఉత్పత్తిదారులు, చిన్న కర్మాగారాలు ఉన్న సమాజమని పేర్కొన్నారు. భారత్ అమెరికాల మధ్య తలసరి ఆదాయంలో వ్యత్యాసం ఉండడమే కాకుండా ఉత్పత్తి తీరు, సమాజ స్వభావం కూడా చాలా భిన్నంగా ఉన్నాయని మంత్రి అన్నారు. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026ను పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ రెండవ సమావేశం ఈరోజు న్యూఢిల్లీలోని పార్లమెంట్ అనుబంధ భవనంలో జరిగింది. హోం వ్యవహారాలు, న్యాయ మంత్రిత్వ శాఖల అధికారులు ప్రతిపాదిత చట్టంలోని వివిధ నిబంధనలపై సభ్యులకు వివరించారు. ఈ బిల్లులోని నిబంధనలను పరిశీలించి 2026 శీతకాల సమావేశాల నాటికి పార్లమెంటుకు తన నివేదికను సమర్పించే బాధ్యతను ఈ కమిటీకి అప్పగించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఉత్తరప్రదేశ్లో 10 స్థానాలు, ఉత్తరాఖండ్లో ఒక స్థానం సహా మొత్తం 11 రాజ్యసభ స్థానాల ద్వైవార్షిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి, బీజేపీ నేత బీఎల్ వర్మ, సమాజ్వాద్ పార్టీ నేత రామ్ గోపాల్ యాదవ్, బీఎస్పీ నాయకుడు రామ్జీ సహా మరో 6 నేతల పదవీకాలం నవంబర్ 25 ముగుస్తుంది. ఉత్తరాఖండ్కు చెందిన నరేష్ బన్సల్ పదవీకాలం కూడా నవంబర్ 25 ముగుస్తుంది. పశ్చిమ బెంగాల్లోని ఒక రాజ్యసభ స్థానం ఉప ఎన్నికకు కూడా కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. టీఎంసీ ఎంపీ రుక్మిణి మాలిక్ రాజీనామా కారణంగా ఈ స్థానం ఖాళీ అయింది. ఈ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా 16 పోలింగ్ జరగనుంది. భారత్ ప్రపంచ విమానయాన ప్రధాన కేంద్రంగా అభివృద్ది చెందుతోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో రూట్స్ ఆసియా 2027 ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచంలో 3వ అతిపెద్ద విమానయాన మార్కెట్గా అవతరించేందుకు భారత్ కృషి చేస్తోందన్నారు. ప్రస్తుతం ప్రయాణికుల సంఖ్య సుమారు 24 కోట్లు ఉండగా 2047 నాటికి 130 కోట్లకు చేర్చడమే లక్ష్యమని మంత్రి తెలిపారు. దేశంలో పనిచేస్తున్న విమానాశ్రయాల సంఖ్య 2014లో 74 ఉండగా ప్రస్తుతం 166 పెరిగిందని మంత్రి ఉద్ఘాటించారు. వచ్చే ఏడాది మార్చి 16వ తేదీ నుంచి న్యూఢిల్లీలో జరిగే 23వ రూట్స్ ఆసియా 2027కు భారత్ ఆతిథ్యం ఇస్తుందని రామ్మోహన్ నాయుడు తెలిపారు.
1: We have expanded the airport network in the country, and the next step for us is to improve the connectivity. Today we have a lot of Indian diaspora which is staying outside, and we also have big trust in the Indian ecosystem today in terms of having trade with our country, manufacturing and supply chain ecosystems in our country. All that begins with better connectivity.
0: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో బరాపుల్లా 3వ దశ కారిడార్ను ప్రారంభించారు. ఈ కారిడార్ జాతీయ రాజధానిలోని తూర్పు, దక్షిణ ఢిల్లీ మధ్య అనుసంధానాన్ని మెరుగుపరుస్తుంది. అనంతరం 1900 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు అమిత్ షా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా, మంత్రులు ప్రవేశ్ సాహిబ్ సింగ్, ఆషిద్ సూద్ తదితరులు పాల్గొన్నారు. జపాన్లోని ఐచి నగోయా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026 పోటీల్లో పలు విభాగాల్లో ఈరోజు భారత్ ఆధిపత్యం ప్రదర్శించి పలు పతకాలను సాధించింది. మహిళల 400 మీటర్ల రిలే రేసులో భారత జట్టు బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. భారత బృందం రేసును 3:29.69 పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచింది. పురుషుల 400 మీటర్ల రిలే విభాగంలో భారత జట్టు కాంస్య పతకాన్ని సాధించింది. మహిళల ట్రాప్ షూటింగ్ వ్యక్తిగత విభాగంలో నీరుదండ బంగారు పతకం సాధించారు. అంతకుముందు ఆషిమా అహ్లావత్, మనీషా కీలతో కలిసి మహిళల ట్రాప్ టీం విభాగంలో కూడా భారత్కు రజత పతకాన్ని అందించడంలోనూ

దండా కీలక పాత్ర పోషించారు. మరోవైపు అథ్లెటిక్స్ లో గుల్వీర్ సింగ్ పురుషుల 5000 మీటర్ల ఫైనల్లో కాంస్య పథకాన్ని గెలుచుకున్నారు. ప్రస్తుత ఆసియా గేమ్స్ లో గుల్వీర్ కు ఇది 3వ పథకం కావడం విశేషం. మహిళల హైజంప్ లో పూజాసింగ్ కాంస్య పథకాన్ని గెలుచుకున్నారు. బాక్సింగ్ విభాగంలో పురుషుల 90 కేజీల విభాగంలో

0: పర్యవేక్షణపై గ్రామ పంచాయతీ ప్రతినిధులు స్థానిక వర్గాలతో ప్రత్యక్షంగా సంభాషించేందుకు ఈ కార్యక్రమం ఒక వేదికను అందిస్తుందని జలశక్తి మంత్రిత్వ శాఖ తెలిపింది. జార్ఖండ్ సాంప్రదాయ జానపద వాయిద్యం మందర్కు జీఐ ట్యాగ్ లభించింది. చెన్నై కేంద్రంగా పనిచేసే భారత ప్రభుత్వ భౌగోళిక సూచికల రిజిస్టీ జార్ఖండ్ మందర్కు ఈ జీఐ ట్యాగ్ను మంజూరు చేసింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 2047 నాటికి అభివృద్ది చెందిన భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా భారత నావికాదళం వ్యూహాత్మకంగా పనిచేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. రైతుల ఉత్పత్తులకు సరైన లాభదాయకమైన ధరలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఉత్తరప్రదేశ్లోని 10, ఉత్తరాఖండ్లోని 1 స్థానంతో సహా మొత్తం 11 రాజ్యసభ స్థానాల ద్వైవార్షిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు నోటిఫికేషన్ జారీ చేసింది. జపాన్లో జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026 పోటీల్లో పలు విభాగాల్లో ఈరోజు భారత్ పలు పథకాలను సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय।
6: బెండ సాగులో ప్రకృతి వ్యవసాయం చేస్తూ స్వచ్ఛమైన బెండ ఉత్పత్తి చేస్తున్న అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం హెచ్ అందలపల్లి గ్రామ మహిళా రైతు శ్రీమతి బీశెట్టిదేవి గారు, అలాగే రైతు మహిళకి సాంకేతిక సలహాలు తెలియజేస్తున్న బీసీటీ కృషి విజ్ఞాన కేంద్ర ఉద్యాన శాస్త్రవేత్త బి నాగేంద్ర ప్రసాద్ గారు అందించే సలహాలతో కూర్చిన పరిచయ కార్యక్రమం విందాము. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి.
7: ఈరోజు మనతో పాటు అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం హెచ్ అందలపల్లి గ్రామ మహిళా రైతు శ్రీమతి భీమిశెట్టి దేవి గారు ఉన్నారు. దేవి గారు కూరగాయల్లో ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు, ప్రధానంగా బెండ సాగు చేస్తారు. బెండ సాగులో ఎలాంటి రసాయనాలు, ఎలాంటి పురుగు మందులు, ఎలాంటి తెగులు మందులు లేకుండా ఏ విధంగా పంట సాధ్యమవుతుంది అనేటువంటి విషయాన్ని దేవి గారిని అడిగి తెలుసుకుందాం. అమ్మా దేవి నమస్కారం. అమ్మా
8: నమస్తే సార్.
7: మీ ఊర్లో ఈ బెండ సాగు ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు?
8: మేము 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి కూడా ఇదే చేస్తున్నాం సార్, బెండ సాగు చేస్తున్నాము.
7: ఇప్పుడు గతంలో బెండ సాగుకి ఈ మధ్య కాలంలో మీరు ప్రకృతి వ్యవసాయం చేపట్టడానికి ఈ తేడా ఏమైనా ఉందా? ఎంతకాలం నుంచి మొదలు పెట్టారు ఇది?
8: ఇది మాకు 4th ఇయర్ సార్, 3 ఇయర్స్ కంప్లీట్ అయింది, 4th ఇయర్లోకి వచ్చాము. అంటే సార్ వాళ్ళు ఒకసారి 30 డేస్

0: విలేజ్ సెక్షన్ ఇచ్చారండి. విలేజ్ సెక్షన్ ఇచ్చేటప్పుడు చెప్పారు ఇలా రైతులను ఫార్మర్స్ మాకు 30 రోజుల్లో కూడా విలేజ్ లోనే ట్రైనింగ్ ఇచ్చారండి. బీసీటీ వాళ్ళు ఇచ్చినప్పుడు నేచురల్ ఫార్మింగ్ కి రసాయన ఫార్మింగ్ కి ఎలా ఉంటది ఏంటంది చెప్పారు. ఆ తేడా ప్రకారంగా మేము గెత్తం వేసి కషాయాలు వేసి చేసామండి. చేసినప్పుడు మనకి ఏం కనిపించిందంటే మనం ఫస్ట్ క్రాప్ ఒకటే తీసాము, మన పక్కన ఉన్న వాళ్ళ ఫార్మర్ ఏం చేశారంటే 2 టైమ్స్ మళ్ళీ పంట పెట్టుకుని మళ్ళీ పంట తీసి మళ్ళీ పంట పెట్టుకునే వరకు మనది క్రాపింగ్ ఉంది సార్. అందుకని చెప్పి మేము నేచురల్ ఫార్మింగ్ కి రావడం జరిగింది సార్.
1: ప్రధానంగా ఈ నేచురల్ ఫార్మింగ్ అంటే ఈ ప్రకృతి వ్యవసాయంలో మరి లాభదాయకం అనిపించిందా, లేకపోతే ఇది దిగుబడులు తక్కువ వస్తున్నాయి మార్కెట్లో సరిగా ధర రావట్లేదని అనిపించిందా?
0: దిగుబడి అంటే దిగుబడి బాగానే ఉంటుంది సార్. అంటే 1 రోజు తప్పించి రోజు మనకి కోతకు వస్తాయి. అదే విధంగా మార్కెటింగ్ రేట్ అంటే మనది ప్రత్యేకంగా బ్యాంకర్స్ టీచర్స్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో మనం గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి సప్లై చేస్తున్నాం సార్. అందువల్ల ప్రస్తుతానికైతే నాకు ఏమీ అనిపించలేదు, లాభమే వచ్చింది. తర్వాత ఏంటంటే మనం ఆర్గానిక్ గా చేస్తున్నాం కాబట్టి గర్భిణీ స్త్రీలకి బాలింతలకి కూడా మనం కూరగాయలని అందివ్వడం జరుగుతుంది సార్.
1: అంటే మామూలుగా మార్కెట్లో అమ్ముకోవటానికి సాధారణంగా ఎంత ధర ఉంటుంది? మీరు విడిగా ఇతరులకు ఇట్లా అమ్ముతున్నారు కదా విడివిడిగా, దానికి ఎంత ధర తేడా ఉంటుంది?
0: దానికి దీనికి 2 రూపీస్ తేడా ఉంటుంది సార్ అంతే. ఎక్కువ తేడా మనం ఛార్జెస్ అవి మనం సేవ్ అవుతున్నాం సార్. వాళ్ళు బయటికి తీసుకెళ్ళడం వల్ల వాళ్ళకి ఛార్జెస్ అధికమవుతున్నాయి సార్.
1: మరి ఇది కొత్తగా మొదలు పెట్టేటప్పుడు మీకేమనిపించింది? కొత్తగా మరి ఎప్పటి నుంచో మీరు మామూలు పద్ధతిలో రసాయనాలు వేసి పురుగులు తెగుళ్ళు రాకుండా చూసుకుంటా ఉన్నారు కదా, మరి కొత్తగా బెండ సాగు ఎలాంటి పురుగు మందులు తెగుళ్ళు మందులు లేకుండా చేయాలి అన్నప్పుడు ఏమనిపించింది?
0: ఫస్ట్ మనం వేసదుక్కులు చేసుకుంటాం సార్. వేసదుక్కులు చేసుకునేటప్పుడు ఏం చేసామంటే పీఎండిఎస్ విత్తనాలు వేసుకున్నాం సార్. ఆ వేసిన 45 డేస్కి దుక్కు చేసేసాము. దుక్కు చేసిన తర్వాత ఏం చేసామంటే ఒక లోడు గెత్తం వేసుకున్నామండి. వేసిన తర్వాత నుంచి మనం గింజలు నాటేసి తడి కట్టుకున్న తర్వాత ఇంకా అక్కడ నుంచి 15 రోజులకు ఒకసారి ద్రవజీవామృతాన్ని పారేస్తున్నాం సార్. ఘనజీవామృతం కూడా మనం ఏ డిఏపి యూరియా మనం ఎప్పుడైతే వేస్తున్నామో ఆ మోతాదు అదే టైంలో మనం ఘనజీవామృతాన్ని మొక్కలకు ఇవ్వడం జరుగుతుంది సార్.
1: అంటే మామూలు పద్ధతిలో మీరు ఏ విధంగా చేసేవాళ్ళు?
0: డిఏపి యూరియా వేసేవాళ్ళం అండి. నెలకు ఒకసారి, నెల 15 రోజులకు ఒకసారి అవి ఇచ్చి, తడి అయితే మాత్రం 10 డేస్కి ఒకసారి ఇచ్చేవాళ్ళం అండి. అదేవిధంగా 10 డేస్కి మనం ద్రవజీవామృతం, 15 డేస్కి అలా 20 డేస్ లోపు 2 టైమ్స్ ఇస్తున్నాం సార్.
1: ఇప్పుడు దానికి దీనికి మరి ఈ మొక్కల ఎదుగుదలలో కానీ లేకపోతే దిగుబడిలో కానీ ఏదైనా తేడా కనిపిస్తుందా మీకు?
0: తేడా అయితే మొక్కలు ఎదుగుదల అయితే బాగుంది సార్. కలుపు నివారణ అవుతుంది సార్, మనకి కలుపు తీసుకోవడానికి ఇది ఈజీగా అవుతుంది. ద్రవజీవామృతం ఘనజీవామృతం వేయడం వల్ల కొద్దిగా సాయిల్ ఏమవుతుందంటే లూజ్గా తయారవుతుంది సార్.
1: ఇప్పుడు అది గట్టిగా అయిపోతుంది, కలుపు తెగిపోతుంది.
0: కలుపు తెగిపోతుంది సార్. ఎప్పుడైతే ఈ ద్రవజీవామృతం అదే వాడామో మనకి సాయిల్ లూజ్గా తయారవుతుంది సార్.
1: మరి పురుగులు తెగుళ్ళ తాకిడి
0: అగ్నాస్త్రము బ్రహ్మాస్త్రము దశపర్ణి కషాయాలు తయారు చేస్తాం సార్. వాటికి మన చుట్టూ ఉండేటటువంటి ఆకులతో తయారు చేస్తాము. ఎక్కువ శాతం వేపాకునే వేస్తాం సార్. అలాగే అల్లము పచ్చిమిర్చి సుగంధ ద్రవ్యాలు అలా వేసి తయారు చేస్తాం సార్.
1: చేస్తారు, బాగానే ఉంది. నిజంగా వాటి వలన మనకి పురుగు తెగుళ్ళు తగ్గుతున్నాయా?
0: తగ్గుతాయి సార్. అగ్నాస్త్రాన్ని మనం గొంగళి పురుగుకి అటు వాడచ్చు సార్. బ్రహ్మాస్త్రాన్ని కూడా వాడచ్చు. అదేవిధంగా మనం 15 రోజులకు ఒకసారి కానీ 20 రోజులకు ఒకసారి కానీ నీమాస్త్రాన్ని స్ప్రే చేస్తామండి. అది ఎటువంటి చిన్న చిన్న పురుగులు ఉన్నా వాటిని నివారిస్తుంది, వాటి గుడ్లని పొదగనివ్వకుండా చేస్తాయి సార్. అదేవిధంగా మరి ఏదైనా అధిక మోతాదులో కానీ ఏదైనా వైరస్ అది సోకినట్టు చేసినట్టు ఉంటే మనం దశపర్ణి కషాయాన్ని కూడా స్ప్రే చేస్తామండి.
1: ఇవన్నీ ఇలా చేయాలి, ఈ విధంగా ఉపయోగపడుతుంది ఎవరు చెప్పారు మీకు?
0: మనకి కేవీకేలో శిక్షణ ఇచ్చారు సార్. ఇక్కడ నాగేంద్ర ప్రసాద్ గారు ట్రైనింగ్ ఇచ్చారు సార్. వారి దగ్గర మేము ట్రైనింగ్ తీసుకున్నాము. ప్రతిదీ కూడా ఏ డౌట్ వచ్చినా పలానా పంట కాలాన్ని బట్టి ఆ వ్యవధిని బట్టి సార్కి ఫోన్ చేస్తామండి. సార్ సూచనల మేరకు మేము ఏం స్ప్రే చేయాలనేది సార్ని అడిగి మేము స్ప్రే చేస్తాం సార్.
1: ఇప్పుడు 4 సంవత్సరాలు చేస్తున్నారు కదా, మరి చుట్టుపక్కల రైతులందరూ కూడా బెండ సాగు చేసేప్పుడు మామూలు పద్ధతిలో సాగు చేస్తుంటే ఉంటారు కదా, మీ పంటను చూసి ఏమంటారు వాళ్ళు?
0: బాగుందని చెప్తున్నారు సార్. వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారండి. ఒక 10 సెంట్లు పెట్టడం జరిగింది సార్. వాళ్ళు ఏంటంటే ఇంటి నిమిత్తం వాడుకోవడం, మిగిలింది పంపిస్తున్నారు సార్. నేనైతే మొత్తం మార్కెటింగ్ చేసుకుంటున్నాను సార్.
1: మీకు సుమారుగా మామూలు దిగుబడికి దీనికి దిగుబడిలో ఏమైనా తేడా ఎక్కువ ఉందా?
0: దిగుబడి ఏమీ అంత తేడా అనిపించలేదు సార్, ఈక్వల్ గానే ఉంది. కాకపోతే మనకి పెట్టుబడి అనేది తగ్గింది సార్.
1: బాగా తగ్గిందా?
0: బాగా తగ్గింది సార్. మనం కష్టపడుతున్నాము, దానికి తోడు ఏంటంటే మనం ఓన్ గా ప్రిపేర్ చేసుకుంటాం, ఎవరి దగ్గర తీసుకోం కాబట్టి కషాయాలు అవి మనకి అది బాగా బడ్జెట్ తగ్గింది సార్.
1: అంటే ఖర్చు తగ్గింది, దిగుబడి తగ్గలేదు, ఫలితాలు అయితే బాగానే ఉన్నాయి. మార్కెట్ అయితే మరి ప్రజలు ఎక్కువ కొనుక్కుంటున్నారా?
0: కొనుక్కుంటారు సార్. ఒకసారి తీసుకువెళ్లారు అంటే వాళ్ళే తేడా చెప్తున్నారు సార్, అమ్మ మేము పలానా వాళ్ళ దగ్గర తీసుకెళ్లాము, మీ దగ్గరే చాలా బాగున్నాయి, నిల్వ ఉంటున్నాయి, ఫ్రిడ్జ్ లో పెట్టినా సరే మాకు

0: లైనింగ్ అలాగే ఉంటుంది, పాడవట్లేదు. గ్రీన్ గా ఉన్నవి ఏవైనా సరే కొంచెం పైన బ్లాక్ కలర్ లో వచ్చేయడం జరుగుతుంది. మీ దగ్గర తీసుకున్నాయి బాగుంటున్నాయండి అని చెప్తున్నారు సార్.
1: రుచులు ఏమైనా తేడా కనిపిస్తుందా?
0: టేస్ట్ అంటే మనకి ఎలా ఉంటుందంటే, ఆయిల్ లేకపోయినా సరే ఆవిరితో ఉడికిపోతుందండి. దానికి కంపల్సరిగా ఫ్రై చేయడానికైనా ఏదైనా చేయాలనుకుంటే ఆయిల్ ఎక్కువ వాడాల్సి ఉంటుంది.
1: ఎక్కువగా ఏ పురుగులతో ఏ తెగుళ్ళతోటి సమస్య మీకు, ముఖ్యంగా ఇలాంటి సహజ వ్యవసాయం చేసేటప్పుడు వేటిని నియంత్రించుకోవడం ఖచ్చితంగా కషాయాలు అవి వాడాల్సిన పరిస్థితి వస్తుంది?
0: కాయతుల్చే పురుగు వస్తుందండి, దానికి అగ్నాస్త్రాన్ని స్ప్రే చేస్తాం సార్. తర్వాత వైరస్ ఒకటి, బూడిద తెగులు ఎక్కువగా వస్తుందండి, బూడిద తెగులకు కూడా కషాయాలు స్ప్రే చేస్తాం సార్. ఇంగు పేడ మూత్ర ఇంగు ద్రావణాన్ని స్ప్రే చేస్తాం సార్.
1: వీటన్నిటి వల్ల ఫలితం అయితే ఉంటుంది?
0: ఫలితం అయితే ఉంది సార్.
1: మామూలుగా పురుగులు తెగుళ్ళు సాధారణంగా రసాయనాలతో నివారించేటప్పుడు సమస్య వచ్చిన తర్వాత అవి పెద్దగా కనిపించినప్పుడు మందులు కొట్టుకుంటుంటారు కదా, ఇది రాకముందే చేసుకోవాలా ముందు జాగ్రత్తగా అంటుంటారు, నిజమేనా?
0: అవును సార్, అంటే మనం పొలంలోకి వెళ్ళినప్పుడు మనం గమనిస్తాం సార్, ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతుంది ఏ పురుగు ఎంత శాతంలో ఉంది ఏంటంటే. ప్రతిరోజు కోత కదా సార్, వరి పొలం కాదు కదా, ప్రతిరోజు వెళ్తాము చేయకపోతాం అనుకోవడానికి. ఇది ఏంటంటే కూరగాయలు కాబట్టి డైలీ ఒక రోజు తప్పించి 2 రోజు కంపల్సరీ వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు ప్రతి చెట్ని మనం టచ్ చేస్తాం కాబట్టి ఏ పురుగు సాంద్రత ఏ విధంగా ఉందనేది మనకు తెలిసిపోతుంది సార్. దాన్ని బట్టి మనం కషాయాలు స్ప్రే చేసుకుంటాం.
1: మామూలుగా కూరగాయల్లో రోజు కోతకు వస్తూ ఉంటాం కదా, రసాయనాలు కొట్టినటువంటి పంటలో తిరిగేటప్పుడు చేతులకి కాళ్ళకి ఆ రసాయనాలు తగిలి జలబొట్టడం మంట పొట్టడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా, అంతకుముందు జరిగేయాలా?
0: జరిగాయి సార్, అంతకుముందు దొద్దుర్లాగా రావడం, చేతులు కన్నాలు పడటం అలాంటివి అదే జరుగుతుంది సార్. దానివల్ల ఏంటంటే బాగా నొప్పి ఎక్కువగా ఉంటుంది మనకి ఎరువులు వాడడం వల్ల. ఇప్పుడు మనకి ఏంటంటే అంత ఎఫెక్ట్ అనేది లేదు సార్. బాగా
1: తత్మా రైస్ సోదరులు కూడా మిమ్మల్ని చూసి మారటానికి సిద్ధమవుతున్నారా?
0: మారారు సార్, బాగానే చేస్తున్నారు సార్. ఇప్పుడైతే కషాయాలు ఎక్కువగా వాడుతున్నారు సార్, పురుగుల మందులు తగ్గించారు.
1: వాళ్ళకి కావాల్సిన కషాయాలను మీరు తయారు చేసి ఇస్తారా?
0: మేము తయారు చేసి ఇస్తామండి. ఎవరైనా మనకు కావాలి అనుకుంటే ఫార్మర్ మనకు బీఆర్సీ సెంటర్ ఉంది సార్, మనం ప్రిపేర్ చేసి కూడా వాళ్ళకి ఇస్తాము.
1: దేవి గారు చెప్పినట్లుగా మరి ప్రకృతి వ్యవసాయంలో బెండలో అనుభవాలు తెలియజేశారు. మహిళలు చెప్పినటువంటి ఈ అనుభవాలని మరి శాస్త్రవేత్త నాగేంద్ర ప్రసాద్ గారి దగ్గర తీసుకెళ్దాము. బీసీటీ కేవీకేలో ఉద్యాన శాస్త్రవేత్తగా పనిచేసినటువంటి నాగేంద్ర ప్రసాద్ గారు ఇంకా దేవి గారు పాటించేటువంటి ఈ మెళుకులతో పాటుగా ఈ ప్రకృతి వ్యవసాయంలో ఇంకా మంచి ఫలితాలు పొందాలన్నా, ఇంకా స్వచ్ఛమైన ఆహార ఉత్పత్తి జరగాలన్నా, ఇతర రైతు సోదరులతో పోటీగా ఉత్పత్తి సాధించాలన్నా ఏం చేయాలనేటువంటి విషయాలు అడిగి తెలుసుకుందాం. నాగేంద్ర ప్రసాద్ గారు నమస్కారం అండి.
2: నమస్కారం సార్.
1: దేవి గారు చెప్పినటువంటి విషయాలు మీరు కూడా విన్నారు. మరి బెండ సాగులో సహజ వ్యవసాయంలో అమ్మాయి మంచి దిగుబడులు సాధిస్తుందన్నారు. ఆ అమ్మాయి చెప్పినటువంటి యాజమాన్య పద్ధతుల్లో ఇంకా ఏ మెళకువలు మార్చుకోవటమో లేకపోతే అభివృద్ధి పరచుకోవటం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి?
2: అంటే మొదటి నుంచి కూడా, అంటే విత్తనం వేసినప్పటి నుంచి కూడా ప్రకృతి వ్యవసాయ పద్ధతులే వీళ్ళు పాటించడం వల్ల ప్రధానంగా జరిగేది ఏంటంటే రసాయన ఎరువులు వాడిన పొలాల కన్నా ఇందులో సహజంగానే చీడపీడల ఉధృతి తక్కువగా వస్తుంది. అందువల్ల మనం ఏమాత్రం కొద్దిగా వేప కషాయం లేతే నీమాస్త్రం లాంటివి మనం పిచికారీ చేసినా సరే చాలా సులభంగా మనం నియంత్రణ చేసుకోవచ్చు చీడపీడల్ని. దీనికి అదనంగా ఒకవేళ పక్కవాడు సరిగ్గా చేయకపోవడం వల్ల మన పొలంలో పురుగులు తెగుళ్ళు పెరిగినా సరే మన దగ్గర ఎలాగో అస్త్రాలు సిద్ధంగానే ఉన్నాయి. అందులో దేవిగారు లాంటి వాళ్ళకి అస్త్రాలు తయారు చేయడంలో కూడా మంచి నైపుణ్యం ఉంది, వాళ్ళ ఊర్ల వాళ్ళకు కూడా ఇస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఈ బ్రహ్మాస్త్రము దశపర్ణి కషాయం అనేవి పెద్ద పెద్ద పురుగులను బాగా కంట్రోల్ చేస్తాయి. దానికి అదనంగా ఏంటంటే ఒకవేళ రసం పీల్చు పురుగులు, అంటే మనకు బెండలో ముడత వస్తుంది, వైరస్ తెగుళ్ళు వస్తాయి, వైరస్ తెగుళ్ళు వచ్చాయంటే రసం పీల్చు పురుగుల వల్లే వస్తాయి. కాబట్టి ఈ రసం పీల్చు పురుగులను బాగా నియంత్రించడానికి అగ్నాస్త్రం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మా కేవీకే తరపున ఇదే అగ్నాస్త్రం ద్వారా గతంలో మేము వరి మీద కొన్ని ప్రయోగాలు చేస్తున్నాం. అలాగే ఇప్పుడు ప్రస్తుతం వంగలో కొమ్మ కాయ తొలిచే పురుగు ఎంత దారుణంగా ఇబ్బంది పెడుతుందో దాన్ని కూడాను అగ్నాస్త్రం ద్వారా 2-3 స్ప్రేయింగ్లతోనే కంట్రోల్ చేయగలడం అన్నది చాలా మేము ప్రత్యక్షంగా చూసాం. కాబట్టి మరీ విపరీతంగా దోమ పురుగు ఉన్నప్పుడు అగ్నాస్త్రం, మామూలు పురుగులు ఉన్నప్పుడు బ్రహ్మాస్త్రం దశపర్ణి కషాయం, అసలు పురుగే రాకుండా చేసుకోవడానికి నీమాస్త్రం లాంటివి బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే బెండ లాంటి పంటల్లో బూడి తెగులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఏమాత్రం కొంచెం మంచు పడ్డా వర్ష పరిస్థితులు ఉన్నా సరే బూడి తెగులు కొంచెం మచ్చ తెగులు వచ్చే అవకాశం ఉంది. వాటిని నియంత్రించడానికి ఈ మూత్రము ఇంగువ ద్రావణం ఒకటి, అలాగే మజ్జిగ ఇంగువ ద్రావణం, ఈ రెండు కూడా చాలా బాగా పనిచేస్తున్నాయి. ఇంగు అంటే ఏం లేదు, దాంట్లో కూడా సల్ఫర్ గంధకమే ఉంటుంది. సల్ఫర్కి యాంటీఫంగల్ అంటే శిలీంధ్రాలకు వ్యతిరేకంగా పనిచేసే గుణం సహజంగానే ఉంది. కాబట్టి ఈ మూత్రం ఇంగువ లేదా

0: మజ్జిగ ఇంగువ ద్రావణం అన్నవి మాత్రం తెగుళ్ళ మీద కూడా అలా మనం చూసి చూడగానే, అంటే ఎక్కడో చోట తెగులు స్టార్ట్ అయిందనగానే మనం పిచికారీ చేసుకుంటే మాత్రం సులభంగా 90% వరకు మనం నియంత్రించుకోవచ్చు.
1: మరి నాగేంద్ర ప్రసాద్ గారు చెప్పినటువంటి విషయాలన్నీ మరి విన్నారు కదా దేవి గారు. మరి ఇదే అనుభవంతో ఇతర రకాలైనటువంటి కూరగాయల సాగు కూడా ఈ ప్రకృతి వ్యవసాయంలో చేయడానికి మీరు ముందుకొస్తారా? ఇంకా ఏ పంటలు సాగు చేద్దాం అనుకుంటున్నారు?
2: మేము బెండ చుట్టూ బోర్డర్ క్రాప్గా బంతి మొక్కజొన్న వేస్తున్నామండి. అది కూడా మాకు ఆదాయం వస్తుంది సార్. అది నాకు ఎకరానికి దగ్గర 8,000-9,000 వరకు నాకు మొక్కజొన్న మీద వస్తుందండి. బంతి మీద ఒక 5,000 వస్తుంది సార్. అది కూడా నాకు అధిక ఆదాయంగా అది మిగులుతుంది సార్.
1: అలాగే ఇతర కూరగాయలు కూడా ఇదే పద్ధతిలో ఎలాంటి రసాయనాలు వాడకుండా పండిద్దాం అనుకుంటున్నారా?
2: పండిస్తున్నాం సార్.
1: ఏం పండిస్తున్నారు? ఇంకా
2: బర్బాటి వేసామండి. అదేవిధంగా వంగ ఉంది, బంతి ఉంది. టమాటా సీజన్ బట్టి టమాటా వేస్తాం సార్. మిర్చి కూడా అంతే, సీజన్ బట్టి వేసుకుంటాం సార్. బెండ అయితే మాకు ప్రతిసారి బెండ ఉంటుందండి.
1: ఇప్పుడు మామూలుగా చాలా మంది రైతు సోదరులు కూరగాయలు సాగు చేస్తూ ఉంటారు. ఇంతమంది కూడా మార్కెట్లోకి వచ్చేటువంటి కూరగాయల్లో చాలా తక్కువ మంది మాత్రమే మీలాగా ప్రకృతి వ్యవసాయం చేసి మరి పండిస్తూ ఉన్నారు. వాళ్ళకి మీరు చెప్పేటువంటి సూచన సలహా అండి, ఎక్కువ మొత్తంలో ఎక్కువ ఎకరాల్లో కూడా ఈ పద్ధతిలో మనం కూరగాయల సాగు చేయగలుగుతామా, లేకపోతే కొద్ది మొత్తంలోనే ఇది వీలవుతుందా, మీ అనుభవంలో ఏంటి?
2: అంటే చేసే విధానంలో మనం సార్ చెప్పినట్టు ఏంటంటే, ఫస్ట్ నుండి మనం సేంద్రీయంగా మనం చేయగలిగితేనే అది ఎఫెక్ట్ చూపించకుండా ఉంటుందండి. మళ్ళీ సగం ఆ పద్ధతులు సగం ఈ పద్ధతులు పాటించేటట్టుంటే ఇబ్బంది అవుతుంది సార్. ఏదైనా సరే మనం పాటించింది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మనం సేంద్రీయంగానే చేసినట్లయితే మాత్రం దిగుబడి కరెక్ట్ గా వస్తుంది సార్. మనం కరెక్ట్ గా పాటించాలి.
1: మరి ఎక్కువ ఎకరాల్లో కూడా కూరగాయల్లో అలాంటి పురుగు మందులు తెగుళ్ళు మందులు వాడకుండా కూడా మనము ఈ కషాయాలతోటే ఖచ్చితంగా దిగుబడి పొందొచ్చుంటారు?
2: పొందొచ్చు సార్.
1: కషాయాలు తయారు చేయడం కూడా పెద్ద కష్టమేం కాదు ఇంతమందికి?
2: కష్టమేమీ కాదు సార్. మన చుట్టూనే ఉంటాయి కదా సార్. ఏ విధంగా మొక్కలు 10 రకాల మొక్కలని తీసుకొని మనం దశపర్ని తయారు చేసుకోవచ్చు. కాకపోతే ముందుగా తయారు చేసుకోవాలి. అది 6 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది సార్. నిల్వ ఉన్న కషాయాలు మనం తయారు చేసుకున్నట్లయితే అగ్నాస్త్రం 3 మంత్స్ ఉంటుంది, బ్రహ్మాస్త్రం 3 మంత్స్ ఉంటుంది, ఇది దశపర్ణి కషాయం 6 మంత్స్ ఉంటుంది. అందువల్ల అలాంటివి నిల్వ ఉండే కషాయాలని మనం ఎక్కువ మోతాదులో తయారు చేసుకుని మిగిలిన తక్కువ మోతాదులో ఎప్పుడైతే మన కాలో 2 or 3 డేస్లో వినియోగించేసుకునేవి వెంట వెంటనే తయారు చేసుకోవాలి సార్.
1: ఎవరికైనా కావాలంటే మీరు ఎన్ని కషాయాలన్నీ ఉత్పత్తి చేసి మరి ఇస్తారా? ఇంకా దూరం నుంచి కూడా ఎవరైనా అడిగితే ముందు చెప్తే మీకు తయారు చేసి ఇస్తారా?
2: ఇస్తాం సార్. ముందుగా మాకు కానీ చెప్పేటట్టుంటే వారిని టైంను బట్టి మనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం సార్.
1: ఖరీదులు సుమారుగా ఎంతెంత ఉంటాయి మీరు తయారు చేసి అమ్మితే?
2: అమ్మితే అంటే మాకు 20 రూపాయలు, 30 రూపాయలు, మహా అయితే 50 రూపాయలు ఉన్నాయి సార్.
1: అంటే ఒక్కొక్క కషాయం ఎంత మోతాదులో అది ఖరీదు? అది
2: ఒక్కొక్క లీటర్ నీమాస్త్రం అయితే 10 రూపాయలు, బాటిల్ వాల్యూ మన కషాయం వాల్యూ కలిపి వేస్తున్నాం సార్.
1: ఇప్పుడు సాధారణంగా ఒక ఎకరాకు ఎన్ని లీటర్ల కషాయాలు వాడాల్సి వస్తుంది?
2: ఎన్ని లీటర్లు అంటే మన పంట వ్యవధిని బట్టి మనం వేసుకోవాలి సార్. అక్కడ ఉధృతను ఒక్కొక్కసారి ఉధృతను బట్టి మనం వేసుకోవాలి, పంట కాలాన్ని బట్టి వేసుకోవాలి, వాతావరణాన్ని బట్టి వేసుకోవాలి. అదన్నది అంచనాగా కషాయాల రూపంలో మనం చెప్పలేము సార్.
1: ఒకసారి పిచికారీ చేయాలంటే సుమారు ఎంత కావాలి?
2: ఎకరానికి మనకు 10 లీటర్లు వాడతాం సార్. 10 నుంచి 30 లీటర్ల వరకు వాడతాం.
1: 10 నుంచి 200 లీటర్ల నీళ్ళు కలిపి
2: లీటర్లలో కలిపిస్తే వాడతాం సార్.
1: మొత్తం మీద సన్నా చిన్నకారు రైతులు కూరగాయలు సాగు చేసేవాళ్ళు పూర్తిగా సేంద్రీయ వ్యవసాయం, లేకపోతే మీరు చెప్పినట్టు సహజ వ్యవసాయం కనుక చేసుకున్నట్లయితే స్వచ్ఛమైన ఆహారోత్పత్తి చేసుకోవచ్చు. ఎవరి ఇళ్లకు వాళ్ళతో పాటుగా మీరు అన్నట్టుగా తత్మా వాళ్ళందరికీ కూడా స్వచ్ఛమైన ఆహారోత్పత్తిని అందించిన వాళ్ళు అవుతారు. ముఖ్యంగా కూరగాయలు పండ్లు ఇవి కూడా మనము తాజాగా వాడుకుంటాం కాబట్టి అలాంటి అందించటం అనేది సులువే అంటారు మీరు మొత్తం మీద?
2: సులువే సార్. ఎందుకంటే మనం ముందు పెట్టుబడి అన్నట్టుగా లెక్కేస్తున్నారు, కష్టం అన్నట్టుగా లెక్కేస్తున్నారు, కానీ తర్వాత డాక్టర్కి ఇచ్చింది చేసింది, పిల్లలకి హెల్త్ బాగోకపోయినా చేయకపోయినా ఇదంతా మనకు అధికంగా ఖర్చే కదా సార్. ఇదంతా మిగులుతుంది మన ఆహారం మంచిది తీసుకోవడం వల్ల. అందువల్ల ఈ వ్యవసాయమే నేను మంచిదని నమ్ముతాను సార్.
1: భీమిశెట్టి దేవి గారు చెప్పినట్లుగా మనము స్వచ్ఛమైన ఆహారోత్పత్తి చేయటం వలన ఖర్చు తగ్గుతుంది, అలాగే మార్కెట్లో మంచి ధర వస్తుంది, అన్నిటికన్నా మించి మంచి ఆరోగ్యం వస్తుంది, మనతో పాటు మన కుటుంబ సభ్యులు మన ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండటానికి ఆస్కారం వస్తుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ కూరగాయల సాగు ప్రధానంగా స్వచ్ఛమైన కూరగాయల సాగు చేస్తారని ఆశిద్దామండి. మనతో పాటు భీమిశెట్టి దేవి గారు ఆమె అనుభవాల్ని పంచుకున్నందుకు, అలాగే మరి రైతు సోదరులకి బీసీటీ కేవీకే శాస్త్రవేత్త నాగేంద్ర ప్రసాద్ గారు రైతు సోదరులకి సూచనలు సలహాలు ఇచ్చినందుకు ఆకాశవాణి తరఫున ధన్యవాదాలండి. నమస్కారం.
0: ధన్యవాదాలు సార్.
2: ధన్యవాదాలు సార్.
3: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో బెండ సాగులో ప్రకృతి వ్యవసాయం చేస్తూ స్వచ్ఛమైన బెండ ఉత్పత్తి చేస్తున్న అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం హెచ్ అందలపల్లి గ్రామ మహిళా రైతు శ్రీమతి బీశెట్టి దేవి గారు, అలాగే రైతు మహిళకి సాంకేతిక సలహాలు తెలియజేస్తారు.

0: సున్నా బీసీటీ కృషి విజ్ఞాన కేంద్ర ఉద్యాన శాస్త్రవేత్త బి నాగేంద్ర ప్రసాద్ గారు అందించే సలహాలతో కూర్చిన పరిచయ కార్యక్రమం విందాము. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి.
1: అపనా, మన రంగన్న తోటలో కొబ్బరి మొక్కలు చూసావా? రెండు మూడైతే ఎట్లున్నాయో తెలుసా?
2: ఏమైంది?
1: ముందేమోనంట పంకగారిందంట, తర్వాతేమోని ఆకులన్నీ పోయి అసలు ఒక్కొక్క చెట్టు ఎట్టుందనుకుంటున్నావు? పెన్సిల్ లాగా ఉందప్పన్నా. అసలు ఇలా అయితే మనకు ఆదాయం ఎట్లా? అసలు మొత్తం పోద్దుగా అప్పన్నా.
2: ఓహో, అదా? అదేలే, మొదట్లో గమనించుండడు, కాండం మీద అంతా అక్కడక్కడ ఈ బంకకారి ఉంటది.
1: కారిందంట?
2: అది గానోడర్మా అనే ఒక రకమైన శిలీంద్ర జబ్బు. దీనికి మనకున్నటువంటి ఒకే ఒక మార్గం ట్రైకోడర్మా విరిడి. ట్రైకోడర్మా విరిడిని తెచ్చి భూమిలో చుట్టూ గనక కలిపినట్లయితే కనీసం రోగ రానాటికి రాకుండా చూసుకోవచ్చు.
1: అయితే ట్రైకోడర్మా వేసుకున్నట్లయితే మనం దీన్ని నివారించవచ్చు అంటాం.
0: ఇప్పుడు ఒక జానపద గీతం.

ఈనాటి వ్యవసాయ సమాచారం కార్యక్రమంలో అధిక వర్షాలు పడిన తర్వాత రైతులు పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం అనకాపల్లి శాస్త్రవేత్తలు అందిస్తున్న కొన్ని సూచనలు విందాం. వర్షాలు తగ్గిన వెంటనే పొలం నుండి నీటిని బయటకు తీసివేయాలి. అలాగే వర్షాలు తగ్గిన తర్వాత శిలీంద్ర బూజు రోగాలు వ్యాపించకుండా నిరోధించడానికి 2 గ్రాముల కార్బండిజం మరియు మ్యాంకోజబ్ మందును కలిపి పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ పంట పొట్ట దశలో కనుక ఉన్నట్లయితే కాండం కుళ్ళు తెగులు ఆశించే అవకాశం ఉంది. కాబట్టి నివారణ చర్యకు గాను లీటర్ నీటికి 2.5 గ్రాముల కార్బండిజం ప్లస్ మ్యాంకోజబ్ మందును కలిపి పిచికారీ చేసుకోవాలి. పొట్ట దశలో మెడ తెగులు రాకుండా నిరోధించడానికి లీటర్ నీటికి 0.6 గ్రాములు ట్రైసైక్లోజెల్ మందును కలిపి పిచికారీ చేసుకోవాలి. పంటకు అదనపు బలాన్నిచ్చే డోసుగా ఎకరానికి 20 కిలోల యూరియా ప్లస్ 20 కిలోల పొటాష్ ఎరువులను వేసుకోవాలి. మొక్కజొన్న పంటలో అయితే 48 గంటల్లోపు పొలంలో పేరుకుపోయిన అదనపు నీటిని బయటకు తీసివేయాలి. నీటిని బయటకు పంపించిన తర్వాత 2% 20 గ్రాముల యూరియా 1 లీటర్ నీటికి లేదా 10 గ్రాముల పొటాషియం నైట్రేట్ ను 1 లీటర్ నీటికి పిచికారీ చేసుకోవాలి. నీరు నిల్వ ఉండడం లేదా గాలిలో తేమ ఎక్కువగా ఉండడం వల్ల వచ్చే శిలీంద్ర రోగాలను అంటే కాండం కుళ్ళు వేరుకుళ్ళు తెగులను నివారించడానికి లీటర్ నీటికి 2 గ్రాముల మెటాలాక్సిల్ మందును కలిపి పిచికారీ చేసుకోవాలి. పప్పుధాన్య పంటల్లో పొలం నుండి అదనపు నీటిని బయటకు తీసివేయాలి. ఇనుము లోపాన్ని నివారించడానికి గాను అలాగే శాఖీయ దశలో పంట ఎదుగుదలను పెంచడానికి లీటర్ నీటికి 5.0 గ్రాముల ఫెర్రస్ సల్ఫేట్ ప్లస్ 0.5 గ్రాముల సిట్రిక్ యాసిడ్ అలాగే 20 గ్రాముల యూరియాను కలిపి పిచికారీ చేసుకోవాలి.

0: వారం రోజుల తర్వాత పంట శాఖీయ లేదా పూత దశలో ఉంటే కనుక 1/3 మందు లేదా 1-2% పొటాషియం నైట్రేట్ ను పిచికారీ చేసుకోవాలి. వేరుకుళ్ళు ఇంకా ఆకు సంబంధిత తెగుళ్ల నివారించడానికి లీటర్ నీటికి 2 మిల్లీలీటర్లు హెక్సాకోనోజల్ మందును కలిపి పిచికారీ చేసుకోవాలి. కంది పంటలో పొలం నుండి నీటిని బయటకు తీసివేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల వల్ల పంటలో ఇనుము లోపం ఏర్పడవచ్చు. దీని నివారణకు గాను లీటర్ నీటికి 5.0 గ్రాముల ఫెర్రస్ సల్ఫేట్ ప్లస్ 0.5 గ్రాముల సిట్రిక్ యాసిడ్ కలిపి పిచికారీ చేసుకోవాలి. నీటిని తీసివేసిన తర్వాత పంటకు అదనపు బలాన్నిచ్చే డోసుగా ఎకరానికి 20 కిలోల యూరియా ప్లస్ 10 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ను వేసుకోవాలి. వడతెగుల వ్యాప్తిని అరికట్టడానికి లీటర్ నీటికి 3 గ్రాములు కాపర్ ఆక్సిక్లోరైడ్ కలిపి మొక్కల మొదళ్ల వద్ద పోయాలి. చెరుకు పంటలో పొలంలో నీరు నిలిచి ఉంటే కనుక వెంటనే వాటిని బయటకు తీసివేయాలి. పాక్షికంగా పడిపోయిన చెరుకు గడలకు పైకి లేపి ముడిగా వేయాలి. వర్షాలు తగ్గిన తర్వాత నీరు నిలువ ఉన్న పొలాల్లో నుండి నీటిని తీసివేసిన తర్వాత ఎకరానికి 25 కిలోల యూరియా 25 కిలోల పొటాష్ ను ప్యాకెట్ పద్ధతిలో పైపాటుగా వేసుకోవాలి. కోతకు సిద్ధంగా ఉన్న పంటలో నీటిని తీసివేసిన తర్వాత కోలుకోవడానికి 25 గ్రాముల యూరియా ప్లస్ 25 గ్రాముల పొటాష్ మిశ్రమాన్ని 10 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేసుకోవాలి. వర్షాల వల్ల చెరుకు పంటలో సుడులు కుళ్ళు తెగులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీని నివారణకు గాను లీటర్ నీటికి 3 గ్రాముల మ్యాంకోజెబ్ లేదా 1 గ్రాము కార్బండిజం కలిపి పిచికారీ చేసుకోవాలి. తెగులు సోకిన పొలం నుండి ఆరోగ్యకరమైన పొలానికి నీరు ప్రవహించకుండా రైతులు జాగ్రత్త పడాలి. నీరు నిల్వ ఉన్న పొలాల్లో తెల్లదోమ ఆశించే అవకాశం ఉంది కాబట్టి దీని నివారణకు గాను 1.5 గ్రాముల ఎసెఫెట్ లేదా 1.7 మిల్లీలీటర్లు థైమెథోయిట్ మందును కలిపి పిచికారీ చేసుకోవాలి. వేరుశనగ పంటలో అదనంగా ఉన్న నీటిని తీసివేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల వల్ల వేరుశనగ పంటలో ఆకుమచ్చ తెగులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీని నివారణకు గాను 200 మిల్లీలీటర్లు టెబ్యుకోనోజల్ మందును పిచికారీ చేసుకోవాలి. ఇనుము లోపాన్ని నివారించడానికి లీటర్ నీటికి 5.0 గ్రాములు ఫెర్రస్ సల్ఫేట్ ప్లస్ 1.0 గ్రాములు సిట్రిక్ యాసిడ్ మందును కలిపి పిచికారీ చేసుకోవాలి. పంట కోతకు సిద్ధంగా ఉంటే కనుక వర్షాలు తగ్గే వరకు కోతను రైతులు వాయిదా వేసుకోవాలి. 3 నెలల కంటే తక్కువ వయసున్న మొక్కలు 3 అడుగుల లోతు నీటిలో మునిగిపోతే పొలం ఎండిన తర్వాత కొత్తగా మొక్కలను నాటుకోవాలి. గొర్రుతో అంతర్కృషి చేసి 20-25 రోజుల వ్యవధిలో 2-3 సార్లు మొక్కకు 100 గ్రాముల యూరియా అలాగే 80 గ్రాముల పొటాష్ చొప్పున వేసుకోవాలి. వారం వ్యవధిలో 3-4 సార్లు ఆకులు ఇంకా గెలలపైన 0.5% పొటాషియం నైట్రేట్ ను పిచికారీ చేసుకోవాలి. గెల 75% వరకు పరిపక్వతకు అంటే కాపుకు వచ్చినట్లయితే కనుక గెలను ఎండిన ఆకులతో కప్పి 15 రోజుల్లోపు గెలను కొయ్యవలసి ఉంటుంది. మొక్కలు పడిపోకుండా ఉండడానికి వెదురుకర్రలతో ఆసరాను ఇవ్వాలి. దుంపకుళ్ళు నివారణకు లీటర్ నీటికి 3 గ్రాములు కాపర్ ఆక్సిక్లోరైడ్ నేలపై పోయాలి. ఆకుమచ్చ తెగుళ్లు వ్యాపించకుండా ఉండడానికి లీటర్ నీటికి 1 మిల్లీలీటర్ ప్రోపికోనోజోల్ కలిపి వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. పడిపోయిన చెట్లను నరికివేసి వాటి స్థానంలో కేవలం 2 పిలకలను మాత్రమే ఉంచవలసి ఉంటుంది. ఇవి ఈనాటి వ్యవసాయ సమాచారంలో. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అనకాపల్లి శాస్త్రవేత్తలు అందించిన వ్యవసాయ సూచనలు మరి కార్యక్రమంలో ఇప్పుడు
1: ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:45 కావస్తుంది. ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి ఈ కార్యక్రమంలో మాతా శిశు ఆరోగ్య ఆర్థికాభివృద్దిలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఈ అంశం గురించి ఐసీడీఎస్ కోడుమూరు సీడీపీఓ శ్రీమతి వరలక్ష్మి దేవమ్మ గారితో పరిచయం. కార్యక్రమం నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. శ్రోతలకు నమస్కారం. మహిళాభివృద్ది, మహిళా సాధికారత దిశలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ పాత్ర ఏమిటి, వారి లక్ష్యం ఏమిటి, మరి లబ్ధిదారులు ఎవరు, ఈ విషయాల గురించి ఈనాటి ఈ కార్యక్రమంలో కోడుమూరు సీడీపీఓ శ్రీమతి వరలక్ష్మి దేవమ్మ గారిని అడిగి ఈ విషయాల గురించి మనం చర్చించుకుందాం. నమస్కారం అండి వరలక్ష్మి దేవమ్మ.
2: నమస్తే.
1: మరి ముఖ్యంగా మహిళా సాధికారతలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ పాత్ర ఏమిటంటారు? అసలు
2: స్త్రీ శిశు సంక్షేమ శాఖ ముఖ్యంగా మాతృమరణాలు, శిశు మరణాలు తగ్గించి, తర్వాత ఈ యుక్త వయసు బాలికలను, స్త్రీలను సాధికారత దిశగా తీసుకుని వెళ్లడం కోసమని ఈ శాఖలో అంగన్వాడీ కేంద్రాలను, శిశు గృహాలు, తర్వాత స్వాధార్ హోమ్స్, ఐసీపీఎస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్స్ మొదలగు స్కీమ్స్ అన్నింటినీ కూడా రన్ చేస్తుందండి. వీటిల్లో పిల్లలు మరియు తల్లుల కోసము ఐసీడీఎస్ అనే వింగ్ ఉంది. ఈ ఐసీడీఎస్ లో నేను కోడుమూరులో సీడీపీఓగా పనిచేస్తున్నా. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తాయి. ముఖ్యంగా ఈ అంగన్వాడీ కేంద్రాలు ఏంటంటే స్త్రీ శిశు అంటే తల్లులు పిల్లల సంక్షేమము, మాతృమరణాలను, శిశు మరణాలను అరికట్టడం, తర్వాత వార్డులో లోపపోషణ లేకుండా చేయడం కోసమనే అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది.
1: అంటే మీరు చెప్పారు తల్లి మరణాలు, శిశు మరణాలను తగ్గించే విధానంలో శాఖ కీలక పాత్ర పోషిస్తుంది అని. మరి గతంలో 10 ఏళ్ల కిందటికి ఇప్పటికీ మీరు సాధించినటువంటి ప్రగతి ఏమిటి ఈ అంశంలో?
2: గతంలో 1000 మంది పిల్లలు పుడితే 1000 మందిలో 79 మంది పిల్లలు చనిపోయేవారు. ఇప్పుడు ఆ సంఖ్య గణనీయంగా తగ్గింది, 29 నుంచి 30 మధ్యలో ఉంది. అవగాహన కార్యక్రమాల వలన మరియు అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భవతులకు, బాలింతలకు, పిల్లలకు ఇచ్చే పౌష్టికాహారం వలన మేము 30 వరకు ఆ సంఖ్యను తగ్గించడం జరిగింది. అట్లానే మాతృమరణాల సంఖ్యను కూడా మేము 100,000 మంది గర్భవతులు ప్రసవిస్తే అది దాదాపు 80 మంది చనిపోయేవాళ్ళు గతంలో. ఇప్పుడు ఆ సంఖ్యను కూడా మేము గణనీయంగా తగ్గించినాము, 40-45 మధ్యలో ఉంది. దీన్ని కూడా తగ్గించి పూర్తిగా అంటే మాతృమరణాలు, శిశు మరణాలు లేకుండా చేయడము మరియు పిల్లల్లో లోపపోషణ తగ్గించడము. గతంలో లోపపోషణ ఉన్న పిల్లలు ఎక్కువ ఉండేవాళ్లు, అంటే దాదాపు 15% నుంచి 20%, 30% ఉండేవాళ్లు. ఇప్పుడు చాలా తక్కువ అనమాట, 3%, 2%, 5% లోపుకు తక్కువ బరువు ఉండే పిల్లలు, లోపపోషణ ఉన్న పిల్లలు ఉంటున్నారండి. మేము ఈ 25-30 సంవత్సరాల్లో సాధించిన ప్రగతి అనమాట.
1: అంటే ముఖ్యంగా మాతృమరణాలు తగ్గించడంలో కీలక పాత్ర అన్నారు కదా, అంటే ఇంటి వద్ద కాన్పులు చేయడం నిరోధించడం, ఆసుపత్రికే కాన్పు కోసం తీసుకెళ్లాలి అనే అవగాహన కల్పించడంలో మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు?
2: మేము గర్భవతి అయిన వెంటనే నమోదు చేసుకుంటామండి అంగన్వాడీ కేంద్రంలో. వాళ్లకు ఎట్లాంటి హెల్త్ చెకప్స్ చేపించుకోవాలి, ఏమేమి ఇమ్యునైజేషన్ అంటే వ్యాధి నిరోధక టీకాలు, ఐరన్ మాత్రలు వాళ్ళకి ఇప్పించడం జరుగుతుంది. ఇది ఆరోగ్య శాఖతో కలిసి సంయుక్తంగా మేము ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అంటే ఆమెకు హాస్పిటల్ ప్రతి నెల ANM వస్తుంది అనమాట అంగన్వాడీ కేంద్రంలో. ఆమెకు వ్యాధి నిరోధక టీకాలు వేస్తుంది, తర్వాత హెల్త్ చెకప్స్ చేస్తుంది. అప్పుడు ఆమెకు చెప్తామన్నమాట, ఇట్లా హాస్పిటల్లో డెలివరీ అయితే మనకు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ప్రధానమంత్రి మాతృత్వ వందనా యోజన స్కీమ్ కింద 6,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఆ వివరాలన్నీ కూడా ఆమెకు చెప్పడం జరుగుతుంది. అట్లానే మేము అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఆమెకు నమోదు చేసుకుని ఈ ఆరోగ్య పరీక్షలు, ఇమ్యునైజేషన్ తో పాటు పోషకాహారాన్ని కూడా ఇస్తామన్నమాట. అంటే వాళ్ళకు కావలసిన 3 కేజీల బియ్యము, 1 కేజీ కందిపప్పు, 1/2 కేజీ

0: కేజీ ఆయిల్, ఆ 5 లీటర్స్ మిల్క్, 25 గుడ్లు, దాంతో పాటు బాలసంజీవిని కిట్ ఇస్తాం. దీంట్లో 5 రకాల వస్తువులు ఉంటాయి. 2 కేజీల రాగిపిండి, 1 కేజీ అటుకులు, 1/2 కేజీ బెల్లము, 1/2 కేజీ చిక్కి, 1/2 కేజీ ఎండు ఖర్జూరాలు ఉంటాయన్నమాట. ఇది ఆమె వాళ్ళ కుటుంబంలో తినే ఆహారంతో పాటు అదనంగా తీసుకోవడం వలన ఆమె సరైన బరువు, అంటే ప్రతి గర్భవతి కూడా ప్రసవం అయ్యే లోపల 8 కేజీల నుంచి 12 కేజీల బరువు పెరగాలి. అప్పుడే బిడ్డ 2.5 కేజీలతో పుడతాడు. అట్లానే ఆమె హెచ్బీ లెవెల్ కూడా, ఆమెకు ప్రసవంలో చాలా రక్తస్రావం జరిగి హెచ్బీ తగ్గిపోతుంది కాబట్టి, ఆమెకు తక్కువ హెచ్బీ ఉంటే ఆమె ప్రాణానికే ప్రమాదం వస్తుంది కాబట్టి ఆమె హెచ్బీ లెవెల్ కూడా 12 వరకు పెంచడానికి మేము ఐరన్ మాత్రలు ఇవ్వడము, అనుబంధ పోషకాహారం ఇవ్వడం వలన కృషి చేస్తూ ఆమెకు హాస్పిటల్ డెలివరీ చేసుకుంటే ఇట్లాంటి లాభాలంటే ఆమె ప్రాణానికి హాని లేకుండా సుఖ ప్రసవం అవుతుంది, బిడ్డ తల్లి ఇద్దరు కూడా సుఖంగా ఉండొచ్చు అనేది కుటుంబంతో కలిపి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామండి.
1: ముఖ్యంగా అంటే మీ శాఖ వారు అందించే ఈ ప్రయోజనాలన్నీ పొందాలి అంటే లబ్ధిదారులుగా వాళ్ళు ఏ విధంగా వాళ్ళ పేర్లు నమోదు చేసుకోవాలి, ఎటువంటి అంశాలు మీరు పరిగణలో?
0: అంగన్వాడీ కేంద్రాల ద్వారా, అంగన్వాడీ కేంద్రంలో లబ్ధిదారులు ఏంటంటే గర్భవతులు, బాలింతలు, గర్భవతి, ఆమెకు కన్సీవ్ అయిన 45 డేస్ కు కన్సీవ్ అవుతుంది, ఆమె గర్భస్థ శిశువు నిర్ధారణ చేసుకున్నాక అప్పటి నుంచి ప్రసవించిన తర్వాత 6 నెలల వరకు మేము వాళ్ళని లబ్ధిదారులు, అంటే గర్భవతులు, బాలింతలు, బిడ్డ పుట్టినప్పటి నుంచి మళ్లీ బిడ్డకు 6 సంవత్సరాలు వచ్చేంత వరకు, స్కూల్లో వాళ్ళను ప్రాథమిక పాఠశాలలో చేర్పించేంత వరకు అంగన్వాడీ కేంద్రంలో నమోదు చేసుకుని వివిధ స్థాయిల్లో, అంటే గర్భవతికి, బాలింతకు మేము పోషకాహారం ఇస్తాము. అట్లానే బాలింతకు 6 నెలలు నిండి 7వ నెల పడిన వెంటనే తల్లికి బదులుగా బిడ్డకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. బిడ్డకి ఏంటంటే ఆ 6వ నెల నిండిన వెంటనే అనుబంధ ఆహారాన్ని ప్రారంభించాలి. ఈ అనుబంధ ఆహారంలో భాగంగా బాలామృతము అని ఇస్తాము. అంగన్వాడీ కేంద్రంలో బాలామృతం అని 2.5 కేజీల ప్యాకెట్ ఒకటి ఇస్తామన్నమాట. అది సీల్డ్ ప్యాకెట్.
1: అంటే బాలామృతం అంటే ఏంటి?
0: బిడ్డకు ఇప్పుడు బయట మనం సెరీలాక్ లాగా ఎట్లా ఉందో అట్లా తృణధాన్యాలు, పప్పు దినుసులు, అన్ని రకాల విటమిన్స్ ఫోర్టిఫైడ్ చేసి అది ఒక పౌడర్ రూపంలో ఉంటుందన్నమాట. సెరిలాక్ కంటే చాలా బలవర్ధమైనది, అన్ని రకాల సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు ఉంటాయి. రోజుకు 100 గ్రాముల చొప్పున 25 రోజులకు సరిపడా 2.5 కేజీల ప్యాకెట్ ను నీట్ గా చాలా సీడ్లు ప్యాకెట్ లో ఇస్తామన్నమాట. దీన్ని ఒక గాలి దూరని డబ్బాలో పోసిపెట్టుకుని రోజుకు 100 గ్రామ్స్, అంటే 6వ నెల నుండి 7వ నెల ఈ రోజు పడితే ఈ రోజు నుంచి స్టార్ట్ చేయాలి. రోజుకు 100 గ్రాములు ఫస్ట్ ఏంటి, కొంచెం గుజ్జు పదార్థాలుగా చేసుకుని గోరువెచ్చటి పాలల్లో కొంచెం ఒక ఉడుకు ఉడికిచ్చి తినిపించాలి. ఫస్ట్ లో స్టార్ట్ చేసేటప్పుడు, ఉదయం అలవాటు చేసేటప్పుడు అప్పుడప్పుడు 2 స్పూన్లు 2 స్పూన్లు చేసుకోవాలి. అట్లా ఒక 2 నెలల తర్వాత కొంచెం గుజ్జులాగా చేసి పెట్టాలి. తర్వాత దాన్ని లడ్డూలాగా చేసి రోజుకు 100 గ్రామ్స్ చొప్పున బిడ్డకు తినిపిస్తుండాలి. అంటే ఈ బాలామృతంతో పాటు మేము పాలిస్తాం వాళ్లకు, టేక్ హోమ్ రేషన్ ఇంటికి తల్లికి ఇచ్చేస్తాం అన్నట్టు. 2.5 లీటర్ పాలిస్తాం రోజుకు 100 ml చొప్పున బిడ్డకు తాపించడం కోసం. అట్లానే 25 కోడిగుడ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా బిడ్డకి 7వ నెల నుంచి 3వ సంవత్సరం వరకు ప్రతి నెల మేము 2.5 కేజీ బాలామృతము, 25 గుడ్లు, 2.5 లీటర్ పాలు వాళ్లకు ఇంటికి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే తల్లికి డెమాన్స్ట్రేషన్ చేస్తారు ఎట్లా తినిపించాలి అనేది, తల్లికి అంగన్వాడీ కార్యకర్త డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తుంది. ఇవి కాకుండా ఇంట్లో ఆహార పదార్థాలను ఏ విధంగా ఆమె చేసి పెట్టాలి, అంటే చాలా మంది వాళ్ళు తినే అన్నమే పెడుతుంటారు, తర్వాత అది 1 సంవత్సరం తర్వాత వాళ్లతో పాటు కూర్చోబెట్టుకుని పెడితే మంచిది, కానీ 7వ నెల స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫస్ట్ ఎక్కువ జారుడు ఉండే పదార్థాలను ఇంట్లో చేసి పెట్టాల్సి ఉంటుంది. తల్లి జావ లాంటిది చేసి పెట్టాలి, తర్వాత కొంచెం గుజ్జు పదార్థాలు పెట్టాలి, తర్వాత కొంచెం గట్టి ఉండే మెత్తటి ఆహార పదార్థాలు పెట్టాలి. బిడ్డకు 1.5-2 సంవత్సరాలు వచ్చేలోపు పెద్దవాళ్లు తినే ఆహారంలో సగం ఆహారం తినేటట్టు ఉండాలి. బిడ్డకు 1 సంవత్సరం వచ్చినప్పటి నుంచి కుటుంబ సభ్యులతో పాటు కూర్చోబెట్టుకుని భోజనం పెట్టడం నేర్పించాలి. మనకు సీజనల్ దొరికే ఆకుకూరలు, కూరగాయలు అన్ని కూడా పిల్లలకు అలవాటు చేయాలి. కుటుంబానికి ఆర్థిక భారం తప్పించి మనం ఇంట్లో గనక తల్లి 1/2 గంట బిడ్డ కోసం కేటాయిస్తే చాలా మంచి పౌష్టికాహారాన్ని చేసి బిడ్డకు అందించవచ్చు అనేది అంగన్వాడీ కార్యకర్త డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తుంది. వాళ్ళ ఇంటికి వెళ్లి చెప్తుంది అనమాట. అంటే గర్భవతిని అంగన్వాడీ కేంద్రంలో నమోదు చేసుకుని ఆ బిడ్డ పుట్టిన తర్వాత కూడా ఆడపిల్ల అయితే మేము అడాల్సెంట్ ఏజ్ వరకు, అంటే దాదాపు 18 ఇయర్స్ వరకు కూడా ఆమె అనీమిక్ కాకుండా ఆమెను చూసి అవగాహన కార్యక్రమాలు కల్పించడం జరుగుతుంది.
1: ముఖ్యంగా కిషోర బాలికల సంబంధించి మీరు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు ఏంటి?
0: కిషోర బాలికలకు మేము అవగాహన కార్యక్రమాలు చేస్తామండి. ఈ సంవత్సరం కొత్తగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సమ్మర్ క్యాంప్ అయిన అంటే స్కూల్స్ అన్ని సెలవులు ఉంటాయి కదా, మే 2వ తేదీ నుంచి జూన్ 10వ తేదీ వరకు వారంలో 2-2 ప్రోగ్రామ్స్ చొప్పున సమ్మర్ క్యాంప్ అయిన అంటే చైల్డ్ బాల్య వివాహాలు చేసుకోవడం

0: మనల్ని ఎట్లాంటి నష్టం వస్తుంది, తర్వాత వాళ్ళకు ఎట్లాంటి చట్టాలు ఉన్నాయి, వాళ్ళ అనిమి గుండం వల్ల ఎట్లాంటి నష్టం జరుగుతుంది అనే విషయాలపై సమ్మర్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేయడం కూడా జరిగింది. వాళ్ళందరికీ మేము వారంలో 2 సార్లు వాళ్ళని అంగన్వాడీ కేంద్రాలకు పిలుచుకుని హెచ్బి తక్కువ ఉంటే వాళ్ళకు వచ్చే నష్టాలేంటి, తర్వాత మెన్స్ట్రల్ హైజీన్ గురించి, ఎట్లాంటి ఆహారం తీసుకోవాలి అనే దాని గురించి అవగాహన కల్పిస్తుంటామండి. అట్లాగే బాల్య వివాహాలు, ఈ బాల్య వివాహాలు అంటే చాలా మంది 10th అయిపోయిన వెంటనే పెళ్లి చేసేస్తుంటారు. బాల్య వివాహాలు చేయడం వల్ల పుట్టే బిడ్డలకు తక్కువ బరువుతో బిడ్డలు పుట్టడము, మాతృమరణాలు శిశుమరణాలు జరగడము జరుగుతుందన్నమాట. ఇది పిల్లలతో పాటు తల్లులకు కూడా మేము అవగాహన కల్పిస్తూ ఉంటాము. స్కూల్ కు వెళ్లే పిల్లలకైతే స్కూల్లో వారానికి ఒకరోజు ఒక ఐరన్ మాత్ర ఇస్తారండి. డ్రాప్అవుట్స్ కూడా ఆశా కార్యకర్తలు అంగన్వాడీ కేంద్రాల నుండి వాళ్ళకి ఐరన్ మాత్రలు ఇవ్వడము, వాళ్ళకు పోషకాహారం గురించి తెలియజేయడము, ఇట్లాంటివన్నీ చేస్తున్నామండి.
1: బాగుందండి. ఇక స్త్రీ శిశు సంక్షేమ శాఖ మహిళా సాధికారతలు అంటే స్వయం ఉపాధి పొందడానికి అందిస్తున్నటువంటి అవగాహన కార్యక్రమాలు ఏంటి, వారికి కల్పిస్తున్న అవకాశాలు ఏంటి?
0: మేము ఈ ఏజీ గర్ల్స్ కానీ, తర్వాత 18 నుంచి 45 సంవత్సరాల స్త్రీలకు కానీ విలేజ్ హెల్త్ న్యూట్రిషన్ డే పెడతామండి, VHND అని పెడతాము. హెల్త్ వాళ్లతో టైఅప్ అయి పెడతామన్నమాట. ప్రతి నెలలో 2 సార్లు ఈ కార్యక్రమాన్ని మేము జరుపుతాము. దీంట్లో భాగంగా ఆరోగ్యానికి సంబంధించింది కాకుండా మా శాఖ ద్వారా ఎట్లాంటి అవకాశాలు ఉన్నాయంటే, మేము స్వాధార్ హోమ్స్ లో వాళ్లకు వొకేషనల్ ట్రైనింగ్స్ ఇస్తాము. మొత్తం ఎక్కడెక్కడ వొకేషనల్ ట్రైనింగ్స్ ఉన్నాయి, ఒకవేళ ఎవరైనా అమ్మాయిలు 10th క్లాస్ లో గనక వాళ్ళ చదువును ఆపేస్తే, చదివిచ్చే స్తోమత లేకనో, ఇంటి దగ్గర ఎవరు చూసుకునే వాళ్ళు లేకనో, బాల్య వివాహాలు చేద్దాము అనుకునే వాళ్ళకు కూడా మా దగ్గర చిల్డ్రన్ హోమ్స్ ఉన్నాయండి, బాల సదనాలు ఉన్నాయి. ఆ బాల సదనాల్లో పిల్లలను చేర్పించడము, బాల సదనాల తర్వాత KGPVS లో ఆ పిల్లలను తీసుకెళ్లి చదివించడము, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మా శిశు సంక్షేమ శాఖలో కాలేజ్ ఎట్ హోమ్స్ ఉన్నాయండి, అంటే డిగ్రీ నుంచి PG వరకు చదివిస్తారు. వాళ్ళు ఏవైనా వొకేషనల్ కోర్సెస్ లో చేస్తామంటే కూడా చేర్పిస్తారనమాట. ఇట్లా మేము వాళ్లకు ఎడ్యుకేషన్ పరంగా, తర్వాత వొకేషనల్ ట్రైనింగ్స్ ఇవి కాకుండా NGOs ద్వారా రన్ అయ్యే ఏవైనా వొకేషనల్ కోర్సెస్ లో కూడా వాళ్ళని చేర్పించడం జరుగుతుంది. వాళ్ళకి ఎక్కడెక్కడైతే, అంటే మా ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు చైల్డ్ మ్యారేజ్ చేసుకోకూడదు, వాళ్ళ కాళ్లపై వాళ్ళు నిలబడాలి. సాధికారత అంటే వాళ్ళు సొంత నిర్ణయం తీసుకోగలిగినప్పుడే వాళ్లకు సాధికారత ఉంటుంది. ఆ దిశగా మేము వాళ్ళను ఎడ్యుకేషన్ లో కానీ, వాళ్ళు ఏదైనా వొకేషనల్ ట్రైనింగ్స్ చేస్తామంటే చేస్తారు, ఏవైనా ఉద్యోగావకాశాలు మా డిపార్ట్మెంట్ లో ఉన్నాయి అనంటే ఈ సంస్థల నుంచి శిక్షణ పొందిన వాళ్లకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం కూడా జరుగుతుంది.
1: శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించే సదుపాయాలు ఉన్నాయి.
0: సదుపాయాలు అంటే బాల సదనాలు, ఈ హోమ్స్, వీటిల్లో చదువుకున్న వాళ్లకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారండి.
1: ఇవి కాకుండా ఇంకా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ద్వారా మీరు అందించే సేవల్లో ఇంకా ఏమున్నాయి?
0: మేము ఈ గర్భవతులు, బాలింతలు, తర్వాత 7 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లల వరకు టేక్ హోమ్ రేషన్ ఇస్తారని ఇప్పుడు చెప్పుకున్నామండి. అట్లానే వాళ్ళు 4వ సంవత్సరంలోకి ఎంటర్ అవుతూనే పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్య అనే కార్యక్రమం ఒకటి మా సేవల్లో, అది ఒక చాలా ముఖ్యమైన సేవ అండి.
1: అంటే ఇప్పుడు మామూలుగా స్కూల్స్ లో నర్సరీ అంటారు,
0: నర్సరీ అలా 3+ పిల్లలు, 3+ పిల్లలకు మేము పూర్వ ప్రాథమిక విద్య అంటే ఆటపాటల ద్వారా విద్య అన్నమాట. అంటే ఇక్కడ ఎక్కడ బలవంతంగా బట్టీలు పట్టించడం కానీ, లేకపోతే కూర్చోబెట్టి చదువు చెప్పడం కానీ ఉండదు. వాళ్లకు మనకు ప్రభుత్వం నుంచి కిట్ ఒకటి వస్తుంది అనమాట, రకరకాల ఆట వస్తువులు ఉంటాయి, పాటల ద్వారా, ఆటల ద్వారా నెలలో 2 పాటలు, 2 కథలు, ఇంగ్లీషు రైమ్స్, తెలుగు రైమ్స్ ఇట్లాంటివన్నీ నేర్పించడము. వాళ్లకు ఈ PP1 వాళ్లకు 3+ పిల్లలు PP1 అంటారనమాట, ప్రీ ప్రైమరీ 1 అనమాట. తర్వాత 4+ పిల్లలు PP2 అనమాట. వాళ్లకు ప్రభుత్వం వాళ్ళు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఉండే పుస్తకాలను కూడా, అంటే నంబరింగ్ ఒక బుక్, వర్క్ బుక్ ఒకటి, తర్వాత తెలుగు రాయడానికి ఒకటి, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ రాయడానికి ఒకటి, అట్లా 4 రకాల పుస్తకాలు ఉన్నాయండి. ఆ పుస్తకాలు చూస్తే కూడా తెలుస్తుంది అసలు, అంటే ఈవెన్ మనం ప్రైవేట్ స్కూళ్లలో 2-3 వేలు పెట్టి కొన్న పుస్తకాలకు ధీటుగా ఉంటాయన్నమాట. అట్లాంటి పుస్తకాలను కూడా ఉచితంగా ప్రభుత్వం వాళ్ళు ఇస్తున్నారు. ప్రతిరోజు కూడా మనకు ప్రభుత్వం నుంచి ఒక మెసేజ్ వస్తుంది, PP1 వాళ్లకు ఏ బుక్ లో ఏ పేజీ రాపించాలి, ఎట్లాంటి యాక్టివిటీస్ చేపించాలి, ఆ పాటలు అవన్నీ కూడా వస్తున్నాయి. అవి ఏం చేస్తారంటే అంగన్వాడీ కార్యకర్తలు ఆ పాటలు అవి స్కూల్లో చెప్పడమే కాకుండా ఆ 3+ పిల్లల తల్లులకు ఒక గ్రూప్ చేసింటారు, ఒక వాట్సాప్ గ్రూప్. 4+ పిల్లలకు ఒక వాట్సాప్ గ్రూప్ చేసి అక్కడ మాకు డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఆ మెసేజెస్ ను ఆ గ్రూప్స్ లోకి పంపిస్తారు. దాంట్లో ఎట్లా అంటే యూట్యూబ్ URL ఒకటి ఉంటుందండి, ఆ లింక్ ఉంటుంది, ఆ లింక్ లో చూసి అంగన్వాడీ కార్యకర్త ఇక్కడ చెప్పిన దాన్ని తల్లి కూడా ఇంట్లో చేపిస్తుంది. అట్లానే ఆ బుక్స్ కూడా వాళ్ళకి ఇంటికి ఇచ్చి పంపిస్తాము. ఒక పేజీలో ఆల్ఫాబెట్ ఏ రాయాలి, ఒక 2-3 సార్లు

0: లైన్ రాపిస్తుంది టీచరు, అంగన్వాడి టీచరు. మిగిలినవి ఇంటి దగ్గర తల్లి చూసి రాపించడం కోసం అనుకూలంగా మేము అవి వాళ్ళకి ఇచ్చి పంపించడం జరుగుతుంది. ఇట్లా PP1 PP2 ప్రతిదీ కూడా ఆటల ద్వారా పాటల ద్వారా వాళ్ళు బొమ్మలను టచ్ చేసి అంటే అనుభవించి స్పర్శతో నేర్చుకుంటారు కాబట్టి బలవంతంగా ఉండదు కాబట్టి వాళ్ళు ఇప్పుడు నేర్చుకున్నప్పుడు వాళ్ళ బ్రెయిన్ మీద ఒత్తిడి ఉండదు కాబట్టి బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా బాగుంటుంది. చాలా సర్వేలు కూడా చెప్తున్నాయి అంగన్వాడీ కేంద్రాల నుంచి వచ్చిన పిల్లలు స్కూల్స్ లో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు, వాళ్లకు గ్రహణ శక్తి కూడా చాలా ఎక్కువ ఉంటుంది. డైరెక్ట్ గా వచ్చిన పిల్లల్లో డ్రాప్ అవుట్స్ ఎక్కువ ఉంటున్నారు అని చెప్తున్నారు కాబట్టి ఇంక అంగన్వాడీ కేంద్రానికి వస్తే ఇంకోటి ఏంటంటే భోజనం కూడా మేము అక్కడే పెట్టేస్తాం.
1: కోడుమూరు CDPO శ్రీమతి వరలక్ష్మి దేవమ్మ గారు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ పరిధిలో మహిళా సాధికారత దిశగా పయనించేందుకు అందిస్తున్నటువంటి సేవలు ఏంటనే విషయాల గురించి చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.
0: నమస్కారం.
1: మీరింతవరకు మాతా శిశు ఆరోగ్య ఆర్థికాభివృద్దిలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఈ అంశం గురించి ICDS కోడుమూరు CDPO శ్రీమతి వరలక్ష్మి దేవమ్మ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. కార్యక్రమం నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఇది ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
3: ఆకాశవాణి దార్శనిక భారత్ ఈనాటి కార్యక్రమంలో సుపరిపాలన ఈ అంశం గురించి శ్రీ నెమ్మాని సీతారామమూర్తి గారి ప్రసంగం వింటారు.
4: భారతదేశం కేవలం భౌగోళిక దేశం కాదు, వేల సంవత్సరాల ఆలోచన జ్ఞాన సంస్కృతుల సమాహారం, విలువలతో కూడిన నవభారత నిర్మాణమే NDA ప్రభుత్వ లక్ష్యం. గతాన్ని గర్వంగా చెప్పుకోవడంతో పాటు వర్తమానాన్ని కూడా అంతే ధీటుగా తయారు చేయడం, దీనికి ప్రజలని ముఖ్యంగా యువతను చైతన్యం చేయడమే ప్రభుత్వ ఆశయం. దీనికి ముందుగా దేశాన్ని దశాబ్దాలుగా పట్టిపీడుస్తున్న అనేక సమస్యల నుంచి విముక్తం కల్పించాలి. ముఖ్యంగా Article 370, ఇది మన దేశాన్ని రావణ కాష్టంగా పట్టిపీడించేది. కొన్ని రాజకీయ పార్టీలు గాని కొంతమంది మేధావులుగా చెప్పుకునేవారు దీన్ని గురించి మాట్లాడాలంటేనే భయపడేవారు. కానీ NDA ప్రభుత్వం ఏమాత్రం వెనుకంజ వేయలేదు. స్వాతంత్రం వచ్చినప్పటి నాటి నుంచి 2019 వరకు భారతదేశంలో సంపూర్ణ విలీనం కాని జమ్మూ కాశ్మీర్కి ఉన్న ప్రత్యేక చట్టమే Article 370. కేంద్రం చేసిన అనేక చట్టాలు అక్కడ అమలు చేసే పరిస్థితి లేదు. దీంతో అక్కడ తీవ్రవాదం విచ్చలవిడిగా చెలరేగింది. కొన్ని వేల మంది అమాయకులు అత్యంత దారుణంగా ప్రాణాలు కోల్పోయారు. దీన్ని నివారించాలంటే Article 370 రద్దు చేయాల్సిందే. ఇది అత్యంత సాహసోపేతమైన చర్య. రాజకీయ పార్టీలు, దేశ ప్రజలు ఏనాడు కలలో కూడా ఊహించలేదు Article 370 రద్దు అవుతుందని. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ఆ చట్టాన్ని నిర్వీర్యం చేసి నూతన్ భారత్ కి ద్వారాలు తెరిచారు. August 5, 2019 కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ ఉత్తర్వు CO No. 272 ద్వారా జమ్మూ కాశ్మీర్కి భారతదేశంలోని రాజ్యాంగం ద్వారా వచ్చిన అన్ని నిబంధనల్ని వర్తించేలా చేసింది. దీంట్లో ఆటోమేటిక్ గా Article 370 సంపూర్ణంగా నిర్వీర్యమైపోయినట్లు అయింది. August 6 భారత రాష్ట్రపతి CO No. 273 ద్వారా Article 370 అన్ని క్లాజులు పనికిరాకుండా చేశారు. దీనితో పాటు జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2019 ఆమోదించబడింది. దీని ప్రకారం జమ్మూ కాశ్మీర్ శాసనసభ కలిగిన కేంద్రపాలిత ప్రాంతంగా, లడాక్ శాసనసభ లేని కేంద్రపాలిత ప్రాంతంగా ఆవిర్భవించాయి. 2023 December 11 సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కేంద్ర ప్రభుత్వ చర్యని సమర్థించింది. 2024 ఎన్నికలు జరిగేదాకా జమ్మూ కాశ్మీర్ Article 370 నిర్వీర్యపరిచిన ఫలాలు సంపూర్ణంగా అందుకుంది. స్థానికంగా ఉండే కాశ్మీరీ ముస్లిం ప్రజలకి సైన్యం, పారామిలిటరీ బలగాలు, పోలీసు శాఖలో విస్తృతంగా ఉద్యోగ అవకాశాలు లభించాయి. ఉగ్రవాదం దాదాపు తుడిచిపెట్టకపోయింది. Article 370 నిర్వీర్యానికి ముందు ఎవరైనా ఉగ్రవాది మరణిస్తే అంత్యక్రియలకు 1000 దాకా హాజరయ్యేవారు. కానీ ఇప్పుడు ఆ సంఖ్య 100 మాత్రమే ఉంది. 1950 భారతీయ జనసంఘ్ ప్రారంభించిన ఆర్టికల్ 370 రద్దు ఉద్యమం 2019 నాటికి గాని సాకారం కాలేదు. దీంతో జమ్మూ కాశ్మీర్కి పర్యాటకుల సంఖ్య పెరిగింది. 2023-24 కాగ్ లెక్కల ప్రకారం టూరిస్టుల సౌకర్యాల కోసం జమ్మూ కాశ్మీర్ పర్యాటక శాఖ 2,803 కోట్లు ఖర్చు పెట్టింది. వారి భద్రతకు కూడా ప్రాధాన్యమిచ్చింది. దీంతో 2020-2024 వరకు 2,35,90,081 మంది దేశీ విదేశీ పర్యాటకులు జమ్మూ కాశ్మీర్ ని సందర్శించారు. ఇదంతా ఆర్టికల్ 370 నిర్వీర్య ఫలితమే. ఒకే దేశం, ఒకే ప్రజ, ఒకే చట్టం అనే భావనలో ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రక్రియ ప్రతిపక్షాలకి ఊపిరి తిప్పుకు అనివ్వకుండా చేసింది. శత్రుదేశాలకి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఈ విధంగా దార్శనిక్ భారత్ ను సుగమం చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం చిరకాల సమస్యను చాలా సున్నితంగా పరిష్కరించింది. ఆర్టికల్ 370 నిర్వీర్యమైతే దేశం అల్లకల్లోలమవుతుందనే భ్రమలో ఉన్న కొంతమంది మేధావులకు ప్రజలు ఈ విషయాన్ని చాలా హుందాగా స్వీకరించడం ఇప్పటికీ మింగుడుపడని విషయం. జమ్మూ కాశ్మీర్ ముస్లిం ప్రజలు తమ ప్రాంతాన్ని ఒక జన్నత్ అంటే స్వర్గధామంగా నిర్మించాలని కోరుకుంటున్నారు. అక్కడి యువత ఉగ్రవాదం వద్దు, నేషన్ ఫస్ట్ అంటూ నినదిస్తున్నారు. హిమాలయ పరివార్, ముస్లిం రాష్ట్రీయ మంచ్, శారదా కేంద్ర వంటి ఎన్జీఓలు అక్కడి యువతకి వ్యాపారం పెట్టుకోవడంలో ప్రధాన భూమికను పోషిస్తున్నాయి. ప్రభుత్వ పారదర్శకత, దార్శనికమైనటువంటి సమాజం కోసం ప్రభుత్వ పారదర్శకత అనే అంశాన్ని ఎన్డీఏ ప్రభుత్వం చాలా ముఖ్య విషయంగా తీసుకుంది. ప్రజాస్వామ్యానికి ప్రజలే మూలం. ప్రభుత్వాలు చేసే పనులు పారదర్శకంగా ఉండాలని, ప్రజలకు తెలియజేయాలన్నదే ఎన్డీఏ ప్రభుత్వ ఆశయం. ఇందులో ప్రధానమైంది బడ్జెట్. ప్రభుత్వం ఎలా ఆదాయం సమకూర్చుకుంటున్నది, ఎలా ఖర్చు పెడుతున్నది అనే అంశాలలో భారత ప్రభుత్వం 100% స్పష్టంగా ప్రజలకు పార్లమెంటు ద్వారా తెలియజేస్తుంది. ప్రతిపక్షాలు, పత్రికలు, మాధ్యమాలకి ప్రశ్నించే అవకాశం కల్పిస్తుంది. వారి ప్రశ్నలకు ఆధారపూర్వకంగా సమాధానాలు ఇస్తుంది. ఆర్టీఐ, ఆన్లైన్ బడ్జెట్, ప్రభుత్వ డేటా పోర్టల్స్, కాగ్ వంటి వ్యవస్థలు ఉన్నాయి. వీటి ద్వారా ప్రభుత్వ గమనాన్ని నిశితంగా పరిశీలించడం జరుగుతోంది. సేవల డిజిటలీకరణ విస్తృతంగా పెరిగింది. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండా ఆన్లైన్లో సేవలు పొందుతున్నారు. 2025 నాటికి 20,000 ఈ సర్వీస్ కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. కోట్లాది మంది ప్రజలు వీటి సేవలు అందుకుంటున్నారు. 2014 నాటికి డిజిటల్ ఇండియా అంటే మనకు తెలియదు. 2015 ఇది ప్రారంభమైంది. 2019 దేశవ్యాప్తంగా కేవలం 872 ఈ సర్వీస్ కేంద్రాలు అందుబాటులో ఉంటే 2025 నాటికి వీటి సంఖ్య 20,000 చేరుకుంది. సింగిల్ విండో పోర్టల్స్ ద్వారా అనేక సేవలు లభిస్తున్నాయి. ఏపీఐ సేతు, ఇండియా స్టాక్, మేరీ పహచాన్ వంటి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంపొందటమే దీనికి కారణం. ప్రభుత్వ విధానాలు, నిబంధనల మీద ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు వీలుగా ఆన్లైన్ విధానాలు అందుబాటులోకి తెచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన అన్ని శాఖల్లోనూ ఈ విధానం అమలులోకి ఉంది. న్యాయ సంహిత, భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన మరో ముఖ్యమైన మార్పు, దాదాపు 164 సంవత్సరాల నాటి ఇండియన్ పీనల్ కోడ్ 1860 స్థానంలో మన దేశ పరిస్థితులకు తగినట్లు భారతీయ న్యాయ సంహితను ప్రవేశపెట్టడం. ఇది చారిత్రాత్మకమైన పరిణామం. దీనివల్ల దేశ ప్రజలకు వలసరాజ్యాల శిక్షాస్మృతి నుంచి ఉపశమనం లభించింది. ఇది దేశవ్యాప్తంగా 2024 జులై 1 నుంచి అమలులోకి వచ్చింది. పాత చట్టంలో 511 సెక్షన్లు ఉంటే వాటిని 358 సెక్షన్లకు కుదించారు. పాత చట్టంలో సెక్షన్ 124A కింద దేశద్రోహం నేరం ఉంటే దానిని పూర్తిగా తొలగించారు. దానికి బదులు దేశ సార్వభౌమత్వానికి హాని కలిగించే కొత్త చట్టం ప్రవేశపెట్టారు. గతంలో మహిళలు, పిల్లలపై నేరాలకి విడిగా సెక్షన్లు ఉండేవి. వాటన్నిటినీ చాప్టర్ 5 కింద ఒకచోటికి చేర్చారు. దీనివల్ల బాధితులకు సత్వర న్యాయం జరిగే వెసులుబాటు లభించింది. చిన్న చిన్న నేరాలకు జైలు శిక్ష బదులు సమాజ సేవ చేయాలనే కొత్త శిక్షా విధానాన్ని ప్రవేశపెట్టారు. వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాద నిర్మూలనకు ప్రత్యేక శిక్షలు ఖరారు చేశారు.

0: న్యాయ సంహితలో 34 నుంచి 44 సెక్షన్ వరకు స్వీయ రక్షణ హక్కును కల్పించాయి. 45 నుంచి 62 వరకు ప్రేరేపణ, నేరపూరిత కుట్రలకు శిక్షలు ఖరారు చేశాయి. 63 నుంచి 99 వరకు మహిళలు మరియు పిల్లలపై లైంగిక నేరాలకు సంబంధించి, వివాహానికి సంబంధించిన నేరాలు, గర్భస్రావం కలిగించడం మొదలైన వాటికి శిక్షలు ఖరారు చేస్తాయి. సెక్షన్ 100 నుంచి 146 వరకు అక్రమ నిర్బంధం, అక్రమ బంధం, అపహరణ, బానిసత్వం, బలవంతపు చాకరీ గురించి క్షుణ్ణంగా చర్చించాయి. సెక్షన్ 147 నుంచి 158 వరకు రాష్ట్రానికి వ్యతిరేకంగా చేసే నేరాల గురించి, సెక్షన్ 159 నుంచి 168 వరకు సైన్యం, నౌకాదళం, వైమానిక దళానికి సంబంధించిన నేరాల గురించి భారతీయ న్యాయ సంహిత శిక్షలు విధించింది. సెక్షన్ 169 నుంచి 177 వరకు ఎన్నికల నేరాలు, 178 నుంచి 188 వరకు నాణాలు, బ్యాంక్ నోట్లు, కరెన్సీ నోట్లు మరియు ప్రభుత్వ స్టాంపులకు సంబంధించిన నేరాలు, 188 నుంచి 197 వరకు ప్రజాశాంతికి భంగం కలిగించడం, 198 సెక్షన్ నుంచి 205 వరకు ప్రభుత్వోద్యోగులు ద్వారా లేదా వారికి సంబంధించిన నేరాల గురించి చర్చించాయి. సెక్షన్ 216 నుంచి 226 వరకు ప్రభుత్వోద్యోగుల చట్టబద్ధమైన అధికారాన్ని ధిక్కరించడం, 227 నుంచి 269 వరకు తప్పుడు సాక్ష్యం మరియు ప్రజాన్యాయానికి వ్యతిరేకంగా జరిగే నేరాలు, సెక్షన్ 270 నుంచి 297 వరకు ప్రజారోగ్యం, భద్రత, విశ్వాసము, మర్యాద మరియు నైతికతను ప్రభావితం చేసే నేరాలకు శిక్షలు సూచించాయి. సెక్షన్ 298 నుంచి 302 వరకు మతానికి సంబంధించిన నేరాలను చర్చించాయి. సెక్షన్ 303 నుంచి 334 వరకు ఆస్తులు కొల్లగొట్టడం, దొంగతనాలు, దోపిడీలు, 330 నుంచి 350 వరకు నేరపూరిత బెదిరింపు, అవమానం, పరువు నష్టం మొదలైన వాటిని, సెక్షన్ 351 నుంచి 356 వరకు నిస్సహాయ వ్యక్తి యొక్క అవసరాలను తీర్చడానికి జరిగిన ఒప్పంద ఉల్లంఘనలు, 358 రద్దు మరియు పొదుపులకు సంబంధించిన ఆర్థిక నేరాలని విచారిస్తాయి. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత 2023 న్యాయస్థానాలలో కేసులు సత్వరంగా పరిష్కరించేందుకు వీలు కల్పించిందని చెప్పవచ్చు. ఇది NDA ప్రభుత్వం ఆధ్వర్యంలో భారతదేశంలో జరిగిన గొప్ప సంస్కరణగా రాజనీతి నిపుణులు పేర్కొంటున్నారు. సాధారణ ప్రజలకు, న్యాయవాదులకు దీని ద్వారా సరళమైన చట్టభాష అందుబాటులోకి వచ్చింది. బాధితులకు మెరుగైన హక్కులు, రక్షణలు కల్పించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా భారత న్యాయ వ్యవస్థను తీర్చిదిద్దడం, FIR నమోదు నుంచి తీర్పుల వరకు డిజిటల్ విధానాలు, వీడియో రికార్డింగ్లు, ఎలక్ట్రానిక్ సాక్ష్యాలకు ప్రముఖ స్థానం కల్పించడం, పోలీసుల జవాబుదారీతనాన్ని పెంపొందించడం దీని లక్ష్యాలు. 1898 నాటి ఇండియన్ పీనల్ కోడ్ పౌర కేంద్రీకృత న్యాయం కోసం కాకుండా కేవలం నియంత్రణ కోసమే రూపొందించారని చాలా కాలం నుంచి ఉన్న విమర్శ. భారతదేశంలోని జైళ్లలో ఉన్నవారిలో 67% విచారణ ఖైదీలే. దేశవ్యాప్తంగా అన్ని న్యాయస్థానాలలో లక్షలాది క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. న్యాయస్థానాల మీద ఒత్తిడి తీవ్రంగా ఉంది. వీటన్నిటినీ తగ్గించడం, డిజిటల్ సాక్ష్యాలను స్వీకరించడం మొదలైనవి భారతీయ న్యాయ సంహిత యొక్క లక్ష్యాలు.
1: దార్శనిక భారత్ కార్యక్రమంలో మీరింతవరకు సుపరిపాలన ఈ అంశం గురించి శ్రీ నెమ్మాని సీతారామమూర్తిగారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా నీరాజనం ఈ చిత్రం నుండి S. జానకి పాడిన పాట వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్ ప్రాధాన్యత కలిగిన భద్రతా భాగస్వామిగా నిలుస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. పంట కొనుగోలు చేసిన 48 గంటల్లోగా రైతులకు చెల్లింపులు జరిగేలా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. భారత్ చైనా సంబంధాలు గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం మెరుగ్గా ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ అన్నారు. ఆసియా క్రీడల్లో మహిళల 400 మీటర్ల రిలేలో భారత జట్టు స్వర్ణ పతకం సాధించింది. ఇక వార్తల వివరాలు. అభివృద్ది చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం, భౌగోళిక సామీప్యత కారణంగా ఎదురవుతున్న సవాళ్ల నేపథ్యంలో భారతదేశం తన రక్షణ సన్నద్దతలో భౌగోళిక వ్యూహాత్మక ప్రణాళికలను అంతర్భాగంగా చేసుకోవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన భారత నౌకాదళ కమాండర్ల సదస్సులో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, సంక్షోభం దేశద్వారం తట్టేలోపే సన్నద్దత సంక్షోభ స్థాయికి చేరుకోవాలన్నదే భారతదేశ లక్ష్యమన్నారు. దేశ ఇంధన సరఫరా మార్గాలను, జాతీయ ప్రయోజనాలను పరిరక్షించడంలో భారత నౌకాదళ వృత్తిపరమైన నైపుణ్యం, కార్యాచరణ సన్నద్దతను ఆపరేషన్ ఊర్జా సురక్ష మరోసారి నిరూపించిందని రక్షణ మంత్రి పేర్కొన్నారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్ మొదటి స్పందన దేశంగా, ప్రాధాన్యత కలిగిన భద్రతా భాగస్వామిగా, విశ్వసనీయతకు ప్రతీకగా స్థిరంగా నిలుస్తోందని తెలిపారు. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులకు న్యాయమైన గిట్టుబాటు ధర పొందేలా ప్రభుత్వం బహుముఖ వ్యూహంతో పనిచేస్తోందని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. న్యూఢిల్లీలో జరుగుతున్న జాతీయ వ్యవసాయ సదస్సు రబీ ప్రచార కార్యక్రమంలో ఆయన ఈరోజు ప్రసంగిస్తూ, పంట కోత అనంతర నిర్వహణను బలోపేతం చేయటం, శాస్త్రీయ పద్దతుల్లో గిడ్డంగుల నిర్వహణ, మార్కెటింగ్ వ్యవస్థలను మెరుగుపరచడం వంటి చర్యలు ప్రభుత్వ వ్యూహంలో భాగమని చెప్పారు. కనీస మద్దతు ధర MSP కింద కందులు, మినుములు, మసూరు పప్పులను ప్రభుత్వం 100% కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. రైతులకు 48 గంటల్లోగా చెల్లింపులు జరిగేలా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని శివరాజ్ సింగ్ వివరిస్తూ,
1: हमने इस रबी कॉन्फ्रेंस को केवल रबी हो या खरीफ हो, इसको केवल कर्मकांड नहीं रहने दिया. उत्पादन में जो वृद्धि हुई है वो अभूतपूर्व है. कृषि विकास दर में 50% की वृद्धि हुई है. कल तथ्यों के साथ प्रस्तुत करने वाले हैं, तो हमारी उपलब्धियां अनंत है, लेकिन काम करने की जरूरत और है. कई बार हम लोग सोचते हैं कि ऑफिस में बैठ के कुछ अधिकारी ही पूरी प्लानिंग कर लेंगे, तो वो प्लानिंग पर्याप्त नहीं होती जब तक सारे स्टेक होल्डर शामिल ना हो. मैं आपसे आग्रह करना चाहूंगा, राज्य में आप एक मजबूत टीम एग्रीकल्चर बनाई.
0: దేశంలోని ఆర్థిక, సాంస్కృతిక, వారసత్వ ప్రాధాన్యత కలిగిన 50 నగరాలను మోడల్ నగరాలుగా అభివృద్ది చేసేందుకు పలు నూతన కార్యక్రమాలను కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభించారు. ప్రగతి 50 కింద ఈ కార్యక్రమాలను చేపట్టారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, 24 రాష్ట్రాల పరిధిలోని ఈ 50 నగరాలు దేశంలోని ఇతర నగరాలకు ఆదర్శంగా నిలిచేలా పరిశుభ్రమైన మోడల్ నగరాలుగా అభివృద్ది చెందుతాయన్నారు. పట్టణ పరిశుభ్రత, ఘన వ్యర్థాల నిర్వహణ, పారిశుద్ధ్యం, ప్రజల భాగస్వామ్యం వంటి అంశాల్లో స్పష్టమైన మార్పులు తీసుకురావడం ప్రగతి 50 కార్యక్రమం ప్రధాన లక్ష్యమని మంత్రి వివరించారు. ఇందుకోసం నిర్దిష్ట కాలపరిమితిలో పర్యవేక్షణ, సమీక్షలతో కూడిన ఒక క్రమబద్దమైన కార్యాచరణ ప్రణాళికను అమలు చేయనున్నామని తెలిపారు. ప్రభుత్వ వ్యవస్థలు, సంస్థల్లో విప్లవాత్మక మార్పులు రావాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దేశ ప్రజల ఆకాంక్షలు వేగంగా మారుతున్నాయని, వాటికి అనుగుణంగా ప్రభుత్వ పాలనా విధానాలు, ఉద్యోగుల నైపుణ్యాలు కూడా నిరంతరం మెరుగుపడాలని పేర్కొన్నారు. విజయవాడలోని అంబేద్కర్ కళావేదికలో కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాధనా శృంఖల 26 పేరిట నిర్వహిస్తున్న మిషన్ కర్మయోగి ప్రాంతీయ సదస్సును ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, కర్ణాటక, కేరళం, తమిళనాడు, ఒడిశా, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన అధికారులు, శిక్షణా సంస్థల ప్రతినిధులు ఈ 2 రోజుల సదస్సుకు హాజరయ్యారు. ప్రభుత్వ ఉద్యోగుల సామర్థ్యాల పెంపు, పరిపాలనా నైపుణ్యాల మెరుగుదల, ప్రభుత్వ శిక్షణా సంస్థల సామర్థ్య నిర్మాణం

0: అంశంపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చించారు. ప్రభుత్వ ఉద్యోగుల కెపాసిటీ బిల్డింగ్లో ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ రాష్ట్రంగా మొదటి స్థానాన్ని సాధించింది. తదుపరి స్థానాల్లో కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలు నిలిచాయి. ఈ కార్యక్రమానికి కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్పర్సన్ రాధా చౌహాన్, సభ్యురాలు ఆల్కా, ఆ సంస్థ కార్యదర్శి జగదీప్ గుప్తాతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పలువురు అధికారులు హాజరయ్యారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారత్ చైనా సంబంధాలు గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం మెరుగ్గా ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. న్యూయార్క్లో ఏషియా సొసైటీ నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, సరిహద్దు ప్రతిష్టంభన పరిష్కారమైన తర్వాత ఇరుదేశాల మధ్య సంబంధాలు మెరుగుపడటం ప్రారంభమయ్యాయని చెప్పారు. ద్వైపాక్షిక సంబంధాల్లో ప్రతికూలత కొనసాగటం ఇరుదేశాలకు ప్రయోజనకరం కాదని భారత్ చాలా కాలంగా చైనాకు చెబుతూ వస్తోందని జైశంకర్ పేర్కొంటూ,
1: Once the border standoff was resolved, it was natural that this would start to improve. We also maintained consistently a very elementary principle of statecraft, which is don't get locked into a problem which benefits others. And to the extent there is an improvement in our relations, I think it certainly helps our position. It helps our position not only vis-a-vis China, it helps our position vis-a-vis the rest of the world.
0: అదేవిధంగా భారత్ అమెరికా సంబంధాలు, ఇరుదేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య ఒప్పంద చర్చలపై జైశంకర్ స్పందిస్తూ, వాణిజ్య ఒప్పందానికి సంబంధించి రెండు దేశాలు ఒక ఉమ్మడి అవగాహనకు వచ్చాయని చెప్పారు. భారత నౌకాదళానికి చెందిన ఫ్రంట్ లైన్ గైడెడ్ మిస్సైల్ ఫ్రిగ్రేట్ ఐఎన్ఎస్ తార్కష్ ఈరోజు తూర్పు ఆఫ్రికా దేశమైన కెన్యాలోని మొంబాసా నౌకాశ్రయానికి చేరుకుంది. ఈ నౌక అక్కడ అక్టోబర్ 2వ తేదీ వరకు ఆపరేషనల్ టర్న్ అరౌండ్లో భాగంగా ఉంటుంది. ఈ పర్యటనలో ఇరుదేశాల నౌకాదళాల మధ్య పరస్పర చర్చలు, నౌకాదళ సిబ్బంది మధ్య సామాజిక సముదాయ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కెన్యా నుంచి బయలుదేరిన అనంతరం ఐఎన్ఎస్ తార్కష్ కెన్యా నౌకాదళంతో కలిసి పాసేజ్ ఎక్సర్సైజ్లో పాల్గొనుంది. పశ్చిమ హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్ కెన్యా సముద్ర సహకారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లటంలో ఈ పర్యటన దోహదపడనుందని నైరోబీలోని భారత హైకమిషన్ సామాజిక మాధ్యమ వేదికగా వెల్లడించింది. అదేవిధంగా సముద్ర ప్రాంతంలో భాగస్వామ్య దేశాలతో సహకారాన్ని పెంపొందించాలనే భారత్ ప్రతిపాదించిన మహాసాగర్ దార్శనికతకు ఈ పర్యటన ప్రతిబింబంగా నిలుస్తుంది. భారత్ కేవలం 100 కోట్లకు పైగా జనాభా కలిగిన దేశం మాత్రమే కాదని, 100 కోట్లకు పైగా కథలు, ఆలోచనలు, ఆకాంక్షలకు నిలయమని కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ అన్నారు. యూట్యూబ్ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ఆయన మాట్లాడుతూ, భారత ఆర్థిక వ్యవస్థకు యూట్యూబ్ 18,000 కోట్ల రూపాయలకు పైగా సహకారం అందించిందని తెలిపారు. అలాగే 9.6 లక్షలకు పైగా ఉద్యోగాలకు మద్దతు ఇచ్చిందని చెప్పారు. ఆరెంజ్ ఎకానమీని భారత్ ప్రోత్సహిస్తూ కంటెంట్ క్రియేటర్లకు సాధికారత కల్పిస్తోందని మురుగన్ తెలిపారు. కొత్త అవకాశాలను సృష్టించడంతో పాటు భారతదేశ కథలు, సంస్కృతి, ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పడంలో ఇది కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. జపాన్లోని నాగోయా నగరం వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ ఈరోజు కూడా అద్భుత ప్రదర్శన కొనసాగించింది. మహిళల 400 మీటర్ల రిలేలో భారత జట్టు స్వర్ణ పతకం సాధించింది. భారత జట్టు 3:29 పరుగు పూర్తి చేసింది. ఇక పురుషుల 400 మీటర్ల రిలేలో భారత్ కాంస్య పతకాన్ని దక్కించుకుంది. షూటింగ్లో నీరు ధాండా కూడా చరిత్ర సృష్టించారు. మహిళల ట్రాప్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయ షూటర్గా ఆమె రికార్డు నెలకొల్పారు. అంతకుముందు ఆసిమా అహ్లాహత్, మనీషా కీర్లతో కలిసి మహిళల ట్రాప్ టీమ్ ఈవెంట్లో దేశానికి రజత పతకం అందించారు. అథ్లెటిక్స్లో గుర్వీర్ సింగ్ పురుషుల 5,000 మీటర్ల ఫైనల్లో కాంస్య పతకం సాధించారు. దీంతో ఈ క్రీడల్లో గుర్వీర్ సింగ్కు ఇది 3వ పతకంగా నిలిచింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్ ప్రాధాన్యత కలిగిన భద్రతా భాగస్వామిగా నిలుస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. పంట కొనుగోలు చేసిన 48 గంటల్లోగా రైతులకు చెల్లింపులు జరిగేలా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. భారత్ చైనా సంబంధాలు గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం మెరుగ్గా ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ అన్నారు. ఆకాశవాణి.

0: జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు.

silver and 26 bronze. That is all in the news at 9. Good night.

అంతులేని కథ. ఈ చిత్రం నుండి ఎల్లారేశ్వరి పాడిన పాట వింటారు.

0: స్వరమాలిక తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తోంది. ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాలలో వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: ఏషియన్ గేమ్స్ 2026 ఐచి నగోయా.
2: हरियाणा के एक छोटे से शहर में जन्मी एक नन्ही लड़की को घर की बंदूक थामने का शौक लग गया. परिवार की दुनाली बंदूक से वो टीन के डब्बों पे निशाना लगाया करती. निशाने एकदम सटीक बैठते. उसके

అబో అబో.

జగదేక వీరుని కథ. ఈ చిత్రం నుండి ఘంటసాల స్వర్ణలత పాడిన పాట వింటారు.

0: Khan assured 100% government procurement of Tur, Urad and Masoor at minimum support price.
1: It is our collective responsibility to ensure that farmers get a fair price for their produce. We need to connect farmers with the market through both systems, with MSP and without MSP. It has been decided that the government will purchase 100% of Tur, Masoor and Urad. However, whether it is a Kharif or a Ravi crop, the procurement arrangement should be made properly in advance so that farmers receive payment within 48 hours.
0: The minister said India will also leverage the new market opportunities emerging from international free trade agreements and help farmers secure better returns for their produce and enable India to emerge as a major food basket for the world. The Election Commission today issued notification for biennial elections for 11 Rajya Sabha seats. This includes 10 seats in Uttar Pradesh and 1 seat in Uttarakhand. BJP leaders and union ministers Hardeep Singh Puri, B.L. Verma, Samajwadi Party leader Ram Gopal Yadav, Ramji of BSP and 6 others are completing their terms on 25th of November. The commission has also issued notification for bipoll in 1 seat of Rajya Sabha in West Bengal. Finance Minister Nirmala Sitharaman today met her Qatari counterpart Ali bin Ahmed Al Kuwari on the sidelines of the AIIB annual meeting in Doha. Both leaders discussed expanding India's UPI payment system across Qatar and strengthening financial cooperation between the two countries. The talks also focused on the implementation of Qatar's $10 billion investment commitment in India, greater engagement with the National Investment and Infrastructure Fund, and finalization of the bilateral investment treaty. India has rejected the unwarranted references made by Turkish President Tayyip Erdogan on Jammu and Kashmir during his UNGA address. Briefing media in New Delhi today, External Affairs Ministry spokesperson Randhir Jaiswal said, "This is a matter pertaining to India's territorial integrity and sovereignty, and no external party has any locus standi on the issue." On the IBSA statement, Mr. Jaiswal noted that a meeting at the level of foreign ministers was held between India, Brazil and South Africa on the sidelines of the UN General Assembly in New York. On the comments made by External Affairs Minister Dr. S. Jaishankar on cross-border terrorism, Mr. Jaiswal highlighted External Affairs Minister's remarks on cross-border terrorism, terming it a cause of major concern and that countries need to come together to fight the global menace. In the Asian Games 2026, India today delivered a strong performance, adding 8 medals, including 2 gold, 1 silver and 5 bronze medals in relay, shooting, athletics and boxing. India won women's 4x400m relay gold, clocking 3 minutes 29.69 seconds at Nagoya in Japan. India also bagged a bronze in men's 4x400m relay and another bronze in mixed 4x100m relay. Earlier, Neeru Dhanda made history by becoming the first Indian shooter to win gold in the women's trap individual event in Japan. And that is the end of this news bulletin.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం మానవతయను బృందగానం రచన శ్రీ ఎస్టీజీవి వరదరాజు గారు, సంగీతం శ్రీ బండారు చిట్టిబాబు గారు. 6:35 పొలం పనులు కార్యక్రమంలో రబీ పంటల్లో నీటి యాజమాన్యం గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందిస్తున్న వివరాలు వింటారు. 7:15 ఉదయసమిరాల కార్యక్రమంలో నీటిమాటి శీర్షికన అంతర్జాతీయ పాడ్కాస్ట్ దినోత్సవం, ఇంటర్నేషనల్ ట్రాన్స్లేషన్ డే వివరాలు వింటారు. జానపద సాహిత్యం సంస్కృతి డాక్టర్ అయ్యగారి సీతారత్నం గారి ప్రసంగం వింటారు. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో డాక్టర్ టి పద్మిని గారి వీణావాదనం వింటారు. శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి గారి మృదంగం, శ్రీ ఎం హరిబాబు గారు ఘటం. రేపు మధ్యాహ్నం 12:40 కార్మికుల కార్యక్రమంలో మోకాళ్ల అరుగుదల నివారణ ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ గంగవరపు శ్రీధర్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ బేత రామసూర్య ప్రకాశ్రావు గారు. తర్వాత శ్రీమతి పెబ్బిలి హైమావతి గారి కథానిక వింటారు ఆకాశంబున నుండి. రేపు మధ్యాహ్నం 1:37 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో హలో బాగున్నారా ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటల కార్యక్రమం వింటారు. రేపు సాయంత్రం

6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర, తర్వాత వికాసం కార్యక్రమంలో జీ రామ్జీ పథకం గురించి వింటారు. స్వచ్ఛతా హీ సేవ వ్యక్తిత్వాలు ఉంటాయి. రేపు రాత్రి 7:15 పలిసీమల వ్యవసాయదారుల కార్యక్రమంలో వ్యవసాయంలో యాంత్రీకరణ ప్రాముఖ్యత, కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం వ్యవసాయ ఇంజనీర్ శ్రీ పి బాబు గారి ప్రసంగం వింటారు. జానపద గీతం, తర్వాత వ్యవసాయ సమాచారంలో వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం వింటారు. రేపు రాత్రి 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో నవభారత నిర్మాణంలో జన్భాగీదార్ ప్రజాభాగస్వామ్యం ప్రాముఖ్యత గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం. అతిథులు భారత ప్రభుత్వ కేంద్ర యువజన వ్యవహారాల మరియు క్రీడల మంత్రిత్వ శాఖ మై భారత్ విశాఖపట్నం జిల్లా డెప్యూటీ డైరెక్టర్ శ్రీ జి మల్లేశ్వరరావు గారు మరియు ఇంజనీరింగ్ విద్యార్థులు చిరంజీవులు శ్రీ ఆదిత్య శ్రీ హర్ష. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని గారు. రేపు రాత్రి 10:30 ఆపాత మధురాలు పాత తెలుగు సినిమా పాటలు వింటారు. ఇవి రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ఇప్పుడు వాతావరణ సమాచారం. విశాఖపట్నం వాతావరణ పరిశోధన కేంద్రం వారు ఈ రాత్రి 9:19 అందజేసిన వివరాల ప్రకారం వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 32.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 23.8 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం నమోదు కాలేదు. విమానాశ్రయంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 22.8 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం నమోదు కాలేదు. స్థానిక వాతావరణం ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి వర్షపు జల్లులు కానీ ఉరుములతో కూడిన వర్షం కానీ కురిసే అవకాశం ఉంది. రాగల 5 రోజుల్లో ఆంధ్ర కోస్తా తీరంలో చేపలు పట్టే వారికి ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. ఆంధ్రేతర కోస్తా తీరంలో చేపల వేటకు వెళ్లేవారికి హెచ్చరిక. ఈరోజు బలమైన ఈదురుగాలులు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ప్రారంభమై 60 కిలోమీటర్ల వరకు ఈశాన్య బంగాళాఖాతం, కొన్ని ప్రాంతాలైన తూర్పు మధ్య బంగాళాఖాతాల మీదుగా వీచే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు ఆంధ్రేతర కోస్తా తీరంలో చేపల వేటకు వెళ్లకూడదని అధికారులు తెలియజేస్తున్నారు. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 11:13 దాటి 56 సెకండ్లు. ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 3.23 మీటర్లు అనగా 927 కిలోహెడ్స్ పై మీడియం వేవ్ ప్రసారాల్లో కలుసుకుందాము. అంతవరకు నమస్కారాలతో సెలవు. జై హింద్.